శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెడ్స్పై ఎనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెడ్స్పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెడ్స్పై ఈనాటి ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 5వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం ఆగస్టు 27వ తేదీ ఈరోజు గురువారం. ఇప్పుడు సమయం 5:54 దాటి 8 సెకండ్లు. శుభోదయం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు సూక్తి శుద్ధ.
1: అది ఒక మహారణ్యం. ఆ అడవిలో ఒక బోయపల్లె. పల్లె ప్రక్కనే తమసా నది. బాలభానుడి బంగారు కిరణాలు తగిలి తడతడలాడే తరంగాలతో గలగలా ప్రవహిస్తున్నది. కొంతమంది మునీశ్వరులు కలిసి ఆ అడవి దారిలో ప్రయాణం సాగిస్తున్నారు. అంతలో ఉన్నట్టుండి ఒక క్రూర మృగం లాంటి కిరాతుడు వాళ్ల ముందుకు దూకి నిలబడ్డాడు. చింతనిప్పుల్లాంటి ఎర్రని కళ్ళు, తుమ్మముద్దులాంటి నల్లని శరీరం, చేతిలో కనికరం లేని కషాయి కత్తి. ఏయ్ జడదారులు, మీ దగ్గరున్న డబ్బంతా బయటకు తీయండి, లేకపోతే మీ తలకాయలు పగిలిపోతాయి అని గర్జించాడు బోయేవాడు. బాబూ కొంచెం ఆగు, ఇట్లా బాటసారుల్ని దోచుకోవటం పాపం కదూ, దీనంగా అన్నారు ముదులు. పాపం లేదు, గీపం లేదు, నా వృత్తే ఇది. ఇప్పటికి ఎంతమందిని దోచుకున్నానో, ఎందరి తలలు పగలగొట్టానో, ఇదంతా నాకు మామూలే. ఆలస్యం చేశారంటే మీకు అదే గతి పడుతుంది అంటూ కత్తి పైకెత్తి అట్టహాసం చేశాడు బోయేవాడు. చూడ్నాయనా, ఎంతమంది నిస్సహాయుల్ని, నిరపరాధుల్ని బాధించావో, వేధించావో కదా. తాపసుల మమ్ము పశుల చందాన కొట్ట చేతులెట్లాడే, ఇది ఏమి చేటు నీకు. పాతకొడుగాగా ఎన్నాళ్లు బ్రతికదీవు, రాత చేసిరే ఓరి కిరాత నిన్ను అని మహర్షులు వాణ్ణి మందలించారు. శరీరం క్షణంలో నశించిపోతుందని, ఇటువంటి తప్పుడు పనులు చేసి పాపం మూట కట్టుకోవద్దని పరిపరి విధాల నచ్చజెప్పారు. ఏమీ ఎరుగని అమాయకులను ఎంతమందిని తెగనరికావో, ఎంత రక్తం చిందించావో, నీ పాపమంతా కొండలాగా పెరిగిపోయింది చూడు అన్నారు. బోయవాడికి ఆశ్చర్యంగా

0: కలిగింది. అంత పాపం చేశానా అన్నాడు కళ్ళు విప్పార్చి. అవును, ఆ పాపఫలం అంతా నీవు అనుభవించవలసిద్దే అన్నారు ముందులు. నేను నా కోసం ఇదంతా చేశానా? నా పెళ్ళాం పిల్లల కోసం చేశాను, వాళ్లను పోషించడం కోసం చేశాను అన్నాడు బోయేవాడు. ఏమైనా చేస్తున్నది నీవే కదా, నీవే అనుభవించాలి అన్నారు ముందులు. అదేం కుదరదు, అందరం కలిసి అనుభవిస్తాం అన్నాడు కిరాతుడు. సరే, అట్లాగైతే నీ ఘోర పాపాల ఫలితాన్ని నీ భార్య పిల్లలు పంచుకుంటారేమో, కనుక్కొనిరా అన్నారు మహర్షులు. మరీ నేను తిరిగి వచ్చే వరకు ఇక్కడే ఉండండి, కదిలారంటే నా సంగతి తెలుసుగా అంటూ బోయేవాడు వెంటనే ఇంటికి వెళ్లాడు. ఆలుబిడ్డలను తాను తెచ్చే ధనంలోనే కాకుండా తన పాపాల్లో కూడా భాగం పంచుకోమని అడిగాడు. వాళ్లు, నీవు తెచ్చిన ధనమే మాకు కావాలి, కాని అందుకు నీవు చేసే పాపాలతో మాకు పనిలేదని, పాలు పంచుకోము అని ఖండితంగా చెప్పారు. బోయవాడి మనస్సు చివుక్కుమంది. వాడిలో పరివర్తన వచ్చింది. పరుగు పరుగున వచ్చి మునుల పాదాలపై పడ్డాడు. పాపాలను పటాపంచలు చేసే మార్గం సెలవీయమని ప్రార్థించాడు. మునులు వాడికి రామనామాన్ని ఉపదేశించారు. ఆ కిరాతుడే రామనామ జప పరాయణుడై తరువాత వాల్మీకి మహర్షిగా మారిపోయాడు. రామాయణ మహాకావ్యాన్ని రచించి లోకానికి అందించి చరితార్థుడైనాడు. ఆదికవిగా కీర్తించబడ్డాడు. అందువల్లనే మృగాన్ని మనిషిగా, మనిషిని మాధవుడుగా మార్చేదే నిజమైన మతం అని ఎలుగెత్తి చాటాడు వివేకానంద స్వామి.
1: సూక్తి సుధ విన్నారు. సమర్పణ డాక్టర్ జంధ్యాల జయకృష్ణ బాపూజీ.

రొయ్యల పెంపకంలో చెరువుల తయారీ, పిల్లల ఎంపికలో జాగ్రత్తలు. ఆంధ్రప్రదేశ్లో సుమారు 2 లక్షల హెక్టార్లలో ఆక్వా సాగు అనేది చేపట్టడం జరుగుతోంది. అందులో 1.5 లక్షల హెక్టార్లు మంచినీటి చేపల పెంపకం, మిగిలిన 50,000 హెక్టార్లలో ఉన్న ఉప్పునీటి వనరులలో రొయ్యల సాగు చేపడుతున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో చూస్తే రొయ్యల సాగు సుమారు 4,000 హెక్టార్ల విస్తీర్ణంలో చేపడుతున్నారు. ఉప్పునీటి చెరువుల్లో పెంచిన రొయ్యల ఎగుమతుల ద్వారా మన రాష్ట్రానికి, దేశానికి అత్యధిక విదేశీ మారక ద్రవ్యాన్ని తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా మన దగ్గర ఎక్కువగా పెంచే రకాలు వెనామీ, అలాగే టైగర్ రొయ్య. ఇంతకుముందు ఉప్పునీటి చెరువుల్లో టైగర్ రొయ్యల పెంపకం చేపట్టేవారు. కానీ వైరస్ లేని నాణ్యమైన రొయ్య పిల్లల లభ్యత ప్రధాన సమస్యగా ఉన్నందున అధిక దిగుబడి, వేగవంతమైన ఎదుగుదల కారణంగా ప్రస్తుతం రైతులు ఎక్కువగా వెనామీ రొయ్యల పెంపకం చేపడుతున్నారు. టైగర్ రొయ్యలతో పోలిస్తే వెనామీ సాగులో చాలా ప్రత్యేకతలు కలిగి ఉన్నాయి. ముఖ్యంగా టైగర్ రొయ్యలతో పోలిస్తే వ్యాధుల ప్రభావం చాలా తక్కువ. అధిక సాంద్రతలో సాగు చేపట్టే

ఉంటుంది, కనుక అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇంకా వివిధ రకాల సెలనిటీలలో ఈ రొయ్యల్ని పెంచుకునే వీలుంటుంది. నీటి గుణాల్లో వచ్చే మార్పులు కూడా చాలా వరకు తట్టుకుంటాయి. వెనామీ రొయ్యలకు తక్కువ ప్రోటీన్ ఉన్న మేతలను వాడుకునే అవకాశం ఉంది. పంటకాలం కూడా చాలా తక్కువ, అంటే 90 నుండి 125 రోజుల్లో పంట వస్తుంది. తక్కువ సమయంలో అధిక దిగుబడులు, అధిక రాబడిని పొందే వీలు ఉన్నప్పటికీ చెరువుల తయారీ విషయంలో అవగాహన పూర్తిగా లేకపోవడం, నాణ్యమైన విత్తనాలు లభించకపోవడం, మేత ఆరోగ్య యాజమాన్యంలో అవగాహన లేకపోవడం, దీంతోపాటు ప్రస్తుత కాలంలో ఈహెచ్పి, వైట్ గెట్, విబ్రియో వంటి వ్యాధుల ప్రభావం వల్ల రైతులు ఎక్కువగా నష్టాల బారిన పడుతున్నారు. రొయ్యల పెంపకంలో నేల స్వభావం, మట్టి లక్షణాలు చాలా కీలకమైనవి. చెరువు నేల స్వభావం మీద మట్టికి నీటిని నిల్వ ఉంచే శక్తి, సరైన పోషకాల లభ్యత, నేల, నీటి లక్షణాలలో ఏర్పడే మార్పులు ఆధారపడి ఉంటాయి. ఇవి చెరువులో పెంచే రొయ్యల పెరుగుదలపై ప్రభావం చూపిస్తాయి. సాగు సమయంలో నేలలోని పోషకాలు నీటిలోకి విడుదల అవటం జరుగుతుంది. వృధా అయిన మేతలు, ఇతర సేంద్రియ పదార్థాలు బ్యాక్టీరియా ద్వారా విచ్ఛిన్నం అవటం, ప్లాంక్టన్ అభివృద్ధికి, పంట కాలంలో నీటి గుణాలు సమతాస్థితిలో ఉంచడానికి నేల లక్షణాలు కీలక పాత్రను పోషిస్తాయి. రొయ్యల పెంపకానికి నల్లరేగడి నేలలు, ఒండ్రుతో కూడిన ఇసుక నేలలు వంటి నీటిని నిల్వ ఉంచే లక్షణాలు ఉన్న నేలలు అనుకూలమైనవి. అందువల్ల రైత సోదరులు రొయ్య పిల్లలను చెరువులో వదిలే ముందు చెరువును సరిగ్గా తయారు చేసుకోవటం వలన పంట కాలంలో వచ్చే చాలా రకాల ఇబ్బందుల నుండి పంటను రక్షించుకోవచ్చు. రొయ్యల సాగుకు ముందు చెరువులు ఏ విధంగా తయారు చేసుకోవాలి అంటే, ముందుగా చెరువు నుండి మేతలతో పాటు వాడే చెక్ ట్రేస్, ఎరేటర్లు, ఇతర పనిముట్లు అన్నిటినీ తొలగించి వాటిపై కుళ్ళుతున్న పదార్థం, జీవులు గాని, నత్తగుళ్ళ గాని లేకుండా శుభ్రపరచుకోవాలి. గత పంట తాలూకా నీటిని పూర్తిగా బయటకు తోడేసి తరువాత చెరువుల్లో ఉన్న గవ్వలను, నత్తగుళ్లను పూర్తిగా ఏరివేయాలి. సేంద్రియ వ్యర్థ పదార్థాలు ఎక్కువగా చేరడం వల్ల నేల అడుగు భాగం నల్లగా తయారవుతుంది. అందువల్ల ఈ నల్లటి మట్టిని 1 నుండి 4 సెంటీమీటర్ల లోతు వరకు పూర్తిగా తీసేసి చెరువు నుండి దూరంగా వేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ గట్లపై వేయరాదు. తరువాత చెరువులకు 20 నుండి 30 రోజుల వరకు నేల పగుళ్లు వచ్చే విధంగా బాగా ఎండపెట్టాలి. ఈ విధంగా చేయటం వల్ల చాలా రకాల వ్యాధులను వ్యాపింపచేసే వాహకాల గుడ్లను, చిన్న చిన్న చేప పిల్లలను చంపేయచ్చు. ఇంకా మిగిలి ఉన్న సేంద్రియ వ్యర్థ పదార్థాలు కూడా ఆక్సిడేషన్ జరిగి విషవాయువులు బయటకు విడుదలవుతాయి. ఒకవేళ రైతులకు ఎండగట్టుకునే సదుపాయం లేనట్లయితే వీలైనంత వరకు నీటిని తీసేసి మిగిలిన నీటిలో 20 ppm మోతాదులో క్లోరినేషన్ వేసుకోవాలి. తరువాత చనిపోయిన జీవాలను అన్నింటినీ ఏరివేయాలి. నీటి లోతు 15 నుండి 20 సెంటీమీటర్లు ఉన్నప్పుడు అవకాశం ఉన్న పరిస్థితిలో క్రేజ్ వీల్స్ ఉన్న ట్రాక్టర్తో దున్నాలి. ఈ విధంగా చేయటం వల్ల చాలా వరకు హానికారక వాయువులు బయటకి విడుదలైపోతాయి. ఇలా చేసిన తరువాత స్లడ్జ్తో ఉన్న నీటిని బయటకు తోడేయాలి. ఈ విధంగా చెరువులను బాగా ఎండగట్టి దున్నిన తరువాత మట్టి నమూనాలను సేకరించి పరీక్ష చేసుకుని నేల గుణాలు అనుకూల స్థాయిలో ఉండేలా చేసుకోవాలి. రొయ్యల సాగుకు మట్టి గుణాలు ఏ విధంగా ఉండాలంటే, పీహెచ్ అంటే ఉదజని సూచిక 6.5 నుండి 7.5 ఉండాలి. సేంద్రియ కర్బనం 1.5 శాతం నుండి 2 శాతం వరకు ఉండొచ్చు. నత్రజని 100 గ్రాములు ఉండొచ్చు. అదే మట్టిలో అయితే 50 mg నుండి 75 mg వరకు ఉండొచ్చు. భాస్వరం చూసుకున్నట్లయితే ఇది కూడా 100 గ్రాములు ఉండాలి. మట్టిలో 3 నుండి 6 mg ఉండాలి. కార్బన్, నైట్రోజన్ 20:1 నిష్పత్తిలో ఉండేలా చూసుకోవాలి. పరీక్ష చేసిన మట్టి నమూనాలు పీహెచ్ విలువ 7 కన్నా తక్కువ ఉన్నట్లయితే సున్నంను వాడి సరిచేసుకోవాలి. నేల పీహెచ్ విలువ 6.5 నుండి 7 మధ్య ఉన్నట్లయితే వ్యవసాయ సున్నం 1 టన్ను లేదా క్విక్ లైమ్ 300 నుండి 500 కిలోలు వేసుకోవాలి. పీహెచ్ విలువ 6 నుండి 6.5 మధ్య ఉంటే కనుక వ్యవసాయ సున్నం 1 నుండి 2 టన్నులు లేదా క్విక్ లైమ్ 500 కిలోల నుండి 1 టన్ను చొప్పున వేసుకోవాలి. పీహెచ్ విలువ 5.5 నుండి 6 మధ్య ఉంటే వ్యవసాయం సున్నం 2 నుండి 3 టన్నులు లేదా క్విక్ లైమ్ 1 నుండి 1.5 టన్నుల చొప్పున వాడుకోవాలి. మట్టి గుణాలను పరిశీలించుకున్నప్పుడు నత్రజని, భాస్వరం, సేంద్రియ కర్బనం పరిమాణాలను మోతాదు తక్కువగా ఉన్నట్లయితే నిపుణుల సలహా మేరకు సేంద్రియ రసాయన ఎరువులను వాడుకోవాలి. సున్నం వాడిన వెంటనే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎరువులు వాడరాదు. కనీసం వారంపాటు విరామం పాటించడం మంచిది. చెరువులో 1 అడుగు మేర నీరు పెట్టిన తర్వాత ఎరువులను వాడినట్లయితే ప్లాంక్టన్ బాగా అభివృద్ధి చెందుతుంది. చెరువులోనికి లేదా రిజర్వాయర్ చెరువులోనికి

నీరు పంపు చేసేటప్పుడు కలుషితం లేని వనరుల నుండి నీరు పట్టుకునే విధంగా జాగ్రత్త తీసుకోవాలి. నీటిని పంపు చేసేటప్పుడు 3 దశల్లో 20, 40, 60 మెష్ ఉన్న ఫిల్టర్ బ్యాగులతో వడగట్టి తోడుకోవడం వలన ఇతర జీవులు గాని వాటి లార్వాలు గాని చెరువులోనికి రాకుండా అడ్డుకోవచ్చు. ఈ ఫిల్టర్ బ్యాగ్స్ చెరువులోకి తోడే నీటి పరిమాణం బట్టి 4 నుండి 10 మీటర్లు పొడవుగా ఉండే ఫిల్టర్ బ్యాగులను ఏర్పాటు చేసుకోవాలి. ఈ ఫిల్టర్ బ్యాగులో మిగిలిపోయిన వేస్ట్ ను చెరువులకు దూరంగా వేయాలి. వడగట్టి తోడుకున్న నీటిని 2-3 రోజుల పాటు అలా ఉంచడం వల్ల నీటిలో ఉన్న వ్యర్థ పదార్థాలు అడుగు భాగానికి చేరుకుని ఇంకా ఏమైనా గుడ్లు, సిస్టులు వంటివి పొదుగుతాయి. ఆ తర్వాత క్లోరినేషన్ ద్వారా 10 నుండి 20 ppm వరకు, అంటే సుమారు హెక్టారుకు 250 నుండి 500 కిలోల వరకు బ్లీచింగ్ పౌడర్ వాడి శుద్ది చేసుకోవాలి. నీటిలో క్లోరిన్ పోయేంత వరకు 4 నుండి 6 రోజుల పాటు నీటి నిల్వ ఉంచుకోవాలి. మిగిలి ఉన్న క్లోరిన్ తీసివేయడానికి ఎరేషన్ ఏర్పాటు చేసుకోవాలి. వెనామీ రొయ్యల పెంపకంలో చేపట్టే రైతులు తప్పనిసరిగా రిజర్వాయర్ చెరువులను ఏర్పాటు చేసుకోవాలి. తరువాత నీటి గుణాలను పరీక్షించుకుని నీటిలో క్లోరిన్ గాని ఇతర వ్యాధికారకాలు గాని లేవని నిర్ధారించుకుని రిజిస్టర్ కాబడిన హచరీల నుండి నాణ్యమైన రొయ్యపిల్లలను తీసుకుని స్టాక్ చేసుకోవాలి. రైతు సోదరులు రొయ్యపిల్లలను చెరువులో వదిలే ముందు చెరువును సరిగ్గా తయారు చేసుకోవటం వల్ల రొయ్యలపై ఒత్తిడి తగ్గి వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా పెరగటానికి ఉపయోగపడుతుంది.

0: పెంపకానికి ఎంచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ సహజ వనరుల నుండి సేకరించిన రొయ్యపిల్లలను పెంపకానికి వాడకూడదు. నాణ్యమైన వ్యాధిరహిత రొయ్యపిల్లలను ముఖ్యంగా మూడు దశల్లో గుర్తించుకోవాలి. అవి విజువల్ అసెస్మెంట్ పద్ధతి, రెండవది ఒత్తిడి పరీక్షలు, ఇంకా మూడవ దశలో ల్యాబొరేటరీ పరీక్షలు జరిపి రొయ్యల నాణ్యతను నిర్ధారించుకోవాలి.
1: పొలం పనులు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 6:45 కావస్తోంది. మరికొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతనుద్దేశించి ప్రసంగిస్తారు. ఆంధ్రప్రదేశ్లో సంజీవని ప్రాజెక్టును వచ్చే జనవరి 1వ తేదీ నుంచి అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ను ప్రపంచస్థాయి జ్ఞాన విద్యా కేంద్రంగా అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఖరీఫ్ సాగుకు ఎలాంటి విఘాతం కలగకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వార్తల వివరాలు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు నిర్వహించనున్న ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా పాల్గొని యువతనుద్దేశించి ప్రసంగించనున్నారు. క్రీడలు, యువనాయకత్వం, ఆరోగ్యం, దేశ నిర్మాణం వంటి అంశాలపై యువతతో ప్రధానమంత్రి చర్చించనున్నారు. యువ సంవాద్లో భాగంగా క్రీడా మౌలిక వసతులు, శిక్షణ, క్రీడా విజ్ఞానం తదితర అంశాలపై ప్రత్యేకంగా చర్చ జరగనుంది. మైభారత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. యువనాయకత్వం, స్వచ్ఛంద సేవ, భవిష్యత్ నైపుణ్యాలు, పౌర బాధ్యతలపై ప్రధానమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. నషాముక్త యువ ఉద్యమంపై కూడా యువతతో ప్రత్యేకంగా సంభాషించనున్నారు. క్రీడల ద్వారా మాదక ద్రవ్యాల వ్యసనాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దేశ క్రీడా ప్రస్థానంలో యువత భాగస్వామ్యాన్ని పెంచడం, బలమైన వికసిత భారత్ నిర్మాణంలో వారిని భాగస్వాములను చేయడం ఖేలో ఇండియా డైలాగ్ ప్రధాన లక్ష్యంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో వైద్యారోగ్య సేవలను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో చేపట్టిన సంజీవని ప్రాజెక్టును వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లాలోని ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో సంజీవని

0: ప్రాజెక్టుపై అధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. డిజిటల్ హెల్త్ రికార్డులతో ఈ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో అమలు చేస్తే వైద్య సేవల్లో గణనీయమైన మార్పులు తీసుకురావచ్చునని ఆయన చెప్పారు. చిత్తూరు జిల్లాలో ప్రాజెక్టు అమలుతో మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. రాష్ట వ్యాప్తంగా దీనిని విజయవంతంగా అమలు చేసి వైద్య సేవల్లో రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలపాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ను ప్రపంచ స్థాయి జ్ఞాన విద్యా కేంద్రంగా అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. దక్షిణ భారతదేశంలో రియల్ ఎస్టేట్ అభివృద్దికి హైదరాబాద్ అత్యంత ఆసక్తికరమైన ప్రాంతంగా అంతర్జాతీయ మ్యాగజైన్ ది ఎకానమిస్ట్ ప్రశంసించడంపై ముఖ్యమంత్రి ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ అభివృద్దికి గత ప్రభుత్వాలు వేసిన పునాదులపై భవిష్యత్తు ప్రణాళికలు నిర్మిస్తున్నామని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్, ఎఫ్ఎస్ఐ నిబంధనల తొలగింపు, రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఐటీ, ఫార్మా రంగాల అభివృద్ది వంటి చర్యలు నగర ప్రగతికి దోహదపడ్డాయని తెలిపారు. హైదరాబాద్ను మరింత పచ్చగా, పరిశుభ్రంగా, వేగవంతమైన రవాణా వ్యవస్థతో, క్రీడలు, సంస్కృతి, కళలు, ఆహారం, వినోదం, ఆర్థిక వ్యవస్థకు కేంద్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం కాళ్ల మండలం కోపల్ల వద్ద పాత బ్రిటిష్ కాలం నాటి వంతెన స్థానంలో నిర్మించిన నూతన వంతెన్ను ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపసభాపతి మాట్లాడుతూ కేవలం 5 నెలల్లోనే 2 లైన్ల వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు తెలిపారు. త్వరలోనే అప్రోచ్ రోడ్లతో సహా 4 లైన్ల వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రారంభిస్తామని రఘురామకృష్ణంరాజు తెలియజేస్తూ
1: ఈ దారి గుండా వెళ్ళటం చాలా ఇబ్బంది పడే పరిస్థితి, ఎన్నో దశాబ్దాల సమస్య. దానికి పనులు మొదలు పెట్టిన 5 నెలల్లో ఒక బ్రిడ్జ్ మనం ప్రారంభించడం, త్వరలో అప్రోచ్ రోడ్లు అన్ని కంప్లీట్ అయిన తర్వాత ప్రారంభోత్సవం తీసుకుందాం. ఈ బ్రిడ్జ్ మీద రాకపోకలన్నీ ప్రారంభం అవుతాయి. భీమవరానికి ఇది ఒక అత్యంత ముఖ్యమైన, మనకి ఇప్పుడు ఏలూరు పాడు, రైతులూరు ఈ రోడ్డు అదంతా విజయవాడకి వెళ్ళడానికి షార్ట్ కట్ రూట్ అవుతుంది. దానికి ఇది ఒక ఇంపార్టెంట్ లింక్ గా మారబోతుంది. మనం ఇప్పుడు రెడీ అయిన ఈ ఫోర్ లేన్ బ్రిడ్జ్
0: ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి తిరుపతి వెళుతున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు చిలకలూరుపేట వద్ద ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు మరణించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఖరీఫ్ సాగుకు ఎలాంటి విఘాతం కలగకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఎల్నినో ప్రభావాన్ని ఫిబ్రవరి నుంచే అంచనా వేసి తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించామని చెప్పారు. జూన్ మొదటి వారం నుంచి ఆగస్టు 25వ తేదీ వరకు రాష్టంలో సాధారణం కంటే 51% తక్కువ వర్షపాతం నమోదైన పప్పుధాన్యాల సాగు 23.6% పెరిగిందని అన్నారు. రైతులకు పంటల బీమా భరోసా కల్పించడంలోనూ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి చెప్పారు. ఖరీఫ్ 2025లో 19.5 లక్షలుగా ఉన్న బీమా దరఖాస్తులు ఈ ఏడాది 35.1 లక్షలకు పెరిగాయని వివరించారు. ఎల్నినో పరిస్థితులు నెలకొన్నప్పటికీ రాష్టంలో ప్రతి ఒక్కరికి త్రాగునీటికి ఇబ్బంది లేకుండా చివరి రిజర్వాయర్ వరకు నీటిని నింపుతున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ శ్రీశైలం నుంచి రాయలసీమకు తొలి విడతగా రోజుకు 11,500 క్యూసెక్ల నీటిని తరలిస్తున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం తొలి సంవత్సరంలోనే హంద్రీనివా కోసం 3,870 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 55 టీఎంసీల నీటిని రాయలసీమ చివరి భూములకు తరలించినట్లు మంత్రి రామానాయుడు తెలియజేస్తూ
2: కృష్ణా డెల్టాకు సంబంధించి మనం ఆ పులిచింతల్లో ఉన్నటువంటి రిజర్వ్ వాటర్ పోను ఇంకా 15 టీఎంసీలు అవసరం, అంటే దగ్గర దగ్గర 46 టీఎంసీలు ఒక ఆంధ్రాకే నాగార్జున సాగర్కి అవసరం అనేటువంటి పరిస్థితి చేత ఆ విద్యుత్ ఉత్పత్తి ద్వారా వచ్చినటువంటి నీరు కూడా ఇక్కడ డ్రింకింగ్ వాటర్కి నాగార్జున సాగర్ ద్వారా మనకు అవసరం అనేటువంటి విషయాన్ని కూడా మరి అవగాహన లేకుండా మాట్లాడడం. ఏదైతే తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఉందో దాన్ని కూడా మన అవసరాలకి మించి ఉత్పత్తి చేయడానికి లేదు అని చెప్పి కేఆర్ఎంబికి ఆల్రెడీ ఒక లెటర్ ఇవ్వడం జరిగింది.
0: ప్రపంచ స్థాయి సంస్థలైన గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు జీసీసీల ఏర్పాటుకు హైదరాబాద్ను తొలి ఎంపికగా ఎంచుకుంటున్నామని తెలంగాణ ఐటీ పరిశ్రమ

0: శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. హైదరాబాద్ హైటెక్ సిటీలో గ్లోబల్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ను మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ కేవలం ఐటీ రంగానికే కాకుండా స్పోర్ట్స్, టెక్నాలజీ, మీడియా, హాస్పిటాలిటీ, క్యాపిటల్ మార్కెట్లు, ట్రేడింగ్, ఎనర్జీ వంటి విభిన్న రంగాల్లో పెట్టుబడులకు కేంద్రంగా ఎదుగుతోందని తెలిపారు. రాష్టంలో గత సంవత్సరంలో 75 జీసీసీలు ఏర్పాటయ్యాయని, వచ్చే ఏడాది నాటికి మరో 100 జీసీసీలను రాష్ట్రానికి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రతి ఇంటికి సురక్షితమైన త్రాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని గోరంట్ల పట్టణ ప్రజల త్రాగునీటి సమస్యను పరిష్కరించడానికి చేపట్టిన పైప్లైన్ పనులను ఆమె నిన్న అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సవిత పేర్కొంటూ,
1: పెనుకొండ నియోజకవర్గంలో హైవే రోడ్ సుమారుగా 33 కిలోమీటర్లు 700 కోట్లతో శతవ్యయంగా పనులు కూడా జరుగుతున్నాయి. గోరెంట్ల ఊర్లేకి పోకుండా బైపాస్ హైవే కనెక్టివిటీ కూడా ఈ రోజు ఓపెన్ చేయడం కూడా జరిగింది అన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. ఒక పక్క జలకళ, ఒక పక్క హైవే కనెక్టివిటీ, మనకన్నేశ్వర్ బెంగళూరు ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉండటం వల్ల, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కూడా ఉండటం వల్ల ఈ రోజు మనకు కియా లాంటి పరిశ్రమలు, కియా అనుబంధ సంస్థలు, బెల్ కావచ్చు, ఫైటర్ జెట్ కావచ్చు, మరి పరిశ్రమలు మొత్తం రాయలసీమ వైపే చూస్తున్నాయి.
0: వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం రుతుపవన ద్రోణి విస్తరించి ఉన్నట్లు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానామల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ వెల్లడించారు. మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆంధ్రప్రదేశ్లో సంజీవని ప్రాజెక్టును వచ్చే జనవరి 1వ తేదీ నుంచి అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ను ప్రపంచస్థాయి జ్ఞాన విద్యా కేంద్రంగా అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఖరీఫ్ సాగుకు ఎలాంటి విఘాతం కలగకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు వింటారు. ఈ ప్రసారంలో ఈ ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో తెలుగు సాహితీ మణిదీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం. ఈరోజు కవి శ్రీ పొన్నిగంటి తెలగన్న గురించి, రచన శ్రీమతి జిఎల్ సుష్మ, పఠనం డాక్టర్ గుమ్మా సాంబశివరావు. అనంతరం ఎర్రన కవిత ఆధునికత, ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు గారి ప్రసంగం, లలిత గీతాలు వింటారు ఉదయరేఖల కార్యక్రమంలో. 8:30 శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖ, రచన డి ప్రతిమ. 8:35 చిత్రతరంగిణి. 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో సెమ్మంగుడి శ్రీ ఆర్ శ్రీనివాస అయ్యర్ గారి గానం వింటారు. 9:30 నమస్తే అమరావతి. 10:00 ప్రపంచ సరస్సుల దినోత్సవం సందర్భంగా పులికాట్ సరస్సుపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. అతిథి హారిక, డిస్టిక్ట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, సూళ్లూరుపేట డివిజన్, తిరుపతి జిల్లా. అనంతరం రాబోయే అతిథి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు ప్రసారమవుతాయి. 11:00 గుర్తు చేసుకుందాం. 12:10 లాహిరి లాహిరిలో, 12:40 జానపద కళారూపం కార్యక్రమంలో జాంబవంత శ్రీకృష్ణ యుద్ధం, శ్రీ మిరియాల వెంకటేశ్వర్లు బృందం వారిచే పగటి వేషాలు ప్రసారమవుతాయి. అనంతరం చిత్రగీతాలు 1:10. 1:30 గ్రామలక్ష్మి గ్రామీణ స్త్రీల కార్యక్రమంలో సంపూర్ణ ఆరోగ్యానికి తాజా ఆకుకూరలు, డాక్టర్ సలోమి సునీత గారితో పరిచయం, లలిత గీతం, ఇంకా కర్బూజాలోని పోషక విలువలు గురించిన విశేషాలు ప్రసారమవుతాయి. 2:30 లలిత సంగీతం, 3:00 టీన్ టైం, హిందీ చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 4:00 యువలయ, 4:30 సంధి ఔర్ సమాస్.

9వ తరగతికి హిందీ పాఠం ఉపాధ్యాయిని శ్రీమతి టి ఇందిర, విద్యార్థిని రుజహత్ ఫాతిమా. 4:45 బోనం సామ్రాజ్యం బృందం వారిచే భజనావళి ప్రసారమవుతుంది. అనంతరం చిత్రతరంగిణి 5:00. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమం. 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో గ్రామీణ మహిళలకు స్వయం ఉపాధిపై సూచనలు. ఈ అంశం గురించి డాక్టర్ ఎం దీపగారితో పరిచయం ప్రసారమవుతుంది. అనంతరం వ్యవసాయ సూచనలు 6:50. 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో జీడి మామిడిలో అధిక దిగుబడినిచ్చే రకాలు మరియు లేత తోటల యాజమాన్యం. ఈ అంశం గురించి ప్రకాశం జిల్లా కందుకూరు చిన్నాల తరిపి ఉద్యాన కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె ఉమామహేశ్వరరావు గారితో పరిచయం ప్రసారమవుతుంది. అనంతరం వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సమర్పణలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఈ రోజు రాత్రి 7:45. 8:00 తెలుగు సాహిత్య కార్యక్రమంలో పరివర్తన శ్రీ షేఖ్ సైదా గారి కథానిక వింటారు. 8:40 దేశభక్తి గీతం. 8:15 చిత్రగీతాలు. 9:15 స్పాట్ లైట్ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 9:30 తిరిగి 10:30 పాత తెలుగు సినిమా పాటలు ప్రసారమవుతాయి. ఈరోజు రాత్రి 10:00 ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలు నాటిక ప్రసారమవుతుంది. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 7:05 కావస్తోంది. మరికొంచెం సేపట్లో తెలుగులో వార్తలు. హైదరాబాద్ కేంద్రం నుండి
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఖేలో ఇండియా డైలాగ్నుద్దేశించి ప్రసంగిస్తారు. భారతీయ రైల్వే వ్యవస్థ అధిక రద్దీ కలిగిన రైల్వే మార్గాలన్నింటినీ 4 లేన్లుగా మార్చే దిశగా అడుగులు వేస్తోందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మధ్య నేపాల్ను నిన్న భారీ ఆకస్మిక వరద ముంచెత్తడంతో దాదాపు 160 మంది ప్రాణాలు కోల్పోయారు. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళ, దేశ ఈశాన్య ప్రాంతాల్లో ఈరోజు రేపు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఖేలో ఇండియా డైలాగ్నుద్దేశించి ప్రసంగిస్తారు. జాతీయ క్రీడా దినోత్సవం 2026 వేడుకల్లో భాగంగా మేరా యువ భారత్ ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రతి జిల్లాలో 2 కళాశాలల్లో యువత భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది క్రీడలు, యువ నాయకత్వం, ప్రజల బాధ్యత, స్వచ్ఛంద సేవ, ఫిట్నెస్, దేశ నిర్మాణాన్ని ఒకే వేదికపైకి తీసుకొస్తుంది. భారతదేశ యువజన క్రీడా వ్యవస్థపై సాగుతున్న చర్చల్లో వారి ఆలోచనలు, దృక్పథాలు భాగమయ్యేలా ఇది తోడ్పడుతుంది. క్రీడలపై ఆసక్తి ఉన్న యువతకు ప్రముఖ అథ్లెట్లు, పతక విజేతలకు మధ్య ప్రత్యక్ష సంభాషణ జరగడం విశేషం. ఇందులో పాల్గొనే యువత తమ సొంత ఆలోచనలు, దృక్పథాలు, ఆకాంక్షలను వ్యక్తపరచడానికి యువ సంవాద్ ఈ కార్యక్రమంలో ప్రధానాంశంగా ఉంటుంది. క్రీడలు, ఒలింపిక్ ఆకాంక్షలు, యువ నాయకత్వం, వికసిత్ భారత్, నషాముక్త్ యువ అనే 5 ప్రధాన ఇతివృత్తాల చుట్టూ ఈ చర్చా వేదిక రూపుదిద్దుకుంది. భారతీయ రైల్వే వ్యవస్థ అధిక రద్దీ కలిగిన రైల్వే మార్గాలన్నింటినీ 4 లేన్లుగా మార్చే దిశగా అడుగులు వేస్తోందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దేశంలోని మొత్తం రైల్వే ట్రాఫిక్లో దాదాపు 11,000 కిలోమీటర్ల పరిధిలోని 7 అధిక రద్దీ మార్గాలున్నాయని ఆయన తెలిపారు. ఢిల్లీ హౌరా, హౌరా చెన్నై, చెన్నై ముంబై, ముంబై ఢిల్లీ, ఢిల్లీ చెన్నై, ముంబై హౌరా, ఢిల్లీ గౌహతి అనేవి ఆ 7 రద్దీ మార్గాలు. ఈ మార్గాలు మొత్తం రైల్వే నెట్వర్క్లో 16% విస్తీర్ణాన్ని కలిగి ఉండగా సుమారు

41% రైల్వే ట్రాఫిక్ ను నిర్వహిస్తున్నాయని మంత్రి వెల్లడించారు. ఇది నెట్వర్క్ అంతటా మరింత సామర్థ్యాన్ని పెంపొందించడానికి, ప్రయాణికుల సరుకు రవాణా భవిష్యత్ వృద్దికి ఎంతగానో తోడ్పడుతుందని ఆయన తెలిపారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి న్యూఢిల్లీలో ఉన్నత విద్యాశాఖ అలాగే పాఠశాల విద్య అక్షరాస్యత శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. గతంలో జారీ చేసిన ఆదేశాల పురోగతిని సమీక్షించడానికి, కొనసాగుతున్న కార్యక్రమాల అమలును ఈ సమావేశంలో సమీక్షించారు. ప్రతి స్థాయిలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంపై నిరంతరం దృష్టి సారిస్తూ, పనులను సకాలంలో పూర్తి చేయడం, సమర్థవంతమైన పర్యవేక్షణ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రహ్లాద్ జోషి అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్లో పర్యటిస్తారు. అమ్రేలీ జిల్లాలోని హెత్నీ హవేలీ సరస్సును ప్రారంభిస్తారు. గుజరాత్ విద్యాపీఠం 72వ స్నాతకోత్సవానికి హాజరవుతారు. అహ్మదాబాద్లో జరగనున్న ఒలింపిక్స్, కామన్వెల్త్ క్రీడల ఏర్పాట్లపై సమీక్షా సమాపేశానికి అధ్యక్షత వహిస్తారు. థాల్తేజ్లో ఆర్వీ పటేల్ ఫార్మినోవా అవార్డ్స్ 2026 కార్యక్రమానికి హోంమంత్రి హాజరవుతారు. కేంద్ర నైపుణ్యాభివృద్ది శాఖ మంత్రి జయంత్ సింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా నైపుణ్య పోటీలు, ఫలితాల ఆధారిత ఆర్థిక సహాయం, వ్యవసాయంతో సహా పలు అంశాలపై ప్రధానమంత్రితో జయంత్ సింగ్ చర్చించారు. సమస్యల పరిష్కారాలు, విధానపరమైన అంశాలపై సృజనాత్మకంగా ఆలోచించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించినట్టు సామాజిక మాధ్యమ వేదికగా జయంత్ సింగ్ తెలియజేశారు. నేపాల్లో నిన్న మధ్య నేపాల్ను భారీ ఆకస్మిక వరద ముంచెత్తడంతో దాదాపు 160 మంది ప్రాణాలు కోల్పోయారు. 133 మంది భారతీయులతో సహా 750 మందికి పైగా ఆచూకీ గల్లంతైంది. టిబెట్లో ఉద్భవించిన ఈ వరద అనేక పట్టణాలు, గ్రామాలను ధ్వంసం చేసింది. టిబెట్ ప్రాంతంలో ఉదయం 8:37 భూకంపం సంభవించిందని, ఆ తర్వాత 3 నిమిషాలకే ఆకస్మిక వరదలు సంభవించాయని నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ తెలిపారు. భూ ప్రకంపనల కారణంగా హిమానీనదం కరిగిపోయి ఈ వరదలకు కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు. నేపాల్ టిబెట్ సరిహద్దు వెంబడి ఉన్న లేండే నది ఉప్పొంగడం, కొండచర్యలు విరిగిపడ్డం వల్ల రసువా జిల్లాలోని సరిహద్దు పట్టణమైన తిమురేలో బేటే కోషీ మీదుగా ఈ భారీ వరద త్రిశూలి నదిలోకి ప్రవేశించినట్టు నేపాల్ జాతీయ విపత్తు రక్షణ సహాయ నిర్వహణ సంస్థ తెలిపింది. రాజధాని ఖట్మండు నుండి దాదాపు 200 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న నవాకోట్, చిత్రవన్, గోర్ఖా, తనాహు, నవల్పరాసీ వంటి ఇతర జిల్లాలకు నదీ ప్రవాహం వ్యాపించింది. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల జరిగిన ప్రాణ ఆస్తి నష్టం సంభవించడం పట్ల రాష్టపతి ద్రౌపది ముర్ము, నేపాల్ అధ్యకులు రామ్చంద్ర పౌడెల్ ఆ దేశ ప్రజలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విపత్తు ప్రభావిత బాధితుల కోసం నేపాల్ ప్రభుత్వం చేపట్టే సహాయ రక్షణ చర్యలకు భారత్ మద్దతిచ్చేందుకు సిద్దంగా ఉందని ముర్ము పేర్కొన్నారు. ఈ ఆకస్మిక వరదల పట్ల ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. నేపాల్లో వరదల కారణంగా సంభవించిన ప్రాణ నష్టంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాని బాలేంద్ర షాతో ఫోన్లో మాట్లాడి తమ సంతాపం తెలిపారు. ఈ కష్టకాలంలో భారత ప్రజలు నేపాల్ ప్రజలకు సంఘీభావంగా నిలుస్తారని పేర్కొన్నారు. నేపాల్కు సాధ్యమైన అన్ని మానవతా సహాయాలు అందించడానికి భారత్ సిద్దంగా ఉందని తెలిపారు. సహాయ రక్షణ చర్యలపై భారత్ నిరంతరం సమన్వయం చేసుకుంటోందని ప్రధానమంత్రి వెల్లడించారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు, గండక్ నదిలో నీటిమట్టం అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉన్నందున బీహార్ ప్రభుత్వం వరదల ముందస్తు సన్నద్దతను ముమ్మరం చేసింది. రాష్టంలోని 6 జిల్లాలు పశ్చిమ చంపారణ్, తూర్పు చంపారణ్, గోపాల్గంజ్, సరన్, ముజఫర్పూర్, వైశాలీల్లో గండక్ నదీ పరివాహక ప్రాంతంపై ప్రత్యేక నిఘా ఉంచారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సీతామడి, షయోహర్, ఇతర జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. పశ్చిమ చంపారణ్లోని బగాహా, వైశాలి జిల్లాల్లోని లోతట్టు

0: ప్రాంతాల ప్రజలను వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా అధికారులు సూచించారు. గండక్ నదిలో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున గోపాల్గంజ్, బెటియాలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, దేశ ఈశాన్య ప్రాంతాల్లో ఈరోజు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణ ఉత్తరప్రదేశ్, వాయువ్య మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నరేష్ యాదవ్ తెలిపారు. అంతేకాకుండా రానున్న రెండు రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మహిళా సాధికారత కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీకి కేవలం ఒక ఎన్నికల నినాదం మాత్రమేనని బీజేపీ విమర్శించింది. న్యూఢిల్లీలో జరిగిన పత్రికా సమాపేశంలో బీజేపీ నాయకురాలు బాన్సురీ స్వరాజ్ మాట్లాడుతూ, మహిళా సాధికారత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం లోక్సభలో నారీశక్తి వందన అధినియంను ప్రవేశపెట్టిందన్నారు. కాంగ్రెస్ ఈ చట్టాన్ని వ్యతిరేకించి సభలో దాని ఆమోదాన్ని అడ్డుకుందని ఆమె ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఖేలో ఇండియా డైలాగ్ ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. భారతీయ రైల్వే వ్యవస్థ అధిక రద్దీ కలిగిన రైల్వే మార్గాలన్నింటినీ 4 లేన్లుగా మార్చే దిశగా అడుగులు వేస్తోందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మధ్య నేపాల్ ను నిన్న భారీ ఆకస్మిక వరదలు ముంచెత్తడంతో దాదాపు 160 మంది ప్రాణాలు కోల్పోయారు. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళ, దేశ ఈశాన్య ప్రాంతాల్లో ఈరోజు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: తెలుగు సాహితీ మణిదీపాలు ఈ శీర్షికన తెలుగు సాహిత్య పరిచయ కార్యక్రమంలో ఈరోజు కవి పొన్నిగంటి తెలగన్న, రచన శ్రీమతి జిఎల్ సుష్మా, పఠనం డాక్టర్ గుమ్మా సాంబశివరావు, ఈ కార్యక్రమ పర్యవేక్షణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు శ్రీ గోకరాజు గంగరాజు, చైర్మన్ లైల గ్రూప్ ఆఫ్ కంపెనీస్, బృందావన్ కాలనీ, విజయవాడ. వివరాలకు ఫోన్ నంబర్ 0866-243-4468.
2: అచ్చతెనుంగు పద్యమొకటైనను కబ్బములోననుండినన్ హెచ్చని ఆడుచుండుదురు, అది ఎన్నుచు నేర్పున

ఎక్కడరో నిన్ను అని ఏయాతి చరిత్రలో రచించిన పొన్నగంటి తెలగన్న తెలుగులో తొలి అచ్చ తెలుగు కావ్యకర్త. గోల్కొండ పాలకుడైన మల్కిభరామునికి తెలుగు సాహిత్యం అంటే ఎంతో ఇష్టం. అందులోనూ అచ్చ తెలుగు అంటే మిక్కిలి మక్కువ. అందుకే ఆయన కొలువులో ఉండే సరదారులు కూడా అచ్చ తెలుగును ఆదరించారు. మల్కిభరాముని కొలువులో అమీర్ ఖానుడనే

వజీరుడు ఉన్నాడు. ఆయన మల్కెబరాం పాదుషాకు అత్యంత సన్నిహితుడు. అమీరుఖాను తెలగన్న అచ్చ తెలుగులో గ్రంథం రాస్తున్న సంగతిని తెలుసుకున్నాడు. దాన్ని తాను అంకితం పుచ్చుకోవాలని భావించి మరిగంటి అప్పన్న ద్వారా తెలగన్నకు కబురు పంపి పిలిపించుకుని, పిలిచి పొన్ని కంటి తెలగన్న నీ చేయునచ్చ తెనుగు కబ్బమన్నీయడల మించి వెలయగా అమీరు ఖానునకిచ్చి పొడమిలోన సిరుల పొగడుగనుము అని అడిగాడు. అంతేకాకుండా మున్నె

పొగడంగగలడే నెలతాల్పైనన్ అని పలికాడు. అమీర్ఖాను మాటల్ని గమనించినప్పుడు ఇంతకు ముందు ఎవ్వరూ అచ్చతెలుగులో కావ్యాన్ని రచించలేదని, మొట్టమొదటిసారిగా అచ్చతెలుగులో కావ్యాన్ని రచించినది పొన్నకంటి తెలగన్న ఆయనను పొగడటం చంద్రశేఖరుడైన శివునికి కూడా సాధ్యం కాదు అని చెప్పాడు. అచ్చతెలుగులో మొట్టమొదటగా కావ్యాన్ని రచిస్తున్నాడు కాబట్టి కవి కొన్ని నియమాలు పెట్టుకున్నాడు. సంస్కృతంలో ప్రసిద్ధమైన పేర్లకు తెలుగులో వేరే పేర్లు పెడితే కృతకంగా ఉంటుంది. అందుకే తెలగన్న తెనుగునను మారు పేర్లిడి పెనచిన వినగూడదనుచు బిరుదులు పేళ్ళున్ మునువేల్పు బాస వెంబడి నునిచద కాదనకుడయ్యా ఉల్లములందున్ అని రచించాడు. బిరుదులు పేర్లు సంస్కృతంలో ఉంటే వాటిని అలాగే ఉంచుతాను కాబట్టి కాదనకూడదు అని విన్నవించాడు. సంస్కృతం అనటానికి వేల్పు భాష అన్నాడు. తెలగన్న తాను పెట్టుకున్న నియమం ప్రకారం 737 గద్య పద్యాల్లో యయాతి చరిత్రను రచించాడు. తెలగన్న క్రీస్తుశకం 1520-1600 ప్రాంతానికి చెందినవాడని చారిత్రకుల కథనం. సాధారణంగా కవులు తమ కావ్యాల్ని శ్రీకారంతో ప్రారంభిస్తారు. తెలగన్న అచ్చతెలుగులో రాస్తున్నాడు కాబట్టి శ్రీకారంతో మొదలు పెట్టకూడదు. అందుకే మొట్టమొదటి పద్యాన్ని సిరుల మెరుంగుబోడి తన చెక్కులు సిబ్బెపు గబిగుబ్బలున్ పరువడి నాలుగు చేతులను బట్టగా నల్వదలంచి కేలుదామర గుడి కన్ను మూయుటకు మాటికి నవ్వెడు వెన్నుడు ఇంపుతో తిరముగ బ్రోచుగాబుత మదించల రేగి అమీనుఖానునిన్ అని రచించాడు. అమీరుఖాను దాతృత్వాన్ని వర్ణిస్తూ ఆయన తన బంట్లకు పట్టు అంచుల పచ్చడాలు, వరహాలు, హారాలు, గుర్రాలు, పల్లకీలు, కుంచెల పల్లకీలు, గొడుగులు, జెండాలు ఇచ్చినట్లు తెలగన్న రచించాడు. తెలగన్న మహాభారతంలోని ఏయాతి చరిత్రను అంతటినీ రాయలేదు. ఏయాతి, దేవయాని, శర్మిష్ఠలను వివాహమాటం, పిల్లలను కనటం దాకా కథను చెప్పాడు. తెలగన్న రచించిన కథ కన్నా మిగిలిపోయిన కథే ఎక్కువగా ఉన్నదని ఏయాతి చరిత్రను ప్రచురిస్తూ వావిళ్లవారు చెప్పిన మాటలు వాస్తవం. కావ్యాన్ని అచ్చతెలుగులో రచించినా తెలగన్న ప్రబంధ లక్షణాల్ని విస్మరించలేదని ఆరుద్రగారు చెప్పారు. పురవర్ణన, ఋతు, వన విహార, జలక్రీడ, విరహం, ఉపాలంభనలు, వేట మొదలైన అష్టాదశ వర్ణనలు అన్నీ ఈ కావ్యంలో ఉండటం గమనార్హం. ఆశ్వాసంత గద్యలో కూడా సంస్కృత ప్రయోగాలు చేస్తూ తెలగన్న ఇది శ్రీ మదన గోపాల మంత్ర ప్రసాద లబ్ధ సారస్వత సుకవి జన వర్ణనీయ వచో విభవ భావనామాచ్య తనూభవ పొన్నకంటి వంశవర్య తెలగనార్య ప్రణీతంబైన యాతి చరిత్రంబను అచ్చతెనుగు కబ్బంబునందు ప్రథమాశ్వాసము అని రచించాడు. రామలక్ష్మణులు విశ్వామిత్రునితో యాగరక్షణార్థం వెళ్లినప్పుడు కవి తాటకిని వర్ణిస్తూ పెలుచగు

పొలసు గవుల్ కడంగ దురబొట్టుకు గల్గె నటంచు నాచుచున్ సొలవక వచ్చు తాటకి కనుంగుని జడదారి రాముతోన్ అని స్వభావోక్తిలో తాటకిని పాఠకులకు సాక్షాత్కరింపజేశాడు. స్త్రీలు జలక్రీడలాడుతున్న సమయంలో స్త్రీల ముఖాలు పద్మాలని భ్రమించి వారి ముఖాల మీద తుమ్మెదలు వ్రాలుతున్న

పేరును వెంటనే వారు నీటిలో మునిగిన విషయాన్ని కవి తమ్ములు ఆ కొమ్మల కనుదమ్ములు గనుగొనుచున్ అన్నదమ్ములటంచున్ జుమ్మని మ్రోయుచు తుమ్మెద దిమ్ములు వడి మోగ మునిగి తేలుదురచివల్ అని వర్ణించాడు. కచుడు శుక్రాచార్యుని దగ్గర మృత సంజీవని విద్యను గ్రహించటానికి శుశ్రూష చేస్తున్నప్పుడు శుక్రాచార్యుని కూతురు దేవయాని కచుని పట్ల అనురాగాన్ని పెంచుకుని అతని సాన్నిధ్యానికి తహతహలాడేది. ఒకరోజు సాయంకాలమైన కచుడు రాలేదు. అప్పుడు దేవయాని అంతరంగాన్ని తెలగన్న అకట పొద్దు గృంకే ఆవులు చనుదెంచే కచుడు రాడు ఇదేమి కథమునేడు చిలువగములు రక్కసులు కొట్టుమిట్టాడున్ అడవిలోన ఏమి అయ్యనొక్కో అని రచించాడు. ఈ పద్యాన్ని గమనించినప్పుడు నన్నయ భారతంలోని కచదేవయాని ఘట్టంలో దేవయాని మనోభావాన్ని వెల్లడించిన వాడి మయూఖముల్గలుగువాడు అపరాంబుది గృంకే దేనువుల్ నేడిట వచ్చే అన్న నన్నయ పద్యానికి సంక్షిప్త రూపంలో వెలువడ్డ పద్యంలాగా ఉంది. కావ్యాల్లో పుష్పాపచయం అంటే పూలు కోయటం ఒక సరదా. కవులందరూ ఈ సన్నివేశాల్ని వర్ణించిన వారే. తెలగన్న ఒక కన్నియ పువ్వులు కోసిన తీరును పంచచామరంలో వర్ణిస్తూ సరుల్ పెనంగొనంగ జిల్గు చన్ను గప్పుజారగా కురుల్

0: ంచి కోశనోర్తు వెంట జానలంటగాన్ అని అక్షరాలతో ఆడుకున్న దృశ్యాన్ని చిత్రించాడు. కవి కృతిపతి వేయించిన తోటను ఏచి ననిచి పూచి కాచి పండిన అమీను పురము మేలి తోటలరసి కాంచు ముసలివారికైన పసిబిడ్డలకునైన పండ్లు వచ్చు నలరు ప్రాయమొదవి అని వర్ణించాడు. తెలగన్న వైదుష్యానికి రచనా చమత్కృతికి ఏయాచి చరిత్ర సాక్ష్యం.
1: తెలుగు సాహితీ మణిదీపాలు శీర్షికన తెలుగు సాహిత్య పరిచయ కార్యక్రమంలో మీరింతవరకు పొన్నిగంటి తెలగన్న గారి గురించి విన్నారు. రచన శ్రీమతి జిఎల్ సుష్మా, పఠనం డాక్టర్ గుమ్మా సాంబశివరావు, ఈ కార్యక్రమ పర్యవేక్షణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
2: ఈ కార్యక్రమ ప్రాయోజకులు శ్రీ గోకరాజు గంగరాజు, చైర్మన్ లైల గ్రూప్ ఆఫ్ కంపెనీస్, బృందావన కాలనీ, విజయవాడ. వివరాలకు ఫోన్ నంబర్ 0866-2473-468.
1: తిరిగి వచ్చే వారం ఇదే సమయానికి మరొక కవి గురించి తెలుసుకుందాం.

0: ఇప్పుడు ఎర్రెన కవిత ఆధునికత అనే అంశం గురించి ఆచార్య భూదాటి వెంకటేశ్వర్లు గారి ప్రసంగం వింటారు.
1: నన్నయ్య తిక్కనెలనే రెండు మహాసముద్రాల్ని కలిపిన జలసంధి ఎర్రెన. అనుకర్తగా సాహిత్య జీవితాన్ని ప్రారంభించి యుగకర్తగా ఎదిగినవాడు ఎర్రెన. ఎర్రెన కవితకు శీలం నన్నయ్యది, శిల్పం తిక్కనది. ఆయన హరివంశం పురాణేతిహాసం, ఆరణ్యపర్వశేషం కావ్యేతిహాసం, నృసింహపురాణం పురాణ ప్రబంధం. ఎర్రెన ఇటు పగలుగానో అటు రాత్రిగానో కరిగిపోయే స్వభావం గల సంధ్యారాగం లాంటి కవి. ఈయనలో దివా నిశాలక్షణాలు సమపాళంలో కనిపిస్తాయి. ఈయన అసలు స్వరూపం వ్రేపల్లెలోని కీలారాలలోనే వెతికి పట్టుకోవాలి అని మల్లంపల్లి శరభయ్య గారన్నారు. ఎర్రెనగారిని సర్వమార్గేచ్ఛా విధాతృండని విశ్వనాథ ప్రస్తుతించాడు. అంటే అన్ని మార్గాల్లోనూ యథేచ్ఛగా విహరించేవాడు అని అర్థం. అన్ని మార్గాలు అంటే ఏమిటి? పురాణ మార్గం, కావ్యమార్గం, ప్రబంధ మార్గం అని అర్థం. ప్రక్రియను బట్టి శైలిని సాధించే నేర్పు ఎర్రెనగారిలో కనిపిస్తుంది. పరిఢవింతు ప్రబంధ పరమేశ్వరుని ఠేవ సూక్తి వైచిత్రి నొక్కొక్క మాటు అని శ్రీనాథుడు ఎర్రెనగారి సూక్తి వైచిత్రిని కీర్తించారు. ఈ సూక్తి వైచిత్రే తర్వాత తరంలో పెద్దనలో శ్రీష కుసుమ పేశల సుధా మయోక్తులుగా, చతురవచో నిధిత్వంగా రూపుదిద్దు.

చేసుకున్నది. ఎరనగారే హరివంశాన్ని హృద్యోక్తులని, ఆరణ్యపర్వశేషాన్ని చతురోక్తులని, రూసింహపురాణాన్ని మధురోక్తులని అన్నాడు. నన్నయ్యగారి నానా రుచిరార్థ సూక్తి నిధిత్వమే ఎరనగారిలో ఇలా రూపుదిద్దుకొని ప్రౌఢోక్తులయ్యాయి. ఇవే ప్రబంధయుగంలో వక్రోక్తి, అతిశయోక్తి, సహోక్తి, వినోక్తి, సమాసోక్తి, స్వభావోక్తి, వ్యాజోక్తి మొదలైన భంగ్యంతరాలను పొంది అలంకృతోక్తులయ్యాయి. తరువాతి తరాల్లో ఎరనగారి పద్యపాదాల్ని, భావాల్ని ఎత్తిపోతల పథకంలా వినియోగించుకున్నవాళ్లు చాలామంది ఉన్నారు. భాగవతానికి వచ్చినంత పేరు హరివంశానికి రాలేదు. కాని ఒకవేళ భాగవతమే లేకుంటే ఆ స్థానంలో చెప్పుకోదగ్గది హరివంశమే. ఎరనగారి భావాలు, పదబంధాలు, పద్యపాదాలు పోతనలో ఎన్నో కనిపిస్తాయి. అయినా పోతనగారి మాంత్రిక శైలిలో నవనీతచోరుడు కరిగిపోయాడు. తెలుగువారి ఆరాధ్యదైవమయ్యాడు. కంకంటి పాపరాజు, వెంకట పార్వతీశ్వర కవులు, విశ్వనాథ వంటి కవుల్లో మనం ఎరన శైలిని ఆస్వాదించవచ్చు. ఎరనగారి హృదయం సుకుమారమైంది. అసలు కవి అనేవాడు ఎవడైనా సరే సుకుమార హృదయం కలవాడు కావలసిందే. కవితలల్లెడు కాంత హృదయులు అని రాయప్రోలు వారు అన్నది ఈ అర్థంలోనే. భక్తి కూడా కవికి తోడైతే ఇక చెప్పేదేముంది? ఆ విరాట్ స్వరూపం పోతనలో చూడవచ్చు. ఆరణ్యపర్వశేషంలో ఎరనగారు అన్యదోషకారి తన పాపమున తాన కాలిపోవు అన్నప్పుడు గాని, స్త్రీపాత్రల తీరుతెన్నులను నిరూపించే సందర్భంలో కాని, కృష్ణుని బాల్యక్రీడలు వర్ణించే సందర్భంలో కాని, ప్రహ్లాదుని వర్ణించే సందర్భంలో కాని, ఆశ్రమాల్ని వర్ణించే సందర్భంలో కాని ఈ సుకుమార హృదయాన్ని మనం పట్టుకోవచ్చు. ఎరనగారంటే ఏదో పురాణకాలానికి చెందిన ఇతిహాస నిర్మాతగానే చూడకుండా ఆధునిక యుగంలో ఆధునిక కవులకు ఆయన ఏ విధంగా ప్రేరణ కలిగించాడో, ఆయనలో ఆధునికత ఎలా చోటు చేసుకుందో చూద్దాం. లేదురా ఇటువంటి భూదేవి ఎందు అని, ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా లేదురా ఇటువంటి భూదేవి ఎందు, లేరురా మన వంటి పౌరులింకెందు అని రాయప్రోలు వారు గానం చేసినది తెలుగు సాహిత్యలోకానికి అందరికీ పరిచయమైన విషయమే. ఈ గేయానికి మూలరూపం జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్న వాక్యాన్నే ప్రస్తావిస్తారు. కాని హరివంశంలోని శ్రీకృష్ణుని మాటలు రాయప్రోలు వారి దేశభక్తి గీతానికి దగ్గరగా కనిపిస్తాయి. సందర్భం ఏమిటంటే, బలరామకృష్ణులు తాము చిన్నప్పుడున్న గోకులాన్ని చూద్దామని వెళ్తారు. ఆ సందర్భంలో తమ తమ జన్మదేశములు తద్దయు రమ్యములెల్ల ప్రాణిజాతములకు అని అంటారు. మనకు నివాసము ఈ మధుర, ఇప్పురిబోలు పురిలేదు, మన భూమి బోలు భూమి ఎందును పుట్టదు అని హరివంశంలో బలరామకృష్ణులు అన్న మాటలు ఈ రాయప్రోలు వారి గేయఖండానికి దగ్గరగా కనిపిస్తాయి. అలాగే శ్రీశ్రీపై ప్రభావం ఎలా ఉందో చూద్దాం. ఎరనగారి ప్రభావం శ్రీశ్రీ కవిత్వం మీద కూడా ఉందనటానికి ఆరుద్ర చూపించిన ఉదాహరణలు మనల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తాయి. అల్పపీడనంతో వాయుగుండాలేర్పడి గాలివానలు తుఫానులై తాకే సందర్భాలలో వ్యావసాయికమైన గ్రామీణ జీవనం ఎలా సంక్షుభితమవుతుందో మనం పత్రికల్లో, ఛానళ్లలో చూస్తూనే ఉన్నాం. ఎర్రన హరివంశంలో శ్రీకృష్ణుని మాట మేరకు గోపకులు పర్వతోత్సవం చేసినందుకు కోపించి ఇంద్రుడు అకాల వర్షాన్ని బృందావనం మీద 7 రోజుల పాటు కురిపిస్తే ఆ నిరంతర ధారాపాతానికి సమస్త ప్రాణులు ఎలాంటి బాధలకు గురి అయ్యాయో ఎర్రన గోవుల స్థితిని వర్ణించిన సందర్భంలో చూస్తే ఆ సహజ వర్ణనల్లోని కనురెప్పల నీళ్ల కొందలలన్ దిగ్గవయించిన గోమాతల దృశ్యం శ్రీశ్రీ మనసులో చెరగని ముద్రవేసి, అంతేలే పేదల కన్నులు, అశ్రువులే నిండిన కుండలు, తుఫానులో తడిసిన జడిసిన గోమాతల కన్నుల తమ్ములు, వినమ్రమ్ముల వెతల వ్రణమ్ములు అని అన్న దీనికి సోదాహరణంగా ఉదహరించి ఎర్రనగారు వర్ణించిన సంపూర్ణ చిత్రం కళ్ల ముందు పడ్డాక దీని అర్థం బోధపడుతుంది అని చాలా విలువైన వ్యాఖ్యానాన్ని ఆరుద్రగారు చేశారు. ఈ గీతం శ్రీశ్రీ సొంత గీతం కూడా కాదు. ఆ గీతంపై ఎరనగారి ప్రభావం ఎంతో కనిపిస్తుంది. అలాగే అరచేతికి అడ్డుపెట్టి సూర్యుణ్ణి ఆపలేరు అనే వాక్యాన్ని విప్లవ కవులు తమ తమ కవిత్వాలలో, ప్రసంగాలలో ఎక్కువగా ప్రస్తావిస్తుంటారు. ఈ వాక్యం సుబ్బారావు పాణిగ్రాహి కవిత్వంలో ఉంది. సందర్భం వేరైనా ఈ పంక్తి ఎరనగారి భారతంలో ఉన్నదంటే నమ్ముతారా? నమ్మాలి మరి, చూడండి. ఇనుడు అరచేత మాటుపడుటెన్నడు కలుగునే అని

కుంతి కర్ణుని నదిలో విడిచే సందర్భంలో కర్ణుణ్ణి చూసి విలపిస్తూ భారతంలో అంటుంది. ఇది ఎరణగారిలో కనిపించే పంక్తి. అలాగే అపకారికి ఉపకారము నెపమెన్నక సేయువాడ నేర్పరి సుమతి అని తెలుగువాళ్లు పరోపకారపు సందర్భాల్లో ప్రస్తావించే సుమతీ శతక పద్యానికి మూలం ఎరణగారి భారతంలో కౌశికునికి ధర్మబోధ చేసే సందర్భంలో ధర్మవ్యాధుడు ఎగ్గుసేసిన వారికి హితముసేత ఆర్యజనములు కీర్తింతురు అన్న వాక్యంలో కనిపిస్తుంది. అలాగే సంపదగిన శత్రువు తన చేత చిక్కెనేని కీడు చేయరాదు పుసగమేలు చేసి పొమ్మనుటే చాలు అని వేమనగారు వైద్యం చేశారు. కాని దీనికంటే కొన్ని వందల సంవత్సరాల క్రితందైన ఎరణగారి భారతంలో శరణంబని వచ్చిన భీకర శత్రువునైన ప్రీతి కావగవలయున్ కరుణాపరుల తెరంగిది ఇరవుగ సరిగావు దీనికే ధర్మంబుల్ అని ధర్మ పరాక్రమాన్ని వివరించడం కనిపిస్తుంది. అలాగే దరిద్రుడు మృతుడు ఒక్కడే అని మహాప్రస్థానంలో దారిద్ర్యాన్ని వర్ణించిన సందర్భాల్ని ఆధునిక అభినయ కావ్యాల్లో వర్ణించిన సందర్భాల్ని మనం గమనించి అంతేలే పేదల గుండెలు అశ్రువులే నిండిన కుండలు శ్మశానమున శశికాంతులతో చలిబారిన వెలి రాబండలు అంటూ చూడుచూడు నీడలు పేదవాళ్ల వాడలు నరనరాల రోదనలో తరతరాల రోదనలో బిక్కచచ్చి పడిన బతుకు గోడలు పాడుపడ్డ వాడలు వంటి వాక్యాల్ని మనం చూసినప్పుడు ఎర్రనగారు చెప్తాడు, దరిద్రుడు మృతుడు నిక్కము తుల్యులు కారే ధారుణిన్ అన్న ఆ పంక్తుల్ని చదివితే ఈ ఆధునిక కవుల మీద ఆ పంక్తుల ప్రభావం స్పష్టంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇది ఎర్రనగారు హరివంశంలో చెప్పిన మాట, దరిద్రుడు మృతుండు నిక్కము తుల్యులు కారే ధారుణిన్. అలాగే తల్లిపాలు గుక్కెడు మిగిలినవి పుట్టెడు అనే వాక్యం జనవ్యవహారంలో బాగా కనిపిస్తుంది. యశోదమ్మ శ్రీకృష్ణుణ్ణి పాలు తాగమని చెబుతూ తల్లి చనుపాలు గ్రుక్కెడు తక్కినయవి పుట్టెడు ఒక్కరూపున భూమి పరగు అని హరివంశంలో అంటుంది. ఇలాగా ఎర్రనగారిలో ఎన్నో ఎన్నో ఆధునిక అభినయ భావాలు కనిపిస్తాయి. అలాగే ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అనేటువంటి ఆధునిక సూక్తాన్ని బలరామకృష్ణ రూపంలో ఎర్రనగారు పలికిస్తారు. బలరామకృష్ణులు శత్రు విజయాన్ని సాధించి మధుర నుంచి రేపల్లెకి వచ్చిన సందర్భంలో గోపవృద్ధులంతా కూడా కృష్ణ బలరాములకి స్వాగతం చెప్పి అన్నదమ్ముల్ని ప్రశంసిస్తే బలరాముడు అన్న మాటలు ఉన్నత స్థానాలకు ఎదిగి మూలాలు మరిచిపోయే నాయకులకు అధికారులకు కనువిప్పు కలిగిస్తాయి. చూడండి అయ్యా, అక్కట ఇంతన నేల మీరు కూర్మిన్ నెరయ పెంపగా పెరిగి మీ చిరశిక్ష చరించి మీ గృహంబున సరసాన్నముల్ కుడిచి బుద్ధి తనర్చిన మాకు ఎందు శోభనమగుటేమి సందేయము బాంధవులెవ్వరు మిమ్ము పోలగన్ రాచసిరి ఉండియును మరి ఆ చవికిన్ చొరదు నాకు హరికిని. ఇచటి బాల్యాచరణముపై మక్కువ ఏ చందమ్ములను మరువ ఎన్నడు రామిన్ మీ ఇళ్లల్లో తిని మీ మధ్య పెరిగిన మాకు మీకంటే బంధువులెవరున్నారు. సంపద ఎంత ఉన్నా చిన్ననాటి ఆ స్నేహాలు ఆ సంఘటనలపైనే నాకు కృష్ణుడికి మక్కువ అని అన్న సందర్భం హృదయంలోని పచ్చదనానికి నిదర్శనం. ఇది కావ్యంలోని పాత్రలకే కాదు ఈ మాటలు రాసిన కవికి కూడా వర్తిస్తుంది. అలాగే బలవంతుడింట్లో బానిసకు కూడా గౌరవమే అనే దానికి ఉదాహరణ కనిపిస్తుంది ఎర్రనగారిలో. బాగా డబ్బున్నవాళ్లు అధికారం చెలాయించేవాళ్లు రాజకీయ పదవులు వెలగబెట్టేవాళ్లు మాత్రమే కాకుండా వాళ్ల దగ్గర చిన్న చిన్న పనులు చేసుకుని బ్రతికేవాళ్లు కూడా చెలాయించడాన్ని మనం చూస్తుంటాం. ఇది మన అనుభవంలో ఉన్న విషయమే. ఇదే విషయాన్ని నృసింహ పురాణంలో ఎర్రనగారు దేవతల చేత విష్ణువు ముందర పలికిస్తాడు. బలియునింట బానిసనైన చెరప వెరతురు ఒరులు. అంటే బలవంతుడింట్లో బానిసనైనా సరే అపకారం కలిగించాలన్నా చెడగొట్టాలంటే భయపడతారు ఇతరులు అని చెప్పి చెప్పడం దీని భావం. అలాగే తానెంతో జగమంత అనే సూక్తికి ఆరణ్య పర్వంలో ఎల్లవారల తన ఎట్ల కాచూచు అని చెప్పి చెప్పడం గమనించాలి. అలాగే శ్రోత్రియుడంటే ఎవరు బుద్ధిమంతుడంటే ఎవరు అనేది యక్ష ప్రశ్నల్లో ధర్మరాజు చెప్పిన జవాబులు చూస్తే శాశ్వత సత్యాలుగా అనిపిస్తాయి. శృతము వలన శ్రోత్రియుడగు అతుల తపోయుక్తి కడు మహత్వము గాంచున్ ధృతిచే సహాయయుతుడగు అతిశయముగా బుద్ధిమంతుడగు బుధసేవన్. శ్రోత్రియుడంటే శృతం వలన అవుతాడని అతుల తపశ్శక్తి వలనే వాడు మహత్తును పొందుతాడు అని ధృతిచే సహాయాన్ని పొందుతాడు అని బుధసేవతోనే బుద్ధిమంతుడవుతాడని చెప్పడాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇలాంటి చెక్కుచెరని ప్రతిపాదనలు ఏ తరానికైనా

0: శిరోధార్యాలే, అనుపాసిత వృద్ధానాం విద్యానాతి ప్రసీదసి అన్న భర్తృహరి అన్న మాటలు ఈ అతిశయముగ బుద్ధిమంతుడుగు బుధసేవనన్న వాక్యంలో ఎలా అందంగా కూరుకున్నదో మనం చూస్తాం. అలాగే అహింస అంటే ఏమిటి? ఈ అహింస విషయంలో ఆధునిక సమాజంలో ఎన్నో రకరకాలుగా నిర్వచనాలున్నాయి. దాని ధర్మవ్యాధోపాఖ్యానంలో ఎర్రనగారు చేసిన నిర్వచనాన్ని గమనిస్తే అహింసను ఇంత సులభంగా మనం ఆచరించవచ్చా అని చెప్పి అనిపిస్తుంది. అహింసను ఎర్రనగారులా నిర్వచించిన సందర్భం మనకెక్కడా కనిపించదు. శాకమంటూ మాంసమంటూ రకరకాల విభజనలతో సతమతమయ్యే మనకు ధర్మవ్యాధులు కనువిప్పు కలిగిస్తాడు. రైతు నాగలి దున్నేటప్పుడు, మనిషి నేల మీద నడిచేటప్పుడు తెలియకుండా హింస జరుగుతుంది. అహింసావ్రతం పూని అడవుల్లో ఉన్న మునులు తరుమూల శాఖ నిపీడనంతో హింస చేస్తున్నారు. నీళ్లల్లో, భూమి మీద, ఆకాశంలో ఉన్న రకరకాల జీవరాశిని మానవుడు చేసే రకరకాల కార్యకలాపాల వల్ల హింస జరుగుతోంది. మరి ఈ హింసకు భయపడితే జీవితం ఎలా సాగుతుంది? హింస చేయని వాడు లేడు ఈ జగమున, ఒక్కడైనను తమ తమ ఓపినట్లు. హింస తెరవునకు ఎడకల్గి ఏగవలయు, అదియజూవే అహింసనాన్ అతిశయిల్లు అని ఎర్రనగారు పలికిస్తారు. మరి ఏది సత్యం ఏది అసత్యం అంటే, భూతహితంబుగా పలుకు బొంకును సత్యఫలంబునిచ్చు, తద్భూత భయాస్పదంబగు ప్రభూతపు సత్యము బొంకునట్లు ప్రాణాతురుడైనచో ప్రణయంబునందును పలుకు సత్యాతిశయంబయ అండ్రు మహితాత్మక ఇట్టివి ధర్మసూక్ష్మముల్ అని ప్రాణికోటి హితాన్ని కోరే అబద్ధం, జనానికి భయాస్పదమైన సత్యం విరోధాభాసం అని చెప్పిన ఈ వ్యాఖ్యానాన్ని మించిన భాష్యం మరి దొరకదు. అలాగే ఎర్రనగారు వర్ణించిన పల్లీ జీవనాన్ని గురించి ఎక్కువగా అందరూ ప్రస్తావిస్తుంటారు. అందులో ఆధునిక కవులు పల్లె పల్లె అంటూ తహతహలాడుతూ ఉన్నారు. నగరాల్లో జీవిస్తూ పల్లె వాతావరణాన్ని ఏవో ఊహల్లో వర్ణిస్తూ ఉంటారు. ఇందులో ఎర్రనగారు గోవులు పరుండటం మొదలు పొద్దునే దూడలకు పాలిచ్చే వరకు ఉన్న ఆవుల చేష్టల్ని వర్ణించిన సందర్భం చూస్తే ఎర్రనగారికి పల్లె వాతావరణ విజ్ఞానం ఎంత గొప్పగా ఉందో తెలుస్తుంది. చూడండి, ఒక ఆవు ప్రమదములుల్లసిల్ల తనుపారగ నిద్రలువోయి పల్మరున్ కమియ నెమర్చి మేపు అరుగగా పొరి పెండలు వెట్టి లేచి వత్సముల తలంచి పంచితిల చన్నులు చేపదవంగ పెంపుతో కొమరుగా చారు హుంకృతుల గోవులు చెన్ను వహించ మందలన్. ఇటువంటి ఉదాహరణలు హరివంశంలో ఎన్నో కనిపిస్తాయి. మంచి వక్త ఎలా ఉండాలి, మంచి శ్రోత ఎలా ఉండాలి వంటి ఎన్నో సందర్భాల్లో ఆయన వివరిస్తారు. అలాగే ఎర్రనలాంటి కవుల్ని సాహిత్య క్షేత్రంలో అరుదుగా చూస్తాం. ఒక కవితో సమానమైన ప్రతిభా సంపద కలిగి ఉండి ఆ కవి చేయలేని పనిని తాను చేసి చేసిన ఆ పనికి తన పేరుగాక ఆ మహాకవి పేరునే పేర్కొనటం ఎంత అరుదైన సంస్కారం. అది ఎర్రనగారు అరణ్య పర్వశేషాన్ని పూరించి సవినయంగా తన పాత్రను పేర్కొని ఊరుకున్న వినయశీలి విద్వన్మూర్తి. ఆ వినయశీలం ఈ తరం కవులకు ఎంతైనా అవసరం.
1: ఇంతవరకు మీరు ఎర్రని కవిత ఆధునికత అనే అంశం గురించి ఆచార్య భూదాటి వెంకటేశ్వర్లు గారి ప్రసంగం విన్నారు.
2: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతాలు వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8 గంటలు కావస్తోంది. మరి కొంచెం సేపట్లో వార్తా ప్రసారం వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: worldwide. Hindustan Times says U.S. pauses immigration visa interviews amid crackdown, while the Asian Age headlines U.S. pauses visa appointments worldwide. Another story covered in newspapers is Maharashtra Public Service Commission cancelling the recruitment process for Drug Inspector Group B post following an inquiry into alleged malpractices in the screening exam conducted earlier this year. And finally, a story in Times of India says that from Tokyo to London, heat waves send men to work in shorts. Japan's capital led the way, followed by London, as extreme temperatures swept across Europe. And with that, it's back to you, Pramod.
1: Thank you, Saira. And now, before we end the bulletin, the headlines once again. Massive flash flood claims nearly 160 lives in Nepal, over 750 people, including 133 Indians, missing. High alert issued in Bihar and Uttar Pradesh following Nepal flood. India sends first tranche of relief materials to Nepal. Prime Minister Narendra Modi to address Khelo India dialogue today through video conferencing. Centre begins targeted release of onions from buffer stocks to ensure adequate availability and check seasonal price rise. US halts all visa appointments globally amid President Donald Trump's immigration crackdown. Meta to pay up to $18 billion to settle claims that its platforms harm children. And in men's cricket, Team India on verge of Test Series win against Sri Lanka in Colombo. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖ వింటారు. రచన డి ప్రతిమ.
3: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఘనంగా 12వ జాతీయ చేనేత దినోత్సవం, బాలికి భవిష్యత్తు కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, పెన్షన్ల పంపిణీపై సమీక్షించిన అదనపు డైరెక్టర్ లక్ష్మీప్రసాద్ రెడ్డి, విత్తనాలు వెదజల్లే కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సవిత తదితర అంశాలతో కూడిన శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో 12వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్న సేవా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చేనేత కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు 82,000 మందికి 179 కోట్ల రూపాయలతో నేతన్న సేవా పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పింఛన్లు, సహకార సంఘాలకు క్యాష్ క్రెడిట్ సాయం అందిస్తున్నామని చెప్పారు. 40 కోట్ల రూపాయలతో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేసి ధర్మవరం చేనేతకు మరింత ప్రోత్సాహం కల్పిస్తామన్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలికి భవిష్యత్తు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పుట్టపర్తి సమీపంలోని మామిళ్లకుంట కూడలి వద్ద జరిగిన కార్యక్రమానికి సుమారు 1400 మంది బాలికలు, ఉపాధ్యాయులు పాల్గొనగా ముఖ్య అతిథిగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, బాలికలు ఒకే లక్ష్యంపై దృష్టి పెట్టి ఉన్నత స్థానాలకు ఎదగాలని పిలుపునిచ్చారు. బాల్య వివాహాలను అడ్డుకోవడం అందరి బాధ్యత అని 1098కు తెలియజేయాలని సూచించారు. పెనుకొండ అటవీ ప్రాంతం పరిధిలో విత్తన బంతులు వెదజల్లే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.5 కోట్ల సీడ్ బాల్స్ సిద్దం చేయగా, శ్రీ సత్యసాయి జిల్లాలో 13 లక్షల సీడ్ బాల్స్ ను 113 ప్రాంతాల్లో వేయనున్నట్లు తెలిపారు. మనుషులు చేరుకోలేని ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా సీడ్ బాల్స్ వేస్తున్నట్లు మంత్రి వివరించారు. ప్రతి కుటుంబం శుభకార్యాల సందర్భంగా ఒక మొక్క నాటి దాన్ని సంరక్షించాలని పిలుపునిచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లాలో పెన్షన్ల పంపిణీ తీరుపై సెర్ప అదనపు డైరెక్టర్ లక్ష్మీప్రసాద్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. డిఆర్డీఏ కార్యాలయంలో మండల ప్రజాపరిషత్ అధికారులు, పురపాలక సంఘాధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఎలాంటి అవినీతికి తావు లేకుండా ఇంటి వద్దే పారదర్శకంగా పింఛన్లు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కొన్ని సచివాలయాల పరిధిలో ఉన్న నెట్వర్క్ సమస్యలను అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పెన్షన్ల పంపిణీ, ప్రజల స్పందనపై ఆయన అధికారుల వివరాలను సమీక్షించారు. పుట్టపర్తి పోలీస్ పెరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జిల్లా ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ సందేశాన్ని అందించారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ సాధనలో భాగంగా జిల్లాలో ఏటా 15% వృద్ది రేటు సాధించేలా కార్యాచరణ రూపొందించినట్లు ఆమె తెలిపారు. మహిళల ప్రగతి, నీటి వసతులు, పెట్టుబడులు, ఉపాధి, చేనేత రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ నేతృత్వంలోని యంత్రాంగం సేవలను మంత్రి అభినందించారు. కదిరిలో 1 నెల 1 నియోజకవర్గం 4

0: పర్యటనలు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కదిరి ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్, కలెక్టర్ శ్యాంప్రసాద్, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ హాజరయ్యారు. ప్రజల నుంచి మొత్తం 73 అర్జీలు స్వీకరించి పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు జాయింట్ కలెక్టర్ ఎండార్స్ చేశారు. పెండింగ్లో ఉన్న రెవెన్యూ తదితర సమస్యలను అధికారులు ప్రజల వద్దకే వెళ్లి పరిష్కరించడం అభినందనీయమని శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ అన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. శ్రీ సత్యసాయి జిల్లా యంత్రాంగం వెట్టిచాకిరిపై మెరుపుదాడులు నిర్వహించి 40 మంది గిరిజన కార్మికులను రక్షించింది. కొత్త చెరువు, గోరంట్ల మండలాల్లోని బొగ్గు బట్టీలపై దాడులు చేసి పసిపిల్లల నుంచి వృద్దుల వరకు బాధితులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. వెట్టిచాకిరి నిరోధక చట్టం కింద బాధితులకు వెట్టిచాకిరి విడుదల పత్రాలు జారీ చేసి అక్రమ రుణాలను రద్దు చేశారు. బాధితులకు వైద్యం, ఆహారం, ఆర్థిక సాయం అందించి ప్రత్యేక వాహనాల్లో మహారాష్టకు తరలించారు. బాధ్యులపై వెట్టిచాకిరి నిరోధక చట్టం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన ప్రతిమ ధర్మరాజు, శ్రీ సత్యసాయి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి, విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రతరంగిణి కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాటను శంకర్ మహాదేవన్, శ్రేయ ఘోషల్ గానం చేశారు. తమన్ ఎస్ సంగీతంలో అనంత శ్రీరామ్ రచన, బృందావనం చిత్రం నుంచి.

0: ఓకే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
7: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
6: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి Form 6 ఉపయోగించాలి.
7: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం Form 6 నింపాలి.
6: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం Form 7 సబ్మిట్ చేయాలి.
7: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం Form 8 లో దరఖాస్తు చేయాలి.
6: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
7: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
6: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
8: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
9: Up to 85% LTV తో మనపురం IGL గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
8: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
9: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
8: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
10: చిత్రతరంగిణి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న చంద్రబోస్ గీతాన్ని MM కీరవాణి సంగీతంలో SP బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన పాట ఒకరికి ఒకరు చిత్రం నుంచి.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాటను విజయ్ ప్రకాష్ దేవన్ పాడిన రామజోగయ్య శాస్త్రి గీతం, హారీష్ జయరాజ్ సంగీతం, ఆరెంజ్ చిత్రం నుంచి.

0: అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800

0: 420-2233.
1: కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాటను మనో పాడారు ప్రేమలేఖలు చిత్రం నుంచి.

సంతోషం చిత్రం నుంచి రాజేష్ గానం విన్నారు. చిత్రతరంగిణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు కర్ణాటక సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శంబంగుడి శ్రీ ఆర్ శ్రీనివాస అయ్యర్ గారి గానం వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి, దేవదేవ కలయామి మాయామాళవ గౌళరాగం, రూపకతాళం స్వాతి తిరునాళ్ రచన.

Brandão.

శ్రుతి రంజని పాడిన పాట అనూప్ రూబెన్స్ సంగీతంలో హలో చిత్రం నుంచి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాటను రామ్ మిరియాల పాడిన పాట బలగం చిత్రం నుంచి.

జస్టిన్ ప్రభాకరన్ సంగీతంలో సిద్ధు శ్రీరామ్ గాను విన్నారు. రాధేశ్యామ్ చిత్రం నుంచి వినబోతున్న పాటను జోనీతా గాంధీ పాడారు. వేసేస్తాను సంగీతంలో హిట్ టూ చిత్రం నుంచి.

0: ఎస్ఎస్ తమన్ సంగీతంలో జోనీటా గాంధీ గానం విన్నారు. కిక్ టూ చిత్రం నుంచి. కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాటను రంజిత్ సుచిత్ర పాడారు. గోపీసుందర్ సంగీతంలో ఊపిరి చిత్రం నుంచి. పాట వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800420223.

0: నమస్తే అమరావతి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి
1: ప్రపంచ సరస్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యావరణ సమతుల్యతకు సరస్సుల ఆవశ్యకత, వలస పక్షులకు ఆవాసాలుగా మారిన సరస్సుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలు మొదలగు అంశాలపై సూళ్లూరుపేట డివిజన్ తిరుపతి జిల్లా అటవీ సంరక్షణ అధికారిని హారిక గారి ప్రసంగం ఇప్పుడు వింటారు.
2: అందరికీ నమస్కారం. నా పేరు హారిక, డిసిఎఫ్, డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్. నేను ప్రస్తుతం ఇక్కడ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్గా డిఎఫ్ఓ వైల్డ్ లైఫ్ సూళ్లూరుపేట డివిజన్లో వర్క్ చేస్తున్నాను. సో ఇక్కడ వైల్డ్ లైఫ్ డివిజన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడింది. మన పులికాట్ బర్డ్ శాంక్చురీ అండ్ నేలపట్టు బర్డ్ శాంక్చురీస్ ని మేనేజ్ చేయడానికని ఒక డివిజన్ ఏర్పాటు చేశారు. ఇక్కడ మా బౌండరీ జ్యూరిడిక్షన్ అనేది పులికాట్ బర్డ్ శాంక్చురీ ఎంటైర్ పులికాట్ లేక్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ పక్కనే ఉన్న మనకి 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్న నేలపట్టు బర్డ్ శాంక్చురీ కూడా ఇక్కడ రెండిటికి మేనేజ్మెంట్ చేస్తాము, ప్రొటెక్షన్ చేస్తాము, కన్జర్వేషన్ చేస్తాము. సో ఇక్కడ వైల్డ్ లైఫ్ స్టాఫ్ కి మెయిన్ డ్యూటీస్ ఇవే. సో పులికాట్ లేక్ గురించి చెప్పాలి అంటే పులికాట్ లేక్ ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ బ్రాకిష్ వాటర్ లేక్. సో బ్రాకిష్ వాటర్ లేక్ అంటే ఇట్స్ నాట్ కంప్లీట్లీ సీ వాటర్ ఆర్ ఫ్రెష్ వాటర్. సో ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ సాల్ట్ వాటర్ అండ్ ఫ్రెష్ వాటర్. సో ఫస్ట్ మన ఇండియాలో లార్జెస్ట్ లేక్ అనేది చిలకా లేక్, లార్జెస్ట్ బ్రాకిష్ వాటర్ లేక్ అనేది చిలకా లేక్. దాని తర్వాత మన పులికాట్ లేక్ సెకండ్ లార్జెస్ట్. సో ఇక్కడ ఏంటంటే మనకి 3 రివర్స్ మనకి లేక్ లో కలుస్తున్నాయి, స్వర్ణముఖి, ఆరణి, కాలంగి రివర్స్. ఈ రివర్స్ అదే విధంగా మన సముద్రం నీళ్లు కూడా వచ్చి కలవడం. సో దాని వల్ల మనకి ఈ బ్రాకిష్ వాటర్ అనేది ఏర్పడింది. ఈ లేక్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అలాగే వైల్డ్ లైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక్కడ మైగ్రేటరీ బర్డ్స్ అనేవి చాలా ఎక్కువ వస్తాయి. మైగ్రేటరీ బర్డ్ సీజన్ అక్టోబర్ నుంచి మార్చ్ ఏప్రిల్ వరకు ఉంటుంది. సో ఆ 6-7 మంత్స్ పులికాట్ ఈజ్ లైక్ బర్డ్స్ పారడైజ్. మన ఇండియాలోనే డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా మనకి మైగ్రేటరీ బర్డ్స్ అనేవి సీజన్ లో వస్తాయి. సో అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు విజిట్ చేసే వాళ్ళు మైగ్రేటరీ బర్డ్స్ అన్ని స్పీసీస్ చూడగలుగుతారు. మనకి స్పీసీస్ వైజ్ చూస్తే 15-20 మైగ్రేటరీ బర్డ్స్ ఉన్నాయి. మైగ్రేటరీ బర్డ్ స్పీసీస్ ఒక్కొక్క స్పీసీస్ ఒకటి కౌంట్ చేస్తాం మనం మైగ్రేటరీ బర్డ్స్. అదే విధంగా మొత్తం రెసిడెన్షియల్ బర్డ్స్ మైగ్రేటరీ బర్డ్స్ కలిపి అరౌండ్ మొత్తం 185 స్పీసీస్ ఉన్నాయి రికార్డెడ్ ఇన్ బోత్ పులికాట్ అండ్ నేలపట్టు బర్డ్ శాంక్చురీస్. మనకి ఇక్కడ మెయిన్ పులికాట్ బర్డ్ శాంక్చురీలో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇండికేటర్ స్పీసీస్ ఏంటంటే ఫ్లెమింగోస్. సో ఇక్కడ లెస్సర్ ఫ్లెమింగో, గ్రేటర్ ఫ్లెమింగో, 2 టైప్స్ ఆఫ్ ఫ్లెమింగోస్ ఉన్నాయి. ఆ 2 టైప్ ఆఫ్ ఫ్లెమింగోస్ మనము అక్టోబర్ నుంచి ఇక్కడ చూడొచ్చు. ఈ మనకి ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మెయిన్ గా మన ఇండియాలో ఉన్న గుజరాత్ నుంచి వస్తున్నాయి. అదే విధంగా ఇవి యాక్చువల్ గా మనకి మిడిల్ ఈస్ట్ అక్కడ నుంచి వచ్చే బర్డ్స్ అనమాట. ఇవి మెయిన్ ఫీడింగ్ పర్పస్ కే మనకి పులికాట్ లేక్ కి వస్తాయి. అక్టోబర్ నుంచి మార్చ్ ఏప్రిల్ వరకు ఉంటాయి. నెక్స్ట్ ఆ బర్డ్స్ తో పాటే ఇంకా పెయింటెడ్ స్టాక్స్, గ్రే పెలికన్, స్పూన్ బిల్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పీసీస్ కూడా మనము ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ బర్డ్స్ వచ్చే టైంకి ఇక్కడ ఏంటి అంటే మనకి ఫ్లెమింగో బర్డ్ మీరు చూసారంటే ఫ్లెమింగోకి ఒక పింక్ కలర్ హ్యూ ఉంటుంది. ఆ పింక్ కలర్ హ్యూ అనేది మనకి ఫస్ట్ బర్డ్ అరైవ్ అయినప్పుడు ఆ కలర్ ఉండదు, బట్ ఇక్కడ అది ఫీడ్ తీసుకున్నాకే ఆ పింక్ కలర్ హ్యూ డెవలప్ అవుతుంది. సో ఇక్కడ మనకి పులికాట్ లేక్ లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆల్గేస్ ఉన్నాయి, రెడ్ ఆల్గే, బ్రౌన్ ఆల్గే, గ్రీన్ ఆల్గే. సో ఈ ఆల్గే అనేది అది ఎక్కువ మోస్ట్లీ దాని మెయిన్ ఇంపార్టెంట్ ఫీడ్. అది తీసుకున్నాకే దానికి ఆ పిగ్మెంట్, ఆ పింక్ కలర్ హ్యూ అనేది వస్తుంది. సో ఇక్కడ వచ్చినప్పుడు బర్డ్స్ మామూలుగా వైట్ కలర్ లో ఉంటాయి, ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు యూ కెన్ సీ పింక్ కలర్ బర్డ్స్. సో అదే విధంగా వేరే బర్డ్స్ అన్ని కూడా మనకి ఈ పులికాట్ లైక్ అక్టోబర్ నుంచి రైనీ సీజన్ తర్వాత మనకి మాన్సూన్స్ వల్ల ఫుల్ లేక్ అంతా నిండి ఉంటుంది. ఫీడ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇక్కడ మనకి లేక్ ఫిష్ దొరుకుతుంది, తర్వాత అదే విధంగా రివర్ ఫిష్ దొరుకుతుంది, తర్వాత సముద్రం ఫిష్ కూడా దొరుకుతుంది. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిష్ అవైలబిలిటీ, అరౌండ్ 600 స్క్వేర్ కిలోమీటర్స్ లేక్ ఉంది. ఇంత ఏరియాలో స్ప్రెడ్ అయి ఉంది కాబట్టి మనకి ఇంత అంటే ఎక్కువ బయోడైవర్సిటీ అనేది సపోర్ట్ చేయగలుగుతుంది మన ఈ ఈకోసిస్టమ్. అదే విధంగా పక్కనే ఉన్న నేలపట్టు చూస్తే నేలపట్టు బర్డ్ శాంక్చురీ ఈవెన్ దో ఇట్స్ అ వెరీ స్మాల్ శాంక్చురీ,

ఇట్స్ 458 స్క్వేర్ కిలోమీటర్ శాంక్చురీ. మెయిన్ ఇంపార్టెంట్ స్పీసీస్ అంటే అక్కడ గ్రే పెలికన్ స్పీసీస్, అవి మెయిన్ అక్కడ బ్రీడింగ్ పర్పస్ కి విజిట్ చేస్తాయి. సో మన శాంక్చురీ విజిట్ చేశారు అంటే అక్కడ లేక్ ఉంటుంది, ఆ లేక్ లోనే ట్యాంక్ ఉంటుంది, ట్యాంక్ వాటర్ లోనే కొన్ని ట్రీ స్పీసీస్ ఉన్నాయి. అవి ఏ స్పీసీస్ అంటే బ్యారింగ్టోనియా స్పీసీస్. ఆ బ్యారింగ్టోనియా స్పీసీస్ నీళ్లలోనే చెట్లు ఉంటాయి అన్నమాట. ఆ స్పీసీస్ మీదే మనకి 90-95% బర్డ్స్ అనేది అక్కడే రూస్టింగ్ చేస్తాయి. అక్టోబర్ లో వచ్చేటప్పుడు అది సింగిల్ గా వస్తుంది. ఇక్కడ ఇట్ మేక్ వన్ ఫ్యామిలీ అండ్ ఇట్ విల్ లీవ్ విత్ చిక్స్ తో పాటు ఇక్కడ మనకి మార్చ్ ఏప్రిల్ లో తిరిగి వెళ్ళి. సో అక్కడ ఉన్న బర్డ్ స్పీసీస్ కూడా మనకి నేలపట్టులోనే ఫీడింగ్ కాకుండా అది పులికాట్ లేక్ కూడా మనకి ఫీడింగ్ పర్పస్ కి. సో ఈ పులికాట్ లేక్ అనేది యాక్చువల్ గా మనకి ఫస్ట్ ఇనిషియల్ నోటిఫికేషన్ గవర్నమెంట్ 1976 లో వచ్చింది. సో బర్డ్ శాంక్చురీ కింద ఫైనల్ నోటిఫికేషన్ 1997 లో దీన్ని డిక్లేర్ చేశారు. సో అప్పటి నుంచి కూడా మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అప్లై అవుతుంది. ఏవైతే మనకి శాంక్చురీస్, నేషనల్ పార్క్ ఇవన్నీ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో వీటన్నిటిలోనూ మనకి వైల్డ్ లైఫ్ యాక్ట్ అప్లై అవుతుంది. అదేవిధంగా మనకి ఈ లేక్ చుట్టూ కూడా ఈకో సెన్సిటివ్ జోన్ అని చెప్పి డిక్లేర్ చేయబడింది. అది మనకి 2015 లో డిక్లేర్ చేశారు. సో ఈకో సెన్సిటివ్ జోన్ మెయిన్ పర్పస్ ఏంటంటే మనకి లేక్ నుంచి, లేక్ ఇమీడియట్ గా బౌండరీ అయిపోయిన తర్వాత దేర్ షుడ్ బి సమ్ బఫర్ జోన్. బఫర్ జోన్ అంటే ఇమీడియట్ గా మనకి ఈకో సిస్టమ్ మీద ఏం ఇంపాక్ట్ ఉండకూడదు అని చెప్పి గవర్నమెంట్ ఒక బఫర్ జోన్ డిక్లేర్ చేసింది. అదేంటంటే మనకి లేక్ బౌండరీ ఎంతైతే ఉందో దానికి 2 కిలోమీటర్స్ వరకు ఈ ఈకో సెన్సిటివ్ జోన్ అనేది అప్లై అవుతుంది. సో ఈకో సెన్సిటివ్ జోన్ నోటిఫికేషన్ ప్రకారం కొన్ని యాక్టివిటీస్ అనేది 3 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ లో మనకి డిక్లేర్ చేస్తున్నారు. ఏంటంటే ప్రొహిబిటెడ్ యాక్టివిటీస్, రెగ్యులేటెడ్ యాక్టివిటీస్, ప్రమోటెడ్ యాక్టివిటీస్. సో ఫర్ ఎగ్జాంపుల్ మైనింగ్ ఇలాంటివి ఉన్నాయనుకోండి, అలాంటి యాక్టివిటీస్ కంప్లీట్ గా ప్రొహిబిటెడ్ యాక్టివిటీస్ లో వస్తాయి. అదే విధంగా రెగ్యులేటెడ్ యాక్టివిటీస్, సో ఇక్కడ ఏమైనా పెద్ద పెద్ద లైక్ మల్టీ కాంప్లెక్సెస్ కట్టాలన్నా ఇలాంటివి అన్నది మనకి రెగ్యులేటెడ్ యాక్టివిటీస్ లో వస్తాయి. నెక్స్ట్ మనకి గ్రీన్ ఫార్మింగ్ ఇలాంటివి ఏమైనా ఉంటే ఇవి ప్రమోటెడ్ యాక్టివిటీస్ లో వస్తాయి. సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ని కేటగరైజ్ చేశారు. సో ఈ ఈకో సెన్సిటివ్ జోన్ ప్రకారము, నోటిఫికేషన్ ప్రకారము దెర్ ఇస్ అ మానిటరింగ్ కమిటీ. సో డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇస్ ద చైర్మన్ ఆఫ్ ద మానిటరింగ్ కమిటీ. సో ఈవెన్ దో మనకి లేక్ బయట అన్నది అంత రెవెన్యూ ల్యాండ్, ప్రైవేట్ ల్యాండ్స్ కూడా ఉండి ఉంటాయి, బట్ దానిలో కూడా యాక్టివిటీస్ అనేది ఈ మానిటరింగ్ కమిటీ మానిటర్ చేస్తుంటుంది, అలాగే అదే విధంగా రెగ్యులేట్ చేస్తుంటుంది. సో మనకి ఈ లేక్ మొత్తము ఒక 600 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా. మనకి ఓన్లీ ఆంధ్ర వరకు చూస్తే అరౌండ్ 460 స్క్వేర్ కిలోమీటర్స్ మన ఆంధ్రాలోనే ఉంటుంది, రిమైనింగ్ పార్ట్ తమిళనాడులో ఉంటుంది. సో ఈ ఈకో సెన్సిటివ్ జోన్ నోటిఫికేషన్ ప్రకారం కూడా మనం జోనల్ మాస్టర్ ప్లాన్ అనేది ప్రిపేర్ చేయవలసి ఉంది, అది కూడా మేము టేకప్ చేస్తాం. జోనల్ మాస్టర్ ప్లాన్ ఏంటంటే ఒక గైడింగ్ డాక్యుమెంట్ లాగా ఆ ఈకో సెన్సిటివ్ జోన్ లో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్, ఏ డిపార్ట్మెంట్స్ పరిధిలోకి వస్తాయి, అదే విధంగా ఏ విధంగా మానిటర్ చేయాలి, రెగ్యులేట్ చేయాలి అన్నది దానిలో మేము క్లియర్ గా డిస్క్రైబ్ చేస్తాం. ఈ జోనల్ మాస్టర్ ప్లాన్ అనేది స్టేక్ హోల్డర్ డిపార్ట్మెంట్స్ అంటారు, స్టేక్ హోల్డర్ డిపార్ట్మెంట్స్ తో కన్సల్ట్ చేసి వాళ్లతో చర్చలు జరిపి ఏమైనా చేంజెస్ ఉంటే చేంజ్ చేసి ఆ విధంగా దీనికి కలెక్టర్ గారు ఫైనలైజ్ చేస్తారు. సో నోటిఫికేషన్ ప్రకారం దీస్ లీగల్ డాక్యుమెంట్స్ ఇవన్నీ, తర్వాత అదే విధంగా రూల్స్ కూడా అప్లై అవుతాయి. సో ఈ నోటిఫికేషన్ ప్రకారం మనకి ఇన్సైడ్ శాంక్చురీ అరౌండ్ 50 విలేజెస్ ఉన్నాయి. మనకి మొత్తం 5 మండల్స్, ఈ 5 మండలాల్లో ఉన్న అన్ని విలేజెస్, సో ఈ శాంక్చురీ పరిధిలో ఉన్న విలేజెస్ అన్ని కూడా మనకి ఈ శాంక్చురీ నోటిఫికేషన్ ప్రకారము అవన్నీ కూడా పరిధిలోకి వస్తాయి. నెక్స్ట్ దాని ఆ రూల్స్ అన్ని కూడా అప్లై అవుతాయి. అదేవిధంగా ఈకో సెన్సిటివ్ జోన్ లో కూడా ఒక 23 విలేజెస్ వరకు ఉన్నాయి. సో అవి కూడా మనకి ఏవైనా ఇప్పుడు ఇండస్ట్రీ కట్టాలన్నా, తర్వాత ల్యాండ్ కన్వర్షన్ కి ఏమైనా పెట్టుకోవాలన్నా, అగ్రికల్చర్ నుంచి దాన్ని ఏదైనా కమర్షియల్ పర్పస్ కి ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేయాలన్నా ఈ ఈకో సెన్సిటివ్ జోన్ రూల్స్ అన్ని అప్లై అవుతాయి. ఈ మొత్తం లేక్ అంతా మేము 15 బీట్స్ గా డివైడ్ చేసి ఉంది. సో దానిలో ఉన్న 15 బీట్ ఆఫీసర్స్, డిఫరెంట్ స్టాఫ్, వాళ్ళు వాళ్ళ పరిధిలో ఇప్పుడు ఏవైతే మనకి శాంక్చురీ ప్రొవిషన్స్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఉన్న శాంక్చురీ ప్రొవిషన్స్ అన్ని అవి అప్లై అవుతున్నాయా లేదా, ఎవరైనా దాన్ని ఉల్లంఘిస్తున్నారా అన్నది వీళ్ళు కంటిన్యూస్ గా మానిటర్ చేస్తుంటారు, పెట్రోల్ చేస్తుంటారు. ఇప్పుడు శాంక్చురీ రూల్స్ ప్రకారం ఈ లోపల మనం చెట్లు కొట్టకూడదు, సో చెట్లు ఎక్కడైనా కొడుతున్నా ఆపడము, ఇలాగా ప్రొటెక్షన్, అలాగే విధంగా శాంక్చురీ బౌండరీని కూడా చుట్టుపక్కల ఏమి వేరియేషన్స్ లేకుండా ఎవరు
మట్టి అది తవ్వకుండా. సో

బౌండరీని ప్రొటెక్ట్ చేస్తూ యాక్ట్ ప్రకారం ఉన్న ప్రొవిజన్స్ అన్ని ఫాలో అవుతూ, అదేవిధంగా మైగ్రేటరీ బర్డ్స్ సీజన్ టైంలో బర్డ్స్ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి, తర్వాత మనకి ఎన్నెన్ని స్పీసీస్ అనేది కనబడుతున్నాయి అనేది వాళ్ళు నోట్ చేస్తుంటారు. అంటే వాళ్ళు మెయిన్ యాక్టివిటీ అనేది ప్రొటెక్షన్, అదేవిధంగా కన్జర్వేషన్, అదేవిధంగా మనకి వైల్డ్ లైఫ్. ఇక్కడ మనకి రికార్డెడ్ అయితే 185 to 190 స్పీసీస్ ఆఫ్ బర్డ్స్. అంటే ఇప్పుడు మనం ఫ్లెమింగో తీసుకున్నామంటే అది ఒక స్పీసీస్, అదేవిధంగా పెయింటెడ్ స్టాక్ ఒక స్పీసీస్, అట్లా మనకి 185 వివిధ రకాల పక్షులు ఉన్నాయి. సో మనకి మొత్తం మైగ్రేటరీ బర్డ్స్ చూస్తే ఒక 50,000 to 70,000 బర్డ్స్ అనేది మనకి ఓన్లీ అక్టోబర్ నుంచి మార్చ్ ఏమనేది అన్ని బర్డ్స్ అనేది వస్తాయి. అదే ఇప్పుడు ఆ సీజన్లోనే బర్డ్స్ ఉంటాయా మిగతా సీజన్లో ఉంటాయంటే అలా ఏమి ఉండదు. ఇప్పుడు మనకి ఇది ఆఫ్ సీజన్, బట్ ఈ టైంలో మనకి ఇక్కడ రెసిడెన్షియల్ బర్డ్స్ ఉంటాయి. రెసిడెన్షియల్ బర్డ్స్ అంటే మనకి ఎప్పుడు ఉండే బర్డ్స్, ఎగ్రెట్స్ ఇలాంటి బర్డ్స్ అనేవి ఎప్పుడు ఉంటాయి. సో మొత్తం కలిపి 187 స్పీసీస్ ఉంది. అరౌండ్ మనకి ఒక 60-70,000 వరకు బర్డ్స్ అనేవి ఇక్కడ చూడొచ్చు మైగ్రేటరీ సీజన్ టైంలో. మనకి ఎక్కువ నెంబర్ ఆఫ్ బర్డ్స్, డిఫరెంట్ నెంబర్ ఆఫ్ స్పీసీస్ కూడా ఎక్కువ కనిపిస్తాయి. సో మనకి ఏమేం పక్షులు వస్తాయంటే, మనకి మెయిన్ పులికాట్ వరకు వచ్చేసరికి ఇవి ఫ్లెమింగోస్ అనమాట. మనం ఫ్లెమింగోస్ నే మనం యాక్చువల్గా సూళ్ళూరుపేటకి ఏమైనా ప్రమోషన్ చేయాలన్నా సరే మనకి షార్ ఎలాగా పెడతారో సూళ్ళూరుపేట అనగానే, అదే విధంగా మనకి వైల్డ్ లైఫ్ లో మనకి ఫ్లెమింగో అనమాట. ఫ్లెమింగోస్ మనకి గుజరాత్ నుంచి వస్తాయి, యాక్చువల్ గా అవి యురేషియా కంట్రీస్ నుంచి వస్తాయి. సో ఇక్కడ మనకి ఏంటంటే గుజరాత్ లో అనేది దానికి నెస్టింగ్ పర్పస్ కి వస్తాయి, బట్ ఇక్కడ మనకి పులికాట్కి వచ్చేసరికి ఓన్లీ ఫీడింగ్ పర్పస్. పులికాట్ లేక్ లో దొరుకుతుంది కాబట్టి అవి ఈ అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు ఇక్కడ ఉంటాయి. సో అదే విధంగా మనకి ఇక్కడ పెయింటెడ్ స్టాక్స్, స్పూన్ బిల్డ్ పెలికన్స్, గ్రే పెలికన్స్, తర్వాత నార్థర్న్ పింటైల్స్, బ్లాక్ హెడెడ్ ఐబిస్, కార్మరెంట్స్, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ బర్డ్స్ కూడా. సో రివర్టన్స్, ఈ రివర్టన్స్ ఇవన్నీ కూడా చాలా లైక్ ఆస్ట్రేలియా నుంచి మనకి ఏదైతే ఉందో ఇది మనకి మైగ్రేటరీ కారిడార్. ఏవైతే నార్త్ నుంచి సౌత్ కి వెళ్లే బర్డ్స్ అన్ని కూడా ఈ కారిడార్ లో పాస్ అవుతుంటాయి. సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ పులికాట్ లేక్ లో బర్డ్స్ ఆగడం జరుగుతుంది. సో మనకి ఫ్లెమింగోస్ అనేసరికి ఓన్లీ ఫీడింగ్ పర్పస్ కే వస్తాయి, బట్ మనకి ఈ గ్రే పెలికన్, ఈ బర్డ్స్ ఉన్నాయి ఏవైతే మనం నేల పట్టులో చూస్తామో అవి బ్రీడింగ్ పర్పస్ కి వస్తాయి. సో అవి వచ్చేటప్పుడు మనకి సింగిల్ గానే వస్తుంది బర్డ్. బర్డ్ వచ్చిన తర్వాత అక్కడ ఇది ఇక్కడ ఒక పేర్ చేసుకుని తర్వాత బ్రీడింగ్, దాని తర్వాత పిల్లల్ని పెట్టి అది చిక్స్ అయ్యి అవి ఆ చిక్స్ కూడా ఇక్కడే ఫీడింగ్ స్టార్ట్ చేసి దానికి కూడా ఫ్లయింగ్ అనేది నేర్పించి అన్ని కలిసి మళ్ళీ తిరిగి వెళ్తాయి. సో యాక్చువల్ గా మనకి ఇక్కడ సూళ్ళూరుపేట అనేసరికి ఎవ్రీ ఇయర్ ఫ్లెమింగో ఫెస్టివల్ అని మనకి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు జరుపుతారు. సో మనకి 2001 నుంచి ఫ్లెమింగో ఫెస్టివల్ జరుగుతుంది. దీనికి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు చైర్మన్ గా వ్యవహరిస్తారు, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఈ పండుగ చేస్తుంది. బట్ అన్ని డిపార్ట్మెంట్స్ ఏవైతే ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంది, టూరిజం డిపార్ట్మెంట్ ఉంది, అట్లనే మనకి ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్, ఇలాగా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, అన్ని డిపార్ట్మెంట్స్ ఏకమయ్యి అన్ని కోఆర్డినేషన్ తో ఫ్లెమింగో ఫెస్టివల్ చేస్తారు. ఫస్ట్ టైం మనకి ఫ్లెమింగో ఫెస్టివల్ లో మనం ఒక సింపోజియం కండక్ట్ చేసాం, అది శ్రీ సిటీ లో కండక్ట్ చేసాము. సో బయోడైవర్సిటీ సింపోజియం అని చెప్పి ఆల్ ఇండియా నుంచి ఎక్స్పర్ట్స్ లేక్ కన్జర్వేషన్ మీద, ఇకో సిస్టమ్ మీద డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ వచ్చి 2 డేస్ డిస్కషన్స్ చేశారు. డిస్కస్ చేసి మనకి ఈ లేక్ ని ఇంకా ఏ విధంగా మనం కన్జర్వ్ చేయగలం, ఏ విధంగా మనం ప్రొటెక్ట్ చేయగలం, ఈ లేక్ బెటర్ గా ఎలా మేనేజ్ చేయగలం అని చెప్పి డిస్కషన్స్ చేశారు విత్ హెల్ప్ ఆఫ్ ఐఐఎస్సీఆర్. సో అది కూడా డాక్యుమెంట్ మనకి రెడీ అయింది. ఆ డాక్యుమెంట్ కూడా మనం నెక్స్ట్ ఫ్లెమింగో ఫెస్టివల్ కి ఈ లోపు మేము దానిలో మనం ఏవైతే చేయగలమో ఆ విధంగా మేము టేకప్ చేస్తాం. సో ఇది ఫస్ట్ టైం ఏదైతే మనం సింపోజియం చేశారో, సిఎస్ఆర్ కాన్క్లేవ్ అండ్ బయోడైవర్సిటీ సింపోజియం, అది ఫస్ట్ టైం జరిగింది. ఈ 3 రోజుల పండుగ అన్నది 5 వెన్యూస్ లో ప్యారలల్ గా జరుగుతూ ఉంటుంది. సో ఈ పండగ టైంలో మనకి నేలపట్టు బర్డ్ శాంక్చురీ, మన సిబిఇటి అటకానే తిప్ప ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఒక్కటే రోజు జనరలీ అరౌండ్
ప్లేస్ బట్టి. ఇప్పుడు నేలపట్టులో అరౌండ్ 50,000 మంది విజిటర్స్ విజిట్ చేశారు మొన్న మన ఫ్లెమింగో ఫెస్టివల్ లో. యావరేజ్ గా 3 రోజులు యావరేజ్ గా మన అటకాని తిప్పలో అరౌండ్ 30,000, వివి పాలము ఇంకా గ్రౌండ్ లో అయితే ఇంకా ఎక్కువ మంది, ఒక 70,000 మంది. ఈ సంవత్సరం మనకి జనవరిలో చేశాము. సో ఎవ్రీ ఇయర్ ఎలా

0: ప్లాన్ చేస్తారంటే డిసెంబర్ మంత్ ఎండ్ కానీ జనవరి ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్ ప్లాన్ చేస్తారు. సో అది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ డిసైడ్ చేస్తుంది. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఒక డేట్స్ అనుకున్న తర్వాత అన్ని డిపార్ట్మెంట్స్ కి మనకి ఉత్తర్వులు ఇస్తారు అనమాట. ఈ విధంగా పలానా కమిటీలు వేస్తుంటారు, ఆ కమిటీలకు ఒక్కొక్క వెన్యూ కి ఒక్కొక్క వెన్యూ ఇన్ఛార్జ్, ఆ డిపార్ట్మెంట్ నుంచి ఎవరు దానికి రెస్పాన్సిబుల్, ఎలా కోఆర్డినేట్ చేయాలన్నది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఆ విధంగా టేకప్ చేస్తాం మేము. సో నెక్స్ట్ ఈ ఇయర్ డిసెంబర్ మంత్ ఎండ్ కానీ జనవరి ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్ కానీ మనకి ఎప్పుడైతే పాసిబిలిటీ ఉందో ఆ టైంలో మనకి ఫ్లెమింగో ఫెస్టివల్ 2 or 3 డేస్ నిర్వహించడం జరుగుతుంది.
1: ఇప్పుడు మామూలుగా సందర్శకులు ఎలా వస్తుంటారు, ఎంతమంది వస్తారు?
0: సో నార్మల్ గా ఇప్పుడు అక్టోబర్ నుంచి మార్చ్ ఏప్రిల్ వరకు మనకి నేలపట్టు అనేది ఓన్లీ మనకి ఈ సీజన్ లోనే ఓపెన్ చేస్తారు. ఓన్లీ మైగ్రేటరీ బర్డ్ సీజన్ లోనే నేలపట్టు బర్డ్ శాంక్చురీ ఓపెన్ అవుతుంది. సో మనకి ఈ నేలపట్టు కి సందర్శకులు ఎప్పుడైతే పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయో పండగ టైంలో మనకి అరౌండ్ ఒక 30,000-40,000 మంది విజిట్ చేస్తారు, ఎస్పెషల్లీ మనకి ఈ పండగ టైము తర్వాత ఏదైనా పబ్లిక్ హాలిడేస్. అదే విధంగా కూడా ఎవ్రీ డే మనకి నేలపట్టు మాత్రం లైక్ విజిటర్స్ వస్తూనే ఉంటారు త్రూ అవుట్ ద సీజన్, ఎస్పెషల్లీ స్కూల్ చిల్డ్రన్ తర్వాత కాలేజ్ స్టూడెంట్స్. అక్కడ మేము నేలపట్టులో మనకి ఎన్వైరన్మెంట్ ఎడ్యుకేషనల్ సెంటర్ అని ఈఈసీ అని ఉంటుంది. ఈఈసీలో మనకి డిఫరెంట్ బర్డ్స్ డయోరమాస్, బర్డ్స్ గురించి ఇన్ఫర్మేషన్, అలాగే బర్డ్స్ బీక్స్ గురించి, తర్వాత ఫీట్ గురించి ఇలాగా మేము అక్కడ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది. తర్వాత బర్డ్ కాల్ సిస్టమ్, అంటే ఏదైనా బర్డ్ చూసి మనం ప్రెస్ చేస్తే ఆ బర్డ్ ఎలాగా సౌండ్ చేస్తుంది అలాంటివి మోడల్స్ ఉన్నాయి. సో ఈఈసీ చూస్తారు, అదే విధంగా ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంటుంది. నెక్స్ట్ డిఫరెంట్ బ్రోచర్స్ కూడా, ఈవెన్ తెలుగులో ఇంగ్లీష్ లో కూడా మేము బ్రోచర్స్ ప్రొవైడ్ చేస్తాము. మనకి నేలపట్టులో బర్డ్ వాచర్స్ ఉన్నారు, బర్డ్ గైడ్స్. వాళ్ళు ఏంటంటే మనకి అక్కడ వ్యూ పాయింట్స్ ఉన్నాయి, 5 వ్యూ పాయింట్స్ లో కూడా మనం బైనోక్లర్స్ ప్రొవైడ్ చేస్తాం. బర్డ్ గైడ్స్ కూడా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇప్పుడు ఎవరైనా వచ్చి అడిగితే బర్డ్స్ గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదే విధంగా అక్కడ నేచర్ షెడ్ ఉంది. నేలపట్టు వచ్చేసరికి అట్లాగా పులికాటుకు వచ్చేసరికి మనకి సిబిఈటి అటకాని తిప్పలో ఓపెన్ చేసాము. అటకాని తిప్పలో రీసెంట్ గా మనకి 2024 ఆగస్ట్ మంత్ లోనే ఓపెన్ చేసాం, దగ్గర 1 సంవత్సరం అయ్యింది. మనకి అక్కడ కూడా ఈసీ ఎన్వైరన్మెంట్ ఎడ్యుకేషన్ సెంటర్ ఉంది, దానిలో కూడా మనకి బర్డ్స్ గురించి, ఈకోసిస్టమ్ గురించి, ఎన్వైరన్మెంట్ గురించి. అదే విధంగా మనకి ఇక్కడ పులికాట్ లేక్ లో మనకి టర్టల్స్ గురించి, టర్టల్స్ ఆలివ్ రిడ్లీ టర్టల్స్ కూడా మనకి ఇక్కడ ఉంది. సో అది కూడా మనకి డిసెంబర్ నుంచి ఏప్రిల్ మే వరకు ఆలివ్ రిడ్లీ టర్టల్ సీజన్. సో దాని గురించి కూడా మేము డయోరామాస్, తర్వాత డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పెట్టి ఉన్నాము. అటకాని తిప్పులో బయో ల్యాబ్ కూడా ఉంది. ఇప్పుడు ఎవరైనా లైక్ కిడ్స్ వచ్చి ఆ ఫ్లెమింగోస్ ఏం తింటున్నాయి అంటే లైక్ ఆల్గే, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆల్గే, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిష్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాన్స్, అక్కడ ఏమేమి వెర్టిబ్రేట్స్, ఇన్వెర్టిబ్రేట్స్ ఏవేవి కనిపిస్తున్నాయో అవన్నీ కూడా శాంపిల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అన్ని దగ్గర మేము బ్రోచర్స్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాం విత్ బైనోక్యులర్స్. మనకి ఏదైతే షార్ రోడ్ లో ఉందో, షార్ రోడ్ లో కూడా 4 వ్యూ పాయింట్స్ ఉన్నాయి. 4 వ్యూ పాయింట్స్ లో కూడా మనం సీజన్ టైంలో కూడా మనకి ఎవరైనా సిబిఈటీ వచ్చి రిక్వెస్ట్ చేసినా వీ విల్ ప్రొవైడ్ బైనోక్యులర్స్ అండ్ ఆల్సో 1 బర్డ్ గైడ్ విల్ అసిస్ట్. సో జనరల్లీ పక్షులు మైగ్రేటరీ బర్డ్ టైంలో మనకి పక్షులు ఎక్కువ ఉంటాయి. జనరల్ గా ఈ లోకల్ గా ఇక్కడ ఏంటంటే విలేజెస్ లోకల్ గా పక్షులు వచ్చాయంటే అది మంచిదని నమ్ముతారు. దే బిలీవ్ దీస్ ఆర్ సెలెస్టియల్ బర్డ్స్, అంటే పక్షులు వచ్చాయి అంటే మనకి రెయిన్స్ బాగా వస్తాయి. సో రెయిన్స్ బాగా వస్తే పంట బాగా పండుతుంది అని నమ్ముతారు. జనరల్ గా లోకల్ విలేజర్స్ అయితే ప్రొటెక్ట్ చేస్తారు. బట్ మీరు అన్నట్టు ఇలాంటివి ఏదైనా డిస్టర్బ్ చేయాలంటే కొంచెం బయట నుంచి వచ్చిన వాళ్ళు, పక్షుల గురించి ఎక్కువ మనకి తెలియని వాళ్ళు అలా చేస్తుంటారు. సో మాకేంటంటే స్టాఫ్ కంటిన్యూస్ గా పెట్రోలింగ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళకి ఇప్పుడు డిఫరెంట్ విలేజెస్ లో కూడా ఎవరైతే మనకి వాలంటీర్స్ గా మనకి సపోర్ట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో ఏదైతే బర్డ్స్ ని టీజింగ్ అట్లాగా ఏమైనా చేస్తే మాత్రం మేము వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారము కేసెస్ బుక్ చేస్తాము. అదే విధంగా మేము ప్రొటెక్షన్ కూడా చేస్తాము. నేలపట్టు యాక్చువల్ గా నేలపట్టు విలేజ్ ఏదైతే ఉందో ఆ విలేజ్ పక్షుల్ని ముందు నుంచి, అంటే తరతరాలుగా పక్షులు వచ్చాయి అంటే వాళ్ళకి మంచి జరుగుతుంది. ఎందుకంటే ఆ పక్షులు నేలపట్టు ట్యాంక్ లో ఆ పక్షులు గుయాన ఉంటది, అంటే దాని డ్రాపింగ్స్ ఆ నీళ్లలో కలిసి వాళ్ళ పంటలకి వెళ్లడం వల్ల వాళ్ళకి పంట బాగా పండుతుంది. అది నేచురల్ ఫెర్టిలైజర్ కింద యాడ్ చేస్తుంది. సో దాని వల్ల వాళ్ళకి పంట బాగా పండుతుంది, పక్షులు వస్తే మంచిదని నమ్ముతారు. అదే విధంగా ఇక్కడ పులికాట్లో ఏంటంటే పులికాట్లో మనకి ఇక్కడ

నెస్టింగ్ అట్లా ఏం లేదు, అది ఓన్లీ ఫీడింగ్ పర్పస్ కోసం. సో ఫీడింగ్ పర్పస్ కి వచ్చిన పక్షుల్ని, ఇప్పుడు పక్షులు వచ్చాయంటే మా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం గ్రామస్తులు అదే విధంగా మంచిది అని నమ్ముతారు. కొన్ని ఏదైతే మనకి 2001 మొదలైందో అదే వాళ్ళకి పక్షుల పండగ. సో ఆ టైంలో ఒక జూబిలియంట్ ఎన్వైర్న్మెంట్, ఒక సెలబ్రేటరీ మోడ్ అలాగా ఉంటుంది అనమాట. ఈ ఈ ఇయర్ మేము ఫ్లెమింగో ఫెస్టివల్ లో ఒక ఫిలిం కూడా రిలీజ్ చేసాం, మన లేక్ మొత్తం లేక్ ఇకో సిస్టమ్ చూపిస్తూ, అదే విధంగా ఫిషర్మెన్ విలేజర్స్ ఎలాగ అంటే ఇన్ కోఆర్డినేషన్, తర్వాత పక్షులు మనుషులు ఇంటర్ఫరెన్స్ ఎక్కువ లేకుండా ఎలాగ మింగిల్ అయి ఉంటున్నారో కూడా దానిలో డిపిక్ట్ చేసాం. సో ఫిషర్మెన్ ఇక్కడ మనకు ఓన్లీ లైక్ ట్రెడిషనల్ ఫిషింగ్ మాత్రమే అలో చేస్తాం, ఏదైతే మామూలుగా ఫిషర్మెన్ వెళ్ళి ఫిష్ చేస్తుంటారో అవే అలో చేస్తాము. సో వాళ్ళు పక్షులతో పాటు ఎలాగ మమేకమై జీవిస్తున్నారు అన్నది కూడా. సో లేక్ డే అన్నది ఇప్పుడు మనకి ఎన్వైరన్మెంటల్ డేస్ మనకి గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుంటది. ఆ గవర్నమెంట్ క్యాలెండర్ ప్రకారం మేము డిఫరెంట్ ఎన్వైరన్మెంటల్ డేస్ ని సెలబ్రేట్ చేస్తాం. ఏదైనా సరే లైక్ వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే, తర్వాత వరల్డ్ వెట్లాండ్ డే ఇలాంటివి, మన వరల్డ్ లేక్ డే కూడా, ఇవన్నీ కూడా మనకి అవేర్నెస్ పెంపొందించడానికి క్రియేట్ చేస్తాం. అవేర్నెస్ ఏంటంటే ఆ రోజు మనం ప్రత్యేకంగా స్కూల్ చిల్డ్రన్ లేదా కాలేజ్ చిల్డ్రన్ తో వాళ్ళకి ఏమైనా కాంపిటీషన్స్ కండక్ట్ చేయడము, లేదు అంటే వాళ్ళకి ఒక చిన్న ఇంట్రెస్టింగ్ క్విజ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడము, ఇలాంటివి కండక్ట్ చేసి జనరలీ ఆ రోజు మనం ఇచ్చే ఏదైనా ఒక మెటీరియల్ గానీ వాళ్ళకి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయడం గానీ చేసి వాళ్ళకి ఒక అవగాహన కల్పించడం. సో వాళ్ళకి అసలు అది ఏంటి అనేది తెలిస్తేనే వాళ్ళు నెక్స్ట్ దాని మీద ఏమైనా ఇంట్రెస్టింగ్ గా తెలుసుకోవడానికి, దాని మీద ఒక దృష్టి పెట్టడానికి ఉంటుందని అవేర్నెస్. సో అదే విధంగా ఇక్కడ లోకల్ విలేజర్స్ కూడా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం. కాలేజ్ చిల్డ్రన్ లోకల్ విలేజర్స్ కూడా ఈ మనకి ఏవైతే ఈ బర్డ్స్ ఉన్నాయి, తర్వాత డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిష్ ఉంది, ఆ ఫిష్ వల్ల ఈ బర్డ్ కి ఎలాగ ఫీడింగ్ కి హెల్ప్ చేస్తుంది, అదే విధంగా మనకి ఒక స్పీసీస్ అందులో ఇప్పుడు ఏదైనా స్పీసీస్ మనం ఎరాడికేట్ చేస్తున్నామంటే ఎవరైనా ఎక్కువ ఫిషింగ్ అవే స్పీసీస్ చేస్తున్నారు, ఆ స్పీసీస్ తగ్గిపోతే దానివల్ల ఎలాగ ఇంపాక్ట్, నెగటివ్ ఇంపాక్ట్ మనకి పక్షుల మీద ఇకో సిస్టమ్ మీద ఎలా పడుతుంది అని చెప్పి అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. వైల్డ్ లైఫ్ డిఎఫ్ఓగా యాక్చువల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత నేను పక్షుల గురించి ఎక్కువ తెలుసుకున్నాను. ఫారెస్ట్ ఆఫీసర్స్ మేము, సో మాకు ఎక్కడ పోస్టింగ్ వేస్తే అక్కడ వర్క్ చేస్తాం. మాకు ఫారెస్ట్ లో డిఫరెంట్ కైండ్స్ లైక్ టెరిటోరియల్ డిఎఫ్ఓ, సోషల్ ఫారెస్ట్ డిఎఫ్ఓ, అదే విధంగా వైల్డ్ లైఫ్ డిఎఫ్ఓ పోస్ట్స్. ఐఎమ్ నాట్ వైల్డ్ లైఫ్ ట్రైన్డ్, బట్ మాకు ట్రైనింగ్ లో వైల్డ్ లైఫ్, తర్వాత అదే విధంగా లా ఇవన్నీ కూడా నేర్పిస్తారు. ఇక్కడ వైల్డ్ లైఫ్ డిఎఫ్ఓగా వచ్చిన తర్వాత మాకు ఎలా అంటే ఐఎమ్ థింకింగ్ మోర్ అబౌట్ బర్డ్స్ బయోడైవర్సిటీ, వాటిని ఏ విధంగా మనం రక్షించాలి, వాటిని ఏ విధంగా మనము ఇంకా ఎక్కువ స్పీసీస్ అంటే ఇప్పుడు మనకి ఫ్లెమింగోస్ వస్తున్నాయి, ఫ్లెమింగోస్ కూడా ఇప్పుడు ఫీడ్ కోసం వస్తున్నాయి, సో అవి ఏ మంత్ లో ఇప్పుడు అక్టోబర్ మంత్ లో ఏ ఏరియాస్ లో ఎక్కడ ఉన్నాయి, సో ఇట్లా అనమాట. అంటే ఒక ఏదైనా కన్జర్వేషన్ చేయాలంటే మనకి ఇన్ఫర్మేషన్ ఉండాలి. సో ఇవన్నీ నేను ఇక్కడ వైల్డ్ లైఫ్ డిఎఫ్ఓగా చేస్తున్న తర్వాతే ఓకే మనకి బర్డ్ బిహేవియర్, తర్వాత బర్డ్ హ్యాబిట్స్ ఇలాంటివి డిఫరెంట్ కైండ్ ఇంకా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. అదే విధంగా ఎక్కువ కన్జర్వేషన్ మీద దృష్టి పెట్టడం జరిగింది. ఈ వైల్డ్ లైఫ్ వచ్చేసరికి మనకి ఎలా ఉంటుంది, ఫారెస్ట్ మామూలుగా ఫారెస్ట్ అంటే మనకి టెరిటోరియల్ ఫారెస్ట్ ఆఫీసర్ అంటే మెయిన్ ప్రొటెక్షన్ చూసుకుంటారు, అదే విధంగా మనకి ఫారెస్ట్ యాక్ట్స్ అవన్నీ అప్లై అవుతాయి. సో వైల్డ్ లైఫ్ అనేసరికి ఈవెన్ దో మాకు ఫర్ సపోజ్ వేరే దగ్గర స్నేక్ ఎక్కడ వచ్చింది, సో దట్ ఈస్ ఆల్సో ఈవెన్ దో మా ఫారెస్ట్ కాదు, బట్ వైల్డ్ లైఫ్ అనేది ఎక్కడ ఉన్నా సరే వి విల్ బి ఇన్వాల్వ్డ్ అండ్ వి విల్ రెగ్యులేట్. ఆ విధంగా చూస్తే నాకు ఇది చాలా మంచి ఎక్స్పోజర్ ఇచ్చింది. ఈ ఏరియా మేనేజ్ చేయడమే కాకుండా నేను చాలా కొత్తవి నేర్చుకుంటున్నాను, విచ్ విల్ హెల్ప్ ఇన్ మోర్ ఇన్ మై లేటర్ కెరియర్. మామూలుగా మేము డిపార్ట్మెంట్ లోకి రాకముందు మనం బయటకు వెళ్ళామంటే జనరల్ గా మోస్ట్లీ ఏమైనా చూస్తే చెట్లు చూస్తాం, పూలు చూస్తాం అంతే. బట్ మనకి ఇప్పుడు డిపార్ట్మెంట్ లోకి వచ్చిన తర్వాత వైల్డ్ లైఫ్ గురించి కొంచెం ఇంట్రెస్ట్ స్టార్ట్ అయిన తర్వాత నేర్చుకున్న తర్వాత వి విల్ ఇప్పుడు మనం రోడ్ మీద మనం ఫీల్డ్ కి వెళ్తూ ఉంటే కూడా మనకి ఇప్పుడు కొన్ని పొలాలు చూస్తాం, పొలాల మీద డిఫరెంట్ కైండ్ ఆఫ్ పక్షులు ఉంటాయి, అదే విధంగా ఇప్పుడు ఫారెస్ట్ ఏరియా లోపలికి వెళ్తే డిఫరెంట్ కైండ్ ఆఫ్ పక్షులు ఉంటాయి, నెక్స్ట్ ఫారెస్ట్ లో నడిచేటప్పుడు అక్కడ కొన్ని లైక్ చిన్న చిన్న యానిమల్స్ ఏవైతే ఉన్నాయో లైక్ స్పాటెడ్ డేర్స్ గానీ, తర్వాత ఇక్కడ ఉన్న చిన్న జింకలు నక్కలు ఇలాంటివి ఫుట్ ప్రింట్స్ ఉంటాయి, ఆ ఫుట్ ప్రింట్స్ ను అబ్జర్వ్ చేయడము. సమ్మర్ మంత్స్ లో ఫారెస్ట్ ఏరియాస్ లో ఏవైనా వాటర్ హోల్స్ క్రియేట్ చేయాలా లేదా సాల్ట్ లిక్స్ పెట్టాలా, సో ఇదంతా వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అనమాట. అంటే ఫారెస్ట్

0: లోపల ఉన్న వైల్డ్ లైఫ్ ఏ విధంగా దానికి కావలసిన నీడ, అదే విధంగా ఫుడ్, వాటర్ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయా లేవా అన్నది మేము వైల్డ్ లైఫ్ గా మేము ఎక్కువ ఆలోచిస్తాము. దాని మీదే మేము ఉన్న మా స్కీమ్స్ అన్ని కూడా ఈ హ్యాబిటెట్ ఇంప్రూవ్మెంట్, ఈకో టూరిజం, సో వాటిలో ఏమి బెటర్ గా చేయగలమా అని. ఫ్లెమింగో ఫెస్టివల్ ఇక్కడికి నేను లాస్ట్ మంత్ అక్టోబర్ లో జాయిన్ అయ్యాను. అక్టోబర్ నుంచి కూడా మేము వచ్చిన తర్వాత ఇమీడియట్ గా ఫ్లెమింగో ఫెస్టివల్ టేకప్ చేసాము. సో ఇట్ టుక్ అరౌండ్ 1 మంత్ ప్రిపరేషన్ టైం సరిపోయింది. తర్వాత జనవరిలో జరిగిన తర్వాత మీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మనకి అప్రిషియేట్ చేశారు. అదే విధంగా మనకి ఫ్లెమింగో ఫెస్టివల్ ట్రాఫీస్ కూడా ప్రొవైడ్ చేశారు డిపార్ట్మెంట్ కి, ఎస్పెషల్లీ డిపార్ట్మెంట్ కి. ఎందుకంటే మనం ఏదైతే మనం ఫిలిం రిలీజ్ చేసామో ఫెస్టివల్ టైంలో, ఆ రోజు మనకి అక్కడ ఉన్న కలెక్టర్ గారు కానీ మినిస్టర్ గారు కానీ వాళ్ళు అప్పుడు చెప్పారనమాట, ఇప్పుడు మనం ఫెస్టివల్ అనగానే మనం ఇక్కడ ఈ స్టాల్స్ అన్ని పెట్టుకున్నాము, పేరు ఉంది కానీ దాన్ని యాక్చువల్ గా మనం చూసి ఫీల్ అయితేనే వైల్డ్ లైఫ్ కోసం మనం చేస్తున్నాం, ఏదైతే పక్షుల కోసం చేస్తున్నామో పక్షులకి ఏం చేయగలం అన్నది చూడాలి అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యారు. అదే విధంగా మనకి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి, మాకు మా పై అధికారుల నుంచి కూడా మంచి ప్రశంసలు వచ్చాయి. తర్వాత కూడా ఏ విధంగా ఇప్పుడు ఆలివ్ రిడ్లీ టర్టిల్ సీజన్ ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నాము, మనకి చేసే ఎఫర్ట్స్ కి అదే విధంగా గుర్తింపు వచ్చింది. సో ఇక్కడికి జాయిన్ అయిన తర్వాత ఐ రిసీవ్డ్ లాట్ ఆఫ్ అప్రిషియేషన్.
1: ప్రపంచ సరస్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యావరణ సమతుల్యతకు సరస్సుల ఆవశ్యకత, వలస పక్షులకు ఆవాసాలుగా మారిన సరస్సుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలు మొదలగు అంశాలపై సుళ్లూరుపేట డివిజన్ తిరుపతి జిల్లా అటవీ సంరక్షణాధికారిని హారిక గారి ప్రసంగం ఇప్పటి వరకు విన్నారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు రాబోయే అతిథి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటారు. ముందుగా పాటను వినిపించమంటున్నారు. అద్దంకి కామేశ్వరి శ్రీ తులసి అమలాపురం విశ్వేశ్వర అగ్రహారం నుంచి సంబరాల రాంబాబు చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడారు ఈ పాటను.

కార్యక్రమంలో తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం నుంచి శ్రేయా ఘోషల్ గానం వినిపించమంటున్నారు లక్ష్మీ విశాల్ విశాఖపట్నం నుంచి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: రాబోయే అతిథి కార్యక్రమంలో తర్వాత పాటను వినిపించమంటున్నారు టీవీ సుబ్బారావు, శ్రీదేవి కాజా నుంచి పల్లకిలో పెళ్లి కూతురు ఈ చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు. ఎంఎం కీరవాణి పాడారు ఈ పాటను.

రాబోయే అతిథి కార్యక్రమంలో తర్వాత పసివాడి ప్రాణం చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాటను వినిపించమంటున్నారు. కరీంనగర్ జిల్లా అమ్మనుగుర్తు నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ విజయ అభినయ్ సాయి కిరణ్.

0: மனிதை கதவுல அண்டித்தனை
1: மதிலோ தாகமே சிலிபி முத்து கைச்சி.

కార్యక్రమంలో. తర్వాత గోరింటాకు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం చేసిన పాటను వినిపించామంటున్నారు మాధవి తడక ఆంజనేయులు భూధాన్ పోచంపల్లి నుంచి.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: కార్యక్రమంలో చెల్లెలి కాపురం చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు పట్టిప్రోల నుంచి మురళి. ఈ పాటను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేశారు.
4: చరణ కింకిణులు కల్లు కల్లు మన కర కంకణములు గలగలలాడగా అడుగులందు కల

కార్యక్రమంలో చివరిగా మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సక్కుబాయి, సోనిక, లక్ష్మీవర్మ, లడ్డుబాబా, ఇంకా నరేష్ వీరందరూ కూడా అబ్బాయి గారు చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేశారు ఈ పాటను.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా 7G బృందావన్ కాలనీ చిత్రం నుంచి శ్రేయ ఘోషల్ గానం చేశారు యువన్ శంకర్ రాజా సంగీతంలో.

కార్యక్రమంలో. తర్వాత వినబోతున్న పాటను ఎంఎం కీరవాణి సంగీతంలో చిత్ర గానం చేసిన చంద్రబోస్ గీతం. చిత్రం పేరు నా ఆటోగ్రాఫ్.

వినబోతున్న పాట పరవశం. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతంలో, పి బలరాం చిత్ర గానం చేసిన పాట.

వినబోతున్న పాటను మణిశర్మ సంగీతంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గోపికా పూర్ణిమ గానం చేసిన పాట పెళ్ళాం ఊరెళితే చిత్రం నుంచి.

కార్యక్రమంలో తర్వాత జనతా గ్యారేజ్ ఈ చిత్రం నుంచి యాజీ నిజార్ నేహాభాసిన్ గానం చేసిన రామజోగయ్య శాస్త్రి గీతం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

దేవిశ్రీ ప్రసాద్ స్వీయ సంగీతంలో గానం చేసిన పాట విన్నారు. నాన్నకు ప్రేమతో చిత్రం నుంచి. కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాటను సిద్ధశ్రీరామ్ పాడిన పాట, గోపీసుందర్ సంగీతంలో శ్రీమణి రచన, గీత గోవిందం చిత్రం నుంచి.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాటను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎంఎం శ్రీలేఖ గానం చేసిన వేటూరి గీతం, శ్రీకృష్ణ 2006 చిత్రం నుంచి.

శ్రోతలకు గమనిక. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్ వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునః ప్రసారమవుతుంది. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట మయూరి చిత్ర నుంచి, పాడినవారు ఎస్ జానకి.

అణువణు అలసడులు యథపదమొకటౌ లాహిరిలో యథపదము.

0: మయూరి చిత్రలోని ఆ పాటతో చిత్రతరంగిణి కార్యక్రమం సమాప్తం. మరికొన్ని పాటలు 12:10 లాహిరి లాహిరిలో ఏకచిత్ర గీతాలుగా వినవచ్చు. సమయం 12 కావస్తోంది. మరికొంచెం సేపట్లో ఢిల్లీ నుండి వార్తా ప్రసారం.
1: नमस्कार, आकाशवाणी समाचार के साथ मैं जागृति शर्मा. प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा है कि सरकार 21वीं सदी के भारत के लिए आधुनिक खेल व्यवस्था तैयार करने को पूरी तरह प्रतिबद्ध है. उन्होंने कहा कि खेल विश्वविद्यालयों से लेकर आधुनिक प्रशिक्षण केंद्रों तक

0: ఏం జరిగింది?
1: తలుపు కెర్రున్న సప్పుడైనది, గుండ చల్లున కొట్టుకున్నది. తలుపు కెర్ర

0: ఓ నీ నేను నలికేస్తాను.
1: నేను

0: 1972 సంవత్సరంలో నందిని ఫిలిమ్స్ ద్వారా విడుదలైన
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. 21వ శతాబ్దంలో ఆధునిక క్రీడా పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మధ్యప్రదేశ్ జబల్పూర్లోని వెహికల్ ఫ్యాక్టరీలో టీ సిరీస్ ట్యాంక్ ఓవర్హాల్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు శంకుస్థాపన చేస్తారు. నేపాల్లో నిన్న సంభవించిన ఆకస్మిక వరదల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా వేలాది మంది గల్లంతయ్యారు. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్టాల్లో ఈరోజు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. 21వ శతాబ్దంలో ఆధునిక క్రీడా పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. స్పోర్ట్స్ యూనివర్సిటీల నుండి ఆధునిక శిక్షణ కేంద్రాల వరకు దేశవ్యాప్తంగా ఒక వ్యవస్థ రూపుదిద్దుకుంటోందని, దీనివల్ల ప్రతిభకు ప్రతి దశలోనూ తగిన మద్దతు లభిస్తుందని పేర్కొన్నారు. ఈరోజు ఖేలో ఇండియా డైలాగ్ను ఉద్దేశించి మాట్లాడుతూ మోదీ, క్రీడలు కేవలం

0: పతకాలు గెలవడానికే పరిమితం కాదని, అవి భారతదేశ క్రీడా నైపుణ్యాన్ని, యువశక్తిని, వికసిత్ భారత్ నిర్మాణంలో ఒక లక్ష్యమని అన్నారు. ప్రతి జిల్లా ప్రపంచ క్రీడాపటంలో ప్రకాశించే సామర్థ్యాన్ని కలిగి ఉందని అన్నారు. క్రీడల్లో 5 నుండి 15 సంవత్సరాల వయసు గల పిల్లలను గుర్తించడం కోసం టాలెంట్ హంట్ నిర్వహిస్తామని ఎర్రకోట నుండి తాను ప్రకటించినట్టు ప్రధాని గుర్తు చేసుకున్నారు.
1: जब मैं स्पोर्ट्स की बात करता हूं तो ये केवल मेडल जीतने तक सीमित नहीं है. ये विकसित भारत के निर्माण में भारत की खेल शक्ति और भारत की युवा शक्ति को एक साथ जोड़ने का अभियान है. मैं हमेशा कहता आया हूं जो खेले वो खिले, और खेल में खिलना सिर्फ मैदान पर जीतना नहीं है. खेल में खिलना मतलब व्यक्तित्व का खिलना और देश का गौरव बढ़ाना.
0: ఈ కార్యక్రమంలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, క్రీడలు ఒక జాతీయ ప్రాధాన్యతగా, యువత సాధికారతకు ఒక ముఖ్యమైన సాధనంగా రూపాంతరం చెందాయన్నారు. ఫిట్ ఇండియా మూమెంట్, సండే ఆన్ సైకిల్ వంటి కార్యక్రమాల ద్వారా పౌరులు ఫిట్నెస్ ను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకునేలా ప్రోత్సహిస్తున్నందున భారత క్రీడా వ్యవస్థ ఇప్పుడు కేవలం మౌలిక సదుపాయాలు, పతకాలకు మించి ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. వికసిత్ భారత్ దిశగా సాగే ప్రయాణంలో దేశ యువతను క్రియాశీల భాగస్వాములుగా చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మాండవీయ వెల్లడించారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ఈరోజు జబల్పూర్లోని వెహికల్ ఫ్యాక్టరీలో టీ సిరీస్ ట్యాంక్ ఓవర్హాల్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. రక్షణ రంగంలో జబల్పూర్ వెహికల్ ఫ్యాక్టరీకి అత్యంత కీలకమైన బాధ్యత దక్కనుంది. ఇకపై ఈ కర్మాగారం యుద్ద ట్యాంకుల మరమ్మతులు, ఓవర్హాల్, సాంకేతిక ఆధునీకరణకు ఒక ప్రధాన కేంద్రంగా మారనుంది. ప్రస్తుతం T-72 ట్యాంకుల మరమ్మతులు చేసే ప్రధాన బాధ్యత తమిళనాడులోని ఆవడిలో ఉన్న హెవీ వెహికల్ ఫ్యాక్టరీ వద్ద ఉంది. ఈ ప్రాజెక్టు కింద తొలి దశలో ప్రతి ఏటా 12 T-72 ట్యాంకులను పూర్తిగా ఆధునీకరిస్తారు. అలాగే ట్యాంకుల నిర్వహణ, మరమ్మతులు, పరీక్షల కోసం జబల్పూర్ వెహికల్ ఫ్యాక్టరీలో ఒక ఆధునిక ప్లాంట్, టెస్టింగ్ ట్రాక్ ను కూడా అభివృద్ది చేస్తారు. వచ్చే నెల 12-13 తేదీల్లో న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ శిఖరాగ్ర సమావేశానికి బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల అధినేతలు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరవుతారు. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం కొనసాగుతోంది. పరస్పర ప్రాముఖ్యత గల ప్రపంచ ప్రాంతీయ అంశాలపై తమ అభిప్రాయాలు వారు పంచుకుంటారు. జవహర్లాల్ నెహ్రూ పోర్ట్, JNPT ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న నౌకాశ్రయంగా అవతరించిందని కేంద్ర నౌకాశ్రయాలు, షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ చెప్పారు. 2026 మొదటి అర్ధభాగంలో నౌకా రవాణాలో 13.6% వృద్దిని నమోదు చేస్తూ ఈ పోర్ట్ ప్రపంచవ్యాప్తంగా 21వ స్థానానికి చేరుకుందని తెలిపారు. ప్రపంచంలోని టాప్ 30 పోర్టుల్లో వృద్దిపరంగా ఈ పోర్ట్ మిగతా అన్ని పోర్టులకు మెరుగ్గా ఉందని పేర్కొన్నారు. గత 12 సంవత్సరాల్లో అంతర్జాతీయ ర్యాంకింగ్స్ లో అసలు స్థానమే లేని స్థాయి నుంచి భారతదేశ సముద్ర రంగం ఒక ప్రముఖ పోర్టుగా ఎదుగుతూ సరికొత్త మైలురాళ్లను సాధించిందని సోనోవాల్ వెల్లడించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్ లో పర్యటిస్తారు. అమ్రేలీ జిల్లాలోని హేత్ని హవేలీ సరస్సును ప్రారంభిస్తారు. గుజరాత్ విద్యాపీఠం 72వ స్నాతకోత్సవానికి హాజరవుతారు. అహ్మదాబాద్ లో జరగనున్న ఒలింపిక్స్, కామన్వెల్త్ క్రీడల ఏర్పాట్లపై సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. థాల్తేజ్ లో ఆర్వీ పటేల్ ఫార్మినోవా అవార్డ్స్ 2026 కార్యక్రమానికి హాజరవుతారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేపాల్ టిబెట్ సరిహద్దు ప్రాంతాలను వరద ముంచెత్తడంతో వేలాది మంది గల్లంతు

0: కాగా వారిలో దాదాపు 300 మంది భారతీయ పర్యాటకులు కూడా ఉన్నట్టు నేపాల్ విదేశీ వ్యవహారాల మంత్రి శిశిర్ ఖనాల్ తెలిపారు. రసువా ప్రాంతంలో సంభవించిన ఈ వరదల్లో 160 మంది మరణించారని, వేలాది మంది ఆచూకీ తెలియకుండా పోయిందని ఖనాల్ ధృవీకరించారు. మరోవైపు 3 జిల్లాలను అతలాకుతలం చేసిన భొటేకొషి నది ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 162 పెరిగిందని నేపాల్ పోలీసులు తెలిపారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు, గండక్ నదిలో నీటిమట్టం అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉన్నందువల్ల బీహార్ ప్రభుత్వం వరదల ముందస్తు సన్నద్దతను ముమ్మరం చేసింది. రాష్టంలోని 6 జిల్లాలు పశ్చిమ చంపారణ్, తూర్పు చంపారణ్, గోపాల్గంజ్, సరన్, ముజఫర్పూర్, వైశాలిల్లో గండక్ నదీ పరివాహక ప్రాంతంపై ప్రత్యేక నిఘా ఉంచారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సీతామడి, షయోహార్, ఇతర జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. పశ్చిమ చంపారణ్లోని బగాహా, వైశాలి జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా అధికారులు సూచించారు. గండక్ నదిలో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున గోపాల్గంజ్, బెట్టియాలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల జరిగిన ప్రాణ ఆస్తి నష్టం పట్ల రాష్టపతి ద్రౌపది ముర్ము, నేపాల్ అధ్యకులు రామచంద్ర పౌడెల్ ఆ దేశ ప్రజలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విపత్తు ప్రభావిత బాధితుల కోసం నేపాల్ ప్రభుత్వం చేపట్టే సహాయ రక్షణ చర్యలకు భారత్ మద్దతు ఇచ్చేందుకు సిద్దంగా ఉందని ముర్ము పేర్కొన్నారు. ఈ ఆకస్మిక వరదల పట్ల ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. భారతీయ రైల్వే వ్యవస్థ అధిక రద్దీ కలిగిన రైల్వే మార్గాలన్నింటినీ 4 లేన్లుగా మార్చే దిశగా అడుగులు వేస్తోందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దేశంలోని మొత్తం రైల్వే ట్రాఫిక్ లో దాదాపు 11,000 కిలోమీటర్ల పరిధిలోని 7 అధిక రద్దీ మార్గాలున్నాయని ఆయన తెలిపారు. ఢిల్లీ హౌరా, హౌరా చెన్నై, చెన్నై ముంబై, ముంబై ఢిల్లీ, ఢిల్లీ చెన్నై, ముంబై హౌరా, ఢిల్లీ గౌహతి అనేవి ఆ 7 రద్దీ మార్గాలు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి న్యూఢిల్లీలో ఉన్నత విద్యాశాఖ, అలాగే పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. గతంలో జారీ చేసిన ఆదేశాల పురోగతిని సమీక్షించడానికి, కొనసాగుతున్న కార్యక్రమాల అమలును ఈ సమావేశంలో సమీక్షించారు. రేపటి వరకు బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, సిక్కిం రాష్ట్రాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 21వ శతాబ్దంలో ఆధునిక క్రీడా పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మధ్యప్రదేశ్ జబల్పూర్లోని వెహికల్ ఫ్యాక్టరీలో టీ సిరీస్ ట్యాంక్ ఓవర్ హాల్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు శంకుస్థాపన చేస్తారు. నేపాల్లో నిన్న సంభవించిన ఆకస్మిక వరదల్లో 100 మంది ప్రాణాలు కోల్పోగా 1,000 మంది గల్లంతయ్యారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు జానపద కళారూపం.
2: ఈనాటి జానపద కళారూపాలు కార్యక్రమంలో శ్రీ మిరియాల వెంకటేశ్వర్లు బృందంచే జాంబవంత శ్రీకృష్ణ యుద్ధం పగటి వేషాలు వింటారు.
3: శుక్లాంభరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం

0: ద్వారక నగరములు కృష్ణ పరమాత్ముని భక్తులందరూ కూడా ఆ 16,000 మంది గోపికలు కృష్ణుని భార్యలు అందరూ కూడా కృష్ణ పరమాత్మని భజిస్తున్నారు. అయితే అక్కడ కొంత దూరంలో సీతరాజ్యంలో మరి ఛత్రజిత్ మహారాజు అతను తమ్ముడు పరాశీనుడు. అయితే వారిద్దరు అన్నదమ్ములు. ఛత్రజిత్ మహారాజు సూర్య భగవానుడు భక్తుడు. ఆ త్రిమూర్తుల స్వరూపమైన సూర్య భగవానుడు గురించి తపస్సు చేయగా అతన తపస్సుకు మెచ్చి సూర్య భగవానుడు ప్రత్యక్షమయ్యి, నాయన నీకేమి వరం కావాలో కోరుకో అనగానే, స్వామి మీ మెడలో ఉన్న హారాన్ని ఆ చమంతక మణిని నాకు ప్రసాదించండి స్వామి అనగానే, ప్రదాస్తు అంటూ ఆ చమంతకమణి హారాన్ని ఆ సూర్య భగవానుడు ఛత్రజిత్తుడికి ఇచ్చాడు. అయితే ఆ చమంతకమణి ఎక్కడున్నా సరే చుట్టుపక్కల కూడా కరువు కాటకాలకు రావు, సస్యశ్యామలంగా ఉంటుంది, చక్కని పంటలతో
1: పాడి పంటలతో
0: ఏ అనారోగ్యాలు కూడా రావు, ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా చుట్టుపక్కల ప్రజలందరూ కూడా జీవిస్తూ ఉంటారు. ఆ చమంతకమణి రహస్యం అది. అయితే ఆ చమంతకమణిని తీసుకొచ్చాడు ఛత్రజిత్తుడు, తన మెడలో వేసుకున్నాడు. అలాగే రోజుకి 8 బార్ల బంగారాన్ని అందిస్తుంది ఆ చమంతకమణి. ఆ చమంతకమణితో ఆ మహారాజు ఎంతో ఆరోగ్యంగా సంతోషంగా సస్యశ్యామలంగా సంతోషంగా ఉన్నాడు. అయితే ఛత్రజిత్తుని కుమార్తె ఆ సత్యభామ, ఆమె శ్రీకృష్ణుని భక్తురాలు. ఆ కృష్ణ పరమాత్మ గురించి నిత్యం కూడా ఇలాగే ఆరాధిస్తుండేది.

0: శివామ నిరంతరము కృష్ణుడు గురించి పూజ చేస్తూ ఆరాధిస్తూ ఉండేదట. అయితే ఆ ఛత్రాజిత్ మహారాజు ఒక రోజున చమంతకమణి వేసుకుని ఆ ద్వారకా నగరానికి వచ్చాడు. అయితే సూర్యుని వల్ల వెలిగిపోతున్నాడు చమంతకమణి వేళ. వచ్చిన వారందరూ కూడా అక్కడ ఉన్న యాదవులందరూ కూడా ఏమిటి వచ్చిన వాడు ఎవరు సూర్య భగవానుడా బ్రహ్మదేవుడా అని
1: ఆశ్చర్యపోతున్నారు.
0: అయితే అది చూసి వారందరూ కూడా కృష్ణ కృష్ణ ఎవరో బ్రహ్మదేవుడు సూర్య భగవానుడు మన దేశానికి మన రాజ్యానికి వచ్చాడు అనగానే అంతటి కృష్ణుడు నాయన ఆయన ఛత్రాజిత్ మహారాజు ఆయన వేసుకున్న హారం వల్ల ఆయన అలా వెలుగుతున్నాడు అది చమంతకమణి అని చెప్పి ఆ కృష్ణ పరమాత్ముడు చూడవయ్యా ఛత్రాజిత్ మహారాజా ఈ చమంతకమణిని మన దేశ రాజైన ఉగ్రసేనుడికి ఇచ్చినట్లయితే ఉగ్రసేన మహారాజు వద్ద ఉన్నట్లయితే ప్రజలకి కరువు కాటకాలు తీరుతాయి, ప్రజలకి చాలా సంతోషంగా ఉంటుంది, అందరికి కూడా బాగుంటుంది అనగా
1: సంతోషాలతో ఉంటారని
0: అనగానే అంతటా ఛత్రాజిత్తుడు అన్నాడు అదేమిటయ్యా నేను సూర్య భగవానుని తపస్సు చేసి పొందిన వరం ఇది, ఇది నాకు ఒక్కడికే సొంతము, నేను ఎవరికి ఇవ్వను, ఇది మా వంశానికి ఉండాలి అని చెప్పి వెనుదిరుగు వెళ్ళిపోయాడు. అయితే దేవుని మందిరంలో పెట్టుకుని పూజ చేసేవాడు ఛత్రాజిత్తుడు. ఒక రోజున ఆ ఛత్రాజిత్తుడు తమ్ముడైన ప్రసేనుడు వేటకి వెళుతూ వెళుతూ ఆ చెమంతకమణిని మెడలో వేసుకుని వేటకి వెళ్ళాడు. అడవిలోకి వెళ్ళాడు. వెళ్ళగా వెళ్ళగా అడవిలో ఆ ప్రసేనుణ్ణి ఒక సింహము చంపేసి ఆ చెమంతకమణిని తీసుకుని వెళ్ళిపోయింది. ఆ వెళుతూ ఉంటే మధ్యదారిలో అది చూశాడు ఎవరండి జాంబవంతుడు. జాంబవంతుడు చూసి ఆ సింహాన్ని కూడా సంహరించి ఆ హారాన్ని తీసుకుని తన గుహలోకి వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ ఇంకా వస్తాడు తన తమ్ముడు ఇంకా వస్తాడని చూశాడు.
1: ఎంతో ఎదురు చూస్తున్నాడు
0: ఛత్రాదిత్ మహారాజు. ఎంతకీ తిరిగి రాకపోతే అప్పుడు ఆలోచించాడు ఇదంతా కూడా కృష్ణుడు మాయే,
1: అవును
0: అతను దొంగ. ఎందువల్లంటే నన్ను అడిగాడు
1: అవును
0: చమంతకమణి అడిగాడు నేను ఇవ్వననేసరికి నా తమ్ముడు సహరించి ఆ చమంతకడ మన హారాన్ని అని చెప్పి నీలాపు నిందలు మేమోపి అనగానే అంతటి కృష్ణ పరమాత్ముడు అయ్యయ్యో నేను ఏ పాపం మెరుగనే ఎందుకు ఇలా జరిగిందని బాగా ఆలోచించాడు. అంతకు ముందు రోజు వినాయక చవితి, వినాయక చవితి రోజున తను అయితే బయట ఆ బృందావనంలో ఉండగా అతని భార్య అయిన రుక్మిణీదేవి ఒక వెండి గిన్నెతో పాలు తీసుకొచ్చి స్వామి పాలు తాగండి అనగానే అలా పాలు తాగుతూ
1: చూశాడటూ
0: చూశాడు. ఆ చంద్రుడు ఆ వెండి గిన్నెలో ఆ పాలల్లో నీడగా కనిపించాడు. అది చూశాడు అందువల్ల ఈ నీలాపనిధులు నాకు వచ్చాయి, అయితే నేను ఇది ఎలాగ నిరూపించుకోవాలి అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు కొంతమంది యాదవులు తీసుకుని ఆ ప్రసేనుడు వెళ్లిన దారి గుంటా అని అడవిలోకి వెళ్ళి వెళ్ళాడు. వెళ్ళగానే అక్కడ కొంత దూరంలోని ఏముంది పరాశరుడు చనిపోయాడు, ఆ సింహం కళేభారం ఉంది. ఇంకా ముందుకు వెళ్ళగానే అక్కడ జాంబవంతుడు గుహ కనిపించింది. అప్పుడు కృష్ణ పరమాత్ముడు ఇలా అంటున్నాడు,
1: ఇదే కదా చిరకాల జీవియకు జాంబవంతుడు నివసించు గిరిగవ్వరంబు సిమద్ర మహాయన మహావీరుడు జాంబవంతుడు నివాసముడిచే ఈ ప్రదేశమంతయు యుగుణ్య పుణ్యప్రదమైనది. యుగ యుగాలకు ముందు తాను ధ్వవించి యుగ యుగాలకు ముందు తాను ధ్వవించి పూత రామ

0: ఆహా, ఏమది ఈ గృహంలో బొల్లుకుమను జాడ కానరాదేమి?
1: ఓహో,
0: వలస చారకమైపో ఉండవచ్చునా, లేక ఫలములకై పోయి ఉండవచ్చును. అతను వచ్చే వరకు నేను ఇచ్చటలే ఉండేదిగాక.

0: చచ్చిదివి, దురాత్మయ్య చచ్చిదివి.
1: జాంభవంతా, నా మీద కోపమే ఉంటుందే.
0: వేరుకుతాంత జాంభవంత,
1: వైనీకుతాంత జాంభవంత. కోపావశము పొందము.
0: ఇదే సచ్చిదివి,
1: ఇదే సచ్చిదివి. జాంభవంత, యుగ యుగా ఓ లికలున్న వారిని తూ పూర్తిగా దూషణ చేయ.

0: జాంభవంతా మీ శ్రీరాముడిని కాను, మీ శ్రీరాముని వలె ఉంటేనేమో కానీ మీ నామమానమే నాకు విధానము లేదు నాయన.
1: మా రాముడు కంటే బలవంతుడేవా, మా లక్ష్మీదేవి కంటే బలవంతుడే.
0: మీ రాముని వలె ఉంటేనేమో కానీ మీ రామనామ శబ్దము కూడా నాకు విధానం లేదు నాయన. నీ రాముని కాను జాంభవంతా.
2: కాని వినకుంటివే మాటకనికరానా, కాని వినకుంటివే మాటకనికరానా, పొట్టు విడనాడలేవు నీ బలము జల్దా.

0: పిల్లగా పిల్లిగుల వేసి సింహమైనవే శమనకు మని ఉలేదని యుద్ధం చేస్తువ దుశ్శబరచి అధిక అంజన వీర బలుడా వెరు బల మాటలకు బెదరలేట్టి జాల భయించుచుండిని జాడ చూచి
1: జాంభవంతా రక్తదానం ఇవ్వనచో నీతో యుద్ధము సరిపడవాడను

కాలాదూశమంత కంబితను ఓ

ఈ విధంగా శ్రీకృష్ణుడు జాంబవంతుడు 28 రోజులు పగలు రాత్రులు యుద్ధము చేశారు. అయితే కృష్ణ పరమాత్ముడు రామావతారం ఎత్తగానే శ్రీరామచంద్ర అనగా నాయన నీవే కోరుకున్నావు, ఆనాడు మరి త్రేతాయుగములో నాతో యుద్ధము చేస్తానన్నావు కదా, ఈనాడు ద్వారక ద్వాపర యుగములో నీ కోరిక తీర్చదను అని చెప్పి యుద్ధము చేశాము అని ఆ చమంతకు మనం తీసుకుని ఆ చత్రాజిత్తునికి అప్పజెప్పగా ఆ చత్రాజిత్తుడు తన కుమార్తె అయిన సత్యభామనిచ్చి కృష్ణుడికి సత్యభామకి రంగరంగ వైభోగపేతముగా పెళ్లి జరిగింది. అలాగే జాంబవంతుడు కూడా తన చమంతక రమణి ఇస్తూ ఇస్తూ తన కుమార్తె అయిన జాంబవతిని కూడా ఇచ్చి వివాహం చేశారు. ఇక 8 భార్యలతో 16,000 గోపికా స్త్రీలతో కృష్ణ పరమాత్ముడు ఎంతో మరి భక్తులందరూ కూడా బృందావనములో

0: మీరింతవరకు శ్రీ మిరియాల వెంకటేశ్వర్లు బృందంచే జాంబవంత శ్రీకృష్ణ యుద్ధం పగటి వేషాలు విన్నారు.
1: శ్రోతలకు ఒక ప్రకటన. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది. ప్రకటన విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. చిత్రతరంగిణి ఫిల్మ్ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వాణిజ్య ప్రకటన.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: చిత్రతరంగిణి కార్యక్రమంలో వినబోతున్న పాట కోడలు దిద్దిన కాపురం. ఈ చిత్రం నుంచి పి సుశీల పాడిన పాటకు రచన సి నారాయణ రెడ్డి.

0: కార్యక్రమముల తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట కోకిల చిత్రం నుంచి.
1: కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల.
2: ఏయ్ ఏయ్, నీ కావాలా?
3: నీ కావాలా?

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నకర్. ముఖ్యాంశాలు. 21వ శతాబ్దానికి అనుగుణంగా దేశంలో ఆధునిక క్రీడా వ్యవస్థను నిర్మించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నేపాల్ వరదల్లో చిక్కుకున్న రాష్ట వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్టంలో జాతీయ ఆరోగ్య మిషన్ అమల్లో భాగంగా 2,447.98 కోట్ల రూపాయలను మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. పల్నాడు జిల్లా రోడ్డు ప్రమాద ఘటనలో 7 మృతి చెందడం పట్ల గవర్నర్, ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రితో సహా పలువురు విచారం వ్యక్తం చేశారు. వార్తల వివరాలు. 21వ శతాబ్దానికి అనుగుణంగా దేశంలో ఆధునిక క్రీడా వ్యవస్థను నిర్మించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా క్రీడా విశ్వవిద్యాలయాలు, ఆధునిక శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తూ ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రతి దశలోనూ అవసరమైన సహకారం అందించే సమగ్ర వ్యవస్థను అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. దృశ్య మాధ్యమ విధానంలో నిర్వహించిన ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి ఈ ఉదయం ప్రసంగించారు. క్రీడలు కేవలం పతకాలు సాధించడానికి మాత్రమే పరిమితం కాకుండా దేశ నిర్మాణంలో దేశ క్రీడా ప్రతిభను, యువశక్తిని ఏకం చేసే మహత్తర లక్ష్యమని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: జబ్ మే స్పోర్ట్స్ కి బాత్ కర్తా హూ తో యే కేవల్ మెడల్ జీతనే తక్ సీమిత్ నహీ హై యే

0: विकसित भारत के निर्माण में भारत की खेल शक्ति और भारत की युवा शक्ति को एक साथ जोड़ने का अभियान है। मैं हमेशा कहता आया हूं, जो खेले वो खिले, और खेल में खिलना सिर्फ मैदान पर जीतना नहीं है, खेल में खिलना मतलब व्यक्तित्व का खिलना और देश का गौरव बढ़ाना।
1: నేపాల్ వరదల్లో చిక్కుకున్న రాష్ట వాసులను గుర్తించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలను పర్యవేక్షించాలని సూచించారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, నేపాల్లో చిక్కుకున్న రాష్ట వాసులు వారి కుటుంబ సభ్యులు కంట్రోల్ రూమ్ను సంప్రదించవచ్చని సూచించారు. ఏపీ భవన్ కంట్రోల్ రూమ్లోని 01 1 2 3 4 0 1 6 0 1 1 2 3 3 8 0 8 9 ఫోన్ నంబర్లకు వాట్సాప్ ద్వారా సంప్రదించడానికి 9 0 5 9 8 2 4 1 0 1 నంబర్ను వినియోగించాలని కోరారు. రియల్ టైం గవర్నెన్స్ ద్వారా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ బాధిత యాత్రికులకు అవసరమైన సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట వద్ద ఈ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 7 మృతి చెందారు. విజయవాడ నుంచి తిరుపతి వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొంది. ప్రమాద సమయంలో ఆటోలో 15 ప్రయాణిస్తున్నారని పోలీసు అధికారులు వెల్లడించారు. మృతులు వేలూరు వాసులుగా గుర్తించారు. క్షతగాత్రులకు గుంటూరు ప్రభుత్వ సర్జన ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. ఈ ప్రమాదంపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో ఆధునిక హంగులతో రైతు బజార్ నిర్మాణ పనులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని మంత్రి ఆవిష్కరించారు. ప్రాజెక్టు నమూనా చిత్రాలను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 5 ఎకరాల విస్తీర్ణంలో అరబిందో ఫార్మా ట్రస్ట్ సీఎస్ఆర్ నిధులు 18.55 కోట్ల రూపాయలతో ఈ రైతు బజార్ను నిర్మించనున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. అక్టోబర్ నుంచి నూతన పింఛన్లు మంజూరు చేయనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గౌనివారిపల్లి నుంచి చెట్లమురంపల్లి వరకు 2.50 కోట్ల రూపాయలతో చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణానికి మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 2 ఏళ్ల పాలనలో అభివృద్ది సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనలో భాగంగా రహదారులు, సీసీ డ్రైన్లు, ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రతి ఏటా డీఎస్సీ నోటిఫికేషన్ తో పాటు జాబ్ క్యాలెండర్ ను కూడా విడుదల చేస్తామని మంత్రి పేర్కొంటూ,
2: ప్రతి సంవత్సరం డీఎస్సీ ఇస్తాం, జాబ్ క్యాలెండర్లు ఇస్తాం, కొత్త పెన్షన్లు ఇస్తున్నాం, కొత్త ఇండ్లు కూడా ఇస్తున్నాం, ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా మేము తల్లికి వందనం అందజేసాం, అన్నదాత సుఖీభావ అందజేసాం, ఉచిత గ్యాస్ సిలిండర్, 70 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు మరి ఈ రోజు వాడుకుంటున్నారు, పరిశ్రమలు తీసుకొచ్చాం, ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకొచ్చాం, జలధార ప్రోగ్రాం వల్ల ఏ వర్షం బొట్టు కూడా వేస్ట్ కాకుండా మరి కాలువల్లో నీళ్లు పోవాలన్న ఉద్దేశంతో మరి జంగల్ క్లియరెన్స్ చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వాన్ని అనే విషయం తెలియజేస్తున్నాం.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమాల అమలుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 2,447.98 కోట్ల రూపాయలను మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ మొత్తంలో కేంద్రం వాటా 1,468.79 కోట్ల రూపాయలు కాగా, రాష్ట్రం వాటా 979.19 కోట్ల రూపాయలని మంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న నిధులతో రాష్ట్రం ప్రాధాన్యత క్రమంలో కార్యక్రమాలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కలిపి 1,170

0: 3 లక్షల రూపాయల నిధులు విడుదల చేసినట్లు సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో భాగంగా దృశ్య మాధ్యమ విధానంలో నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగాన్ని తిరుపతి జిల్లాకు చెందిన విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు. తిరుపతి నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల శ్రీకాళహస్తిలో బాలికల డిగ్రీ కళాశాలలో ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. తిరుపతి జిల్లాలో ఎన్సీసీ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్న విద్యార్థులను ప్రధానమంత్రి అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థిని మల్లేశ్వరి ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: మా కాలేజీ నుంచి ముగ్గురం ఖేలో ఇండియా ద్వారా సెలెక్ట్ అయ్యాము. మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు టీవీ కాంట్రాక్ట్ ద్వారా మేము ప్రధాని నరేంద్ర మోడీతో సార్తో మాట్లాడుతున్నాము. ఆయన మమ్మల్ని చాలా క్వశ్చన్ అడిగాడు. మేము సార్తో చాలా కాంటాక్ట్ అయ్యాము. దానికి ప్రభుత్వానికి ధన్యవాదాలు. అండ్ ప్రధాన మోడీ సార్కి ధన్యవాదాలు.
0: ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు రాష్ట ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోందని గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మంగళగిరిలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, కరువు పరిస్థితులు, వర్షాభావం వంటి అంశాలపై ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాల్లో క్షుణ్ణంగా చర్చించామన్నారు. రాష్టంలో మంచినీటి అవసరాలు తీర్చేందుకు, పంటలను కాపాడుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. ప్రత్యామ్నాయ పంటల వైపు రైతుల్ని ప్రోత్సహిస్తున్నామని, రాయలసీమ ప్రాజెక్టులపై కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో 13,500 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నట్లు పేర్కొంటూ,
2: 13,500 కోట్ల రూపాయలు ఈరోజు రాయలసీమ ప్రాజెక్టుల మీద ఖర్చు పెడతా ఉన్నాం. రాయలసీమ ప్రాజెక్టులన్నీ కూడా ఈరోజు కంప్లీట్ చేయడానికి ఒక కార్యాచరణ తయారు చేసుకున్నాం. ఈరోజు మరి కుప్పానికి గాని పులివెందులకు గాని నీరు తీసుకెళ్లగలిగామంటే ఇరిగేషన్ పట్ల చిత్తశుద్ధి అనే విషయాన్ని ఈ సందర్భంగా మీరు తెలుసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. రాయలసీమ రైతులకి డ్రిప్ సబ్సిడీ మళ్ళీ తిరిగి ఇవ్వగలిగాం. అలాగే వెలుగొండకి 8,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి అందులో ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇచ్చి అతి త్వరలోనే ప్రారంభించబోతున్నారు విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా.
0: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్యాహ్నం సీఆర్డీఏ అథారిటీపై సమీక్ష నిర్వహించనున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించే ఈ సమావేశంలో రాజధానిలోని ప్రభుత్వ భవనాలకు సంబంధించి భవనాల నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించడంతో పాటు కొత్తగా చేపట్టాల్సిన పనులకు ఆమోదం తెలియజేయనున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 21వ శతాబ్దానికి అనుగుణంగా దేశంలో ఆధునిక క్రీడా వ్యవస్థను నిర్మించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నేపాల్ వరదల్లో చిక్కుకున్న రాష్ట్ర వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో జాతీయ ఆరోగ్య మిషన్ అమల్లో భాగంగా 2,447,98,00,000 రూపాయలను మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక్క క్లిక్ లోనైనా. వా, చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
6: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
5: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
6: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
5: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
6: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా

0: డబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
0: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: Up to 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
6: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
7: గ్రామలక్ష్మి శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా సంపూర్ణ ఆరోగ్యానికి తాజా ఆకుకూరలు డాక్టర్ సలోమి సునీత గారితో పరిచయం వింటారు.
8: డాక్టర్ సలోమి సునీత గారు నమస్కారం అండి.
9: నమస్కారం అండి.
8: ఇప్పుడు మనకి ఆరోగ్యం విషయానికి వచ్చినట్టయితే సంపూర్ణ ఆహారం అది కూడాను మరి అన్ని పోషక విలువలు ఉన్నటువంటి ఆహారం, అట్లాగే ఆకుకూరలు, తాజా ఆకుకూరలు మన ఆరోగ్యానికి మంచివి, అటువంటివి తీసుకోవాలి ప్రతినిత్యం కూడా అని చెప్పి అని అంటున్నారు. అంటే ఈ ఆకుకూరలు విశిష్టత ఏమిటంటారు? ఇక్కడ
9: పచ్చని తోరణాలు, పారే సెలయేరు, వంగిన హరివిల్లు, కూసే కోయిల్లు ప్రకృతి రమణీయతకు మనకు గుర్తులుగా చెప్పుకుంటాం. సమస్త ప్రాణకోటి మనుగడకి జీవనాధారం ఆకులోని పత్రహరితం. పచ్చదనం జీవనానికి శుభానికి మారుపేరుగా మనం చెప్పుకుంటాము. కూరగాయలు ఎన్నున్నా కూడా ఆకుకూరలకు సాటిరావండి. అనునిత్యం మనకు లభ్యమయ్యే ఆకుకూరల్లో తోటకూర, గోంగూర, పాలకూర, చుక్కకూర, బచ్చలికూర, మెంతుకూర, పొన్నగంటి కూర, మునగాకు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ప్రధానమైనవిగా చెప్పుకోవచ్చు.
8: అంటే ఇన్ని రకాలైనటువంటి ఆకుకూరలు మనకు అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు కదండి.
9: అవునండి.
8: వీటిలో ఉన్నటువంటి పోషక విలువలు ఏమిటంటారు?
9: ఆకుకూరల్లో మన ఆరోగ్యాన్ని కాపాడటానికి అత్యంత ప్రాధాన్యమైన విటమిన్ ఏ, విటమిన్ సి, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు, పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. రోగ నిరోధక శక్తి పెరుగుదలకు, ఎముకల్లో కాల్షియం సాంద్రత పెరగటానికి, రక్తహీనత నివారణకు ఆకుకూరలు దివ్యౌషధంగా పనిచేస్తాయి. ప్రతిరోజు కూడా 70-80 గ్రాముల ఆకుకూరలు తినటం వల్ల వ్యాధి నిరోధక శక్తితో పాటు విటమిన్లు, ఖనిజ లవణాలు, పీచు పదార్థాలు సమృద్ధిగా అందుతాయి. గుండె జబ్బు, మధుమేహం, ఊబకాయం, రక్తపోటు వంటి వ్యాధులు దరిచేరే అవకాశాలు తక్కువ.
8: అయితే పూర్వకాలం మన ఇంట్లో పెద్దవాళ్ళు అంటుండేవాళ్ళండి, ఇప్పుడు ఆకుకూరలు బాగా తినండరా, కంటి చూపు బాగుంటుంది అని అంటుంటారు. అంటే దేనికి అలా అనేవాళ్ళు?
9: చక్కని ప్రశ్న వేశారండి. చక్కని కంటి చూపుకి విటమిన్ ఏ చాలా అవసరం. విటమిన్ ఏ ఆకుకూరల్లో అధికంగా ఉంటుంది కాబట్టి ఆకుకూరలు అధికంగా తినేవారికి కంటి చూపు చాలా బాగుంటుంది. మన దేశంలో 5 ఏళ్లలోపు బాలబాలికల్లో విటమిన్ ఏ లోపం తరచుగా గమనిస్తాం. ఈ లోపాన్ని అధిగమించడానికి ఆకుకూరల వాడకం తప్పనిసరి. ఆ వయసు పిల్లలు ఏంటంటే తమ ఆహార శ్రద్ధను వాళ్ళు తీసుకోలేరు కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆకుకూరల ఆహారాన్ని సమతుల్య పరిమాణాల్లో ఇవ్వటానికి శ్రద్ధ తీసుకుంటాం.
8: అంటే ఇప్పుడు విటమిన్ ఏ అనేది మన కంటి చూపుకి అవసరం అని చెప్పి మీరు అంటున్నారు కదండి, మరి ఆ విటమిన్ ఏ అనేది ఏ ఆకుకూరలో ఉంది అనేది ఎట్లా తెలుస్తుంది మనకి?
9: సాధారణంగా మనం చూసుకుంటానండి, అన్ని ఆకుకూరల్లో కూడా విటమిన్ ఏ పుష్కలంగా లభిస్తుందండి. కానీ వాటి పరిమాణాల్లో తేడాలు మనం గమనించవచ్చు. ఉదాహరణకు తోటకూర తీసుకుంటే విటమిన్ ఏ చాలా అధికంగా ఉంటుంది.
8: అంటే కొన్నిట్లో ఎక్కువ ఉంటుంది, కొన్నిట్లో తక్కువ ఉంటుంది, అట్లా అన్నమాట.
9: పరిమాణాల్లో తేడాలు.
8: తోటకూరలో అయితే బాగా ఎక్కువ
9: ఉంటుంది. ఈ ఆకుకూర తినటం వల్ల కంటి జబ్బులు రావు. తోటకూరలో ఉండే వివిధ రకాల పోషకాలు మనం చూసుకున్నట్లయితే మాంసకృతులు 5.2 గ్రాములు, క్రొవ్వు పదార్థాలు 0.3 గ్రాములు, ఖనిజాలు 2.8 గ్రాములు, పీచు పదార్థం 6.1 గ్రాము, పిండి పదార్థం 3.8 గ్రాములు, శక్తి 38 కిలోకాలరీలు, సున్నం 330 మిల్లీగ్రాములు, భాస్వరస్ 52 మిల్లీగ్రాములు, ఇనుము 18.7 మిల్లీ

0: తోటకూర తినటం వల్ల మనం లాభాలు గనక చూసుకుంటే మలబద్ధకం ఉండదండి. ఎందువల్లంటే పీచు పదార్థం అధికంగా ఉండటం వల్ల విరోచనం సాఫీగా అవుతుంది, జీర్ణశక్తిని పెంపొందింప చేస్తుంది. తోటకూర తరచుగా తినటం వల్ల శరీరానికి మంచి శక్తినిచ్చి కాంతివంతంగా ఉంటుంది. దీన్ని మనం ఏ రకంగా తీసుకోవచ్చని చూసినట్లయితే పప్పు కూర గాను, వేపుడు గాను, పులుసు కూర గాను పెసరపప్పుతో కలిపి వాడుకోవచ్చు.
1: మన రుచిని బట్టి అలాగా కావాలంటే అట్లాగా తీసుకోవచ్చు.
0: అనేక రకాలుగా మనం వండి వాటిని మనం ఆహారంగా తీసుకోవచ్చండి. అదే రకంగా విటమిన్ ఏ అధికంగా ఉన్న పాలకూర, దీన్ని భుజించడం వల్ల కంటి వ్యాధులు తగ్గడమే కాకుండా ఎముకలు దంతాలు పటుత్వంగా ఉంటాయి, జీర్ణశక్తి బాగా పెరుగుతుందండి, కీళ్ల నొప్పులు నరాల బలహీనతను పోగొడుతుంది.
1: అయితేనండి, మనకి ఆడవాళ్లలో ఎక్కువగా ఈ రక్తహీనత అనేది కనిపిస్తూ ఉంటుంది కదండి, మరి రక్తహీనత లేకుండా ఉండాలంటే ఎటువంటి ఆకుకూరలు తీసుకోవాలంటారు?
0: మన దేశంలో మనం గమనించినట్లయితే అధిక శాతం స్త్రీల్లో రక్తహీనత చాలా సాధారణంగా కనిపిస్తుంది మీరన్నట్లుగా. దీనికి కారణం ఏంటంటే వారి శరీరంలో ఇనుము శాతం ఉండాల్సిన దానికన్నా తక్కువగా ఉండటం. మన ఆహారంలో గోంగూరను గనక మనం తీసుకోగలిగితే ఇనుము తద్వారా హిమోగ్లోబిన్ శాతం పెరిగి రక్తహీనతను అరికడుతుంది. మనం సాధారణంగా వాడే ఐరన్ టానిక్లు వాడటం కన్నా గోంగూర భుజించడం చాలా మంచిది. మరి గోంగూరలో ఉన్న పోషక విలువలు మనం చూసినట్లయితే మాంసకృతులు 1.7 గ్రాములు, క్రొవ్వు 1.1 గ్రాము, ఖనిజాలు 0.9 గ్రాములు, పిండి పదార్థం 9.9 గ్రాములు, శక్తి 56 కిలో క్యాలరీలు, సున్నం 172 మిల్లీగ్రాములు, భాసురం 40 మిల్లీగ్రాములు, ఇనుము 2.28 మిల్లీగ్రాములుగా గమనించవచ్చు. మరి గోంగూరను ఎక్కువగా ఉపయోగించడం వల్ల రక్తహీనత రాకుండా ఉండటమే కాకుండా దంతాలు ఎముకల్లో పటుత్వం వస్తుంది, తద్వారా ఎముకలు దంతాలకు సంబంధించిన జబ్బులను చాలా వరకు నివారించవచ్చు. అంతేకాకుండా గోంగూరను బాగా ఉడికించి వేడి మీద దాన్ని గడ్డలపై కడితే అవి తొందరగా పగిలి నయమవుతాయి.
1: అంటే ఇటు మనకి ఆరోగ్యపరంగా కూడాను అంటే గడ్డలకి వాటికి కూడా ఉపయోగపడుతుంది.
0: ఆకుకూరలో ఔషధ విలువలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి.
1: అయితే ఇప్పుడు గర్భిణీ స్త్రీల విషయం తీసుకున్నట్టయితే డాక్టర్లు వాళ్లను కూడా ఎక్కువగా ఆకుకూరలు తీసుకోమని చెప్తూ ఉంటారు.
0: అవును,
1: ఎందుకని?
0: గర్భవతులకు గర్భంలో పిండం చక్కగా పెరగటానికి ఇనుము ఫోలిక్ ఆమ్లం చాలా ప్రాముఖ్యమైనది. ఈ ఇనుము ఫోలిక్ ఆమ్లము ఆకుకూరలో పుష్కలంగా ఉండటం వల్ల గర్భిణీ స్త్రీలు వీటిని ఎక్కువగా తీసుకోవాలి. ఇవి అత్యధికంగా బచ్చల కూరలో లభిస్తాయి. బచ్చల కూర పోషక విలువలు మనం చూస్తే మాంసకృతులు 2 గ్రాములు, క్రొవ్వు 0.7 గ్రాములు, ఖనిజాలు 1.7 గ్రాములు, పీచు పదార్థం 0.6 గ్రాములు, పిండి పదార్థం 2.9 గ్రాములు, శక్తి 26 కిలో క్యాలరీలు, సున్నం 73 గ్రాములు, భాస్వరం 21 మిల్లీగ్రాము, ఇనుము 1.14 మిల్లీగ్రాములు. విటమిన్ ఏ ఎక్కువగా ఉన్న ఆకుకూరలో బచ్చల కూర కూడా ఒకటి. బచ్చల కూరను మన ఆహారంలో చేర్చినప్పుడు గర్భంలో పిండాభివృద్ధికి, రక్తహీనత నిరోధించడానికి ఎంతో దోహదపడుతుందండి. కంటి జబ్బులను తగ్గిస్తుంది, పంటి చిగుళ్ల నొప్పిని పోగొట్టి అవి గట్టిపడేలా చేస్తుంది, కాలేయ సంబంధ వ్యాధులు రాకుండా చూస్తుంది. ఈ ఆకుకూరను ఎక్కువగా పప్పు కూరగా మనం వాడుతూ ఉంటాము. మరి రెండవదిగా మనం గమనిస్తే గ్రామీణ ప్రాంతాల్లో విరివిగా లభించే పొన్నగంటి కూర. పొన్నగంటి కూరలో కూడా విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. గర్భిణులకు, చిన్నపిల్లలకు, వృద్ధులకు కూడా కంటి చూపుకి, ఆరోగ్యానికి పొన్నగంటి కూర చాలా ప్రాముఖ్యమైనది. మరి పొన్నగంటి కూరలో ఒక్కసారి పోషక విలువలు మనం గమనించినట్లయితే మాంసకృతులు 5 గ్రాములు, క్రొవ్వు 0.7 గ్రాములు, ఖనిజాలు 2.5 గ్రాములు, పీచు పదార్థం 2.8 గ్రాములు, పిండి పదార్థం 11.6 గ్రాములు, శక్తి 73 కిలో క్యాలరీలు, సున్నం 510 మిల్లీగ్రాములు, భాస్వరం 60 మిల్లీగ్రాములు, ఇనుము 1.63 మిల్లీగ్రాములు. ఈ ఆకుకూరను ఆహారంగా ఉపయోగించడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, శరీరానికి చలవ చేస్తుంది. దీన్ని పప్పు కూరగా, వేపుడుగా కూడా వాడుకోవచ్చు.
1: అయితే ఇప్పుడు ఆకుకూరలు మన ఆరోగ్యానికి మంచిది అని అంటున్నారు, అంటే దానిలో ఔషధ గుణాలనే ఉంటాయంటారా?
0: తాజా ఆకుకూరల్లో పోషకాలు, ఔషధ గుణాలు కూడా మెండుగా ఉంటాయండి. ఇంతవరకు మనం చెప్పుకున్న విధంగా రక్తహీనత, ఎముకల బలహీనత, జీర్ణకోశ వ్యాధులు, మందగించిన కంటి చూపు, నరాల బలహీనత వంటి అనేక రుగ్మతల నుండి కాపాడి ఆకుకూరలు మనకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాయి. అయితే ఔషధ గుణాలు అత్యధికంగా కలిగిన ఆకుకూరలు మనం చూసినట్లయితే ముఖ్యంగా మెంతుకూర, మునగాకు చాలా ప్రధానమైనవి. మెంతుకూర ఇది ఒక విశిష్టమైన సువాసన కలిగి ఉంటుందండి. ఈ ఆకుకూరల్లో ఇనుము, సున్నంతో పాటు విటమిన్లు అధిక పాలల్లో ఉన్నాయి. మెంతుకూర

0: ఆహారంలో పోషక విలువలు చూస్తే మాంసకృతులు 5 గ్రాములు, క్రొవ్వు 0.7 గ్రాములు, ఖనిజాలు 1.5 గ్రాములు, పీచు పదార్థం 1.1 గ్రాము, పిండి పదార్థం 6 గ్రాములు, శక్తి 49 కిలోకాలరీలు, సున్నం 395 మిల్లీగ్రాములు, భాస్వరం 51 మిల్లీగ్రాములు, ఇనుము 1.93 మిల్లీగ్రాములు. మెంతి ఆకుల్లో మాంసకృతులు 18 నుంచి 40% వరకు అంటే అత్యధికంగా ఉంటాయి. మెంతుకూర రక్త వృద్ధికి, ఆహారం సులభంగా జీర్ణమవటానికి ఉపయోగపడుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు మెంతుకూర చాలా మంచిది. మెంతుకూర చలవ చేస్తుందండి. మెంతుకూర తరచూ వాడే వారికి శరీరం కాంతివంతంగాను పరిశుభ్రంగా ఉండి ఆరోగ్యంగా ఉంటారు. తాజా మెంతుకూరలో ట్రైగోథిస్ అనే పదార్థం ఉంటుంది. దీని ప్రభావం వల్ల మెంతుకూరతో చేసిన వంటకాలు కాలేయం, ఊపిరితిత్తులు, గుండె, మెదడుకు సంబంధించిన అనేక రుగ్మతలకు ఔషధంగా పనిచేస్తాయి. అంతేకాకుండా మెంతుకూరని ఎండబెట్టి నిల్వ చేసి వంటకాల్లో ఉపయోగించుకోవచ్చు.
1: అంటే అది నిల్వ ఉన్నది కూడా వాడుకోవచ్చు.
0: అవునండి. మెంతుకూరను విరివిగా వాడటం వల్ల మూత్రకోశ వ్యాధులు, కడుపులోని వాయువులు, మూల వ్యాధి, అజీర్తి, కడుపు నొప్పి నయమవుతాయి. శరీరం పైన గాని లోపల గాని ఏర్పడే గడ్డలకు, వాపులకు, మంటలకు మెంతి ఆకు రుబ్బి వేసి కడితే తగ్గిపోతాయి. రెండవ ఔషధ గుణాలు ఎక్కువగా గల ఆకు మునగాకండి. మునగాకులో మంచి పోషక విలువలతో పాటు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. విటమిన్ ఏ ఎక్కువగా ఉండటం వల్ల కళ్లకు చాలా మంచిది. మునగాకులో పోషక విలువలు మనం చూసినట్లయితే మాంసకృతులు 6.7 గ్రాములు, క్రొవ్వు పదార్థాలు 1.7 గ్రాములు, ఖనిజాలు 2.3 గ్రాములు, పీచు పదార్థం 0.9 గ్రాములు, పిండి పదార్థం 12.5 గ్రాములు, శక్తి 92 కిలోకాలరీలు, సున్నం 400 మిల్లీగ్రాములు, భాస్వరం 70 మిల్లీగ్రాములు, ఇనుము 0.85 మిల్లీగ్రాములు. మునగాకు కాలేయంలో చేరిన విష పదార్థాలను హరిస్తుంది. మునగాకు జబ్బులు నరికట్టి మూత్రాశయంలో ఏర్పడే రాళ్లను కూడా తగ్గిస్తుందండి. వాతవాయువు అంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్, కడుపు నొప్పి, అల్సర్లు, పేగుపోతను పోగొడుతుంది. మునగ ఆకులను బాగా నూరి ఆ ముద్దను కళ్లపై పెట్టుకుంటే కళ్ల మంటలు తగ్గుతాయండి. ఈ ఆకులను బాగా నూరి ఉడకబెట్టి వేడిగా ఉన్నప్పుడు కేళ్లపై ఉంచి కట్టుకడితే కేళ్ల నొప్పులు కూడా తగ్గే అవకాశం ఉంది.
1: కేళ్ల నొప్పులు అంటే ఔషధ గుణాలు కూడా ఉన్నాయి.
0: చాలా ఔషధ గుణాలు. రాత్రులు పక్క తడిపే అలవాటు ఉన్న చిన్నపిల్లలకు పెసరపప్పు మునగాకు కలిపి వండిన కూర పెట్టడం మంచిది. మునగాకును పప్పు కూరగా, వేపుడుగా గానీ, పకోడీల్లో గానీ వాడుకోవచ్చు.
1: అయితే ఇప్పుడు కొన్ని రకాలైనటువంటి ఆకుకూరలు అంటే ఇప్పుడు మన గోంగూర గాని, చింత చిగురు గాని ఇట్లాంటివి పుల్లగా ఉంటాయి కదండి, దాని వల్ల కూడా ఏమైనా ఉపయోగం ఉందంటారా?
0: అవునండి, చాలా ఉపయోగాలు ఉన్నాయి. అంటే రుచికి పుల్లగా ఉండటం వల్ల చాలా మంది ఇష్టపడతా ఉంటారు. అదే రీతిగా గోంగూర మనం చూస్తే ఇనుము రక్తహీనతను అరికడుతుందని మనం ఇప్పుడే చెప్పుకున్నాం. ఇంకా చుక్కకూరలో మాంసకృతులు, ఖనిజ లవణాలు, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. చుక్కకూర పోషక విలువలు మనం చూసినట్లయితే మాంసకృతులు 3.6 గ్రాములు, క్రొవ్వు 0.2 గ్రాములు, ఖనిజాలు 2.2 గ్రాములు, పీచు పదార్థం 0.6 గ్రాములు, పిండి పదార్థం 3.2 గ్రాములు, శక్తి 29 కిలోకాలరీలు, సున్నం 173 మిల్లీగ్రాములు, భాస్వరం 60 మిల్లీగ్రాములు, ఇనుము 3.6 మిల్లీగ్రాములు.
1: ఇవన్నీ ఈ పోషక విలువలన్నీ ఉన్నాయన్నమాట దీనిలో.
0: అవునండి. చుక్కకూరను వాడటం వల్ల తిన్న ఆహారం త్వరగా తేలికగా జీర్ణమవుతుంది. చుక్కకూరను వాడటం వల్ల రక్తశుద్ధి కలిగి జీర్ణకోశ వ్యాధులు తగ్గుతాయండి. ఇక రెండో పుల్లని కూర చింతచిగురు. చింతచిగురు మన శరీరంలో వాతాన్ని, పైత్యాన్ని, శ్లేషాలను పూర్తిగా హరిస్తుందండి. ముఖ్యంగా శీతాకాలంలో వచ్చే శ్లేషాన్ని తగ్గిస్తుంది. చింతచిగురులో ఉన్న పోషక విలువలు మనం చూస్తే మాంసకృతులు 5.8 గ్రాములు, క్రొవ్వు 2.1 గ్రాము, ఖనిజాలు 1.5 గ్రాములు, పీచు పదార్థం 1.9 గ్రాములు, పిండి పదార్థం 18.2 గ్రాములు, శక్తి 115 కిలోకాలరీలు, సున్నం 101 మిల్లీగ్రాములు, భాస్వరం 140 మిల్లీగ్రాములు, ఇనుము 0.3 మిల్లీగ్రాములు. శరీరానికి కావలసిన ముఖ్యమైన విటమిన్ సి చింతచిగురు అందిస్తుందండి. చిగుళ్లు, దంతాలు, ఎముకలు ఆరోగ్యంగా పెరగటంలో సహాయపడుతుంది. యవ్వనాన్ని కూడా కాపాడుతుందండి. స్త్రీలకి చూస్తే మొటిమలు తగ్గించడంలో చురుకైన పాత్ర పోషిస్తుంది. చింతచిగురును కూడా మనం ఎండాకాలం ఎండబెట్టుకుని దాన్ని నలిపి గుజ్జుగా చేసి అప్పుడప్పుడు కూరలో వేసుకుంటే ఆరోగ్యానికి రక్షణ ఇస్తుంది. ఎందుకంటే చింతచిగురు మనకు అన్ని కాలాల్లో దొరకదు కాబట్టి. చింత చచ్చిన పులుపు చావదు అన్న సామెత చింతలోని పులుపును, ఆరోగ్య విలువల్ని మనకి గుర్తు చేస్తుంది.
1: అంటే పుల్లదనం ఎండినా కూడా ఆ పులుపు అనేది దానిలో ఉంటుంది.
0: అదే పులుపు అలాగే ఉంటుంది.
1: అయితే ఇప్పుడు ఈ ఆకుకూరల్లో ఉన్నటువంటి ఈ పోషకాలన్నీ కూడాను మన శరీరానికి అందాలి అని అంటే వాటి వండే విధానంలో కూడా ఏమైనా మార్పులు చేయాలి.

0: అంటారా?
1: అవునండి, ఆకుకూరలో మనకి రుచిగా ఉండేలాగా, ఆకర్షణీయంగా ఉండేలాగా ఉండే బాధ్యత మరి మహిళలపై కొంతవరకు ఉంటుందండి. మరి ఈ ఆకుకూరలను మనం చాలా రకాలుగా ఉపయోగించవచ్చు. మరి పప్పుతో కలిపి వాడటం, తాజా పచ్చళ్ళు పొడులు తయారు చేసుకోవచ్చు. ఉదాహరణ పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, ఆకుకూరలతో పకోడీ, మెంతికూర పలావు, పాలక్ పన్నీరు, చింత చిగురు పప్పు, గోంగూర మటన్, చింత చిగురు రొయ్యల కూర వంటి కలగూర వంటకాలు మన రాష్ట్రంలో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. మరి ఈ రకంగా రుచిగా వండుకుంటే ఇంటిల్లిపాది సంతోషంగా తిని ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది.
0: కాబట్టి మనం ఈ ఆకుకూరలు పుష్కలంగా తీసుకున్నట్టయితే, అది కూడా తాజా ఆకుకూరలు, మనం ప్రతినిత్యం ఏదో ఒక రూపంలో తీసుకున్నట్టయితే అన్ని రకాల ఆకుకూరలు తీసుకోవచ్చు. ఏదో ఒక రోజు ఒకటి అట్లాగో తీసుకున్నట్టయితే గనక, మీరు చెప్పినట్టు వాటిలో ఉన్నటువంటి ఔషధ గుణాలు గాని, తర్వాత వాటిలో ఉన్నటువంటి ఈ పోషక విలువలు, ఇవన్నీ కూడా మన శరీరానికి లభించి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, మనకు కావాల్సిన విటమిన్లు అన్ని కూడా లభ్యమవుతాయి. అట్లాగే మనం ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉండడానికి ఆకుకూరలు చాలా దోహదపడతాయి. కాబట్టి ప్రతి వారు కూడాను ఈ ఆకుకూరల పట్ల ఎక్కువ మక్కువ చూపించడం మంచిదంటారు. నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు సంపూర్ణ ఆరోగ్యానికి తాజా ఆకుకూరలు డాక్టర్ సలోమి సునీత గారితో పరిచయం విన్నారు. ఇప్పుడు లలిత గీతం.

కార్యక్రమంలో ఇప్పుడు ఖర్బూజా పండులోని పోషక విలువలు, దానివలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించిన విశేషాలు ఇప్పుడు వింటారు. వేసవికాలం వచ్చిందంటే చాలు, కొన్ని పండ్లను మన కోసం తీసుకువస్తుంది. ఈ ఎండల నుండి శరీరాన్ని చల్లబరుచుకోవడానికి ఖర్బూజా మంచి పండుగా పనిచేస్తుంది. ఈ వేసవిలో ఎక్కడ చూసినా సరే, అంటే రోడ్లపైన, మార్కెట్లలో ఈ పండ్లు మనకి విరివిగా కనిపిస్తాయి. ఈ పండ్లు శరీరానికి చలువ చేయడమే కాకుండా క్యాలరీలు లేని తీపిదనాన్ని ప్రసాదిస్తాయి. పైన తొక్క కొంచెం గట్టిగా ఉన్నప్పటికీ లోపల లేత నారింజ రంగులో ఉండే గుజ్జు మటుకు రుచిగా ఉంటుంది. దీనిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. దీని గింజలు కూడా ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. గింజలను ఎండబెట్టి తర్వాత ఒలుచుకొని కూడా తింటారు. రకరకాల వంటల్లో కూడా ఈ గింజలను విరివిగా ఉపయోగిస్తారు. ఆయుర్వేదంలో కూడా ఈ పండ్ల యొక్క రసాన్ని చాలా రకాల సమస్యల నివారణకు ఉపయోగిస్తారు. ఈ ఖర్బూజా పండుని మధురపు ఖర్బూజా, అమెరికా దోసకాయ అని కూడా పిలుస్తారు. దీనిని మస్క్ మెలన్ అని ఆంగ్లంలో పిలుస్తారు. వీటిలో అనేక రకాలు ఉన్నాయి. ఈ ఖర్బూజా పండ్లు గుండ్రంగా ఉంటాయి. కొన్ని రకాల పళ్ళు లేత పసుపు రంగులో ఆకుపచ్చ చారలు కలిగి ఉండి తొక్క పలుచగా ఉంటుంది. మరికొన్ని పండ్లు లేత గంధపు రంగులో చారలు లేకుండా ఉంటుంది, కాని దాని యొక్క తొక్క దళసరిగా ఉంటుంది. కొన్ని రాష్ట్రాలలో అయితే ఈ పండ్లు పూర్తి ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఏది ఏమైనా కూడా ఈ పండు యొక్క లోపలి గుజ్జు తీయగా ఉంటుందనే చెప్పాలి. ఈ పండు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనిలో విటమిన్ కే, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల ప్రత్యుత్పత్తి వ్యవస్థ బాగా పనిచేస్తుంది. సంతానలేమితో బాధపడేవారు ఈ పండును తరచుగా తీసుకోవాలని వైద్యులు తెలియజేస్తున్నారు. ఇక ఇందులో ఉండే బీటా కెరోటిన్ క్యాన్సర్ కణాలను తొలగించి ఫ్రీ రాడికల్స్ ను తొలగిస్తుంది. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఈ పండును తినడం వల్ల తెల్లరక్త కణాల వృద్ధి జరుగుతుంది. ఈ వేసవిలో చాలా మంది ఎదుర్కొనే సమస్యలలో వడదెబ్బ ఒకటి. దీనుండి మనల్ని ఈ ఖర్బూజా పండు రక్షిస్తుంది. ఖర్బూజాలో ఉండేటటువంటి విటమిన్ ఏ కంటి సంబంధిత సమస్యల్ని దూరం చేస్తుంది. అలాగే కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది. ఈ పండులో ఉండే పొటాషియం వల్ల గుండెకు అవసరమయ్యే న్యూట్రియన్స్ ను అందించే పోషకాన్ని కలిగి ఉంటుంది. ముఖ్యంగా గుండెపోటు సమస్యను దూరం చేయడంలో ఖర్బూజా ఉపయోగపడుతుంది. ఇక కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవారు ఈ ఖర్బూజా పండును క్రమం తప్పకుండా కనుక తీసుకున్నట్లయితే రాళ్ల నుండి విముక్తి కలుగుతుంది. ఈ పండులో ముఖ్యంగా పీచు ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల జీర్ణ శక్తి మెరుగుపడటమే కాకుండా పైల్ సమస్యతో బాధపడే వారికి మేలు చేస్తుంది. పండిన ఖర్బూజా తీయని వాసనని కలిగి ఉంటుంది. ఈ

పండులో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, పీచు, సోడియం, విటమిన్ ఎ, ఫోలిక్ యాసిడ్, నియాసిన్, విటమిన్ సిలతో పాటు కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి మినరల్స్, కెరోటినాయిడ్స్ సమృద్ధిగా ఉండే పోషకాహారం. ఇందులో కొవ్వులు, కొలెస్ట్రాల్ అలాగే సంతృప్త కొవ్వులు అనేవి ఉండవు. కర్బూజా తీయగా ఉంటుంది, అలాగే క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు ఉదయం అల్పాహారంలో కర్బూజాను కనుక చేర్చుకున్నట్లయితే అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పండును సలాడ్ రూపంలో లేదా స్మూతీ రూపంలో కూడా తీసుకోవచ్చు. దీనిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల మెదడుకు ఆక్సిజన్ సరఫరాను పెంచుతుంది, తద్వారా ఒత్తిడిని తొలగించేలా పనిచేస్తుంది. ఇందులో సూపర్ ఆక్సైడ్ డిస్ముటేజ్ సమ్మేళనం ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడమే కాకుండా నరాలను సడలించి ఒత్తిడిని కూడా నివారిస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు. మలబద్ధకం, ఆకలి లేకపోవడం, అలాగే బరువు తగ్గాలనుకునేవారు, ఇంకా మూత్రనాళ సమస్యలు, ఎసిడిటీ, అల్సర్ వంటి సమస్యలు ఉన్నవారు ఈ పండును జ్యూస్గా చేసుకుని తాగినట్లయితే మేలు కలుగుతుంది. శరీరంలో వేడిని ఈ కర్బూజా గణనీయంగా తగ్గిస్తుంది, ఆకలిని పెంచుతుంది, అలసటను తగ్గిస్తుంది, మంచి శక్తిని అందిస్తుంది. వృద్ధాప్యంలో ఉన్నవారికి ఈ పండు ఎముకల బలాన్ని కలిగిస్తుంది. ఫోలిక్ ఆమ్లం వల్ల గర్భిణీ స్త్రీలకు మేలు కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ పండులో ఉన్నటువంటి వివిధ పోషకాలు శరీరంలో నీటి స్థాయిలను పెంచి డీహైడ్రేట్ రాకుండా కాపాడతాయి. అయితే ఈ పండును అతిగా తినడం కూడా మంచిది కాదు. అతివృష్టి, అనావృష్టి అనేది ఎప్పటికీ చేటు కాబట్టి మధ్యస్థంగా తీసుకుంటే ఈ పండు చాలా మేలు చేస్తుంది. ఎక్కువగా తిన్నట్లయితే విరోచనాలు, గ్యాస్ సమస్యలు కలుగుతాయని వైద్యులు తెలియజేస్తున్నారు. కాబట్టి ఏ పండునైనా సరే తగినంత పరిమాణంలో కనుక తీసుకుంటే మంచిది. కాబట్టి పోషకాల ఘని అయినటువంటి కర్బూజాను క్రమం తప్పకుండా తీసుకుంటారని ఆశిద్దాం.

0: क्षेत्र में निवेश के अवसर बढ़ाने पर चर्चा हुई। ये समाचार आकाशवाणी से प्रसारित किए जा रहे हैं। ताजा समाचार जानने के लिए आप हमारे न्यूज ऑन AIR ऐप और सोशल मीडिया हैंडल @AIRNews हिंदी को फॉलो कर सकते हैं। ये आकाशवाणी है। अमरीका के राष्ट्रपति डोनाल्ड ट्रंप ने कहा है कि ईरान के साथ संघर्ष समाप्त करने के लिए वार्ता फिर शुरू करने की कोई निश्चित समय सीमा नहीं है। एक निजी समाचार चैनल को दिए साक्षात्कार में राष्ट्रपति ट्रंप ने कहा कि उन्हें बातचीत फिर से शुरू करने की कोई जल्दबाजी नहीं है। श्री ट्रंप ने कहा कि अमरीका बड़ी बढ़त हासिल कर रहा है। उन्होंने ईरान की आर्थिक मुश्किलों का भी उल्लेख किया। इस बीच कतर के प्रधानमंत्री मोहम्मद बिन अब्दुल रहमान बिन जसीम अल थानी आज ईरान पहुंचेंगे। वे ईरानी अधिकारियों से मुलाकात कर तनाव कम करने और बातचीत के लिए अनुकूल परिस्थितियां बनाने के तरीकों पर चर्चा करेंगे। कोलंबो में श्रीलंका के खिलाफ दूसरे और अंतिम टेस्ट क्रिकेट मैच में भारत मजबूत स्थिति में बना हुआ है। श्रीलंका ने चायकाल तक दूसरी पारी में 155 रन की बढ़त बना ली है। इससे पहले भारत ने श्रीलंका को उनकी पहली पारी में 290 रन पर ऑल आउट करके फॉलो ऑन दिया है। दो मैचों की श्रृंखला में भारत 1-0 से आगे है। घरेलू शेयर बाजार के संवेदी सूचकांक के दोपहर के कारोबार में आज मामूली गिरावट दर्ज की गई। अंतिम समाचार मिलने तक सेंसेक्स 143 अंक गिरकर 77,330 जबकि निफ्टी 36 अंक गिरावट के साथ 24,171 पर था। और अंत में मुख्य समाचार एक बार फिर। प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा सरकार 21वीं सदी के भारत के लिए आधुनिक खेल व्यवस्था तैयार करने को पूरी तरह प्रतिबद्ध। नेपाल में बाढ़ से लगभग 160 लोगों की मौत, 300 भारतीय समेत 1,000 से ज्यादा लोग लापता। भारत ने नेपाल को राहत सामग्री की दूसरी खेप भेजी। नेपाल बाढ़ के मद्देनजर बिहार और उत्तर प्रदेश में किसी भी स्थिति से निपटने के लिए NDRF की टीमें तैनात। बिहार, छत्तीसगढ़, झारखंड और पूर्वोत्तर राज्यों में शनिवार तक मूसलाधार बारिश का अनुमान। और कोलंबो में दूसरे और अंतिम टेस्ट क्रिकेट मैच में श्रीलंका ने दूसरी पारी में चायकाल तक भारत पर 155 रन की बढ़त बनाई। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: आकाशवाणी विजयवाड़ा केंद्र।
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం ఫార్మ్ 6A నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ EMI గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
1: ఇప్పుడు లలిత గీతాలు వింటారు.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

మీరింతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. శ్రోతలకు గమనిక, మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ అనే యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి, శ్రోతలు గమనించగలరు. ఇప్పుడు టీన్ టైం హిందీ చిత్రగీతాలు వింటారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ క్విజ్ కార్యక్రమానికి స్వాగతం. అయితే ముందుగా వాణిజ్య ప్రకటన.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
0: యువలయ కార్యక్రమానికి స్వాగతం అండి. మొదటి ప్రశ్న, భారతదేశంలో ఆర్థిక సంఘాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు? ప్రశ్న మరొకసారి, భారతదేశంలో ఆర్థిక సంఘాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు? మరి సమాధానం పంపించేస్తారు కదా, మీకోసం ఒక మంచి పాఠం.

నేను అడిగిన ప్రశ్న, భారతదేశంలో ఆర్థిక సంఘాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు? ప్రశ్న విన్నారు కదా, మరి సమాధానాలు పంపించేశారండి. అందరికంటే ముందుగా మనకి పంపించేశారు ఎం కొండారెడ్డి గారు, సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి పంపించారండి, రైట్ ఆన్సర్. పిఎస్ లక్ష్మి గారు ఒంగోలు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మెహబూబ్ సుభానీ గారు పంపించారు, రైట్ ఆన్సర్. మహేంద్ర గారు పంపించారు తెనాల నుంచి, రైట్ ఆన్సర్. గాంధీ మార్కెట్ ఇంకొల్లు నుంచి హుసేన్ దాదా, అక్రమ్ అన్నారం, వినయ్ కుమార్, సావీజ్, ఫ్యాన్సీ కరీముల్లా, తయ్యూబ్, అల్లాబక్షు, రైట్ ఆన్సర్ అండి మీది కూడా. బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు కరీంనగర్ జిల్లా అమరగుర్తు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, రైట్ ఆన్సర్. దోర్నల బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. కాసుల పద్మగారు గుంటూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. హనుమంతరావు కోరమవల్లి ఖమ్మం తెలంగాణ నుంచి పంపించారండి, రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య శారద, రైట్ ఆన్సర్. సైనిక్పూర్ కాలనీ హైదరాబాద్ నుంచి శ్రీవత్స, సాయిరాం, తనుజ, అచ్యుత్, శశాంక్, పావని, చిరంజీవి, బృందావనం, పద్మ, శ్రీశామ్ గారు పంపించారు, రైట్ ఆన్సర్ అండి మీది కూడా. మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష, ఓంకార్ మరియు వారి కుటుంబ సభ్యులు పంపించారండి, రైట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి గారు పాపనేనిపాలెం నుంచి, రైట్ ఆన్సర్. ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు గారు పంపించారు, రైట్ ఆన్సర్. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గ

గడ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. ఆర్ఎస్వి నరసింహరాజు గారు చించినాడు పశ్చిమ గోదావరి జిల్లా నుండి పంపించారు రైట్ ఆన్సర్. అశోక్ రమ్య దినకర్ దేవాన్ష్ శ్రీకృష్ణ ఒంగోలు నుంచి పంపించారండి రైట్ ఆన్సర్. ప్రసాద్ గారు పంపించారు ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. మిడతల రామ్మూర్తి గారు ఉరవకొండ నుంచి రైట్ ఆన్సర్. గణపవరపు చిన్న ఓబ్లేషు నవీన్ ఇంకెవరు పంపించారంటే నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ మధు రవి నవీన రాధిక త్రిలోక్ శ్రీరామదాసు మరియు వారి కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్. హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ నుంచి పంపించారండి త్రివేణి చిన్మయి ప్రీతం రైట్ ఆన్సర్. ఎం మోహన్ రావు సత్యవతి హారిక ఉదయవంశీ సూర్యతేజ గీతికాభిరామ్ ఇరుసుమండ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్. దైదా భిక్షం దైదా వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నల్గొండ జిల్లా నుంచి పంపించారండి రైట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా తెలంగాణ నుంచి పంపించారండి రైట్ ఆన్సర్. వినయ్ శ్రీదేవి శైలజ ప్రవీణ పంపించారు కడప నుంచి రైట్ ఆన్సర్. మురళీ గారు భట్టిప్రోలు రాంగ్ ఆన్సర్ పంపించారండి. తాళ్ళూరి శ్రీనివాస్ చక్రవర్తి మాధవి ఎలమంచిలి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్ పంపించారండి. ఇంకా ఎవరంటే ఫణిరాజ్ నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. దవల లక్ష్మీ నరసింహారావు గారు సంధ్య నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుండి పంపించారు రైట్ ఆన్సర్. చెన్నకేశ్వరరావు గారు అత్తిలి నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి గారు పంపించారు రైట్ ఆన్సర్. సుబ్రహ్మణ్య గారు పెత్తనపల్లి కర్ణాటక నుంచి పంపించారు రైట్ ఆన్సర్. ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువళ్ళంక అవనిగడ్డ నుంచి రైట్ ఆన్సర్ అండి. తెనాలి నుండి ఎంవి ప్రసాద్ ఇందిరా రఘురామ్ మౌనిక త్రిలోక్ రైట్ ఆన్సర్. వరగంటి బదరీ విశాల్ గారు పంపించారు నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. ఎస్పీఆర్ విఠల్ కృష్ణసాయి లక్ష్మీ అనూష ఆద్యశ్రీ గాయత్రి రామ్ మనోహర్ గారు పంపించారు తెనాలి నుంచి రైట్ ఆన్సర్ అండి. ఇంకా ఎవరు పంపించారంటే మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్ మెర్సి విజయ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ యాదోజీ మరియు వారి కుటుంబ సభ్యులు పంపించారు రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య యాస్మిన్ సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి పంపించారు రైట్ ఆన్సర్. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ శ్యామల రైట్ ఆన్సర్ అండి. సుధీర్ శ్రీధర్ రవి మహేష్ గారు పంపించారు కడప నుంచి రైట్ ఆన్సర్. ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుండి రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుంచి పంపించారండి రైట్ ఆన్సర్. అందరూ కరెక్ట్ సమాధానం పంపించారండి. అందరి పేర్లు చదివేశాను ఓకేనా? అయితే ఇప్పుడు ప్రశ్నకు సమాధానం వినేద్దాం. భారతదేశంలో ఆర్థిక సంఘాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు అని ప్రశ్న నేను అడిగాను. సమాధానం భారత రాష్ట్రపతి. అందరూ కరెక్ట్ సమాధానం పంపించారండి. ఇప్పుడు ఒక ప్రకటన.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎం

0: మై గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: ఇక రెండవ ప్రశ్న. సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలన్నిటిలో ఎర్రని గ్రహం ఏది? రెడ్ కలర్. సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలన్నిటిలో ఎర్రని గ్రహం అని దేనిని పిలుస్తారు? ప్రశ్న మరొకసారి. సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలన్నిటిలో ఎర్రని గ్రహం అని దేనిని పిలుస్తారు? సమాధానం పంపించేసేయండి. ఇప్పుడు ఒక మంచి పాట.

ప్రశ్న మరొకసారి చెప్తానండి. సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలన్నిటిలో ఎర్రని గ్రహం అని దేనిని పిలుస్తారు? ప్రశ్న విన్నారు కదా, అందరికంటే ముందుగా సమాధానం పంపించేశారు మనకి ధవళ లక్ష్మీ నరసింహారావు, సంధ్య, నరసాపురం, పశ్చిమ గోదావరి జిల్లా నుండి. రైట్ ఆన్సర్ అండి. ఇంకా ఎవరంటే గాంధీ మార్కెట్ ఇంకొల్లు నుంచి హుసేన్ దాదా, అక్రమ్, అన్నారం, వినయ్ కుమార్, సావీజ్, ఫ్యాన్సీ, కరీముల్లా, తయ్యూబ్, అల్లాబక్షు. రైట్ ఆన్సర్ అండి మీది కూడా. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మెహబూబ్ సుబానీ గారు పంపించారు, రైట్ ఆన్సర్. నెల్లూరు నుంచి ఫణిరాజ్, రైట్ ఆన్సర్. మహేంద్ర గారు పంపించారు తెనాల నుంచి, రైట్ ఆన్సర్. వరగంటి బదరి విశాల గారు పంపించారు నెల్లూరు నుంచి, రైట్ ఆన్సర్ అండి. ఇంకా రాధా గారు ఖమ్మం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. పిఎస్ లక్ష్మి గారు ఒంగోలు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుండి బట్టిప్రోలు సత్యనారాయణ గారు పంపించారు, రైట్ ఆన్సర్. బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, రైట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి పంపించారు, రైట్ ఆన్సర్. శ్రీరామదాసు, అంజాచారి, బ్రహ్మాచారి, చిలకమర్రి ఉపేంద్రాచారి, తిప్పర్తి, నల్గొండ జిల్లా నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుండి పంపించారు, రైట్ ఆన్సర్. ఒంగోలు నుండి దింటకుర్తి దుర్గాదేవి గారు పంపించారు, రైట్ ఆన్సర్. ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుండి పంపించారు, రైట్ ఆన్సర్. ఆకురాతి రామకృష్ణ, రాజలక్ష్మి, చినామిరం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి గారు పాపనేనిపాలెం నుంచి, రైట్ ఆన్సర్. ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువలంక అవనిగడ్డ నుండి, రైట్ ఆన్సర్ అండి. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియ ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి పంపించారు, రైట్ ఆన్సర్. ఎస్పీఆర్ విఠల్, కృష్ణసాయి, లక్ష్మీ, అనూష, ఆధ్యశ్రీ, శ్రీగాయత్రి, రామ్ మనోహర్ తెనాల నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. నేదునూరి కళ్యాణ్చారి, రుత్విక్, శ్రీవైష్ణవ్, కల్వకుర్తి, నాగర్ కర్నూలు జిల్లా నుండి పంపించారు, రైట్ ఆన్సర్. సైనిక్పూర్ కాలనీ హైదరాబాద్ నుండి శ్రీవత్స, అచ్యుత, శశాంక్, సాయిరామ్, తనూజ, పావని, చిరంజీవి, బృందావన్, పద్మ, శ్రీశామ్ గారు పంపించారు, రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య, శారద గారు పంపించారు, రైట్ ఆన్సర్. అశోక్, రమ్య, దినకర్, దేవాన్ష్, శ్రీకృష్ణ ఒంగోలు నుండి పంపించారు, రైట్ ఆన్సర్. ఆత్మూరు మురళీ గారు లక్ష్మీ భటిప్రోల్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ అండి. మిడితల్లి రామ్మూర్తి గారు.

ఉరవకొండ నుండి పంపించారు. రైట్ ఆన్సర్ మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ నుండి ఎం నరేష్ మెర్సీ విజయ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ యాదోజీ సక్కుబాయి మరియు వారి కుటుంబ సభ్యులు పంపించారు. రైట్ ఆన్సర్ అండి గణపవరపు చిన్న ఓబ్లేష్ నవీన్ నెల్లూరు నుండి పంపించారు. రైట్ ఆన్సర్ తెనాలి నుండి ఎంవి ప్రసాద్ ఇందిరా రఘురామ్ మౌనిక త్రిలోక్. రైట్ ఆన్సర్ దోర్నల బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ నుండి. రైట్ ఆన్సర్ కాసులు పద్మ గారు గుంటూరు నుంచి. రైట్ ఆన్సర్ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ మధు రవి నవీన రాధిక త్రిలోక్ శ్రీరామదాసు మరియు వారి కుటుంబ సభ్యులు. రైట్ ఆన్సర్ అండి దేవులపల్లి హనుమంతరావు కూర్మవల్లి ఖమ్మం నుండి ఖమ్మం తెలంగాణ నుంచి పంపించారు. రైట్ ఆన్సర్ గనగలూరు నుండి రామకృష్ణారెడ్డి కర్ణాటక. రైట్ ఆన్సర్ పంపించారండి మీరు కూడా. మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా తెలంగాణ నుంచి పంపించారు. రైట్ ఆన్సర్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్. రైట్ ఆన్సర్ అండి అనంతపురం నుంచి అనురాధ గారు. రైట్ ఆన్సర్ ఎం సత్యనారాయణ శిరీష మను బొమ్మూరు రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా నుండి పంపించారు. రైట్ ఆన్సర్ రాజేష్ ఫ్రమ్ కంకిపాడు. రైట్ ఆన్సర్ అండి మీది కూడా. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి. రైట్ ఆన్సర్ ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుండి. రైట్ ఆన్సర్ రాధాప్రకాష్ గారు ఖమ్మం నుంచి పంపించారు. రైట్ ఆన్సర్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు. రైట్ ఆన్సర్ అండి పాత గుంటూరు నుండి రాజనేడి రవిశంకర్ బూరుగుల విజయలక్ష్మి. రైట్ ఆన్సర్ హర్షకుమార్ జి హర్షకుమార్ ఉయ్యూరు కృష్ణా జిల్లా నుండి పంపించారు. రైట్ ఆన్సర్ హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ నుంచి త్రివేణి చిన్మయి ప్రీతం. రైట్ ఆన్సర్ అండి దైదా భిక్షం దైదా వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నల్గొండ జిల్లా నుండి పంపించారు. రైట్ ఆన్సర్ కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ శ్యామల. రైట్ ఆన్సర్ బి శివకుమార్ ముదిరాజు వీసీ కాలనీ నంద్యాల నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్ అండి మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా ఎం నరేష్ మెర్సీ విజయ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ యాదోజీ సక్కుబాయి సోనిక లక్ష్మీవర్మ లడ్డూబాబు మూసాపేట నరేష్ గ్రామ ప్రజలు. రైట్ ఆన్సర్ అండి మీది కూడా. లక్ష్మీ ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ట్ నుంచి పంపించారు. రైట్ ఆన్సర్ నాగార్జున గారు లక్ష్మీ గారు వడియంపేట నుంచి. రైట్ ఆన్సర్ అండి మరి అందరి సమాధానాలు చదివేశాను కదా అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇక ప్రశ్నకి సమాధానం చూసేద్దాం. సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలన్నిటిలో ఎర్రని గ్రహం అని దేనిని పిలుస్తారు? కుజుడు లేదా అంగారకుడు లేదా మార్స్. ఈ మూడు సమాధానాల్లో ఏది పంపించినా కరెక్ట్ ఆన్సరే. అందరికీ అభినందనలండి.

మీరు ఇంతవరకు యువలయ క్విజ్ కార్యక్రమాన్ని వినారు. ఈనాటి యువలయ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపటి యువలయ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. హిందీ పాఠం వింటారు. వాణిజ్య ప్రకటనల అనంతరం
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecieneti మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: ఆకాశవాణి హిందీ పాఠం. ఈనాటి కార్యక్రమంలో సంధి సమాస్ 9వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయులు శ్రీమతి టి ఇందిర, విద్యార్థిని రుజహత్ ఫాతిమా. వినండి సంధి సమాస్ 9వ తరగతికి హిందీ పాఠం.
6: నమస్తే అధ్యాపికాజీ.
7: నమస్తే ఫాతిమా, ఆవో బైఠో.
6: అధ్యాపికాజీ, ఇన్ ఛుట్టియో మే మే వ్యాకరణ్ సీఖనా చాహతీ హూ, కృపయా ఆప్ హిందీ వ్యాకరణ్ పాఠ పఢాకర్ మేరీ మదద్ కీజియే.
7: జరూర్ సిఖాఉంగి, యే తో బహుత్ అచ్చీ బాత్ హై. చలో ఆజ్ హీ అభీ సే ఆరంభ కర్తే హై.
6: బహుత్ బహుత్ ధన్యవాద్ అధ్యాపికాజీ.
7: ఫాతిమా, మై కుచ్ ప్రశ్న పూచుంగి, తుమ్ సహీ ఉత్తర్ దేతే జానా, ఠీక్ హై?
6: జీ అధ్యాపికాజీ, పూచియే, మే జవాబ్ దూంగీ.
7: పహలే యే బతావో, హిందీ వర్ణమాలా మే కితనే ప్రకార్ కే అక్షర్ రహతే హై, వే క్యా హై?
6: హిందీ వర్ణమాలా మే దో ప్రకార్ కే అక్షర్ రహతే హై, వే హై స్వర్ ఔర్ వ్యంజన్.
7: అచ్చా, హిందీ మే స్వర్ కితనే హై, వే క్యా హై?
6: హిందీ మే స్వర్ 11 హై, వే హై ఆ, ఆ, ఈ, ఈ, ఉ, ఉ, రు, ఏ, ఐ, ఓ, ఔ.
7: అబ వ్యంజన్ భీ బతావో.
6: జీ అధ్యాపికాజీ, వ్యంజన్ 33 హై, వే హై కా సే హా తక్ కా వరణ్.
7: తో క్షత్రజ్ఞ క్యా హై?
6: క్షత్రజ్ఞ సంయుక్త వర్ణ హై అధ్యాపికా జీ.
7: బహుత్ అచ్చా ఫాతిమా, అబ్ దో అక్షర్ రహ గయే అమ్ ఔర్ అహా. అమ్ అనుస్వార్ హై ఔర్ అహా విసర్గ, ఠీక్ హై? ఆజ్ హమ్ సంధి ఔర్ సమాస్ కే బారే మే సీఖతే హై. ఫాతిమా, సంధి కిసే కహతే హై? జబ్ దో వర్ణ నికట్ హోనే కే కారణ్ మిల్ జాతే హై, తబ్ ఉన్కే మేల్ సే జో వికార్ హోతా హై ఉసే సంధి కహతే హై. అంటే రెండు అక్షరాలు కలిసి ఏర్పడిన రూపమే సంధి. విద్యాలయ్ అనే పదం ఉదాహరణగా తీసుకుందాం. దీనిలో విద్యా, ఆలయ్ అనే రెండు పదాలున్నాయి. సంధి ఎక్కడ ఏర్పడింది? విద్యాలో చివరి వర్ణం ఆ, ఆలయ్లో మొదటి వర్ణం ఆ. ఏ దోనో ఆ ప్లస్ ఆ మిల్కర్ ఆహువాహై. విద్యా ప్లస్ ఆలయ్ విద్యాలయ్. అబ్బతావో, మహేంద్ర కిన్ దేవ్ శబ్ద

0: दी परिभाषा ह्रस्व या दीर्घ ई ऊ रू के बाद यदि अन्य असमान स्वर आता है तब ई का या ऊ का वा तथा रू का अर हो जाता है। उदाहरण प्रत्येक प्रति प्लस एक।
1: बहुत अच्छा। अब अयादि संधि ए आई ओ या औ के आगे जब कोई भिन्न स्वर रहता है तब उनके स्थान में क्रम से आई आय औ आओ हो जाता है। ఈ నాలుగింటినే అయాజీ చతుష్టయ అంటారు హిందీలో. ముచ్చటగా నాలుగింటికి నాలుగు ఉదాహరణలు ఇచ్చేద్దాం. నే ప్లస్ అన్ నయన్, నై ప్లస్ అక్ నాయక్. టీక్ హే ఫాతిమా, అబ్ సీఖతే హే వ్యంజన్ సంధి. బహుత్ ఆసాన్ హే. వ్యంజన్ సే స్వర్ యా వ్యంజన్ కే మేల్ సే జో వికార్ హోతా హే ఉసే వ్యంజన్ సంధి కహతే హే. ఉదాహరణ్ దిగ్గజ్, దిక్ ప్లస్ గజ్. జగదీష్, జగత్ ప్లస్ ఈష్. अब फातिमा व्यंजन संधि की परिभाषा और उदाहरण बताएगी।
0: जी अध्यापिका जी, व्यंजन से स्वर या व्यंजन के मिलने से जो विकार होता है उसे व्यंजन संधि कहते हैं। उदाहरण सदाचार, सत्य प्लस आचार।
1: अच्छा, अब है विसर्ग संधि. పేరులోనే తెలుస్తోందిగా దీనిలో విసర్గ వస్తుందని. స్వర్ యా వ్యంజన్ కే విసర్గ కే సాత్ మిల్నే సే జో వికార్ హోతా హై ఉసే విసర్గ సంధి కహతే హై. ఉదాహరణ్ నిర్మల్, ఈ పదంలో నిహ్ ప్లస్ మల్ అనే రెండు పదాలున్నాయి. ఇంకా నిర్బల్, నిరాశ, మనోభావ్ ఆది. ఫాతిమా తుమ్ బతావో విసర్గ సంధి కిసే కహతే హై, ఉదాహరణ సహిత పరిభాషా దేదో.
0: జీ అధ్యాపికా జీ, స్వర్ యా వ్యంజన్ కే విసర్గ కే సాత్ मिलने से जो विकार होता है उसे विसर्ग कहते हैं। उदाहरण निश्चिंत, निह प्लस चिंत।
1: ठीक है, अब समास के बारे में सीखेंगे. समासम अंटे एमिटी? रेंडु गानी अंतकंटे एक्कुव गानी पदालु कलिसी अर्थवंतमैन ओके पदंगा एर्पड़िते अदि समासम अवुतुंदी. हिंदी में कहें तो दो या दो से अधिक शब्दों का जो संयोग होता है उसे समास कहते हैं. उदाहरण माता पिता, राजकुमार आदि. మాతా పితాలో రెండు పదాలున్నాయి, మాతా ఔర్ పితా. అలాగనే రాజ్కుమార్ లో రాజా ఔర్ కుమార్. అచ్చా, అబ్ సమాస్ కితనే ప్రకార్ కే హై? సమాస్ ఛే ప్రకార్ కే హై. అవ్యయీ భావ సమాస్, తత్పురుష సమాస్, ద్వంద్వ సమాస్, ద్విగు సమాస్, కర్మధారై సమాస్, బహువ్రీహి సమాస్. అబ్ ధ్యాన్ సే సునో, సమాసంలో రెండు లేదా రెండు కన్నా ఎక్కువ పదాలుంటాయి. ఈ పదాల మధ్య సంబంధాన్ని విభక్తి ప్రత్యయాలు లేదా అవ్యయాలు సహాయంతో అర్థవంతంగా చెప్పేదే విగ్రహవాక్యం. సామాసిక పదాల్లో మొదటి పదం పూర్వపదం అంటారు, రెండవ పదం ఉత్తరపదం అంటారు. గ్రామవాసి, ఇస్మే పూర్వపద క్యా హై ఔర్ ఉత్తరపద క్యా హై? బతావో ఫాతిమా.
0: గ్రామ్ పూర్వపద్ హై, వాసి ఉత్తరపద్ హై అధ్యాపికా జీ.
1: అచ్చా, అబ్ అవ్యయీ భావ సమాస్. జిస్ సమాస్ మే సామాసిక శబ్ద का पूर्वपद प्रधान हो और जो अव्यय हो उसे अव्ययी भाव समास कहते हैं. अव्यय का अर्थ क्या है?
0: जो शब्द लिंग, वचन, विभक्ति आदि के कारण कुछ विकार ना हो उसे अव्यय कहते हैं.
1: बहुत अच्छा. अब उदाहरण हर दिन अंटे हर एक दिन, प्रति रोजु, प्रति दिन अन्नमाट. उदाहरण लो मन ही मन, बीचों बीच आदि. ठीक है. अब तत्पुरुष समास, जिस समास में सामासिक शब्द का उत्तर पद प्रधान हो उसे तत्पुरुष कहते हैं. ई समासंलो विभक्ति प्रत्ययालो रेंडु पदालु कलिसी विग्रहवाक्यं चेप्तारु. ठीक है, लेकिन फातिमा कारक कितने प्रकार के हैं, कुछ याद है? बताओ.
0: जी अध्यापिका जी, कर्म कारक, करण कारक, संप्रदान कारक, अपदान कारक, संबंध कारक, अधिकरण कारक.
1: बहुत अच्छा. अब तत्पुरुष समास, उदाहरण हिमालय, हिम का आलय. अब सुख सार विग्रह वाक्य बताओ.
0: सुख का सार.
1: अब द्वंद्व समास, जिस समास में सामासिक शब्द के सब पद प्रधान हो उसे द्वंद्व समास कहते हैं. उदाहरण राम लक्ष्मण, राम और लक्ष्मण. विग्रह वाक्यंलो समुच्चय बोधक और वा या इवन्नी उपयोगिंचबड़ता है. सरे, अब तुम बताओ माता पिता, पेट पौधे, साधु संत, इनके विग्रह वाक्य बताओ.
0: माता और पिता, पेड़ और पौधे, साधु और संत.
1: अच्छा फातिमा, अब सीखते हैं द्विगु समास. जिस समास में पूर्व पद संख्यावाचक हो उसे द्विगु समास कहते हैं. उदाहरण नवरत्न, नवरत्नालु. नव अंटे तुम्मिदि कदा, इला समास पदालो मोदटि पदं संख्यनु सूचिस्ते अदि द्विगु समासं. तुम भी उदाहरण दे दो.
0: जी अध्यापिका जी, त्रिभुज अर्ध है

0: तीन बुज, नवरात्रि, दोपहर, पंचबान, सौरुपे आदि।
1: बहुत अच्छा। इपुड़ कर्मधारय समास, इसमें समस्त पद विशेष विशेषण और उपमान उपमेय होते हैं। नालू पदाल जुबतानू, जागर्तका विनू। विशेषणं विशेष्यं, नील कमल अने पदमुंदन को, नील कमल अने रेंडु पदाल्लो नील अनेदी विशेषणं, कमल अनेदी विशेष्यं। అలాగే ఉపమాన ఉపమేయాలు, చంద్రముఖ్ అనే పదంలో చంద్ర ఉపమానం, ముఖ్ ఉపమేయం. చంద్రుని వంటి ముఖం, వీర్ పురుష్ బల ఆద్మి, ఈ రెండు సమాస పదాలకు విగ్రహవాక్యం చెప్పు.
0: పురుష్ జో వీర్ హే, ఆద్మి జో భలా హే.
1: కమల్ నయన్ అంటే ఏమిటి?
0: కమల్ జైసే నయన్ అధ్యాపికాజీ.
1: అబు బహువ్రీహి సమాస్, జిస్ సమాస్ మే సామాసిక్ పద్ కా కోయీ భీ పద్ ప్రధాన్ న హో, సమస్త పద్ కిసీ ఔర్ కా అర్థ్ కా వాచక్ హోతా హే. ఉదాహరణ్ చక్రపాణి, చక్ర హే పాణి మే జిస్కే, వహ్ చక్రము చేతియందు కలవాడు. అలాగే శూలధారీ అంటే శూలధారణ్ కియా హై జిస్నే, వహ్ పంకజ్ పంకయాని కీచడు మే జన్ములేనే వాలా, ఏమిటి కమల్. అలాగే చతుర్భుజ్ జిస్కే చార్ భుజాయే హే, విష్ణు. అబ్ తుమ్ బతావో దశానన్.
0: జీ అధ్యాపికా జీ, దశానన్ కా అర్థ హే జిస్కే దస్ ముఖ్ హో, రావణ్.
1: బహుత్ అచ్చా, ఆజ్ కా పాఠ్ యహాన్ పర్ సమాప్త్ హోతా హే, చలే.
0: ధన్యవాద్ అధ్యాపికా జీ.
1: సుభాషిష్ పాతిమా.
2: మీరింతవరకు సంధి సమాస్ 9వ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయులు శ్రీమతి టి ఇందిర, విద్యార్థిని రుజహత్ ఫాతిమా. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
5: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
5: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
4: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
5: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
4: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
7: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
6: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: ఈనాటి భజనవళి కార్యక్రమంలో శ్రీ బోనం సామ్రాజ్యం బృందం పాడిన భజనవళి వింటారు.

0: మీరింతవరకు బోనం సామ్రాజ్యం బృందం వారిచే భజనావళి విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి చిత్రగీతాల కార్యక్రమం వింటారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటన.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
0: కార్యక్రమంలో ముందుగా దీపక్ ఐశ్వర్య పాడిన ఆక్సిజన్ చిత్ర నుంచి పాట, సంగీతం ఇవన్ శంకర్ రాజా, సాహిత్యం శ్రీమణి.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: కార్యక్రమంలో ఇప్పుడు విజయప్రకాష్ పాడిన కిరాక్ పార్టీ చిత్రం నుంచి ఈ పాట. సంగీతం బి అజనీష్ లోక్నాథ్.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: కార్యక్రమంలో ఇప్పుడు మీరు వింటున్న ఈ పాట కరుణ్య పడిన చిరుత చిత్రం నుంచి.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: కార్యక్రమంలో ఇప్పుడు అర్నన్ సమీ సునీతారావు పడిన వర్షం చిత్రం నుంచి ఈ పాట, గీత రచన సిరివెన్నెల.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: కార్యక్రమంలో ఇప్పుడు కార్తిక్ రీటా పడిన అతిథి చిత్రం నుంచి ఈ పాట. గీత రచన విశ్వా.

మీరింతవరకు చిత్రతరంగిణి కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: యువ శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ఇప్పుడు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడడం, మనకు ఇష్టమైన వారిని చూడడం, ప్రకృతి అందాలను ఆస్వాదించడం ఇవన్నీ కళ్ళ వల్లే సాధ్యమవుతున్నాయి. అందుకే చూపు ఒక వరం, ఆ చూపును పంచడం ఒక గొప్ప మానవత్వం అని అన్నారు. ప్రతి సంవత్సరం 8వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు జాతీయ నేత్రదాన పక్షోత్సవం నిర్వహిస్తారు. 2026వ సంవత్సరంలో ఇది 41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవం. దేశవ్యాప్తంగా నేత్రదానంపై అవగాహన పెంచడం, అపోహలను తొలగించడం, మరణానంతరం నేత్రదానం చేయడానికి ప్రజలను ప్రోత్సహించడం ఈ పక్షోత్సవం ప్రధాన ఉద్దేశం. ఈ పక్షోత్సవాన్ని 1985వ సంవత్సరం నుంచి నిర్వహిస్తున్నారు. అసలు నేత్రదానం అంటే ఏమిటి? మరణానంతరం కళ్ళలోని ఉపయోగపడే కార్నియా వంటి కణజాలాన్ని అవసరమైన వారికి మార్పిడి చేసి చూపును పునరుద్ధరించడానికి సహాయపడటమే నేత్రదానం. ఒకసారి ఆలోచించండి, ఈ ప్రపంచాన్ని చూసిన కళ్ళలోని ఒక భాగం తర్వాత ఇంకొకరికి ప్రపంచాన్ని చూసే అవకాశాన్ని అందిస్తే ఎంత గొప్ప విషయం. నేత్రదానం చెయ్యాలని నిర్ణయించుకున్న వారు తమ కుటుంబ సభ్యులకు ఆ విషయాన్ని ముందుగానే తెలియజేయాలి. మరణం సంభవించినప్పుడు వీలైనంత త్వరగా సమీపంలోని ఐ బ్యాంక్ లేదా సంబంధిత వైద్య సంస్థలను సంప్రదించడం అవసరం. నేత్ర కణజాలాన్ని సాధారణంగా మరణం తర్వాత కొన్ని గంటల్లో సేకరించాల్సి ఉంటుంది. జీవించి ఉన్నప్పుడు కళ్ళతో ప్రపంచాన్ని చూస్తాం, కానీ తర్వాత కూడా ఆ చూపు మరొకరి జీవితంలో వెలుగుగా మారే అవకాశం ఉంది. అందుకే ఈ జాతీయ నేత్రదాన పక్షోత్సవం సందర్భంగా ఒక మంచి సందేశాన్ని మనసులో పెట్టుకుందాం. నేత్రదానం చేద్దాం, చూపును పంచుదాం, మరొకరి జీవితంలో వెలుగులు నింపుదాం. కార్యక్రమంలో ఇప్పుడు అనంతపురం చిత్రం నుంచి బెలిరాజ్ దీపా పాడిన పాట వింటారు.

నీరు లేకుండా జీవితం లేదు. నీటిని నిల్వ చేసే ప్రకృతి వరాల్లో సరస్సులు ఎంతో ముఖ్యమైనవి. మనకు త్రాగునీటిని అందించడమే కాదు, ఎన్నో రకాల మొక్కలు, చేపలు, పక్షులు, జంతువులకు సరస్సులు ఆవాసంగా నిలుస్తాయి. అందుకే సరస్సుల ప్రాధాన్యతను గుర్తు చేసుకుంటూ

ప్రతి సంవత్సరం ఆగస్టు 27వ తారీఖున ప్రపంచ సరస్సుల దినోత్సవం వరల్డ్ లేక్ డే నిర్వహిస్తారు. ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 2024వ సంవత్సరం డిసెంబర్ 12వ తారీఖున ఆగస్టు 27వ తారీఖును ప్రపంచ సరస్సుల దినోత్సవంగా ప్రకటించింది. 2025వ సంవత్సరంలో తొలిసారిగా ఈ దినోత్సవాన్ని పాటించారు. మరి ఆగస్టు 27వ తారీఖునే ఎందుకంటే 1984వ సంవత్సరం ఆగస్టు 27వ తారీఖున జపాన్లోని షిగా ప్రిఫెక్చర్లో లేక్ బీవా తీరంలో మొదటి ప్రపంచ సరస్సుల సదస్సు జరిగింది. ఆ సదస్సు ప్రారంభమైన తేదీని గుర్తుగా తీసుకుని ఆగస్టు 27వ తారీఖును ప్రపంచ సరస్సుల దినోత్సవంగా నిర్ణయించారు. ఈరోజు ముఖ్య ఉద్దేశం సరస్సుల ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన పెంచడం, సరస్సులను సంరక్షించడం, కాలుష్యాన్ని తగ్గించడం, వాటి పర్యావరణ వ్యవస్థలను పునరుద్ధరించడం మరియు వాటిని భవిష్యత్ తరాల కోసం స్థిరంగా నిర్వహించడం. సరస్సు అంటే కేవలం నీటి నిల్వ కాదు, ఇది మంచినీటి వనరు, అనేక జలచరాలకు అవసరం, జీవవైవిధ్యానికి నిలయం, వాతావరణ సమతుల్యతలో సహాయపడే ప్రకృతి వ్యవస్థ, వ్యవసాయం, మత్స్యకార రంగం వంటి జీవనోపాధులకు కూడా సరస్సులు ఎంతో ఉపయోగపడతాయి. కానీ ప్రస్తుతం సరస్సులు కాలుష్యం, అధిక వినియోగం, పట్టణీకరణ, పారిశ్రామిక ప్రభావాలు, వాతావరణ మార్పులు వంటి అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. అయితే సరస్సులను కాపాడడానికి మనం ఏం చెయ్యాలి? సరస్సులో చెత్త వేయకూడదు, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి, నీటిని వృధా చేయకూడదు, సరస్సుల చుట్టూ ఉన్న ప్రకృతిని, మొక్కలను కాపాడాలి, స్థానిక సరస్సులను శుభ్రంగా ఉంచేందుకు సమాజంతో కలిసి పనిచేయాలి. చిన్న చిన్న బాధ్యతలే పెద్ద మార్పుకు కారణమవుతాయి. సరస్సులను కాపాడితే నీటిని కాపాడినట్టే, నీటిని కాపాడితే మన భవిష్యత్తును కాపాడినట్టే. కార్యక్రమంలో ఇప్పుడు ఆవారా చిత్రం నుంచి రాహుల్ నంబియార్ సైంధవి పాడిన పాట వింటారు.

వర్షం పడే ముందు ఆకాశంలో మేఘాలు కమ్ముకుంటాయి. చల్లటి గాలి వీస్తుంది. ఒక్కసారిగా చినుకులు మొదలవుతాయి. ఆ తరువాత నేల నుంచి వచ్చే ఆ మధురమైన వాసనను ఎప్పుడైనా ఆస్వాదించారా? ఆ వాసన మనలో చిన్ననాటి జ్ఞాపకాలను, పల్లెటూరి వాతావరణాన్ని, వర్షంలో తడిసిన మట్టి సువాసనను గుర్తుకు తెస్తుంది. ఆ అద్భుతమైన వాసననే పేట్రికోర్ అని అంటారు. సులభంగా చెప్పాలంటే, వర్షపు చినుకులు పొడి నేలను తాకినప్పుడు వచ్చే ప్రత్యేకమైన మట్టి వాసనను పేట్రికోర్ అంటారు. ఈ పదాన్ని 1960వ సంవత్సరంలో ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్తలు ఇసాబెల్ బెయ్యర్ మరియు రిచార్డ్ థామస్ శాస్త్రీయంగా పరిచయం చేశారు. పేట్రికోర్ అనే పదం గ్రీకు పదాలైన పేట్రా అంటే రాయి, ఇకోర్ అంటే పురాణాల్లో దేవతల శరీరంలో ప్రవహించే ద్రవం అనే అర్థాల నుంచి వచ్చింది. ఎండాకాలంలో నేలపై మొక్కలు, సూక్ష్మజీవులు విడుదల చేసే కొన్ని సేంద్రియ పదార్థాలు పేరుకుపోతాయి. వాటిలో ముఖ్యంగా జియోస్మిన్ అనే సమ్మేళనం మట్టి వాసనకు ప్రధాన కారణాలలో ఒకటి. వర్షపు చినుకులు నేలను తాకినప్పుడు చిన్న చిన్న గాలి బుడగలు ఏర్పడి వాటితో పాటు ఈ సువాసన కలిగించే అణువులు గాలిలో వ్యాపిస్తాయి. మన ముక్కు ఆ వాసనను గుర్తిస్తుంది. మన మెదడు వెంటనే వర్షం వాసనగా అనుభూతి చెందుతుంది. అందుకే వర్షం పడిన వెంటనే వచ్చే ఆ మట్టి పరిమళం మనకు అంత ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఇది కేవలం ఒక వాసన మాత్రమే కాదు, ఒక వాసనతోనే మనకు పాత జ్ఞాపకాలు గుర్తుకు రావచ్చు. చిన్నప్పుడు వర్షంలో ఆడుకున్న రోజులు, ఇంటి ముందు తడిసిన నేల, వేడి టీతో వర్షాన్ని చూస్తూ గడిపిన సాయంత్రాలు, పల్లెటూరి పొలాల మధ్య నుంచి వచ్చే మట్టి పరిమళం, ఇలాంటి జ్ఞాపకాలతో పేట్రికోర్ అనుబంధం ఏర్పడుతుంది. కార్యక్రమంలో ఇప్పుడు రచ్చా చిత్రం నుంచి రాహుల్ నంబియార్ చైత్ర పాడిన పాట వింటారు.

చెట్లు నేలలోని నీరు, ఖనిజాలను వేర్ల ద్వారా తీసుకుని సూర్యకాంతి సహాయంతో ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. ఈ ప్రక్రియలో కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆక్సిజన్ విడుదల చేస్తాయి. మన జీవనానికి అవసరమైన ఆక్సిజన్ను అందించడంలో చెట్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మామిడి, జామ, కొబ్బరి, పనస వంటి అనేక పండ్లు, ఆహార పదార్థాలు చెట్ల నుంచి లభిస్తాయి. ఎండ నుంచి రక్షణ కల్పించి చల్లని వాతావరణాన్ని అందిస్తాయి. నిర్మాణాలు, ఫర్నిచర్, కాగితం వంటి అనేక వస్తువులకు చెట్ల నుంచి లభించే పదార్థాలు ఉపయోగపడతాయి. అనేక మొక్కలు, చెట్లలోని భాగాలు సాంప్రదాయ ఆధునిక ఔషధ పరిశోధనల్లో ఉపయోగించబడుతున్నాయి. అటవీ ఉత్పత్తులు, పండ్లు, కలప వంటి వాటి ద్వారా అనేక మందికి ఉపాధి లభిస్తుంది. చెట్లు నీడ ద్వారా పరిసరాలను చల్లగా ఉంచడంలో సహాయపడతాయి. పక్షులు, కీటకాలు, చిన్న జంతువులకు చెట్లు ఆహారం, నివాసం, రక్షణ కల్పిస్తాయి. అయితే చెట్లు మనుషులకు, జంతువులకు, పర్యావరణానికి ఎంతో ముఖ్యమైనవి. అవసరానికి మించి చెట్లను నరికివేయడం వల్ల అటవీ నిర్మూలన, డిఫారెస్టేషన్ పెరుగుతుంది. దీనివల్ల అనేక తీవ్రమైన సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యంగా వాతావరణ మార్పులు పెరుగుతాయి. చెట్లు కార్బన్ డైఆక్సైడ్ను గ్రహిస్తాయి. చెట్లు తగ్గిపోతే వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ పెరగడానికి అవకాశం ఉంటుంది. చెట్ల వేర్లు నేలను బలంగా పట్టుకుని ఉంటాయి. చెట్లు లేకపోతే వర్షపు నీటితో మట్టి కొట్టుకుపోయే ప్రమాదం ఎక్కువవుతుంది. పెద్ద ఎత్తున అడవులు నశించడం స్థానిక నీటి చక్రాన్ని ప్రభావితం చేసి కొన్ని ప్రాంతాల్లో నీటి కొరతను పెంచవచ్చు. చెట్లు నరికితే అనేక పక్షులు, కీటకాలు, జంతువుల సహజ నివాసాలు నశిస్తాయి. చెట్లు నీడను ఇవ్వడంతో పాటు పరిసరాలను చక్కగా ఉంచడంలో సహాయపడతాయి.

మారుతాయి. చెట్లు తగ్గితే పట్టణాలు ప్రాంతాలు మరింత వేడిగా మారతాయి. అలాగే స్వచ్ఛమైన గాలి నాణ్యత దెబ్బతింటుంది. నీటి వనరులపై ఒత్తిడి పెరుగుతుంది. వ్యవసాయంపై ప్రతికూల ప్రభావాలు పడవచ్చు. అడవులపై ఆధారపడే ప్రజల జీవనోపాధి దెబ్బతినవచ్చు. వరదలు, నీలచర్యల వంటి కొన్ని ప్రకృతి ప్రమాదాలు ప్రభావం పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే అవసరమైన చోట అభివృద్ధి చేయడం తప్పు కాదు, కానీ అనవసరంగా చెట్లను నరికివేయకుండా వీలైనంత వరకు చెట్లను సంరక్షిస్తూ కొత్త చెట్లను నాటడం మనందరి బాధ్యత. కార్యక్రమంలో ఇప్పుడు సఖీ చిత్రం నుంచి హరిహరన్ క్లింటన్ పాడిన పాట వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. నేపాల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రతి ఒక్కరిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు అవసరమైన చర్యలు చేపడతామని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. క్రీడల్లో భారత్ను అగ్రస్థానంలో నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. బాలికలను సర్వైకల్ క్యాన్సర్ నుండి రక్షించేందుకు ఉద్దేశించిన హెచ్పీవీ టీకా పంపిణీ రాష్ట్రంలో 98.47% పూర్తయిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. రాష్ట్రంలో అత్యవసర సేవలను మరింత బలోపేతం చేస్తున్నామని మంత్రి ఎస్ సవిత తెలిపారు. నేపాల్ వరదల నేపథ్యంలో రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత యాత్రికుల క్షేమం, సహాయక చర్యలపై ఈరోజు సమీక్ష నిర్వహించారు. విపత్తుల నిర్వహణ శాఖ అధికారులతో మాట్లాడిన ఆమె అక్కడి తాజా పరిస్థితిపై ఆరా తీశారు. నేపాల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన వారి వివరాలను వెంటనే సేకరించి ప్రతి ఒక్కరి భద్రత, క్షేమంపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఢిల్లీలోని ఏపీ భవన్, కేంద్ర విదేశాంగ శాఖ, నేపాల్లోని భారత రాయబార కార్యాలయాలను నిరంతరం సంప్రదిస్తూ సమన్వయం కొనసాగించాలని అన్నారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహాయ సహకారాలు అందించి వారిని క్షేమంగా స్వస్థలాలకు చేర్చేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రతి ఒక్కరిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామని మంత్రి అనిత స్పష్టం చేశారు. క్రీడల్లో భారత్ను అగ్రస్థానంలో నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహించిన ఖేలో ఇండియా సంవాద్, ఖేల్ కీ బాత్, పీఎంకే సాథ్ కార్యక్రమంలో భాగంగా భీమవరంలో ఈరోజు వికసిత భారత్ యూత్ కనెక్ట్ స్పోర్ట్స్ ఎడిషన్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా, ఖేలో ఇండియా సంవాద్ వంటి కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులను వెలికితీస్తున్నామని అన్నారు. దేశ చరిత్రలోనే కనీవిని ఎరుగని విధంగా ఈ ఏడాది క్రీడల అభివృద్దికి 4,400 కోట్ల రూపాయల బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని శ్రీనివాస వర్మ పేర్కొంటూ
1: 4,400 కోట్ల బడ్జెట్ క్రీడలకి ఈ సంవత్సరం, అంటే భారతదేశ చరిత్రలోనే అత్యధిక క్రీడలకి బడ్జెట్ కేటాయించి ఒక లక్ష్యంతో ముందుకెళ్తుంది ఈవేళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ. 2030లో కామన్వెల్త్ క్రీడల్ని భారతదేశంలో నిర్వహించడానికి నిర్ణయం జరిగింది. 2047 వికసిత భారత లక్ష్యానికి చేరుకునేటువంటి ప్రపంచంలో మొదటి 5 దేశాల్లో భారతదేశం ఉండే విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని పనిచేస్తామంది అనేటువంటి విషయాన్ని మీరంతా కూడా గమనించాలి.
0: హెచ్పీవీ టీకా పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా 98.47% పూర్తయిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బారి నుంచి సంరక్షించే చర్యల్లో భాగంగా ఈ వ్యాక్సిన్ను బాలికలకు ఉచితంగా అందజేస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది మార్చి నాటికి 14 నుండి 15 సంవత్సరాల మధ్య వయస్కులైన బాలికలు 345,377 మంది ఉండగా, ఇప్పటి వరకు 340,108 మందికి వ్యాక్సిన్ ఇవ్వడం పూర్తయిందని, మిగిలిన 5,269 మందికి ఈ నెల 31లోగా వ్యాక్సిన్ అందిస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున అవగాహన కల్పించడంతో అపోహలు తొలగి తమ కుమార్తెలకు వ్యాక్సిన్ వేయించేందుకు తల్లిదండ్రులు ముందుకు వచ్చారని మంత్రి వివరించారు. కాగా వ్యాక్సిన్ పొందిన 340,000 మంది బాలికలకు సంబంధించి ఎటువంటి రియాక్షన్ కేసులు నమోదు కాలేదని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చక్రధర్ బాబు తెలియజేశారు. రాష్ట్రంలో అత్యవసర సేవలను మరింత బలోపేతం చేస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. పెనుగొండ పట్టణంలో 75 లక్షల రూపాయల విలువైన నూతన ఫైర్ ఇంజన్ను ఆమె ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా 25 నూతన ఫైర్ ఇంజన్లను ప్రారంభించడం శుభపరిణామమని అన్నారు. ఆధునిక సాంకేతికతతో కూడిన ఈ ఫైర్ ఇంజన్ ద్వారా అగ్ని ప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు మరింత వేగంగా, సమర్థవంతంగా సేవలు అందించవచ్చన్నారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న కూటమి ప్రభుత్వం అత్యవసర సేవలను మరింత బలోపేతం చేస్తోందన్నారు. అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని మంత్రి సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నెంబరుకు లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపు సాయంత్రం వరకు పంపవచ్చు. పల్నాడు జిల్లా బొప్పూడిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 10,99,00,000 రూపాయల ఖర్చుతో చేపట్టిన పలు అభివృద్ది పనులకు రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈరోజు శంకుస్థాపన చేశారు. అభివృద్ది పనుల్లో భాగంగా ఆలయంలో గరుడ వాహనం ఏర్పాటు, పుష్కరిణి శుభ్రపరిచే పనులు, కొండపైకి రహదారి నిర్మాణం, మెట్ల మార్గం పక్క కళ్యాణ మండపం నిర్మాణం చేపట్టనున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ ఆలయ మెట్ల మార్గం వద్ద మొక్క నాటి అభివృద్ది పనులకు సంబంధించిన పైలాన్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ కృష్ణమోహన్, నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు, పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల తదితరులు పాల్గొన్నారు. మెగా డిఎస్సీలో ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంజారాణి భరోసా ఇచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో మెగా డిఎస్సీలో ఎంపికైన ఉంగరాల కవిత, కోట ప్రవీణ్ కుమార్లను మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పారదర్శకంగా నిర్వహించిన మెగా డిఎస్సీ ద్వారా ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు సాధించారని అన్నారు. ఉపాధ్యాయ నియామక ప్రక్రియపై కనీస అవగాహన లేకుండా కొత్త ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులను కొందరు గందరగోళానికి గురి చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయులను విదేశాలకు పంపించి శిక్షణ ఇప్పిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేలా చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థ ఏపీఎస్ఎస్డిసి ఆధ్వర్యంలో ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లిలోని గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ మేళాకు 103 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా 37 మందికి వివిధ కంపెనీలలో ఉద్యోగాలు లభించాయి. ఈ సందర్భంగా ఎంపీడీఓ సీతామహాలక్ష్మి అభ్యర్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, యువత తమ నైపుణ్యాలను మరింత అభివృద్ది చేసుకోవాలని సూచించారు. మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తే దూర ప్రాంతాలకు వెళ్లడానికి సిద్దం కావాలన్నారు. పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఈరోజు రాజమహేంద్రవరంలో జరిగిన దిశ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, సాగునీరు, వ్యవసాయం, గ్రామీణాభివృద్ది, వైద్య ఆరోగ్య రంగాలు, గోదావరి పుష్కర పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. నీటిపారుదల, వ్యవసాయం, గ్రామీణాభివృద్ది, వైద్య ఆరోగ్య తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి ఆయా శాఖల పరిధిలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ, ప్రతి 4 నెలలకు ఒకసారి ఎంపీల ఆధ్వర్యంలో దిశ సమావేశం నిర్వహించి కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరును సమీక్షిస్తున్నామని చెప్పారు. వచ్చే నెల నుండి పుష్కరాల పనులు ప్రారంభించి వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేసేలా ప్రణాళిక సిద్దం చేస్తున్నామని వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేపాల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రతి ఒక్కరిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు అవసరమైన చర్యలు చేపడతామని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. క్రీడల్లో భారత్ను అగ్రస్థానంలో నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. బాలికలను సర్వైకల్ క్యాన్సర్ నుండి రక్షించేందుకు ఉద్దేశించిన హెచ్పీవీ టీకా పంపిణీ రాష్ట్రంలో 98.47% పూర్తయిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. రాష్ట్రంలో అత్యవసర సేవలను మరింత బలోపేతం చేస్తున్నామని మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఈనాటి పల్లెసీమలు కార్యక్రమంలో గ్రామీణ మహిళలకు స్వయం ఉపాధిపై సూచనలు ఈ అంశం గురించి డాక్టర్ ఎం దీపాగారితో పరిచయం వింటారు.
1: ఒకప్పటితో పోల్చుకుంటే ఇటీవల కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా మహిళలకు కూడా విశేషమైనటువంటి పరిజ్ఞానము, అలాగే వారు కూడా ఏదో ఒకటి చేసి ఆదాయం సంపాదించాలి, వాళ్ళ కుటుంబాన్ని ఇంకా బాగా పోషించుకోవాలి అనేటటువంటి దృక్పథం చాలా ఎక్కువైంది. మరి ఈ నేపథ్యంలో ఈ గ్రామీణ ప్రాంత మహిళలకి ఈ స్వయం ఉపాధి పైన మరికొన్ని సూచనలు ఇవ్వడానికి మనతో ఈ రోజున డాక్టర్ ఎం దీపా గారు ఉన్నారు. వీరు గుంటూరులోని కృషి విజ్ఞాన కేంద్రంలో సైంటిస్ట్గా ఉంటున్నారు, హోమ్ సైన్స్ సైంటిస్ట్గా ఉంటున్నారు. నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: ముఖ్యంగా ఈ గ్రామీణ మహిళలకి అంటే ఈ స్వయం ఉపాధి దిశగా వాళ్ళు ఆలోచించాలి అంటే వాళ్ళు అసలు ఎక్కడ మొదలు పెట్టాలి, ఎలా ఆలోచించాలి, మొట్టమొదటి స్టెప్ ఎలా వేయాలి?
2: మనం ముందుగా చూసుకుంటే మహిళలు అనేసరికి ప్రపంచంలో ఏ అంశాల్లో ఏ రంగాల్లో చూసినప్పటికీ మగవారితో సమానంగా వాళ్ళు ఇప్పుడు పనిచేస్తున్నారండి. అంటే ఈ రంగంలోనే వాళ్ళు వెనుకబడి ఉన్నారని చెప్పడానికి లేదు, ప్రతి రంగంలో వాళ్ళు ముందున్నారు అన్ని రంగాల్లో. ఇప్పుడు మనం గ్రామీణ ప్రాంతాల దగ్గర నుంచి పట్టణ ప్రాంతాల వరకు చూసినట్లయితే ప్రతి జీవనోపాధిలో మనం చూసుకుంటే మహిళలు చాలా సరిసమానంగా పోటీ పడుతున్నారు. ఇందులో భాగంగా మనం ఇప్పుడు వ్యవసాయం చూసుకుంటే వ్యవసాయం నుండి తర్వాత వ్యవసాయం తర్వాత ఇతర వ్యవసాయానికి సంబంధించిన ఇతర రంగాలు, పశుపోషణ కానివ్వండి, తర్వాత పూల పెంపకం కానివ్వండి, పళ్ళు కూరగాయల పెంపకం కానివ్వండి, ఇంకా కోళ్ల పెంపకం, ఇట్లా వివిధ రకాలుగా మనం రంగాల్లో చూసుకున్నట్లయితే మహిళలు ప్రతి ఒక్క కార్యక్రమంలో వాళ్ళ భాగస్వామ్యం అనేది మనకు కనబడుతుంటుంది. అంటే మహిళలు లేకపోతే అక్కడ వ్యవసాయంలో కొన్ని పనులు అనేవి అసలు జరగవు. అంటే ముఖ్యంగా వాళ్ళు చేసే పనులు చాలా ముఖ్యమైనవి అవి. అంటే కలుపు తీయడం కావచ్చండి, లేకపోతే పంట కోతకు వచ్చినప్పుడు కోయడం దగ్గర నుంచి నిల్వ చేసే అంత వరకు వాళ్ళ పాత్ర అనేది చాలా గొప్పగా ఉంటుంది. కాబట్టి మనం అంటే వీళ్ళు జాతీయ ఉత్పాదకతను పెంచడంతో పాటు వాళ్ళ యొక్క ఇంటి ఆర్థిక స్వావలంబన కూడా వాళ్ళు సాధించగలుగుతున్నారు. మనం ముందుగా ఎక్కడి నుంచి మొదలు పెట్టుకోవచ్చు అంటే మరి ఒక కుటుంబం యొక్క ఆదాయం పెరగాలంటే ఖచ్చితంగా ఆ కుటుంబం యొక్క జీవనోపాధి అనేది ఒకటి కాకుండా ఒకటి కంటే రెండు మూడు ఎక్కువ విధాలుగా ఉన్నప్పటికీ వాళ్ళ జీవనోపాధి నుంచి చాలా ఎక్కువగా మెరుగ్గా ఆదాయం ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఉదాహరణకు మనం చూసుకుంటే మన గ్రామీణ ప్రాంతాల్లో ఏ కుటుంబంకైనా సరే ఒక వ్యవసాయం ఒక్కటే కాదు, వాళ్ళు వ్యవసాయంతో పాటు ఇతర పనులు కూడా చేస్తూ ఉంటారు. అది కూలీకి వెళ్ళడం కావచ్చు, లేదా వ్యవసాయంతో పాటు పశుపోషణ చేస్తూ ఉండొచ్చు, లేదా ఒక పొలంలోనే ఒక గట్టుపైన పూల మొక్కలు పెంచుకోవడం కావచ్చు, లేదంటే తేనెటీగల పెంపకం చేపట్టడం కావచ్చు, దీంతోపాటు పెరటి కోళ్ళ పెంపకం, ఇలా వివిధ రకాలుగా చేస్తూ ఉంటారు. అంటే మనం దీన్నే మన సమీకృతంగా అంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అంటాం. అంటే ఇట్లా సమీకృతంగా అన్నీ కలిపి చేసినప్పటికీ వాళ్ళ యొక్క ఇంటి ఆదాయం అనేది మెరుగ్గా ఉంటుంది. అయితే ఇప్పటి కాలంలో మనం ఎక్కువగా చూస్తుంటే ఈ ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ అంటే ఆహార శుద్ధి చేయడం అనే సెక్టర్, ఈ రంగంలో ఎక్కువగా అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. ఎక్కడ చూడు, ఇప్పుడు మనం కోవిడ్ టైంలో మనం చూసుకున్నట్లయితే రోగనిరోధక శక్తి పెంచేటువంటి ఆహార పదార్థాలు ఏంటి, వాటిని ఎలా చేసుకొని తినాలి అనేది మార్కెట్లో అనేది చాలా డిమాండ్ ఎక్కువగా పెరిగిపోయింది. సో ఆ డిమాండ్ అంటే ప్రజల్లో చాలా బాగా అవగాహన అనేది వచ్చింది, ఆరోగ్యానికి ఏది మంచిది, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ ఆహారం పైన ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అందులో కూడా ఈ ఆహారం ఎలాంటి ఆహారం అంటే దానికి విలువ జోడించిన వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ అంటాం, విలువ జోడించినటువంటి ఆహార పదార్థాలు. సో మన గ్రామీణ మహిళల్లో మనం చూసుకున్నట్లంటే మనం మరి వ్యవసాయంతో పాటు ఇంటి దగ్గరే ఉండి మనం ఇంకా ఆదాయం అంటే వాళ్ళకి సమయం దొరికిన సమయంలో కూడా వాళ్ళు ఇతర ఆదాయం పెంచుకునే మార్గాలను ఎంపిక చేసుకోవచ్చు అండి. అలాంటి మార్గాల్లో ఈ వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ తయారీ ఉత్పత్తి అంటే విలువను జోడించి తయారు చేసే ఆహార పదార్థాలు చాలా రకాలుగా ఉంటాయి. ఇక్కడి నుంచి వాళ్ళు మొదలు పెట్టుకున్నట్లయితే

0: స్వయం ఉపాధి కోసం చాలా మెరుగ్గా వాళ్ళు ఒక మంచి స్టెప్ తీసుకున్న వారైతారు.
1: అంటే వాళ్ళకి అసలు తెలియాలి కదా ఏది విలువ ఆధారిత ప్రోడక్ట్ అవుతుంది, బయట పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏ దిశగా ఆలోచిస్తే వాళ్ళు అలా చేయవచ్చని ఒకటి. రెండోది, వాళ్ళ దగ్గరే వాళ్ళకి అంత స్కిల్ ఉంది, వాళ్ళ దగ్గర ఉన్న అదనపు సమయం అనేటటువంటిది అతి ముఖ్యమైనటువంటిది. ఈ వివరాలు ఈ విషయాలన్నీ వాళ్ళకి మరి బోధపరిచేది ఎలాగా?
0: గ్రామీణ ప్రాంతాల్లో మనం ఇప్పుడు ఎక్కువ చూసుకున్నట్లయితే వ్యవసాయం సంబంధించి మనకు ఆహార ధాన్యాలు ఎక్కువగా పండుతూ ఉంటాయి, అలాగే పప్పు దినుసులు ఎక్కువగా పంటగా వేస్తుంటారు. వీటితో పాటు ఇందాక అనుకున్నటువంటి పశుపోషణ గురించి, పాలు ఇలాంటివి, అంటే ఒక్కొక్క అంశంలో కొన్ని నేను ఉదాహరణ కోసం నేను చెప్తానండి. ఇప్పుడు ఉదాహరణకు మనం వ్యవసాయమే తీసుకుందాము. వ్యవసాయంలో తీసుకున్నప్పుడు ఏదైనా సరే ఒక వ్యవసాయంలో మనకు పంట కోత తర్వాత దానికి మళ్ళీ ఇంకొక మనం ప్యాక్ చేయడం వల్ల కానీ, లేదంటే మనం పిండి పట్టించడం ద్వారా కానీ, పిండి పట్టించిన తర్వాత ప్యాకింగ్ చేయడం అనేది విలువ జోడించడం అనేది, అంటే దాన్ని డైరెక్ట్గా మనం మార్కెట్కి ఆ ధాన్యాలు అమ్మకుండా దాన్ని ఇంకో విధంగా ఇంకో రూపంగా మార్చి అమ్ముతున్నాం కాబట్టి దీన్ని విలువ జోడించడం అంటాము.
1: అంటే నేరుగా నేరుగా వినియోగదారుడికి వాడుకునే విధంగా వాళ్ళకి అందించడం.
0: అవునండి, నేరుగా వినియోగదారులకి అంటే వాళ్ళ యొక్క టైం మనం సేవ్ చేస్తూ ఇక్కడే వాటిని శుద్ధి చేస్తూ మనం వాళ్ళకి డైరెక్ట్గా అందించడమే మనం ఒక విలువ జోడించడం అంటాము. గ్రామీణ ప్రాంతాల్లో కుటీర పరిశ్రమ, చిన్న చిన్న పరిశ్రమలు స్థాపించుకోవడానికి ఎలాంటి చిన్న చిన్న పరిశ్రమ మనం చేపట్టవచ్చు అనేది చూసినట్లయితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వరి వస్తుంది, వరి వచ్చిన తర్వాత దాన్ని మిల్లింగ్ స్టేజెస్ ఉంటాయి. అక్కడ మనం మిల్లింగ్ స్టేజెస్లో ఒక రకంగా మిల్ చేస్తే మనకు కొంత, అంటే బ్రౌన్ రైస్ తయారు చేయాలంటే ఒక రకం ఒక స్టేజా రెండు స్టేజ్లా అనేది ఉంటుంది. అలా చేసి కూడా మనం దాని విలువ జోడించి అమ్మినట్లయితే అది ఒక చిన్న పరిశ్రమగా తీసుకోవచ్చు. రకరకాల చిరుధాన్యాలు ఇప్పుడు మనకు అందుబాటులో ఉంటున్నాయి, కానీ వాటికి మిషనరీ అనేది అందుబాటులో లేక చిరుధాన్యాలు తీసుకోవడం కూడా చాలా తక్కువగా ఉంది. మిషనరీ ఎందుకోసం అంటే చిరుధాన్యాలు అనేది మనం ఎప్పుడే కానీ వాటిని పైన కొంచెం పొట్టు తీసి ప్రాసెస్ చేసిన తర్వాతే తీసుకోవడానికి మనకు సులభంగా ఉంటుంది. అంటే వాటిలో ఇసుక ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా క్లీనింగ్ చేసి గ్రేడింగ్ చేసి ప్యాక్ చేయడం కూడా ఒక రకంగా విలువ జోడించడం అని చెప్పుకోవచ్చు. చిరుధాన్యాలతోనే మరి మిగతా పిండి పదార్థాలతో కూడా మనం చిన్న చిన్న స్నాక్ ఐటమ్స్, బిస్కెట్స్, చిన్నపిల్లలకి బిస్కెట్స్ కానివ్వండి, ఇలాంటివి మనం తయారు చేసుకుంటే ఆ ప్రోడక్ట్ మంచి ఆరోగ్యకరమైన ఆహారం అందించిన వాళ్ళం అవుతాము, ప్లస్ మనకు ఆదాయం కూడా పెంచుకోవడానికి ఒక మార్గం ఎంపిక చేసుకున్న వాళ్ళం అవుతాం. అలాగే మనం పళ్ళు కూరగాయల విషయానికి వచ్చేపాటి కూడా పళ్ళు కూరగాయలు కూడా మనకంటే అందరికీ సాధారణంగా కూరగాయలు అనే పాటికి మనకు పచ్చళ్ళు ఎక్కువగా గుర్తొస్తుంటాయి. పచ్చళ్ళే కాకుండా మనకు కూరగాయలు పళ్ళల్లో కూడా మనం ప్రాసెస్ చేసి చాలా రకాలుగా ఐటమ్స్ అంటే పదార్థాలు తయారు చేసుకోవచ్చు. అందులో ఉదాహరణకి టమాటో సాస్, టమాటో ప్యూరీ, టమాటో కెచప్, జాము, జెల్లీస్, అలా వివిధ రకాల కూరగాయలు పళ్ళతో మనం స్క్వాష్ కానీ అంటే పళ్ళ రసాలు, మనకు సీజన్లో ఆ పళ్ళు ఎప్పుడైతే దొరుకుతాయో వాటిని మనం ప్రాసెస్ చేసుకుని నిల్వ ఉంచుకొని అన్సీజన్లో వాడుకోవడానికి వీలుగా ఉండేటటువంటి పరిశ్రమలు కూడా మనం స్థాపించుకోవచ్చు. అంటే దీని ద్వారా మనం ఇప్పుడు పాలు ఉన్నాయి, పాలు తీసుకుని మనం పెరుగు, వెన్న, నెయ్యితో పాటు కొన్ని పాల పదార్థాలు, పనీర్ లాంటివి మార్కెట్స్లో క్వాలిటీ ఎంతవరకు ఉంటుందని గమనించినట్లయితే, సో అలా మనం ప్రోడక్ట్స్ కొంచెం నాణ్యతతో కూడినటువంటి ప్రోడక్ట్స్ మనం తయారు చేసుకోగలిగితే ఇది కూడా ఒక రకమైన ఆదాయం పెంచుకునే మార్గం అవుతుంది. అలాగే మనకు మాంసంతో కూడా రకరకాల ఐటమ్స్, మనం చికెన్తో కొన్ని సాసేజెస్ కానీ నగెట్స్ కానీ కూడా మనం ఇంటి దగ్గరే తయారు చేసి, అంటే వీటికి పెద్ద ఎక్కువగా మిషనరీ ఏం పెద్దగా అవసరం పడదు, చిన్న చిన్న మిషనరీతో చిన్న కొంచెం పరిజ్ఞానంతో మనం కుటీర పరిశ్రమలు లాంటివి స్థాపించుకోవచ్చు. అలాగే మరి పూల విషయానికి వచ్చే వాటికి మనకు పూలు అనే వాటికి మనకు ఎక్కువగా బొకేస్, తర్వాత ఆర్నమెంటల్ ఫ్లవర్స్ అంటే షోగా పెట్టుకోవడానికి ఇంట్లో మనకు అలంకరణ కోసము ఉపయోగించే వంటి పూలు, కట్ ఫ్లవర్స్ ఇలాంటివి కూడా మనకు చాలా ఎక్కువగా సీజన్స్లో మనకు చాలా ఎక్కువగా డిమాండ్ ఉంటుంది కాబట్టి అలాంటివి కూడా మనం ఒక చిన్న గ్రూప్ యాక్టివిటీ కింద తీసుకొని కొంచెం ఒక పొలంలో ఒక బిట్టు మనం ఫ్లోరల్ కట్ ఫ్లవర్ టెక్నాలజీ మనం నేర్చుకుని అది పెట్టినట్లయితే కూడా దాని ద్వారా కూడా మనకు ఆదాయం పెంచుకునే మార్గం ఒకటి ఉంది. వీటితో పాటు మనకు పాట్ పోరీస్ అంటాం, అంటే ఈ పూలు కూడా మనం ఎండబెట్టి తయారు చేసే వాటిని, అంటే ఇంట్లో కానీ మనం కార్లలో ఇలా వాటిని హ్యాంగ్ చేస్తూ ఉంటాం, అది ఏంటంటే సువాసన వెదజల్లుతూ ఉంటుంది. పూల రెక్కలను మనం ఎండబెట్టి అలాంటి పూల రెక్కలన్నీ మనం ఒక దాంట్లో కవర్లో నీట్గా డిజైన్గా ప్యాక్ చేసి మనం అమ్మినట్లయితే కూడా ఇది కూడా ఒక చిన్న పరిశ్రమగా స్థాపించుకోవచ్చు అనేసి చెప్పుకోవచ్చండి.
1: మరి అంటే ఈ పరిజ్ఞానంతో పాటు ఈ కొంచెం స్థాయి దాటి వాళ్ళు మరికొంచెం పెద్ద స్థాయికి వెళ్ళి ఒక కుటీర పరిశ్రమగా ఎక్స్పోర్ట్ స్థాయికి వేరే వాళ్ళకి ఎక్కడికైనా పంపించటము, దాని మార్కెటింగ్ అవసరాలు, ఆ టెక్నిక్స్, అలాగే వీళ్ళ సామర్థ్యం నిజంగా ఎంత ఉందో అని వీళ్ళకి అంచనా వేసుకోవడం, ఇలాంటివన్నీ అంటే ఎవరైనా నేర్పించాలా వాళ్ళకి?
0: మార్కెటింగ్ చాలా వరకు మేము గమనించినట్లయితే

0: కృషి విజ్ఞాన కేంద్రంలో అక్కడికి వచ్చినటువంటి మహిళలు మనం ఏదైనా ట్రైనింగ్ మనం ఇచ్చినప్పుడు మార్కెటింగ్ ఎలాగా అనేది ప్రతి ఒక్కరికి పెద్ద ఒక క్వశ్చన్ మార్క్, ఒక ప్రశ్న ఇది మార్కెటింగ్ అనేది. నేనేమంటానంటే మార్కెటింగ్ అనేది స్వతహాగా కొంతమందికి వచ్చేస్తుంది అది, బట్ ఇది మనం కొందరిని చూసి కూడా నేర్చుకోవచ్చు. మన గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది మన చుట్టుపక్కల ఈ చిన్న చిన్న పరిశ్రమలు వ్యాపారాలు చేస్తూనే ఉంటారు. వాళ్ళు వాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా చాలా విజయవంతంగా ముందుకెళ్తూ ఉంటారు. ఒకటి ఏంటంటే మనం ఫస్ట్ మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు వ్యాపారాలు ఎలా చేస్తున్నారని గమనించినట్లయితే ఆ టిప్స్ అనేది ఫస్ట్ మనం ఒకటి తెలుసుకోవచ్చు. తర్వాత మనం ముందుగా ఏంటంటే మనం ఏదైనా సరే ఒక చిన్న పరిశ్రమ, కుటీర పరిశ్రమ కానీ ఇట్లాంటి ఏదైనా ప్రోడక్ట్ తయారు చేసి మనం అమ్మాలంటే ఫస్ట్ మన ప్రోడక్ట్ ఏంటి అనేది మనం చూడాలి. అక్కడ మార్కెట్లో మనం తయారు చేసినటువంటి ప్రోడక్ట్స్ మార్కెట్లో ఆల్రెడీ ఉన్నాయా, అంటే మార్కెట్ని ఒక రీసెర్చ్ లాగా పరిశోధించాలి మనం. అంటే చూడాలి, అంటే ఏమేమి ఇలాంటి ప్రోడక్ట్స్ సేమ్ ప్రోడక్ట్స్ అంటే వీటికి సేమ్గా ఉన్నటువంటి ప్రోడక్ట్స్ మార్కెట్లో ఉన్నాయా. ఉదాహరణకు మీకు ఒకటి చెప్తాను నేను. ఇప్పుడు ఫ్లవర్ మన పిండితో, ఉదాహరణకు మనకు చిరుధాన్యాలే తీసుకుందాం, దాంతో మనం కుకీస్ చేయాలనుకుంటున్నాం. కుకీస్ అంటే బిస్కెట్స్. మరి ఆల్రెడీ మనకు గ్రామీణ ప్రాంతాలు కానీ పట్టణ ప్రాంతాల్లో మరి చిరుధాన్యాల బిస్కెట్స్ అనేది మనకు చాలా వరకు అన్ని ప్లేసెస్లో కనపడుతూ ఉంటాయి మార్కెట్లో. మరి మనం కూడా సేమ్ అలాంటి ప్రోడక్ట్ చేయాలంటే మరి అది అమ్ముడుపోతుందా? సో అంటే ఇక్కడ మార్కెట్ అంటే, మార్కెటింగ్ అంటే ఏం లేదు, మనం చేసిన ప్రోడక్ట్కి మనకు అనుకున్న ప్రైస్ మనకు రావాలి, అలాగే వినియోగదారులు ఎవరైతే మన ప్రోడక్ట్ని కొంటున్నారో వాళ్ళు కూడా సాటిస్ఫై అవ్వాలి. వాళ్ళు కూడా ఇది చాలా బాగుంది అనేది వాళ్ళకు కూడా ఆ సాటిస్ఫాక్షన్ అనేది కలగాలి. సో అది మార్కెటింగ్ యాక్చువల్గా. అంటే అది చేయాలంటే ముందుగా మనం స్టడీ చేయాలి మార్కెట్ ఎలా ఉంది, మన ప్రోడక్ట్ మనం ఎంతవరకు అమ్ముకోగలుగుతాము, మనకు దగ్గరలో అంటే చుట్టుపక్కల మనకు పోటీదారులు ఎవరుంటారు, మరి ఆ పోటీదారుల నుంచి మన ప్రోడక్ట్కి ఏంటి వ్యత్యాసం. ఏదో ఒకటి మనకు వ్యత్యాసం ఉంటేనే మన వినియోగదారులు మన ప్రోడక్ట్ని కొనుగోలు చేస్తారు. లేదు సిమిలర్గా ఉంటుంది అంటే వాళ్ళు ఇంతకుముందు ఆల్రెడీ వాళ్ళు ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నారు కాబట్టి, ఇంతకుముందు మార్కెట్లో వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రోడక్ట్ని ప్రిఫర్ చేయడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ మనకు చిరుధాన్యాలు బిస్కెట్స్ లభ్యమవుతున్నాయి, మరి మన ప్రోడక్ట్ వాళ్ళని ఎట్లా మనం తేడా అంటే మనం కొంచెం డిఫరెంట్గా చేయాలంటే దానికి మనం ఏం చేయొచ్చు, డయాబెటిక్ అంటే మధుమేహం వ్యాధితో సఫర్ అవుతుంటారు, సో అలాంటి వాళ్ళకి అనుకూలంగా. తర్వాత కొంతమందికి ఈ మైదా కానివ్వండి, గోధుమ పిండి కానీ అలర్జిక్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు టార్గెటెడ్ ఆడియన్స్ అంటాం మనం. అంటే మనం ఎవరికైతే అమ్మాలనుకుంటున్నామో వాళ్ళకు అనుకూలటువంటి మనం ప్రోడక్ట్ని తయారు చేసుకోవడం ఫస్ట్ థింగ్. అంటే జనరల్ మార్కెట్లో మనకు జనరల్గా రాగి బిస్కెట్స్ అనేటివి ఎక్కడైనా చూస్తే కనపడుతూ ఉంటాయి. సో అది మరి వీళ్ళకి ఇట్లాంటి వినియోగదారులు ఎవరైతే మన ప్రోడక్ట్ మనం టార్గెట్ చేస్తున్నామో అలాంటి కస్టమర్స్కి వీళ్ళ ప్రోడక్ట్ సూట్ అవ్వదు. అక్కడ మన ప్రోడక్ట్ అనేది అక్కడ డిఫరెన్షియేట్ అయిపోతుంది, అంటే వాళ్ళకి మనకు ఉన్న వ్యత్యాసం ఇది. సో దీంతో పాటు మనం పిల్లలు కూడా ఇష్టపడాలి మన టార్గెట్ ఆడియన్స్. అంటే మన పెద్దవాళ్ళే కాదు పిల్లలు కూడా తినాలి అనుకున్నప్పుడు మనం అప్పుడు ఏం చేస్తాం, అందులో కొన్ని మనము పళ్ళతో తయారు చేసినటువంటి న్యాచురల్ ఫ్లేవర్స్ అంటాం. అంటే దాంట్లో ఎలాంటి మనం ప్రిజర్వేటివ్స్ నిల్వ ఉంచడానికి ఎలాంటివి మనం వేరే అదనంగా వాడకుండా సహజంగా దొరికేటువంటి పళ్ళతో తయారు చేసినటువంటివి కూడా మనం కొన్ని యాడ్ చేసుకుంటే దాంట్లో మనకు పోషకార వాల్యూస్ అనేది, న్యూట్రిటివ్ వాల్యూస్ అనేది పెంపొందించుకోవచ్చు. సో ఇలా మన ప్రోడక్ట్ కొంచెం డిఫరెంట్గా చేసి మనం మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేయాలి. ఫస్ట్ ఏంటంటే మన మార్కెట్లో ఎట్లాంటి ప్రోడక్ట్ పోతుంది అనేది మనం చూడాలి. ఆ తర్వాత మనం అమ్మబోయే వాళ్ళు ఎవరు, వాళ్ళు కొనగలుగుతారా లేదా, ఏ ప్రైస్లో పెడితే వాళ్ళు కొనగలుగుతారు, అది రెండవది పాయింట్. మూడోది వచ్చేసి మరి ఆల్రెడీ ఉన్న ప్రోడక్ట్కి మన ప్రోడక్ట్కి ఏంటి డిఫరెన్స్, తేడా ఏముంది, మనం నాణ్యతలో ప్లస్ పోషకార విలువల్లో మనం చాలా అధికంగా ఉన్నామా లేదా వాళ్ళతో పోటీ చూసుకుంటే కంపేర్ చేసుకుంటే అనేది ఒకటి చూడాలి. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత మనము మన ప్రోడక్ట్ని వన్స్ ఒకసారి మన మార్కెట్లో పెట్టిన తర్వాత అది ఎంతవరకు అమ్ముడుపోతుంది, ఎంతవరకు మనకు అమ్ముడుపోవట్లేదు, అమ్ముడుపోతే సరే ఓకే నెక్స్ట్ స్టెప్ మనం నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి, ఇంకా మెరుగ్గా ఎలా చేసుకోవచ్చు అనేది ఆలోచించాలి. ఇన్ కేస్ మన దానికి సేల్ రావట్లేదంటే ఎక్కడ మనం లోపిస్తున్నాం, ఎక్కడ వెనుకబడి ఉన్నాం అనేది అసెస్ చేసుకోవాలి.
1: ఇప్పుడు ఇదే మాదిరిగా తినే తినుబండారాల గురించి చెప్పారు, అలాగే పాటరీ గురించి అయితేనే, లేకపోతే పూలు సంబంధించినటువంటి రకరకాల డెకరేటింగ్ ఐటమ్స్ అలాంటి వాటి గురించి అయితేనే అన్నిట్లో కూడా వాళ్ళు అంటే చక్కగా అవతల వాళ్ళని ఆకర్షించే విధంగా అందరికంటే భిన్నంగా వాళ్ళు వాళ్ళ ఉత్పత్తుల్ని తయారు
0: చేసుకోవాలి.
1: మీరు చెప్పింది అనమాట అర్థమవుతుందండి. మరి అయితే ఇలా కొంచెం ఎక్కువ స్థాయిలో వాళ్ళు యూనిట్లు పెట్టుకోవాలంటే చాలా మంది దగ్గర మా దగ్గర డబ్బులు లేవు, మదుపు ఎవరు పెడతారు అన్నిట్లాగా, ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వ సపోర్ట్, ప్రభుత్వం తాలూకా మద్దతు ఎలా ఉంది, ఏ స్కీమ్స్ ఉన్నాయి, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు వీళ్ళకేమైనా

0: లబ్ధిదాయకంగా ఉన్నాయా?
1: అంటే మనం ముందుగా కేంద్ర ప్రభుత్వ పథకాలు మనం చెప్పుకునే కంటే ముందుగా ఒకటి ఏంటంటే, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎవరైతే చిన్న చిన్న కుటీర పరిశ్రమలు స్థాపించాలి అనుకుంటున్నారో వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, మనము 10 మందికి చెప్పినప్పుడు ఖచ్చితంగా 10 మంది కొనాలి మన ప్రోడక్ట్ అనేది ఎక్కడా లేదండి సిద్ధాంతము. ఒకే రోజు మనం కోటీశ్వరులు అయిపోతాం అనేది కూడా లేదు బిజినెస్లో. మనం ఎవరినైనా చూసుకుంటే, బిజినెస్ చేసినట్టు వాళ్ళని చూసినట్లయితే, కొద్ది రోజులుగా వాళ్ళు కష్టపడితేనే వాళ్ళు ఈరోజు ఆ పొజిషన్లో ఉంటారు. సో మన ప్రోడక్ట్ ఎలా రావాలంటే, మనం ఇద్దరికి చెప్తే 10 మంది కొనేటట్టుగా రావాలి. అది మీరు గోల్గా, మీ ఉద్దేశంగా పెట్టుకోవాలి ఫస్ట్ థింగ్. తర్వాత మీరు ఏదైతే చేయగలుగుతారో మీ స్తోమతను బట్టే మీరు ఆ ఎంటర్ప్రైజ్ కానీ ఆ పరిశ్రమను కానీ మీరు ఎంపిక చేసుకోవాలి. అంటే మనకు స్తోమతని మించి ఎంపిక చేసుకోకూడదు. ఆ తర్వాత మరి మనకు ఉన్నటువంటి, మీకు ఏదైతే మీరు పరిశ్రమని స్థాపించాలనుకుంటున్నారో మరి వాటి మీద ఎంతవరకు పరిజ్ఞానం ఉంది అనేది కూడా మీరు ఒక్కసారి అసెస్ చేసుకోవాలి. మీరు అంటే మనకు ఇంకా ఎలాంటి నైపుణ్యాలు కావాలి, ఎవరిని సంప్రదించాలి అనేది మీరు తెలుసుకున్నట్లయితే ఆ టెక్నాలజీ గురించి నేర్చుకొని, అలాగే మీరు మరి కస్టమర్స్ని కూడా, వినియోగదారులను మరి మరింతగా ఆకర్షించాలంటే ప్యాకింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ప్యాకేజింగ్ ఎంత ఆకర్షణీయంగా ఉంటే మీ ప్రోడక్ట్ మార్కెట్లో అంత బాగా పోతుంది. ప్యాకేజింగ్ అనేది మీ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయడానికి కొంచెం దోహదపడుతుంది. ఇవి అండి మరి ప్రభుత్వ పథకాలు చూసుకుంటే మనకు ఇప్పుడు ప్రధానమంత్రి గ్రామీణ ఉపాధి కల్పన కింద, పిఎంఏజీవై కింద కూడా మనకు ఇలాంటి ఈ స్కీము, మనం అంటే కుటీర పరిశ్రమలు స్థాపించడానికి కోసమే వాళ్ళు ఆర్థిక సహాయం చేస్తున్నారండి. దీనికి ఎవరంటే కేవీఐసి, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డ్ వాళ్ళు సహాయంతో కానీ, లేదా మనకు లోకల్గా ఉన్నటువంటి బ్యాంక్స్ వాళ్ళని అప్రోచ్ అయితే ఈ స్కీమ్ కింద వాళ్ళు ఎలిజిబిలిటీ చూసి 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా సరే ఈ స్కీమ్ కింద అర్హులు. ప్లస్ స్వయం సహాయక సంఘాల గ్రూప్స్ వాళ్ళు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకుని ఉంటారు కాబట్టి సొసైటీస్ యాక్ట్ ప్రకారం. సో అలాంటి గ్రూప్స్ వాళ్ళు కూడా ఈ స్కీమ్ కింద ఎలిజిబిలిటీ ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ఏదైనా ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్కి ప్లస్ సర్వీస్ సెక్టర్, ఏదైనా ఒకటి మనం తయారు చేసి అమ్మడానికి ప్లస్ ఏదైనా సేవా రంగంలో మనం బిజినెస్ చేయాలనుకుంటామంటే దీనికి వాళ్ళు ఆర్థికంగా సహాయం చేస్తారు. దీనికి మనం అంటే కొలెటరల్ మనం ఎలాంటి ఆస్తులు కానీ పెట్టాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ వాళ్ళు ఎలిజిబిలిటీ చూసేసి దాని ప్రకారంగా మీరు చేసుకునేటువంటి పరిశ్రమని ఎలా చేస్తున్నారు అనేది ఒకసారి వాళ్ళతో వాళ్ళు డిస్కస్ చేసేసి ఆ తర్వాత వాళ్ళు లోన్ అనేది శాంక్షన్ చేస్తారు. కాకపోతే పట్టణ ప్రాంతాలకి, రూరల్ గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి సబ్సిడీ అనేది ఈ లోన్ కింద వర్తిస్తుంది. గ్రామీణ ప్రాంతాలకి సుమారుగా 30% వరకు వాళ్ళు సబ్సిడీ ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీస్కి సబ్సిడీ కింద ఇస్తారు. పట్టణ ప్రాంతాలకు వచ్చేవరకు 15% 15% వరకే ఉంటుంది. సో వీటి కింద వీళ్ళు కుటీర పరిశ్రమలు ఎవరైనా పెట్టుకోవాలదలుచుకుంటే లోకల్గా ఉన్నటువంటి బ్యాంక్స్ని అప్రోచ్ అయితే వాళ్ళు గైడ్ చేస్తారు.
0: ఎంత వరకు వాళ్ళు లోన్లు ఇస్తారు, ఎంత మొత్తం వరకు వీళ్ళు లోన్ పొందొచ్చు?
1: వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ 25 లక్షల నుంచి పైన లోన్ వస్తుందండి. సర్వీస్ సెక్టర్ వాళ్ళకి 5 నుంచి 10 లక్షల దాకా లోన్ పొందవచ్చు.
0: ఇంతవరకు తీసుకున్న వాళ్ళు బెనిఫిషియరీస్ ఎవరైనా ఉన్నారా?
1: ముద్రా లోన్ అనేసి కూడా ఇది సేమ్ పిఎంఏజీవై కింద ముద్రా లోన్స్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారండి బ్యాంకర్స్. మేము కేవీకే ద్వారా ప్రమోట్ చేసినటువంటి కొన్ని ఎంటర్ప్రైజెస్, చిన్న చిన్న పరిశ్రమలు వాళ్ళు లోకల్గా వాళ్ళ గ్రామంలో ఉన్నటువంటి బ్యాంక్ని అప్రోచ్ అయితే ముద్రా లోన్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళు ఇప్పుడు మహిళలు మనకు ఇప్పుడు ఇందాక అనుకున్నటువంటి వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్సే కాకుండా నాన్ ఫార్మ్ సెక్టార్ కింద మష్రూమ్ యూనిట్, వర్మిక్ కంపోస్ట్, టైలరింగ్, తర్వాత మగ్గం వర్క్ ఇలాంటివి చేసుకున్న వాళ్ళకు కూడా వాళ్ళు అప్రోచ్ అయితే బ్యాంకర్స్ చూసేసి ముద్రా లోన్స్.
2: మీరు ఇంతవరకు గ్రామీణ మహిళలకు స్వయం ఉపాధిపై సూచనలు ఈ అంశం గురించి డాక్టర్ ఎం దీపా గారితో పరిచయం విన్నారు.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఈనాటి పల్లెసీమలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

నువ్వు పంట సాగులో మెళకువలను గురించి తెలుసుకుందాం. నూనె గింజల్లో నువ్వులు చాలా ప్రధానమైన పంట. నువ్వుల్లో నూనె 45 నుండి 55% వరకు ఉంటుంది. అంతేకాక సెసామిన్, సెసమోలిన్ అనే రసాయనాలు ఉండటం వల్ల ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. విటమిన్ ఇ ఎక్కువగా ఉండటం వల్ల నువ్వుల నూనె చర్మానికి మంచిదిగా చెప్పుకుంటాము. 25 డిగ్రీల నుండి 37 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో నువ్వు పంట మంచి ఎదుగుదలను అలాగే అభివృద్ధిని కనపరుస్తుంది. ఉష్ణోగ్రత 11 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా తక్కువ ఉన్నట్లయితే విత్తనాలు మొలకెత్తవు. అలాగే పుష్పించే దశలో కూడా అధిక ఉష్ణోగ్రతలు ఉంటే కనుక ఫలదీకరణ జరగకుండా ఆగిపోతాయి. అలాగే వీటికి నీరు నిల్వ ఉండని తేలిక నేలలు అనుకూలంగా ఉంటాయి. ఆమ్లము అలాగే క్షార నేలలు పనికిరావు. ఈ పంటను రబీ కాలంలో అయితే డిసెంబర్ 15 నుండి జనవరి వరకు అనుకూలంగా దీని పంటకాలాన్ని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మంచు ఎక్కువగా ఉండి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పుడు జనవరి నెలాఖరు వరకు కూడా వేసుకోవచ్చు. మంచు కురుస్తున్నప్పుడు నువ్వు విత్తనాలు వేయకుండా ఉండటమే మంచిది. అలాగే వీటి రకాల గురించి చూసినట్లయితే ఎలమంచిలి 11 రకం, దీని సగటు దిగుబడి ఎకరానికి 300 నుండి 400 కిలోల దిగుబడిని ఇస్తుంది. అలాగే దీనిలో నూనె శాతం 52.5% వరకు వస్తుంది. పంటకాలం 80 నుండి 85 రోజులు ఉంటుంది. ఇది ఖరీఫ్ అలాగే రబీ కాలాలకు కూడా అనుకూలమైన రకంగా చెప్పుకోవచ్చు. తర్వాత ఎలమంచిలి 17 రకం, దీని సగటు దిగుబడి ఎకరానికి 350 నుండి 450 కిలోలుగా చెప్పుకోవచ్చు. నూనె శాతం 52.5%, దీని పంటకాలం 70 నుండి 75 రోజులు. ఇది ఆకుమచ్చ తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. ఖరీఫ్ రబీ కాలాలకు కూడా అనుకూలమైన రకంగా చెప్పుకోవచ్చు. తర్వాత ఎలమంచిలి 66, దీని సగటు దిగుబడి ఎకరానికి 500 నుండి 600 కిలోలు వస్తుంది. నూనె శాతం 51.5% ఉంటుంది. పంటకాలం విషయానికొస్తే 80 నుండి 85 రోజులు. దీని విత్తన మోతాదు విషయానికొస్తే ఎకరానికి 2.5 కిలోలు విత్తనాలు సరిపోతాయి. మాంకోజెబ్ 3 గ్రాములు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకుని విత్తనానికి సమపాళల్లో ఇసుక కలిపి చల్లుకోవాలి. ఈ నువ్వు పంటకు నేల తయారయ్యే విధంగా ఉండాలంటే విత్తడానికి ముందు నేలను మెత్తగా దుక్కి చేసుకోవాలి. నేలను 20 నుండి 25 సెంటీమీటర్లు లోతు వరకు దున్నుకోవడం వల్ల మొక్కలకు అందవలసిన తేమ అలాగే పోషకాలను అందించవచ్చు. అలాగే ఎరువులు ఏ విధంగా వేసుకోవాలంటే 1 ఎకరానికి పశువుల ఎరువు 4 టన్నులు, నత్రజని 16 కిలోలు, భాస్వరం 8 కిలోలు, పొటాష్ 8 కిలోల చొప్పున వేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా నత్రజనిలో సగభాగం విత్తిన 30 రోజులకు వేసి నీరు పట్టుకోవాలి. మిగిలిన సగభాగం మొత్తం భాస్వరం, పొటాష్ ఎరువులు ఆఖరు దుక్కులో పశువుల ఎరువుతో కలుపుకుని వేసుకోవాలి. అలాగే నీటి యాజమాన్యం విషయానికొస్తే నువ్వు పంట నీటి ఎద్దడిని తట్టుకోగలుగుతుంది. ఒకసారి పంట కుదురుకున్నాక ఎంతటి బెట్ట పరిస్థితులైనా తట్టుకోగలుగుతుంది. అధిక దిగుబడి పొందటానికి విత్తిన వెంటనే మొదటి తడి ఇవ్వాలి. పూత దశ, కాయ అభివృద్ధి అలాగే గింజ కట్టే దశల్లో తడులు ఇవ్వాల్సి ఉంటుంది. దీని సస్యరక్షణ విషయానికొస్తే ముందుగా తామర పురుగుల గురించి చూస్తే పిల్ల తల్లి పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చేస్తాయి. ఈ పురుగులు ఆశించిన ఆకులు ముందుగా పాలిపోయి తర్వాత ఎండిపోయి రాలిపోతాయి. అలాగే తెల్ల నల్లి, ఈ నల్లి ఆశించిన ఆకులు ముదురు ఆకుపచ్చ రంగుకు మారి ఈ నెల పొడవుగా సాగు కింది వైపునకు ముడుచుకుపోయి దోనె ఆకారంగా మారి పాలిపోతాయి. వీటి నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. తెల్లనల్లి నివారణకు డైకోఫాల్ 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. అలాగే ఆకుముడత మరియు కాయ తొలుచు పురుగు గురించి తెలుసుకున్నట్లయితే తొలిదశలోనే గొంగళి పురుగులు లేత ఆకులను కలిపి గూడు కట్టి లోపల నుండి ఆకుల్లోని పచ్చని పదార్థాన్ని గోకి తినటం వలన ఆకులు ఎండిపోతాయి. పురుగులు ఎదిగిన కొలది ఎక్కువ ఆకులను కలిపి గూడుగా చేసి ఆకులను తింటాయి. మొగ్గ ఏర్పడే దశలో మొగ్గలను, పూతను, కాయల్లోని లేత గింజలను తింటూ పంటను నష్టం చేస్తాయి. వీటి నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే వెర్రి తెగులు, దీన్నే పుట్ట జుట్టు తెగులు, ఫిల్లోడి తెగులను కూడా అంటారు. ఈ తెగులు పూత సమయంలో ఆశిస్తుంది. సాధారణంగా ఈ తెగులు ఆలస్యంగా వేసిన పంటలో ఎక్కువగా వస్తుంది. తెగులు సోకిన మొక్కల్లో ఆకులు చిన్నవై

0: మొక్కల్లోని భాగాలన్నీ కూడా ఆకులు మాదిరిగా మారిపోయి కాయలు ఏర్పడక మొక్కలు పాడైపోతాయి. మొక్కల ఎదుగుదల తగ్గి పైభాగం చిన్న ఆకులు గుబురుగా ఉండి వెర్రితెల మాదిరిగా ఉంటుంది. ఈ తెగులు దీపపు పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతాయి. దీని నివారణకు తెగులు కనిపించిన వెంటనే తెగులు సోకిన మొక్కలను పీకి తగలపెట్టుకోవాలి. పైరుపై మిథైల్ డెమటాన్ 2 మిల్లీలీటర్లు లేదా డైమిటోయేట్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. తర్వాత వేరుకుళ్ళు కాండంకుళ్ళు తెగులు. ఈ తెగులు సోకిన మొక్కల కాండంపై నల్లని చారలు ఏర్పడుతూ ఉంటాయి. వేర్లను చీల్చి పరిశీలిస్తే గోధుమ రంగు చారలు కనిపిస్తాయి. వేర్లు పూర్తిగా లేదా పాక్షికంగా కుళ్లిపోతాయి. ఎండు తెగులు సోకిన కాండం మీద కాయల మీద గులాబీ రంగు శిలీంధ్ర బీజాలు కనిపిస్తాయి. తెగులు కలిగించే శిలీంధ్రం భూమిలోని విత్తనాలు లేదా పంట అవశేషాల మీద జీవిస్తాయి. వీటి నివారణకు పంట మార్పిడి తప్పకుండా చేసుకోవాలి. కిలో విత్తనానికి 3 గ్రాములు కాప్టాన్ లేదా కార్బోనిజం చొప్పున కలిపి విత్తన శుద్ధి చేయాలి. కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా మాంకోజెబ్ 3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి మొక్కల మొదళ్లలో పిచికారీ చేసుకోవాలి. ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు. ఈ తెగులు మొక్క ఎదిగే దశలో గాలిలో తేమ శాతం అధికంగా ఉన్నప్పుడు ఎక్కువగా వ్యాపిస్తుంది. ఆకులపై కాండం మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. ముదురు గోధుమ రంగు చిన్న చిన్న వలయాకారపు మచ్చలు ఆకు అంతా వ్యాపించి ఆకులు ఎండిపోయేటట్టు చేస్తాయి. వీటి నివారణకు కిలో విత్తనానికి 3 గ్రాముల చొప్పున కార్బోనిజం కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. పంట మీద తెగులు ఉన్నప్పుడు కార్బోనిజం 1 గ్రాము లేదా మాంకోజెబ్ 2.5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. అలాగే బూడిద తెగులు గురించి చూసినట్లయితే లేత ఆకులపై తెల్లని బూడిద వంటి పదార్థం లాంటి మచ్చలు ఏర్పడతాయి. తెగులు సోకిన ఆకులు మాడి రాలిపోతాయి. వీటి నివారణకు నీటిలో కరిగే గంధపు పొడి 3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి చల్లుకోవాలి. ఈ విధమైన మెలకువలను పాటించి సస్యరక్షణ చర్యలను సరైన సమయంలో చేపట్టడం వల్ల రైతు సోదరులు నువ్వు పంట నుంచి మంచి దిగుబడిని సాధించడానికి అవకాశం ఉంటుంది. అరటిలో వైరస్ తెగుళ్ల యాజమాన్యం గురించి తెలుసుకుందాం. వైరస్ తెగుళ్లు పిలకల ద్వారా కొత్త తోటలకు వ్యాప్తి చెందుతాయి. కాబట్టి పిలకల ఎంపికలో చాలా జాగ్రత్త వహించాలి. పిలకలను ఆరోగ్యవంతమైన తోటల్లో నుండి మాత్రమే సేకరించాలి. వైరస్ తెగుళ్లు సోకిన పిలకలను ఎంపిక చేయకుండా ఉండాలంటే తెగుళ్లు సోకిన మొక్కల లక్షణాలను రైతులు గుర్తించడం చాలా అవసరం. తెగుళ్ల లక్షణాలు తల్లి మొక్క లేదా పిలకల్లో దేనిలో కనిపించినా సరే ఆ మొక్కల దుంప మొత్తం వైరస్ సోకినట్లుగా గమనించాలి. పిలకలు సేకరించే అరటి తోటల్లో వైరస్ తెగుళ్లు సోకిన మొక్కలు 5% కంటే ఎక్కువ ఉండకూడదు. ముందుగా పిలకలు ఎన్నిక చేసే తోటల్లోని తెగులు సోకిన అరటి మొక్కలను గుర్తించి వాటిని దుంపలతో సహా తీసివేసి తోట బయట తగలపెట్టాలి. తర్వాత డైమిథోయేట్ లేదా మిథైల్ డెమటాన్ మందుల్లో ఏదో ఒకదానిని 2 మిల్లీలీటర్ 1 లీటర్ నీటి కలిపి తోటలోని మొక్కలు పిలకలతో సహా పూర్తిగా తడిసేలా పిచికారీ చేసి 2 రోజుల తర్వాత ఆరోగ్యవంతమైన 2 కోతలు పడిన పిలకలను తవ్వుకోవాలి. తవ్విన పిలకల పైచర్మం పలుచగా చెక్కివేసి పిలకలను మోనోక్రోటోఫాస్ 2.5 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ 5 గ్రాములు లీటర్ నీటికి కలిపిన మందు ద్రావణంలో 15 నిమిషాలు ముంచి తరువాత నాటుకోవాలి. ప్రస్తుతం రైతులు అవలంబిస్తున్న కాంట్రాక్టు పద్ధతిలో పిలకలు తవ్వించుకోవడం వలన అవసరమైన జాగ్రత్తలు తీసుకోవటం లేదు. దీనివల్ల తెగుళ్లు సోకిన పిలకలను తోటల్లో నాటే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల రైతులు వైరస్ తెగుళ్లను గుర్తించడంలో అవగాహన ఏర్పరచుకుని స్వయంగా ప్రత్యేక శ్రద్ధతో పిలకలను ఎన్నిక చేసుకోవాలి. తోటలో తెగులు సోకిన మొక్కలను ఎప్పటికప్పుడు గుర్తించి దుంపలతో సహా తీసివేసి చిన్న ముక్కలుగా నరికి తోట బయట ఎండు తొక్కు వేసి తగలపెట్టుకోవాలి. అలాగే పిలకలు కోసినప్పుడు తెగులు సోకిన మొక్కల పిలకలను కొయ్యకుండా ఆరోగ్యవంతమైన మొక్కల పిలకలను మాత్రమే కోసుకోవాలి. తోటలో పేనుబంక అలాగే పిండు పురుగుల ద్వారా వైరస్ తెగుళ్ల వ్యాప్తి కాకుండా వాటిని డైమిథోయేట్ లేదా మిథైల్ డెమటాన్ ఈ రెండిట్లో ఏదో ఒక మందును 2 మిల్లీలీటర్ లీటర్ నీటి కలుపుకుని పిచికారీ చేసి నివారించుకోవాలి. తెగుళ్ల ఉధృతిని బట్టి 1-2 కార్సీలకు మించి అరటి తోటలను ఉంచరాదు. వైరస్ తెగుళ్ల ఉనికి ఉధృతి తెలియకుండా దూర ప్రాంతాల నుండి కొత్త రకముల పిలకలను రైతులు తెప్పించుకుంటున్నారు. వీటి ద్వారా కూడా వైరస్ తెగుళ్లు మన రాష్ట్రంలోకి వ్యాపిస్తున్నాయి.
1: మీరింతవరకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రసార విశేషం.

0: చాలు. ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. 7:15 కిసాన్ వాణి. జీడి మామిడిలో అధిక దిగుబడినిచ్చే రకాలు మరియు లేత తోటల యాజమాన్యం, ఈ అంశం గురించి ప్రకాశం జిల్లా కందుకూరు చిన్నాల తరపి ఉద్యాన కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె ఉమామహేశ్వరరావు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. 7:45 వికసిత భారత్ ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం నుండి సమర్పణ. 8:00 తెలుగు సాహిత్య కార్యక్రమంలో పరివర్తన కథానికి వింటారు. సమర్పణ శ్రీ షేక్ సైదా. 8:15 చిత్రగీతాలు వింటారు. 9:15 స్పాట్ లైట్. ఇక 9:30 తిరిగి 10:30 పాత తెలుగు సినిమా పాటలు వింటారు. ఇక 10:00 మలిసంధ్యలో నాటకం, రచన శ్రీమతి చివుకుల కృష్ణకుమారి శాస్త్రి, నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందేశ్వరరెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: నేపాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న భారతీయులందరి స్థితిగతులను, క్షేమ సమాచారాన్ని తెలుసుకునేందుకు అత్యవసర చర్యలు వేగవంతంగా జరుగుతున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. భారత్ శ్రీలంక మధ్య జరిగిన రెండో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. రెండు మ్యాచ్ల సిరీస్ను 1-0 భారత్ కైవసం చేసుకుంది. దేశంలో ఆధునిక క్రీడా వ్యవస్థను రూపొందించడానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. స్పోర్ట్స్ యూనివర్సిటీల నుంచి ఆధునిక శిక్షణా కేంద్రాల వరకు దేశవ్యాప్తంగా ప్రతి దశలో ప్రతిభకు తగిన సహకారం లభించే ఒక సమగ్ర వ్యవస్థను అభివృద్ది చేస్తున్నట్లు తెలిపారు. ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఖేలో ఇండియా డైలాగ్ను ఉద్దేశించి ప్రసంగించిన నరేంద్ర మోదీ, క్రీడలు అంటే కేవలం పతకాలు సాధించడం మాత్రమే కాదని, అభివృద్ది చెందిన భారత నిర్మాణంలో దేశ క్రీడా నైపుణ్యాన్ని, యువశక్తిని ఏకం చేసే ఒక విశిష్ట లక్ష్యమని పేర్కొన్నారు. 5-15 సంవత్సరాల వయసుగల పిల్లల్లోని క్రీడా ప్రతిభను వెతికి తీసేందుకు ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ఎర్రకోట వేదికగా తాను ప్రకటించిన విషయాన్ని ప్రధానమంత్రి గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా బలమైన క్రీడా వ్యవస్థను, మౌలిక సదుపాయాలను నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం 36,000 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. పాలాజ్లోని ఐఐటీ గాంధీనగర్లో జరిగిన ఖేలో ఇండియా డైలాగ్ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. స్పోర్ట్స్ అకాడమీలను స్థాపించడానికి, ఉత్సాహపూరితమైన క్రీడా సంస్కృతిని ప్రోత్సహించడానికి, మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి ఈ నిధులను వినియోగిస్తామని ఆయన అన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులైన క్రీడాకారులకు అంతర్జాతీయ వేదికలపై పోటీ పడే అవకాశాలు లభించేలా ఇది తోడ్పడుతుందని మంత్రి పేర్కొన్నారు.
1: भारत का स्पोर्ट्स इकोसिस्टम केवल इंफ्रास्ट्रक्चर और मेडल्स तक सीमित नहीं है. फिट इंडिया से करोड़ों युवाओं को जोड़ने से लेकर संडे ऑन साइकिल जैसी पहलों तक आपने फिटनेस को लाइफस्टाइल और स्पोर्ट्स को नेशनल मूवमेंट बना दिया है. सिर्फ इतना ही नहीं, नेशनल स्पोर्ट्स गवर्नेंस एक्ट के माध्यम से ट्रांसपेरेंसी, अकाउंटेबिलिटी और फेयर अपॉर्चुनिटी को मजबूत करने का प्रयास यह सुनिश्चित करता है कि प्रतिभा को अपना टैलेंट
0: దేశంలో సాంప్రదాయ క్రీడలను ఉత్సాహపూరితమైన క్రీడా సంస్కృతిగా మలచాల్సిన అవసరం ఉందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని హిందూ కాలేజీలో జరిగిన ఖేలో ఇండియా డైలాగ్లో పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ఒక బలమైన క్రీడా వ్యవస్థను అభివృద్ది చేస్తోందని రిజిజు చెప్పారు. గత దశాబ్ద కాలంలో దేశీయ రక్షణ ఉత్పత్తి దాదాపు 4 రెట్లు పెరిగి 1.8 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుందని, ఎగుమతులు కూడా 39,000 కోట్ల రూపాయలకు పైగా పెరిగాయని, భారత్ రక్షణ రంగంలో ఆత్మనిర్భరత దిశగా వేగంగా అడుగులు వేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. మధ్యప్రదేశ్లోని 57 ఏళ్ల చరిత్ర కలిగిన జబల్పూర్ వెహికల్ ఫ్యాక్టరీలో టీ సిరీస్ యుద్ద ట్యాంకుల సమగ్ర మరమ్మతుల కోసం నిర్మించనున్న 472 కోట్ల రూపాయల విలువైన నూతన కేంద్రానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. 2028-29 ఆర్థిక సంవత్సరం నాటికి రక్షణ ఎగుమతులను 50,000 కోట్లకు చేర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. భారతదేశం కేవలం ఆయుధాలను తయారు చేయడమే కాకుండా వాటి నిర్వహణ, సమగ్ర మరమ్మతులు, ఆధునీకరణ చేసే సామర్థ్యాన్ని కూడా పెంపొందించుకుంటోందని ఆయన తెలిపారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల ప్రమాదంలో చిక్కుకున్న భారత పౌరులను గుర్తించి కాపాడేందుకు భారతదేశం సహాయక చర్యలను వేగవంతం చేసింది. న్యూఢిల్లీలో ఈరోజు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ విలేకరులతో మాట్లాడుతూ, ఈ దుర్ఘటన జరిగిన సమయంలో నేపాల్లో ఉన్న 288 మంది భారతీయ పౌరులతో ఇంకా సంబంధాలు పునరుద్దరణ కాలేదని తెలిపారు. త్రిశూలి 1 విద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 73 మంది భారతీయులు కూడా వీరిలో ఉన్నారని అన్నారు. బాధిత ప్రాంతంలో సమాచార వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడంతో అక్కడి సమాచారం సేకరించేందుకు ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం ప్రాజెక్టు అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని పేర్కొన్నారు. ప్రమాదంలో చిక్కుకున్న భారతీయులతో సంప్రదింపులు జరిపేందుకు నేపాల్ అధికారుల సహకారంతో భారత యంత్రాంగం అన్ని ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన తమిళనాడుకు చెందిన 21 మంది భారతీయ పౌరులను నేపాల్లో రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది.
2: Prime Minister yesterday spoke to the Prime Minister of Nepal, conveyed our deepest condolences, conveyed that India stands in solidarity with people of Nepal, has also offered all possible humanitarian assistance from our side. As per information currently available, there are 288 Indian nationals who remain uncontactable.
0: Videshanga Mantritva Sakhalo pratyekanga oka control room

ఏర్పాటు చేశామని, ఇది 24 గంటలు పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నేపాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న భారతీయులందరి స్థితిగతులను, క్షేమ సమాచారాన్ని తెలుసుకునేందుకు అత్యవసర చర్యలు వేగవంతంగా జరుగుతున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. నేపాల్లో ఏర్పడిన వరద పరిస్థితిపై న్యూఢిల్లీలో విదేశాంగ కార్యదర్శి ఖాట్మండు, బీజింగ్లలోని భారత రాయబారులతో డాక్టర్ జయశంకర్ ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ విషయమై వివిధ మంత్రిత్వ శాఖలు, రాష్ట ప్రభుత్వాలు, టూర్ ఆపరేటర్లు, ప్రాజెక్టు అధికారులతో విదేశాంగ మంత్రిత్వ శాఖ నిరంతరం సమన్వయం చేసుకుంటోందని ఆయన సామాజిక మాధ్యమ వేదికగా వెల్లడించారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య ఈరోజు 270కి చేరింది. ఈ విపత్తులో 288 మంది భారతీయ పర్యాటకులతో సహా గల్లంతైన వేలాది మంది కోసం నేపాల్ అధికారులు సహాయక చర్యలను వేగవంతం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ శనివారం నుంచి ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లలో 4 రోజుల పాటు పర్యటించనున్నారు. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్ మాట్లాడుతూ, తమ పర్యటనలో మొదటి భాగంగా ఉజ్బెకిస్తాన్ అధ్యకుడు షావ్కత్ మిర్జియోయేవ్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి తాష్కెంట్లో 2 రోజుల పాటు అధికారిక పర్యటన చేస్తారని తెలిపారు. భారత్ ఉజ్బెకిస్తాన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు నరేంద్ర మోదీ అధ్యకుడు మిర్జియోయేవ్తో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. తాష్కెంట్ నుండి ప్రధానమంత్రి కిర్గిజిస్తాన్లోని బిష్కెక్కు చేరుకుంటారు. కిర్గిజ్ రిపబ్లిక్ అధ్యకుడు సదిర్ జపరోవ్ ఆహ్వానం మేరకు ఈ నెల 31న జరిగే 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. మధ్య ఆసియా సంపన్న సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా జరిగే 6వ వరల్డ్ నోమాడ్ గేమ్స్ ప్రారంభోత్సవంలో కూడా ప్రధానమంత్రి పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెల ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 137వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునఃప్రసారమవుతుంది. కొలంబోలో జరిగిన 5వ రోజైన చివరి రోజు ఆట ముగిసే సమయానికి ఆతిథ్య శ్రీలంక జట్టు తమ 2 ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 429 పరుగులు చేయడంతో భారత్, శ్రీలంక మధ్య జరిగిన 2వ టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్ డ్రా అయినప్పటికీ శుభ్మంగిల్ నేతృత్వంలోని భారత జట్టు 2 మ్యాచ్ల సిరీస్ను 1-0 కైవసం చేసుకుంది. 2వ టెస్టులో తొలి ఇన్నింగ్స్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 9 వికెట్ల నష్టానికి 503 పరుగుల వద్ద డిక్లేర్ చేయగా, అనంతరం శ్రీలంకను 290 పరుగులకే ఆలౌట్ చేసి 213 పరుగుల మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించింది. దేశం అభివృద్ది సాధించాలి అంటే స్పష్టమైన దార్శనికత, భవిష్యత్ ప్రణాళిక ఎంతో కీలకమని కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఈరోజు జరిగిన 21వ గ్లోబల్ సస్టైనబిలిటీ సమ్మిట్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ప్రసంగించారు. భారతదేశ సుస్థిర అభివృద్ది కోసం పనిచేస్తున్న అన్ని భాగస్వామ్య వర్గాల మధ్య సహకారం, సమన్వయం, నిరంతర సంప్రదింపులు అవసరమని గడ్కరీ స్పష్టం చేశారు. పరిశ్రమలు, వాణిజ్యం, వ్యాపారం, వ్యవసాయం, పర్యాటక రంగాలు ఆర్థికాభివృద్ది సాధించాలంటే దార్శనికత ఎంతో అవసరమని మంత్రి పేర్కొన్నారు. అభివృద్ది ప్రాజెక్టులు తక్కువ ఖర్చుతో కూడుకున్నవిగా, కాలుష్యరహితంగా, స్వదేశీ పరిజ్ఞానంతో రూపకల్పన చేసినవిగా ఉండాలని, ఆయన ఇతర దేశాలపై ఆధారపడే దిగుమతులను తగ్గించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. దేశంలో ఆధునిక క్రీడా వ్యవస్థను రూపొందించడానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. భారత్ రక్షణ రంగంలో ఆత్మనిర్భరత దిశగా వేగంగా అడుగులు వేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. భారత్, శ్రీలంక మధ్య జరిగిన 2వ టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. 2 మ్యాచ్ల సిరీస్ను 1-0 భారత్ కైవసం చేసుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కిసాన్ వాణి.

0: ఈనాటి కిసాన్వాణి కార్యక్రమంలో జీడిమామిడిలో అధిక దిగుబడినిచ్చే రకాలు, లేత తోటల యాజమాన్యం, ఈ అంశం గురించి ప్రకాశం జిల్లా చిన్నల తరిపి ఉద్యాన కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె ఉమామహేశ్వరరావు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, జీడి మామిడిలో అధిక దిగుబడినిచ్చే రకాలు, లేత తోటల యాజమాన్యం. ప్రకాశం జిల్లా చిన్నల తెరపి ఉద్యాన కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె ఉమామహేశ్వరరావు గారితో పరిచయం.
3: డాక్టర్ భీమేశ్వరరావు గారు నమస్కారం అండి.
4: నమస్కారం సార్.
3: సార్, మీరు ఉండిలో ఉన్నటువంటి మత్స్య పరిశోధన స్థానంలో శాస్త్రవేత్తగా ఉన్నారు కదా? సార్, మనం ఈ మధ్య తరచుగా వింటూ ఉన్న IoT పరికరాలు రొయ్యల సాగులో బాగా ఉపయోగపడుతున్నాయి, దీని భవిష్యత్తు ఈ IoT ద్వారానే అని వినిపిస్తుంది. అయితే దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు, మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రస్తుతం ఈ రొయ్యల సాగు ఏ విధంగా సాగుతోంది, ఈ రొయ్యల సాగుకు ఉన్న ప్రాముఖ్యత ఎటువంటిది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్.
4: ఓకే సార్. ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మనకు 1,053 చదరపు కిలోమీటర్ల కోస్టల్ తీర ప్రాంతం ఉంది. ఈ కోస్టల్ తీర ప్రాంతం వెంబడి మనకు ఒక నంబర్ ఆఫ్ అంటే కోస్టల్ చెరువులు ఉన్నాయి. మనకు ఈ 100,000 ఎకరాల పైన కూడా మనకు చెరువుల సాగు, అంటే 100,000 నుంచి 5,00,000 వరకు సాగులో చెరువులు ఉన్నాయి. ఈ సాగులో ముఖ్యంగా మనం చూసుకుంటే కోస్టల్ తీర ప్రాంతంలో మనకు సల్నిటీ అంటే లవణీయత ఎక్కువ ఉంటుంది. వీటిలో అంటే 5 నుంచి 10-15 వరకు ఈ లవణీయతలో మనకు ముఖ్యంగా వెనామీ రొయ్యలు, అంటే ఈ రొయ్యలు మామూలుగా ఈ వెనామీ అనేది మన భారతదేశంలో కాదు, మామూలుగా ఇది అమెరికా సంబంధించిన రొయ్య, ఇక్కడ బాగా మనం పండిస్తున్నాం. సో అంతకు ముందు వెనామీకి ముందు మనకు మన దగ్గర మోనోడాన్ ఉండేది, అది కూడా ఇప్పుడు అభివృద్ధిలో ఉంది. ఈ 2 రొయ్యలతో పాటు పచ్చపీతలు, కొన్ని పండుగప్ప చేపలు అంటే సీబాస్, కొన్ని రకాల ఉప్పుకి బాగా అలవాటు పడే చేపలను మనం ఇక్కడ పెంచుకుంటాం. దీని ద్వారా మనకు ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే మన భారతదేశంలోనే చేపలు మన రొయ్యల పెంపకంలో అగ్రగామిగా ఉన్నది. ఎందుకు అంటే మన ప్రాంతంలో రైతులు కల్చర్ చేయడంలో బాగా అభివృద్ధి చెందినారు, ప్లస్ కొత్త కొత్త టెక్నాలజీకి అవలంబన చేసుకుంటున్నారు. దీని ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ లో మనకు సాగు అనేది అభివృద్ధి చెందుతుంది.
3: సార్, మనం అసలు టాపిక్ గురించి మాట్లాడితే IoT అంటున్నాం కదా, ఈ IoT అంటే ఏమిటి? అసలు రొయ్యల సాగులో ఈ IoT పరికరాల వినియోగం దేనికని అవసరం అంటారు?
4: IoT అంటే ముఖ్యంగా మనం దానికి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని అంటాం. అంటే ఇప్పుడు యుగంలో మొత్తం ఇంటర్నెట్ యుగం అని అంటున్నాం. సో ఒకప్పుడు మనం ఆక్వాకల్చర్ చూసుకుంటే మన గ్రామీణ ప్రాంతాలలో నదుల్లో ఉన్న చెరువులలో ఉన్న చేపల్ని పట్టి మనం విక్రయించడం, ఇంటి పాది తినడానికి మాత్రమే ఉపయోగపడేది. అప్పుడు మన దగ్గర ఉన్న GDP అంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ చేపలు రొయ్యల పెంపకంలో GDP తక్కువ ఇచ్చేది. తర్వాత మనం వాటిని కల్చర్ చేశాం, అంటే ఆర్టిఫిషియల్ గా మేతను కొన్నిటిని మనం వాటికి ఇచ్చి పెంచడం ద్వారా మనం ఆక్వాకల్చర్ ని అభివృద్ధి చేశాం. తర్వాత ఏమవుతుందంటే ఈ పెంచడం వల్ల రాను యుగంలో ఇంటర్నెట్ అనేది డెవలప్ అవుతుంది. దానికి తోడు ఒకప్పుడు అవలంబించిన పద్ధతులను మనం మళ్ళీ తిరిగి అవలంబించడం వల్ల ఒకే ప్రొడక్షన్ ఉంటుంది, మనకు ప్రొడక్టివిటీ అనేది లభించదు. రాను నంబర్ ఆఫ్ స్పీసీస్ అంటే రకరకాల జాతులు కూడా మనం పెంచడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వేరు. ఇప్పుడు వేరే రాష్ట్రాలలో మనలాగా ఒకప్పుడు ఒక 10 సంవత్సరాల క్రితం ఎలాగైతే రొయ్యలు సాగు చేస్తున్నారో ఇప్పుడు అలా చేస్తున్నారు. వాళ్లతో కంపేర్ టు మనం ఇంకా ముందుకు వెళ్ళాలి. దీనికి ఇంటర్నెట్ తో సంబంధించిన ఈ ఇంటర్నెట్ యుగంలో ఇంటర్నెట్ IoT టూల్స్ ఇవన్నీ కూడా వాడాలి. ఈ వాడకంలో ఏంటంటే మనం ఇప్పుడు రైతులు సక్సెస్ఫుల్ గా మనం కల్చర్ ఇస్తున్నారంటే వాళ్ళకు ఉన్న అనుభవం నుంచి, అంటే ఈ రోజు ఏ కల్చర్ చేస్తున్నాం, ఎలా చేస్తున్నాము, నీటిలో ఏముంది, ఎట్లా ఉంది, ఇవన్నీ వాళ్ళు

0: అవగాహన ఉండడం వల్ల వాళ్ళు సక్సెస్ఫుల్ చేస్తున్నారు. కానీ కంపేర్ టు అగ్రికల్చర్, వెటనరీ, పశువులు ఇలా చూసుకుంటే ఇవన్నీ కూడా మనకి భూమిపై ఉండేవి. మనం క్లియర్ గా వాటిని అబ్జర్వ్ చేసి వాటిలో ఏమన్నా తేడాలు ఉన్నాయా, వాటిలో ఏమన్నా మార్చుకోవాలన్నా, ప్రొడక్టివిటీ ఎంత బాగా పెంచడం అనేది ఈజీగా చూడొచ్చు. కానీ ఈ చేపలు రొయ్యలు అనేది నీటిలో ఉంటాయి. చాలా పారామీటర్స్ అనేది మనకు తెలియకుండానే నీటిలో జరుగుతూ ఉంటాయి. దానివల్ల చేపల మరణాలు ఎక్కువ శాతం జరుగుతాయి. ఇంకా చేపలతో చూసుకుంటే రొయ్యలు అనేది ఈ వాటర్ లో ఉండే మార్పులను ఎక్కువ ఇబ్బంది పడి వాటికి మరణాలు అధికంగా ఉంటాయి. సో వీటికి సంబంధించి ఈ IoT టూల్స్ ఏంటంటే, నీటిలో ఉన్న ముఖ్యంగా నీటిలో మనకు చేపలు కానీ రొయ్యలు కానీ డిజాల్వ్డ్ ఆక్సిజన్, అంటే ఆక్సిజన్ ఒకటి, రెండోది వచ్చేసి pH, అంటే ఆమ్లాలు చారాలు వాటి యొక్క శాతం బట్టి ఈ నీళ్ళలో ఉంటాయి. మూడోది ఉష్ణోగ్రత. ఉష్ణోగ్రత, DO, pH అనేది ఈ మూడు ముఖ్యమైనది. దాంతోపాటు సెలెంటిటీ, ఈ మూడు పారామీటర్స్ మనకు నీటిలో కరెక్ట్గా అంటే లిమిట్ లో ఉంటే మనకు కల్చర్ అనేది బాగుంది. ఈ మూడింటిని ఎప్పుడు రైతు అనేది అవగాహన పెంచుకోవాలి. దీనికి రైతు ఇప్పుడున్న టైంలో ఏం చేస్తున్నారంటే ల్యాబొరేటరీలో, దగ్గరున్న ల్యాబ్ లో చెక్ చేసుకుంటారు. దానివల్ల కొంతవరకు ఉపయోగపడుతుంది. కానీ ఈ IoT టూల్స్ లో డైరెక్ట్ మనకు సెన్సార్ సిస్టమ్ వల్ల, నీటిలో మనం ఈ సెన్సార్ ఇన్పుట్ చేయడం వల్ల ఆక్సిజన్ గానీ, టెంపరేచర్ గానీ, సెలినిటీ గానీ మరియు pH గానీ ఇవన్నీ మనకు ఆన్ ద టైమ్ రికార్డింగ్ లో మనకు వస్తుంది. దీనివల్ల మనం తక్షణమే వాటి గురించి చర్యలు చేసుకోవడానికి అవకాశం ఉంది.
1: ఈ IoT అనేది ఈ pH ని గానీ, ఈ డిజాల్వ్డ్ ఆక్సిజన్ గానీ, ఈ లవణీయత, సెలినిటీ ఏదైతే అంటున్నామో, సెలినిటీ గానీ, టెంపరేచర్ కానీ ఏ విధంగా పర్యవేక్షిస్తుంది, దానిలో ఉన్న టెక్నాలజీ ఏంటి సార్?
0: ఒకప్పుడు ల్యాబొరేటరీలో టైట్రేషన్ పద్ధతి ఉంటుంది, అంటే కెమికల్స్ వాడి వాటిలో ఉన్న తీసుకున్నాం. తర్వాత ఇప్పుడున్న టెక్నాలజీలో ప్రోబ్స్ వచ్చాయి, అంటే రాడ్ ఉంటుంది, అందులో ఎలక్ట్రికల్ ఇష్యూ ఉంటుంది, దాని ద్వారా మనం వాటర్ లో ఉన్న ఈ pH ని గానీ, సెలినిటీ గానీ చూడొచ్చు. సో ఇలాంటిదే ఈ ప్రోబ్స్, ఈ ఎలక్ట్రికల్ రాడ్స్ గానీ ఇవన్నీ కూడా మనం ఈ సెన్సార్ సిస్టమ్ ని వాటర్ లో ఇన్పుట్ చేసుకోవాలి. అంటే చెరువుల్లో మనం ఒక చోట ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల ఒక చోట లేదా రెండు చోట్ల ఎక్కువ మేత ఎక్కడిస్తున్నాము, లేదంటే నీళ్లు ఎక్కువ మనం ఇన్పుట్ ఎక్కడ చేస్తున్నాము, ఆ చోట ఈ సెన్సార్లని ఫిక్స్ చేసుకోవాలి. pH గానీ, DO గానీ, టెంపరేచర్ సెన్సార్ ఫిక్స్ చేసుకోవడం వల్ల ఇవి నిరంతరం వాటిలో పర్యవేక్షణ వస్తాయి. అంటే ఈ సెన్సార్ సెటప్ కూడా మనం ఎలా చేసుకోవాలంటే, నీటి ఉపరితలం పైన, నీటి లోపల కూడా సెట్ చేసుకోవడం వల్ల 24 అవర్స్ మనకు ఈ సెన్సార్ అనేది రికార్డింగ్ ఇస్తుంటది. టెంపరేచర్ ఎలా ఉంది, టెంపరేచర్ లో మార్పులు ఉన్నాయా, pH ఎలా ఉంది, DO ఒకవేళ తగ్గిపోయింది, DO అనేది 3 కన్నా తగ్గింది అనుకో, చెరువులో చేపలు గానీ రొయ్యలు గానీ తీవ్ర ప్రమాదం గురైతాయి. ఇలాంటి రికార్డింగ్ మనకు తక్షణమే అందించడం వల్ల వాటికి సంబంధించిన మరణాలు గానీ, ఏదన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు గానీ మనం వెంటనే దానికి రియాక్ట్ అవ్వచ్చు.
1: సో ఈ DO తగ్గినప్పుడు గానీ, అంటే DO చాలా సెన్సిటివ్ కాబట్టి వెంటనే రొయ్యలు చనిపోయి మనకు చివర కొట్టుకొచ్చేస్తాం, ఇలాంటప్పుడు రైతు వెంటనే స్పందించి దానికి తగిన చర్యలు తీసుకోవచ్చు అనుకుంటున్నాను. అంటే IoT ఈ DO వీటిని మనకు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కాబట్టి స్పందించడానికి కూడా మనకు టైం ఉంటుంది సార్. అలాగే తర్వాత ఆటోమేటిక్ ఫీడింగు లేదంటే ఏరేషను, ఈ నియంత్రణ వంటి సదుపాయాలని రైతులు ఏ విధంగా యూజ్ చేసుకుని లాభం చేకూరుస్తాయండి?
0: సో ఈ IoT టూల్స్ లోని, IoT టూల్స్ అంటే ఒక థింగ్ అని కాదు, 3-4 రకాల పరికరాలను కలిసేది IoT టూల్స్. ముఖ్యంగా IoT టూల్స్ లో మొదటిది సెన్సార్స్, అంటే డైరెక్ట్ గా వాటర్ లో గానీ, టెంపరేచర్ లో గానీ మనకి అంటే అది సెన్స్ చేసుకుంటది, అంటే తీసుకుంటది. దాన్ని తీసుకున్న దాన్ని ఆ యొక్క అబ్జర్వేషన్ ఇన్ఫర్మేషన్ ని ఇంటర్నెట్ ద్వారా మనకు చిప్, అంటే మైక్రో ప్రాసెసర్, మైక్రో కంట్రోల్ యూనిట్ వీటిలో స్టోర్ చేస్తుంది. ఇక్కడ స్టోరేజ్ అవుతుంది, అదే విధంగా మనకు కావాల్సినట్టు డిస్ప్లే చేస్తుంది. అంటే మనకు టెక్స్ట్ రూపంలో కావాలా, లేదంటే చిత్రణ రూపంలో కావాలన్నా, వీడియో రూపంలో కావాలనేది మనకు చూపిస్తుంది. సో ఇది ఈ చిత్రం రూపొందించినప్పుడు వీటికి మనం ఇక్కడ వరకు ఏంటంటే జస్ట్ నిఘా మాత్రమే ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ఆటోమేటిక్ గా యాక్టివేటర్స్ ఉంటాయి, అవి కనెక్ట్ చేయడం వల్ల మనం ఇప్పుడు సెన్సార్ లో చూసుకున్నాం, DO ప్రాబ్లం ఉందనుకో, DO ప్రాబ్లం వచ్చినప్పుడు మనకు సెన్సార్ లో DO తగ్గి ఉన్నది ప్రాబ్లం అని చూసాం. వెంటనే మనం సెన్సార్ ద్వారా వచ్చిన రికార్డ్ ని మనం ఆటోమేటిక్ ఫీడర్స్ గానీ, ఆటోమేటిక్ ఏరేటర్స్ గానీ ఆన్ చేయగలుగుతాం. సో మనం ఎక్కడో దూర ప్రాంతం నుండి కూడా ఆన్ చేస్తాం. ఇందులోనే ఈ యాక్టివేటర్స్ అంటే మనకు వచ్చిన డేటాని తీసుకొని మనం రియాక్ట్ అవ్వగలుగుతాం. ఓన్లీ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అక్కడ వేరే వాళ్ళకి ఫోన్ చేసి చూడమని కాకుండా మనం దూరంగా ఉండి కూడా ఫీడింగ్ చేయొచ్చు, ఏరియేషన్ చేయొచ్చు. అంటే ఏరియేషన్ లో ఇప్పుడు రాత్రి సమయాల్లో మనకు DO అనేది చాలా తగ్గుతుంది, వెంటనే మనకు అలర్ట్ వస్తుంది ఈ ఫోన్ లో గానీ మనకు డిస్ప్లే గానీ. ఈ అలర్ట్ వచ్చినప్పుడు వెంటనే మనం ఏరియేటర్ ఆన్ చేస్తాం, దాని తగ్గట్టు ఆ ఏరియేటర్లు రన్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న టెక్నాలజీలో ఆటోమేటిక్ పవర్ కట్ సిస్టమ్ ఉంటుంది. అంటే ఒకసారి మనకు DO లెవెల్స్ అనేది తగ్గిపోయినప్పుడు ఏరియేటర్లు ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. ఇది AI టెక్నాలజీ మనకి ఇక్కడ ఇన్పుట్ చేస్తారు. సో వన్స్ డిఓ పెరిగినప్పుడు సరైన ఆక్సిజన్ చెరువులు ఉన్నప్పుడు ఏ రేట లేకపోతుంది. దీనివల్ల ఏమైతుందంటే పాత కాలంలో మనం ఈ టైంలో ఏ రేట రాన్ చేయాలి, ఈ టైంలో ఆఫ్ చేయాలని చూసుకునే వాళ్ళం. దాని ద్వారా కొన్నిసార్లు మనకు ఎక్కువ శాతం ఏ రేట ఆన్ లో పెట్టడం వల్ల పవర్ అనేది ఎక్కువ కన్సంప్షన్ అనేది. ఇప్పుడు ఈ టెక్నాలజీ వల్ల ఆటోమేటిక్ గా అదే చూసుకుంటది, నీకు డిఓ తగ్గిన వెంటనే ఏ రేట రాన్ చేసుకుంటుంది. దీనివల్ల ఎంతో అంటే 20% వరకు మన ఆంధ్రప్రదేశ్ లో ఈ పవర్ ఖర్చుని తగ్గించగలిగారు. అదేవిధంగా ఫీడ్ ఏంటంటే ఆటోమేటిక్ ఫీడర్స్ ఉంటాయి. ఇవి కూడా ఏంటంటే ఇప్పుడున్న కాలంలో ఒకప్పుడు కన్నా ఇప్పుడున్న కాలంలో కూలీలు గానీ వర్కర్ గానీ దొరకడం లేదు. దీనికి మనం ప్రత్యామ్నాయం ఏంటంటే ఈ ఆటోమేటిక్ ఫీడర్స్ అనేది చెరువులో ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఈ 3 పూటలు లేదా 4 పూటలు అనే రొయ్యలకు గానీ చేపలకి మనం మేత ఇస్తాం. దాని తగ్గట్టు ఈ ఆటోమేటిక్ ఫీడర్ లో మనం ఎంత మోతాదు ఫీడ్ అనేది ఇవ్వాలనుకున్నా దాన్ని స్టోర్ చేసి ఆ టైంలో మనం ఆన్ చేస్తే ఫీడింగ్ చేస్తుంది. సో దీని ద్వారా ఏంటంటే చెరువులో వ్యక్తులు డైరెక్ట్ గా పుట్ చేయకుండా, చెరువులో రోగాలు ఇవన్నీ ట్రాన్స్ఫర్ అవ్వకుండా మనకు కాపాడుకోవచ్చు. బయోసెక్యూరిటీ అనేది 100% బయోసెక్యూరిటీ రావడానికి ఇవి దోహద చేస్తుంది.
1: సార్ డాక్టర్ భీమేశ్వరరావు గారు, తర్వాత ప్రశ్న, ఈ ఐఓటీ వినియోగం ద్వారా ఈ ఫీడ్ కన్వర్షన్ రేటియో అంటే మనం ఫీడ్ ఎంత ఇస్తే దానికి తగినంత ప్రొడక్టివిటీ ఎలా మెరుగుపడుతుంది అంటారు?
0: అంటే ఈ ఐఓటీ ద్వారా ఎఫ్సీఆర్ అంటే మనకు తెలుసు ఫీడ్ కన్వర్షన్ రేషియో. అంటే మనం ఒక చేప ఒక కేజీ చేప పెంచడానికి ఎన్ని కేజీల మేత వాడమనేది. సో ఒక కేజీ చేప పెంచడానికి ఒక కేజీ మేత వాడడం అనేది ఒక ఐడియల్ థింగ్ అనేది, కానీ అది సాధ్యం కాదు. కేవలం అదేంటంటే మాన్యువల్ గా నేచురల్ పాండ్స్ లో కొంత మాత్రం ఫీడ్ ఇచ్చినప్పుడు 1:1 రేషియో ఎఫ్సీఆర్ ఉంటుంది. ముఖ్యంగా ఎఫ్సీఆర్ అంటే 1:1, 2, 3, 4 అలా ఉంటుంది. అంటే 1:1.2, 1.5 వరకు ఉంటే బాగుంటుంది. 1.5, 6 పైన దాటిందనుకో మీరు గమనించకపోతే మేతలో ఎంత కొంత నియంత్రణ చేసుకోవాలి. ఎక్కడో పొరపాటు జరుగుతున్నది అంటే చేపలు సరిగా తీసుకోవట్లేదో, లోపల పాండ్ లో ఏదన్నా బాటమ్ లో పాడవడము, చెరువుల ఆరోగ్యం బాగాలేకపోవడంలో మేతలు తీసుకోవు. కానీ ఎందుకు మీరు మేత ఎక్కువ వేస్తారంటే చెరువు యానిమల్ ని అబ్జర్వ్ చేసినప్పుడు అది గ్రోత్ పెరగట్లేదు, ఓకే ఆహారం సరిపోవట్లేదేమో అని మీరు మేతలు ఇస్తుంటారు. సో ఈ విధంగా ఇలాంటివి అరికట్టడానికి ఈ సెన్సార్స్ వాడతాం మనం. అంటే లోపల ఉన్న వాటర్ టెంపరేచర్ గానీ లవణీయత గానీ ఇవన్నీ కూడా చూడడం వల్ల ఆనిమల్స్ యొక్క హెల్త్ ని మనం గమనించవచ్చు. అదే విధంగా ఈ ఇందాక చెప్పినట్టు ఈ ఎఫ్సీఆర్ ని మనం నియంత్రించడానికి అంతకు ముందు మనం మాన్యువల్ గా వర్కర్స్ తోటి 1 పూట, 2 పూటలు, 3 పూటలు ఇంత మేతని ఇచ్చేవాళ్ళం. సో ఇప్పుడు కూడా ఏం చేయాలంటే ఈ ఆటోమేటిక్ ఫీడర్స్ వల్ల మనం ఆటోమేటిక్ గా ఎంత ఇవ్వాలని కరెక్ట్ గా అందులో డిసైడ్ చేసి ఇవ్వచ్చు. రెండోది వాతావరణంలో మార్పులు వచ్చాయి, అంటే ఆకాశంలో క్లౌడీగా ఉంది, వర్షం పడే అవకాశం ఉంది, ఇప్పుడు మేతలు తగ్గించుకోవచ్చు. మనం చెప్పినప్పుడు వర్కర్స్ వాళ్ళు ఎంతో కొంత ఎక్కువ తక్కువ వేస్తూ ఉంటారు, కానీ ఆటోమేటిక్ ఫీడర్ వల్ల కరెక్ట్ మనం ఎంత రేషియో వేయాలంటే అంతే వేస్తాం. దీని ద్వారా ఫీడ్ అనేది వేస్ట్ అవ్వదు. ఫీడ్ వేస్ట్ అవ్వకపోవడం వల్ల వేస్ట్ గా మిగిలిపోయిన కుళ్ళిపోయిన ఈ ఫీడ్ అమోనియా వీటికి టాక్సిక్ గ్యాసెస్ రిలీజ్ చేసి చేపలు గాని రొయ్యల ఆరోగ్యానికి హానికరంగా మారుతాయి.
1: సార్ డాక్టర్ భీమేశ్వరరావు గారు, మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే సహజంగా ట్రెడిషనల్ మెథడ్స్ ద్వారా చేసేటువంటి ఆక్వాకల్చర్ ద్వారా ఎంతో కొంత పర్యావరణ నష్టం జరుగుతుందని మనకు సహజంగా అనుకుంటూ ఉంటారు. అయితే ఈ ఐఓటీ పరికరాల ద్వారా పర్యావరణ పరిరక్షణ చేయొచ్చు అంటున్నారు, అలాగే స్థిరమైన ఆక్వాకల్చర్ కూడా సాగు చేయొచ్చు అంటున్నారు. ఏ విధంగా మనకు ఇది పర్యావరణ పరిరక్షణకి స్థిరమైన ఆక్వాకల్చర్ కు ఉపయోగపడుతుంది అంటుంటారు?
0: అదే అండి, మాన్యువల్ గా అంటే ట్రెడిషనల్ పద్ధతిలో ల్యాబ్ లో గానీ ఇక్కడ గానీ మనం నీటి పరీక్షలు చేసుకుంటాం. వీటిలో వచ్చిన డేటాను బట్టి మనం నెక్స్ట్ రియాక్షన్ అంటే అక్కడ చెరువుల్లో గానీ మనం వాటిని అవలంబిస్తాం. కానీ ఏమవుతుందంటే కొన్నిసార్లు డిఓ ఇవన్నీ కూడా మనం మార్నింగ్ ఇచ్చినప్పుడు ఒక రీడింగ్ ఉంటుంది, వాళ్ళు టెస్ట్ చేసేలోపు ఒక రీడింగ్ ఉంటుంది. అంటే దీనిలో కొన్ని హెచ్చు తగ్గులు ఉంటాయి. దీని ద్వారా మనం అవలంబించడం వల్ల కొన్ని ఇప్పుడు అనవసరంగా మేత ఎక్కువ వేయడం, అనవసరంగా ఇప్పుడు చేపల ఆరోగ్యం లేకపోవడం వల్ల మనం ఆక్వాకల్చర్ లో మెడిసిన్స్ ఉంటాయి, ఇవి ఎంత మోతాదులు వేస్తే అంత మోతాదు మంచిది. కానీ కొన్నిసార్లు ఏంటంటే మనకు తెలియకుండా అంటే డిఓ తగ్గిపోయింది, అది డిఓ తగ్గిపోయింది మార్నింగ్ ఎప్పుడో డిఓ తగ్గిపోయింది, కానీ మీరు రియాక్ట్ అవ్వడం లేట్ అవుతున్నారు. డిఓ తగ్గిపోయిందని అనవసరంగా కెమికల్స్ ఇన్పుట్ చేయడం లేదంటే పిహెచ్ తగ్గిపోయింది దాని తగ్గట్టు పిహెచ్ పెంచడం కానీ తగ్గించడం చేయడం, ఇవి ఏంటంటే మీరు తీసుకున్న రిపోర్ట్ బట్టి ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఐఓటీ టూల్స్ వాడడం వల్ల ఖచ్చితమైన డిఓ ఇప్పుడు పెరిగింది, ఇప్పుడు తగ్గింది, ఓకే మనం దీన్ని కంట్రోల్ చేయొచ్చు. మీకు మార్నింగ్ అదే మాన్యువల్ గా అయితే రికార్డింగ్ డిఓ తగ్గిపోయిందని వస్తుంది, కానీ ఈ సెన్సార్స్ వాడడం వల్ల మార్నింగ్ డిఓ తగ్గింది ఇప్పుడు పెరిగింది, సో మనం ఏం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. అదే విధంగా పిహెచ్ తగ్గింది కొంచెం పెరిగింది, అంటే వాతావరణ మార్పుల తగ్గింది పెరిగింది మళ్ళీ స్టేబుల్ గా వచ్చింది అనేది ఎప్పటికప్పుడు మీకు రికార్డింగ్ రావడం వల్ల మీరు మాన్యువల్ గా ఏదన్నా ఇన్పుట్ చేయడం కానీ అధికమైన ఫీడ్ వేయడం కానీ కెమికల్స్ వాడడం కానీ కొన్ని అంటే ఆరోగ్యం బాగాలేనప్పుడు వాటికి ఆక్సిజన్ అందించడానికి వేరే వేరే వాటిని వాడడం వల్ల ట్రెడిషనల్ మెథడ్ లో ఇవి పర్యావరణానికి హాని కలుస్తుంది. కానీ ఇప్పుడు మనం వీటిని తగ్గిస్తున్నాం, తగ్గించడం వల్ల మన ఖర్చులు తగ్గడం, ప్లస్ అనవసరంగా వాటర్ లో రకరకాల కెమికల్స్ అవి డంప్ చేయకుండా ఎంతో 100% నియంత్రించగలుగుతాం.

0: మరొక ప్రశ్న డాక్టర్ భీమేశ్వరరావు గారు, ఐఓటి వినియోగం అనేది ఒక సగటు అక్వా రైతు చేసుకోగలడా? దీనిలో ఉన్న ఈ అడ్వాన్స్ సాంకేతికత సెన్సార్ల గురించి చెప్తున్నారు, అలాగే క్లౌడ్ ప్లాట్ఫామ్ అని యాక్టివేటర్స్ అని ఉంటాయని అన్నారు. ఒక సగటు రైతుకి ఇవన్నీ తెలియని విషయాలు. అలాగే ఈ ఐఓటి వినియోగంలో ఉన్న ప్రధానమైనటువంటి సవాళ్ళు ఏమిటి?
1: ముఖ్యంగా చూసుకున్నట్టే ఐఓటి అనేది ఇప్పుడు చిన్న రైతులకి, మధ్యస్థ రైతులకి, అక్వాకల్చర్లో అంటే ఇంటెన్సివ్ ఫార్మింగ్ చేసే రైతులకు కూడా తగ్గట్టు ఐఓటి టూల్స్ పరికరాలు ఉన్నాయి. ముఖ్యంగా మనం చెప్పుకున్నప్పుడు టెంపరేచర్, డిఓ, పిహెచ్, సన్నిటీ, ఈ ఐఓటి టూల్స్ కి సంబంధించి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే మనం క్లౌడ్ ప్లాట్ఫామ్ ఇవన్నీ కూడా అవసరం లేదు మనకు. చిన్న రైతులకి డైరెక్ట్ మీ మొబైల్ కి కనెక్ట్ చేసుకోవచ్చు ఇన్ఫర్మేషన్. సో ఈ టూల్స్ కి అవసరం మినిమం అంటే ఒక 1 లక్ష నుండి 2 లక్షల వరకు ఈ ఐఓటి టూల్స్ అంటే ఈ సెన్సార్ ని మనం చెరువులో ఇన్పుట్ చేసుకున్నప్పుడు ఆ రికార్డింగ్ అనేది మన ఫోన్కు డైరెక్ట్ వస్తుంది. దాని ద్వారా ఎంతో కొంత అంటే దీని రికార్డింగ్ ని స్టోర్ చేసుకోవడము, దాని తగ్గట్టు ప్రీవియస్ రికార్డింగ్ ని బట్టి ముందు ఎలా మార్చుకోవాలనేది చేయాల్సిన అవసరం లేదు చిన్న రైతులకి. అదే మధ్యస్థ రైతులకి మనం ఈ కంట్రోల్ యూనిట్ పెట్టుకోవచ్చు. అంటే డేటా స్టోరేజ్ చేసుకుని ఆ స్టోరేజ్ ని ఎక్సెల్ షీట్ ద్వారా లేదంటే ఇంకోటి గూగుల్ షీట్ ద్వారానో మీ మొబైల్లో కానీ వీడియో రూపంలోనో మీకు వస్తుంది. ఈ రికార్డింగ్ అనేది స్టోర్ అవుతుంటుంది, ఎప్పటికప్పుడు నిరంతరం ఇంటర్నెట్ కనెక్టివిటీ చేసుకుని ఉండాలి. సో ఒకవేళ ఏదన్నా పాత రికార్డింగ్ చూసి ఈ అక్వాకల్చర్ ఏంటంటే ఇప్పుడు చేసిన కల్చర్ కి నెక్స్ట్ చేసిన కల్చర్ కి మనం కంపేర్ చేసుకుందాం. ఈ డేటా స్టోర్ అయినప్పుడు లాస్ట్ ఇయర్ ఈ టైంలో మనకు సో అండ్ సో ఇష్యూ జరిగింది, ఇప్పుడు కూడా అలా జరుగుతుంది, లేదంటే ప్రీవియస్ లో ఆక్సిజన్ తగ్గిపోయింది, అంటే ప్రతిరోజు అర్ధరాత్రి మనకు డివో తగ్గుతుందని మనం ఏమైనా చూస్తుంటే ఈ రికార్డింగ్ లో తగ్గుతుందని, దీని తగ్గట్టు మనం పాత రికార్డింగ్ ని చూసుకొని మెరుగుపరచుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే మధ్యస్థ రైతులకి ఇలా చేసుకోవచ్చు. ఈ అడ్వాన్స్ ఆక్వాకల్చర్ సిస్టమ్ ఉంటారు అంటే ఇంటెన్సివ్ ఆక్వాకల్చర్, వాళ్ళు ఏంటంటే నార్మల్ గా నంబర్ ఆఫ్ ఎకర్స్ లో చెరువుల్లో చేస్తుంటారు. వాళ్ళకి ఏంటంటే అడ్వాన్స్ ఆక్వాకల్చర్ అంటే ఆర్ఏఎస్, బయోఫ్లాక్ ఈ సిస్టమ్స్ ఉన్నాయి. ఈ ఆర్ఏఎస్ బయోఫ్లాక్ సిస్టమ్ లో ఆటోమేటిక్ గా సెన్సార్ సిస్టమ్ అనేది ఇప్పుడు చేసుకోవాలి. చేసుకోవడం ద్వారా వాళ్ళు మనం అనుకున్నట్టు కంప్లీట్ సెన్సార్స్ నుంచి యాక్టివేటర్స్, అంటే వాళ్ళు ఓన్లీ ఈ సెన్సార్స్ ఇచ్చే డేటాని చూసి కాకుండా దాని ద్వారా రియాక్ట్ అవ్వగలుగుతారు. ఆటోమేటిక్ అంటే ఆటోమేటిక్ ఏరియేషన్ కానీ ఫీడర్స్ కానీ ఆన్ చేస్తారు. సో వీళ్ళకి మధ్యస్థ రైతులకి ఏంటంటే ఒక 2 లక్షల నుంచి 5-6 లక్షల వరకు ఇది ఖర్చు అవుతుంది. అటు పైన అంటే ఇంకా వాళ్ళు చేసుకునే కల్చర్ ఏరియాని బట్టి కూడా మారుతా ఉంటది.
0: అంటే ఏ స్థాయిలో తగినటువంటి పరికరాలు ఆ
1: స్థాయిలో ముఖ్యంగా మనకు డివో, టెంపరేచర్, పిహెచ్ ఈ లవణీయత ఇవి ఉంటే సరిపోతుంది.
0: తర్వాత మనం చేసుకునే ఆక్వాకల్చర్ ఏరియాని బట్టి మన స్థాయిని బట్టి మనం పెంచుకోవచ్చు. సో సాంకేతికత అందుబాటులో ఉందంటారు సార్. తర్వాత చివరి ప్రశ్న, మనకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవిష్యత్తులో ఈ ఐఓటీ ఆధారిత స్మార్ట్ ఆక్వాకల్చర్ మనం ఏదైతే ఇప్పటి వరకు మాట్లాడుకున్నామో దీనికి ఉన్నటువంటి స్కోప్ ఏమిటి, అలాగే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి ఇది ఏ విధంగా ఎంతవరకు దోహదం చేస్తుంది చెప్పండి.
1: అయితే మనం ముందుగా చెప్పుకున్నట్టు అగ్రికల్చర్ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఫిషరీస్, చేపల పెంపకం ఎక్కువ, దీని ద్వారా వచ్చే జీడిపి అనేది అగ్రికల్చర్
0: కాంట్రిబ్యూట్ చేస్తుంది.
1: సో ఇప్పుడు కంట్రిబ్యూషన్ అనేది బాగానే ఉంది, కానీ ఈ ఆక్వాకల్చర్ అనేది యుగం అనేది ఇంటర్నెట్ అనేది మారుతూ ఉంటుంది. మార్పు తగ్గట్టు మనం కూడా మార్చుకుంటూ వెళ్తుంటేనే జీడిపిలో కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఒక 5 GDP ఉంది, అదే 5 GDP మెయింటైన్ చేయలేము. కల్చర్ మారుతుంది, విధానాలు మారుతున్నాయి, సో పర్యావరణం కూడా మారుతుంది, దాని తగ్గట్టు రియాక్ట్ అవుతున్నాం. సో ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అవుతే అంత కల్చర్ అనేది మెరుగుపడుతుంది. ఈ ఐఓటి టూల్స్ అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా అంటే ఆటోమేటిక్ ఈ సెన్సార్ సిస్టమ్ని డెవలప్ చేస్తున్నారు, ప్లస్ వేరే కంపెనీలకి అంటే టెక్ కంపెనీలకి ఆహ్వానం ఇస్తున్నారు. రీసెంట్గా చూసుకుంటే మనం ఈ డ్రోన్ సిస్టమ్ని కూడా డెవలప్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఈ ఐఓటి టూల్స్ పరికరాలలో ఒక భాగంగా ఉంటాయి. సో రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ముందు అడుగు వేస్తుంది. ఇంకా ఏంటంటే ఈ ఐఓటి టూల్స్ పరికరాలను రైతులకి సమృద్ధిగా అందాలంటే వాటికి సబ్సిడీస్ ఇలాంటివి అందించడం వల్ల ముందుకెళ్లొచ్చు. సో నార్మల్గా చూసుకుంటే ఇప్పుడు పిఎంఎంఎస్వై కింద కానీ ఎన్ఎఫ్డి కింద కానీ ఈ సెన్సార్స్కి ప్రత్యేకంగా కేవలం సెన్సార్స్ కానీ లేదు కానీ మనకు అడ్వాన్స్ ఆక్వాకల్చర్ ఆర్ఏఎస్లో కానీ బయోఫ్లాగ్ కానీ మీరు అంటే వినూత్నమైన ఇన్నోవేటివ్ ఐడియాస్ కింద మీరు సో అండ్ సో ఏరియా ఉంది, ఐ హ్యావ్ టు డెవలప్ సెన్సార్ సిస్టమ్, కంప్లీట్ ఏఐ తోటి సెన్సార్ తోటి డెవలప్ చేసుకోవాలని మీరు ప్రాజెక్ట్ పంపిస్తే ఖచ్చితంగా ఎన్ఎఫ్డిబి కానీ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కూడా మనకు ఫండ్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
0: సో డాక్టర్ భీమేశ్వరరావు గారు ఏం చెప్తున్నారంటే, మనం సాంప్రదాయకంగా మనం రైస్ సోదరులు ఏదైతే రొయ్యలు చేపల సాగు చేస్తున్నారో ఇది మారాల్సిన అవసరం ఉంది, మారుతూ ఉంది కూడా. ఇప్పుడున్న ఈ ఇంటర్నెట్ యుగంలో రైస్ సోదరులు కూడా కొత్త సాంకేతికతను అందిపుచ్చుకొని ఈ ఐఓటి ఈ పరికరాలు ఏమైనాయో వీటి ద్వారా అడ్వాన్స్డ్ ఆక్వాకల్చర్, స్మార్ట్ ఆక్వాకల్చర్ ని సాగు చేస్తూ మంచి దిగుబడులు తీసుకోవచ్చు అంటున్నారు. అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా దోహదం చేస్తుంది, మంచి ఫలితాలు వస్తాయని చెప్తున్నారు. ధన్యవాదాలు.

జీడి మామిడిలో అధిక దిగుబడినిచ్చే రకాలు, లేత తోటల యాజమాన్యం. ఈ అంశం గురించి ప్రకాశం జిల్లా చిన్నల తరిపి ఉద్యాన కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె ఉమామహేశ్వరరావు గారితో పరిచయ కార్యక్రమం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. జానపద గీతం వింటారు.

0: రాదు.
1: జానపద గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు మొక్కజొన్నలో సస్యరక్షణ విశేషాలు వింటారు. ముందుగా కాండం తొలచు పురుగుల గురించి చూసుకున్నట్లయితే ఇవి రెండు రకాలు. ఒకటి మచ్చలు లేక చారల కాండం తొలచే పురుగు, రెండవది గులాబీ రంగు కాండం తొలచు పురుగు అని రెండు రకాలు ఉంటాయి. దీనిలో మచ్చలు లేదా చారల కాండం తొలచే పురుగు ఎక్కువగా ఖరీఫ్ పైరును ఆశిస్తుంది. గులాబీ రంగు కాండం తొలచు పురుగు ఎక్కువగా రబీ మొక్కజొన్నను ఆశిస్తుంది. ఇవి పైరు మొలకెత్తిన 10 నుండి 20 రోజులకు ఆశిస్తాయి. పిల్ల పురుగులు మొదట ఆకులపైన పత్రాహారతాన్ని గోకి తింటాయి. తరువాత ముడుచుకొని ఉన్న ఆకు ద్వారా కాండం లోపలికి చేరతాయి. ఈ ఆకులు విచ్చుకున్న తర్వాత గుండుసూది మాదిరి రంధ్రాలు లేదా పొడవాటి చిల్లులు వరుస క్రమంలో కనిపిస్తాయి. లార్వాలు ఎదిగే అంకురాన్ని తినడం వలన మొవ్వు చనిపోయి ఎండిపోయినట్టు కనిపిస్తుంది. దీనినే డెడ్ హార్ట్ అంటారు. కాండం లోపల గుండ్రని లేదా ఎస్ ఆకారంలో సొరంగాలను ఏర్పరుస్తుంది. ఇవి పూతను అలాగే కంకిని ఆశించడం వలన దిగుబడులు తగ్గిపోతాయి. దీని నివారణకు గాను పొలంలో కలుపు మొక్కలు అలాగే చెత్తా చెదారం లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. పురుగు ఆశించిన మొక్కలను పీకి నాశనం చేసుకోవాలి. పొలం చుట్టూ 3 నుండి 4 వరుసల్లో జొన్నను ఎర్రపంటగా వేసి 45 రోజుల తర్వాత తీసివేయాలి. అంతర పంటలుగా అపరాలను సాగు చేయటం వలన సహజ శత్రువుల సంఖ్య పెరుగుతుంది. ట్రైకోగ్రామా కిలోనిస్ పరాన్నజీవి గుడ్లని ఎకరాకు 2 నుండి 3 ట్రైకోకాట్స్ రూపంలో 2 విడతలుగా 12 నుండి 22 రోజుల పైరు దశలో ఉన్నప్పుడు విడుదల చేసుకోవాలి. ఇమామెక్టిన్ బెంజోయేట్ 5% SG ఎకరానికి 80 గ్రాములు లేదా క్లోరాంట్రనిప్రోల్ ఎకరాకు 60 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటికి కలిపి పైరు మొలకెత్తిన 10 నుండి 12 రోజులకు పిచికారి చేసుకోవాలి. దీని ఉధృతి ఎక్కువగా ఉంటే గనక కార్బోవ్యూరాన్ 3G గుళికలను ఎకరాకు 3 కిలోల చొప్పున పైరు మొలకెత్తిన 25 నుండి 30 రోజులకు ఆకుల సూడులలో వేసుకోవాలి. అలాగే కత్తెర పురుగు గురించి చూసుకున్నట్లయితే ఇది గొంగళి పురుగు ముఖంపై తిరగబడిన వై ఆకారంలో తెల్లని చారను కలిగి ఉంటుంది. గొంగళి పురుగు ఉదర భాగంలో ఆఖరి ఖండితంపై నల్లటి 4 చుక్కలు చతురస్రాకారంలో ఉంటుంది. దీని మొదటి దశ గొంగళి పురుగులు ఆకులపై పత్రహారతాన్ని గోకి తింటూ ఆకులపై రంధ్రాలను చేస్తుంది. ఇటువంటి రంధ్రాలు ఆకులపై నిలువుగా కనిపిస్తాయి. గొంగళి పురుగు పెరిగే కొద్దీ ఆకుల చివరల నుండి తింటూ ఆకులను కత్తిరించినట్లుగా కనిపిస్తూ ఆకులను పూర్తిగా తినేయటం గమనించవచ్చు. ఆకు సుడులను అలాగే కాండాన్ని కూడా తులసి రంధ్రాలను చేసి పంటను నష్టపరుస్తుంది. మొక్కజొన్న కంకి అలాగే లేత కండె భాగాన్ని కూడా తిని నష్టపరుస్తుంది. దీని సమగ్ర యాజమాన్య పద్ధతులు మనం చూసినట్లయితే లోతు దుక్కులు దున్నుకోవడం వలన పురుగు యొక్క కోశస్థ దశలు నాశనమవుతాయి. పంట చుట్టూ 4 వరుసలు నేపియర్ గడ్డిని ఎర్రపంటగా వేసుకోవాలి. ఎకరానికి 4 నుండి 5 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకోవాలి. గుడ్ల సముదాయాలను గుర్తించి ఏరువేసి నాశనం చేసుకోవాలి. కత్తెర పురుగు గుడ్లను

ఉంచే ట్రైకోగ్రామ బదనికలను ఎకరానికి 20,000 చొప్పున పొలంలో విడుదల చేయాలి. గుడ్లను గమనించిన వెంటనే ఎకరానికి 1 లీటరు వేపనూనెను లేదా 5% వేపగింజల కషాయాన్ని పిచికారీ చేసుకోవాలి. తొలిదశలో గొంగళ పురుగులను నివారించుకోవటానికి ఎకరాకు 500 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ లేదా 400 నుండి 500 గ్రాముల డయోడి కార్బ్ 75% డబ్ల్యూపీ మందులను పిచికారీ చేసుకోవాలి. గొంగళి పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటే కనుక యమామిక్టన్ బెంజోయేట్ 5 SC 80 గ్రాములు లేదా స్పైనోసాడ్ 45% SC 60 మిల్లీలీటర్ ఎకరానికి సుడలు లేదా మొవ్వు లోపలి ఆకులు పూర్తిగా తడిసేటట్లుగా పిచికారీ చేసుకోవాలి. అవసరాన్ని బట్టి 2 నుండి 3 సార్లు మందును పిచికారీ చేయాలి. ఎదిగిన గొంగళి పురుగుల నివారణకు 10 కిలోల తవుడు, దాంతోపాటు 2 కిలోల బెల్లం, అలాగే 2 లీటర్ల నీటిని కలిపి 24 గంటల పాటు పులియబెట్టి ఆ మిశ్రమాన్ని 100 గ్రాములు డయోడి కార్బ్ మందును జోడించి సాయంత్రం వేళల్లో సుడులు, పత్రగుచ్చం మొవ్వుల్లో వేయాలి. ఈ పురుగు యొక్క ఉనికిని రైతులు ఎప్పటికప్పుడు గమనిస్తూ సరైన యాజమాన్య పద్ధతులను సరైన సమయంలో పాటించి ఈ పురుగు యొక్క ఉధృతిని అలాగే పురుగు వలన కలిగే నష్టాన్ని నివారించుకోవచ్చు. తర్వాత రసం పీల్చే పురుగుల గురించి చూసుకున్నట్లయితే 30 రోజులు పైబడిన పైరును పేనుబంక అలాగే చిగురు నల్లి ఆశించవచ్చు. పొడి వాతావరణంలో వీటి ఉధృతి ఎక్కువగా ఉంటుంది. తల్లి అలాగే పిల్ల పురుగులు ఆకులు లేత కాండం నుండి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు పసుపు రంగుకు మారిపోతాయి. మొక్క గిడసబారిపోతుంది. ఇవి విసర్జించే తేనెలాంటి జిగురు పదార్థానికి చీమలు చేరడమే కాకుండా శిలీంధ్రాలు ఏర్పడి మసి తెగులు ఆశించడం వలన కిరణజన్య సంయోగక్రియకు అంతరాయం ఏర్పడి దిగుబడి తగ్గుతుంది. దీని నివారణకు గాను సహజంగా అక్షింతల పురుగులు, సిర్పిట్స్ వంటి పరాన భుక్కులు అలాగే పరాన జీవులు ఈ పురుగులను అదుపులో ఉంచుతాయి. రసం పీల్చు పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటే ఇమిడాక్లోప్రిడ్ 17.8% SEL ఎకరానికి 40 నుండి 50 మిల్లీలీటర్లు లేదా డైమిథోయేట్ 400 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఈ విధమైన సస్యరక్షణ చర్యలు చేపడితే కనుక మొక్కజొన్న పంట నుండి అధిక దిగుబడి లాభాలను పొందవచ్చు. మొక్కజొన్నలో సస్యరక్షణ గురించిన విశేషాలు విన్నారు. మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: స్థాయిల్లో క్షేత్రస్థాయిలో మౌలిక సదుపాయాలను కల్పించి గిరిజనుల స్థితిగతుల్లో మెరుగుదలను తీసుకురావడం కోసం ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం పిఎం జన్మన్ పిఎం జుగా అనే కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. మరి ఈ కార్యక్రమాలకు సంబంధించి పురోగతిని మనతో పంచుకునేందుకు ఆదిలాబాద్ సహాయ గిరిజన అభివృద్ధి అధికారి చౌహాన్ నిహారిక గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం నిహారిక గారు.
1: నమస్తే.
0: ముందుగా మనం పిఎం జన్మన్ గురించి మాట్లాడుకుందాం.

0: ఈ పిఎం జన్మన్ కార్యక్రమం ఎవరిని ఉద్దేశించి ప్రవేశపెట్టబడింది? దీనికి సంబంధించిన విధి విధానాలు ఎట్లా ఉంటాయి? దీని ఉద్దేశాలు ఏమి? వాటి గురించి చెప్పండి.
1: అయితే మన ప్రధానమంత్రి గారు నవంబర్ 15, 2023లోనే ఈ ప్రోగ్రాంని లాంచ్ చేశారు. చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పీవీటీజీస్ కోసం పర్టికులర్ గా ఈ ప్రోగ్రాం తీసుకొచ్చారు. అయితే వాళ్ళకి అసలు ఏమీ తెలియని వాళ్ళకి, గూడల్లో ఉండే వాళ్ళకి మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రభుత్వం ఇచ్చే పథకాలు వాళ్ళకి తెలియాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం తీసుకొచ్చారు సార్. అయితే ఏంటంటే ప్రతి ఇంటికి త్రాగునీరు, పక్కా ఇల్లు, విద్య, వైద్యం, నెట్వర్క్, చాలా ఏంటంటే మనకు ఎక్కడ చూసినా నెట్వర్క్ ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు మనం రూరల్ ఏరియాస్ లో వెళ్తా ఉంటే నెట్వర్క్ ఇబ్బంది చాలా ఉంటది. అలా ఏంటంటే ఆ నెట్వర్క్ ఇబ్బంది కూడా లేకుండా ప్రతి ఒక్కరికి మంచి సౌకర్యాలు అందించాలి అనే ఉద్దేశంతో చాలా పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ ని శ్రీకారం చుట్టారు. గ్రామీణ స్థాయిలో ప్రతి ఒక్క అర్హుడికి ఈ స్కీమ్ బెనిఫిట్ అందించాలి అనే ఉద్దేశంతో ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ మరియు మన రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, పట్టణ స్థాయిలో, గ్రామీణ స్థాయిలో అందరికీ అందించేలా ఈ ప్రోగ్రామ్ ని తీసుకొచ్చారు.
0: అంటే ముఖ్యంగా ఆదిమ గిరిజన తెగలకు సంబంధించి ప్రవేశపెట్టి వాళ్ళకి ఈ పథకం ఫలాల్ని అందించాలనే ఉద్దేశంతో గిరిజన మంత్రిత్వ శాఖ ఈ మిగతా శాఖల సమన్వయంతో అమలు చేస్తున్నది. మరి ఇప్పుడు మన దగ్గర ఎట్లా కొనసాగుతున్నది ఈ కార్యక్రమం, ఈ పథకం?
1: అయితే ఇప్పుడు మనం 26లో ఉన్నాం, కానీ 23లోనే చాలా పెద్ద ఎత్తున పర్టికులర్ గా ఏంటంటే మా ట్రైబల్ డిపార్ట్మెంట్ ఏంటంటే అప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి మా ఎస్సీఆర్పి సహకారంతో కానివ్వండి, ఫస్ట్ ఒక సర్వే జరిగింది, అసలు ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి గ్రౌండ్ లెవెల్లో, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఏం కావాలి అనేది. ఆధార్ లేని వాళ్ళకి ఆధార్ కార్డ్స్ అప్డేషన్ గురించి కానివ్వండి, మళ్ళీ ఏంటంటే క్యాస్ట్ లేని వాళ్ళకి కేసీసీ మన కిసాన్ క్రెడిట్ కార్డ్స్, ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ కానివ్వండి, జన్ధన్ అకౌంట్ కానివ్వండి, ఇట్లా ఏది ఉన్నా కానీ 100% వాళ్ళందరికీ లబ్ధి చేకూరాలని సాచురేషన్ క్యాంప్స్ అప్పుడే నిర్వహించారు. అప్పటి నుండి ఈ ప్రోగ్రామ్ అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క విధంగా కొంచెం మార్పులు చేర్పులు చేసుకుంటూ ఇప్పటికీ మనం కొనసాగిస్తున్నాం వాటిని.
0: అయితే ఇప్పటి వరకు ఏదైతే లక్ష్యం ఉండేనో అది నెరవేరిందా, ఇంకా లక్ష్యాన్ని చేర్చుకోవాల్సి ఉందా?
1: చాలా వరకు అయితే అందరికి మనం ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ అందించాం, జన్ధన్ అకౌంట్స్ కూడా చాలా మందికి ఓపెన్ అయ్యాయి. ఆధార్ విషయానికి వచ్చినా కానీ చాలా బెటర్మెంట్ ఉంది. క్యాస్ట్ కూడా ఎక్కడ లేని వాళ్ళు లేరు అన్నట్టు లేదు, ఎక్కడో 1% అలా ఉండొచ్చు, కానీ ఆల్మోస్ట్ దీని వల్ల చాలా మందికి బెనిఫిట్ అయింది.
0: అయితే ఇప్పుడు ఇంకా దీంట్లో మిగిలిపోయిన వారు ఎవరైనా ఉన్నారా, ఇంకా వాళ్ళని గుర్తించి ఇంకా వారికి లబ్ధి చేకూర్చాల్సి ఉందా?
1: అయితే పిఎం జన్మన్ అనేది ఓన్లీ ఆదిమ గిరిజనులకే అని అప్పుడు ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ధర్తీ ఆభ దియే జుగా అన్నట్టు ఇంకో ప్రోగ్రామ్ ని, దాని అంటే ఎక్స్టెన్షన్ అన్నట్టు కొనసాగింపుగా ఏంటంటే అది పీవీటీజీస్ కే కాకుండా అందరూ గిరిజనులకి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి అనే ఉద్దేశంతో దియే జుగా అనేది ఒకటి ఇంకో ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు.
0: అంటే ఆదిమ గిరిజనుల కోసం పిఎం జన్మన్ ని తీసుకొచ్చి మళ్ళా దాని కొనసాగింపుగా మిగతా గిరిజనుల్లో కూడా మౌలిక సదుపాయాల కల్పన కోసం పిఎం జుగా, ధర్తీ ఆభ ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు కదా, మరి ఇవి కూడా 2023 నుంచి అమలు అవుతున్నాయి, తర్వాత ప్రారంభమైనాయి?
1: ఇది ఏంటంటే 2 అక్టోబర్ 2024లో స్టార్ట్ అయింది. ఇది కూడా మన ప్రధానమంత్రి గారే మొదలు పెట్టారు. అయితే ఇందులో ఏంటంటే 17 లైన్ డిపార్ట్మెంట్స్ తో అందరినీ ఏకీకృతం చేసి ఒక దగ్గర తీసుకొచ్చి, అంటే డిపార్ట్మెంట్ వైజ్ గా మీ డిపార్ట్మెంట్ లో ఏముంది, ఈ డిపార్ట్మెంట్ లో ఇప్పుడు హెల్త్ వాళ్ళు కానివ్వండి, ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళు కానివ్వండి, గ్రామీణాభివృద్ధి శాఖ వాళ్ళు కానివ్వండి, ఇట్లా వివిధ డిపార్ట్మెంట్స్ 17 డిపార్ట్మెంట్స్ కలిపి వాళ్ళని ఒక దగ్గర ఏకీకృతం చేసి ఈ ప్రోగ్రామ్ ని ఇంకా బాగా ఇంప్లిమెంట్ చేయాలి అనే ఉద్దేశంతో మాకేంటంటే ఆది కర్మయోగి అని ప్రోగ్రామ్ కూడా తీసుకొచ్చారు. అంటే ట్రైనింగ్ డిస్టిక్ లెవెల్ డిఎంటీస్ వేరు, మళ్ళీ బ్లాక్ లెవెల్ మాస్టర్ ట్రైనర్స్ వేరు, విఎంటీస్
0: విలేజ్ లెవెల్ గ్రామ స్థాయిలో.
1: అవునండి. అయితే ఏంటంటే డిస్టిక్ లెవెల్లో హైదరాబాద్ లో ట్రైనింగ్ చేసుకుని బ్లాక్ మాస్టర్ ట్రైనర్స్ వీళ్ళు ఏంటంటే ఉట్నూర్ ఐటీడీఏలో ఇచ్చారు ట్రైనింగ్ మనకు. మళ్ళీ డిస్టిక్

0: నోడల్ ఆఫీసర్గా డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్గా మన కలెక్టర్ సార్ ఎన్నుకున్నారు డిఎంటీస్. మళ్ళీ ఏంటంటే ఎంపీడీఓ బ్లాక్ మాస్టర్ కమిటీకి నోడల్ ఆఫీసర్. పంచాయత్ సెక్రటరీ ఏంటంటే మనకు విలేజ్ లెవెల్ మాస్టర్ ట్రైనర్ అన్నట్టు. అంటే వీళ్ళందరూ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు, ముఖ్యంగా ఏంటంటే ICDS, హెల్త్, ఎడ్యుకేషన్, DRDO, RWS, ట్రైబల్ వెల్ఫేర్, పంచాయత్ ఆఫీస్, అంటే ఈ 7 డిపార్ట్మెంట్స్ నుండి ఒక్కొక్కరిని ఎన్నుకొని ఈ 7 డిపార్ట్మెంట్స్ నుండి ఒక్కొక్కరు ఏంటంటే ఈ మాస్టర్ ట్రైనర్స్ గా ఉంటారు. అంటే వాళ్ళకి ఎక్కువ తెలిసి ఉంటది. అంటే విలేజ్ లో ANMs కానివ్వండి, ఆశ కానివ్వండి,
1: వాళ్ళకు క్షేత్ర స్థాయిలో ప్రజలతో సంబంధాలు కలిగి ఉంటారు, వాళ్ళ అవసరాలు ఏమున్నాయి వీళ్ళకి తెలిసి ఉంటది, కాబట్టి వీళ్ళకు ముందు ట్రైనింగ్ ఇచ్చారు. ఈ ట్రైనింగ్ లో వాళ్ళకి ఏం చెప్తారు, అంటే ఏ రకంగా వాళ్ళు ముందుకెళ్తారు ఇందులో?
0: ఫస్ట్ ఏంటంటే మనం ఒక గ్రామ సభ పెట్టుకుంటాము. ఆ గ్రామ సభలో ఏంటంటే అందరూ ప్రజలు వస్తారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అనేది మనకు చెప్తారు. దాని వల్ల ఏంటంటే అసెస్మెంట్, అంటే ఈ విలేజ్ లో, ఈ బ్లాక్ లో, ఈ హ్యాబిటేషన్ లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది మనకు తెలియడం వల్ల ఏంటంటే మనం మన పై అధికారులకు తెలియజేస్తాము. దానివల్ల ఏంటంటే వాళ్ళ మౌలిక సదుపాయాల కల్పన అనేది ఈజీగా అవడంతో పాటు వాళ్ళకి 100% చేకూరేలా ఇది ఒక ప్రోగ్రామ్ అన్నట్టు.
1: అంటే ముందు వాళ్ళ అవసరాలని గుర్తించి తదనుగుణంగా సౌకర్యాలని కల్పించడం దీని ఉద్దేశం. ఇంకా ఎట్లా కొనసాగుతున్నాయి ఇప్పుడు ఈ ధర్తీ ఆభాలో, ఈ పిఎం జుగాలో ఇంకా ఏమైనా ప్రత్యేకమైన కార్యక్రమాలు తీసుకున్నారా?
0: అయితే మనకు మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ నుండి ఈ మధ్య ఏంటంటే May 18th నుండి 25th వరకు మళ్ళీ సాచురేషన్ క్యాంప్స్ పెట్టి ఏంటంటే ఇంకా ఏదన్నా ఇబ్బందులు ఉన్నాయా వాళ్ళని ముందు ఇంకా సమస్యలు తెలుసుకొని దాన్ని సాల్వ్ చేసే విధంగా May 18th నుండి 25th వరకు క్యాంప్స్ పెట్టుకోవడం
1: జరిగింది.
0: దానికి ఏంటంటే జన్ భాగీదారి, సబ్సే దూర్ సబ్సే పెహలే అనే నినాదంతో ఇది స్టార్ట్ అయింది. అంటే కింది స్థాయిలో, విలేజ్ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందించే ఫలాలు పథకాలు కానివ్వండి, వాళ్ళకి అందించేలా మౌలిక సదుపాయాలు కల్పించడం అనేది ముఖ్య ఉద్దేశం. సబ్సే దూర్ సబ్సే పెహలే అనే దాని మీనింగే అది. చాలా దూరంగా ఉన్న వాళ్ళకి చాలా తొందరగా ఈ పథకాలు అందించాలి.
1: అయితే ఇప్పుడు ఈ పిఎం జన్మన్, పిఎం జుగా, ధర్తీ ఆభా వీటికి కొనసాగింపుగానే ఆది కర్మయోగి కూడా తీసుకొచ్చింది కదా, మరి ఈ ఆది కర్మయోగి ఈ కార్యక్రమం దీని ఉద్దేశం ఏమి, ఇందులో ఎలాంటి అంశాలు ఉన్నాయి?
0: అయితే మనకు ఇదేంటంటే 5 ఇయర్స్ ప్రోగ్రామ్ లాగా ఉండే, అంటే ఒకటేసారి మనం చేయలేము కాబట్టి మెల్లి మెల్లిగా స్టెప్ బై స్టెప్ అలా చేయాలి అనేది ముఖ్య ఉద్దేశం. అందుకే ఇట్లా ముందు PVTGs కి, ఆ తర్వాత అందరు గిరిజనులకి మళ్ళీ ఇలా స్టెప్ బై స్టెప్ ఇలా తీసుకురావడం జరిగింది.
1: అయితే ఇందులో ఎలాంటి అంశాలు ఉంటాయి, ఆది కర్మయోగిలో ఎలాంటి పనులు చేస్తారు? ఇప్పుడు ఈ పిఎం జన్మన్ జుగా పథకాల ద్వారా మౌలిక సదుపాయాల కల్పన అనేది ఉంది కదా, మరి ఈ ఆది కర్మయోగి కూడా వాటికి సంబంధించిందేనా, ఇందులో ఇంకేమైనా వేరే కార్యక్రమాలు ఉన్నాయి?
0: అది కూడా మెయిన్ మన మోటో ఏంటంటే విద్య వైద్యం. ఈ మధ్య మనం ఏంటంటే సికిల్ సెల్ అనీమియా అనేది చూస్తున్నాం, చాలా వింటున్నాం, ఇది ఒక జెనెటికల్ డిసీజ్. అయితే ఏంటంటే ఈ సికిల్ సెల్ అనీమియాని నిర్మూలించడం ముఖ్య ఉద్దేశం హెల్త్ పరంగా చూసుకుంటే, అంటే శాంపుల్స్ తీసుకోవడం, గుర్తించడం వాళ్ళని, వాళ్ళకి ఫర్దర్ గా ట్రీట్మెంట్ కోసం మనం మంచి హాస్పిటల్స్ కి ప్రిఫర్ చేయడం. వాళ్ళు పెద్ద పెద్ద హాస్పిటల్ కి వెళ్ళలేరు, మళ్ళీ ఏం చేయాలి ఏం చేయకూడదు ఇట్లాంటి నిర్మూలించడం కోసం ఏంటంటే ఈ ప్రోగ్రామ్ మనకు పర్టికులర్ గా ఈ ప్రోగ్రామ్ లో ఎక్కువ ఫోకస్ చేశారు. మళ్ళీ అటవీ హక్కు పత్రాలు ఇట్లా ఫారెస్ట్ ల్యాండ్ కి సంబంధించి కానివ్వండి, ఇలాంటివి ఏం లేకుండా ఎడ్యుకేషన్ కి సంబంధించి డ్రాప్ అవుట్స్ లేకుండా కానివ్వండి, మళ్ళీ ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ ఎక్కడ అయితే ఇంకా కొంచెం మిగిలి ఉండిపోయి ఉంటే గనక ఇవన్నీ మళ్ళీ మనం ఏంటంటే పికప్ చేసుకోవచ్చు అన్నట్టు, ఇక్కడ గ్యాప్ వచ్చి ఉన్నా కానీ మళ్ళీ వాళ్ళకి అందేలాగా పథకాలు మనం చూసుకోవడం.
1: అయితే ఇప్పుడు ఈ పథకాల అమలు తర్వాత ఏ రకమైన మార్పు గమనించారు, ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో ఈ గిరిజన ప్రాంతాల్లో?
0: క్షేత్ర స్థాయిలో ఏంటంటే మనకు చాలా మంచి ఫలితం అయితే వచ్చింది ఈ ప్రోగ్రామ్స్ ద్వారా. ఇంకా కొంచెం ఏంటంటే చిన్న చిన్న ఇబ్బందుల వల్ల, ఏంటంటే ఇప్పుడు ఆధార్ కావాలి అనుకోండి, మనకు బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. అంటే గిరిజనులకు ఏంటంటే బర్త్ సర్టిఫికేట్ తీసుకోవడం కూడా తెలియదు, చాలా మార్పు.

0: మూల గ్రామాల్లో ఉన్న వాళ్ళకి అది తెలియకపోవడం వల్ల ఆధార్ తీసుకోలేకపోవడం, అలా వాళ్ళు ఏంటంటే మన అంగన్వాడి కేంద్రాల్లో కానివ్వండి అక్కడ అది ఇది అయిపోయినా కానీ స్కూల్కి వెళ్తే కంపల్సరీ మనకు ఆధార్ అనేది మ్యాండేటరీ, అక్కడ కొంచెం ఇబ్బంది పడడం అలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇంకా కొంచెం ఏంటంటే మెరుగుపడేలా మేమందరం కృషి చేస్తున్నాం, అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళం కలిసి వాళ్ళ సమస్యల్ని అన్నింటినీ కూర్చొని నివారించడానికే ట్రై చేస్తున్నాం అన్నమాట.
1: అయితే ఇప్పుడు ఈ గిరిజన ప్రాంతాల్లో ఈ పథకాల ద్వారా ఏదైతే మౌలిక సదుపాయాల కల్పన కోసం వివిధ శాఖల సమన్వయంతో ఏదైతే కృషి చేస్తున్నారో, అట్లా చేస్తున్న క్రమంలో క్షేత్రస్థాయిలో ఏమైనా సవాళ్లు లేదా సమస్యలు ఎదురైనా?
0: సవాళ్లు అని అంటే ఇదే కొంచెం తెలియనితనం వల్ల కొన్ని మన దగ్గర ఉండకపోవడం డాక్యుమెంట్స్ అలా అలాంటి వాటి వల్ల ఏంటంటే వాళ్ళకి వెళ్ళిన ప్రతిసారి మేము ఇలా ఇది అప్లై చేసుకోండి, ఇది మీకు వచ్చింది, ఇట్లా చేసుకుంటే దీని వల్ల ఈ బెనిఫిట్ వస్తుంది అని మేము వాళ్ళకి చెప్పడం అయినా కానీ వాళ్ళు కొంచెం తెలియనితనం వల్ల దాన్ని పట్టించుకోకపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. అయినా కానీ మేము సర్పంచ్ వాళ్ళకి, గ్రామ పటేళ్లకి వాళ్ళ సహకారంతో కానివ్వండి, అందరినీ పంచాయత్ సెక్రటరీ మెయిన్ గా మనకు వాళ్ళు ఇంపార్టెంట్ విలేజ్ లో కాబట్టి వాళ్ళ సహకారంతో కానివ్వండి ప్రతిదీ వాళ్ళకు అందేలాగా చేయడానికి చూస్తున్నాం.
1: ఇప్పుడు ఇవన్నీ విషయాలు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెబుతున్నప్పుడు ఎట్లా స్పందించారు గ్రామ స్థాయిలో కింది స్థాయిలో గిరిజనులు?
0: వాళ్ళ స్పందన బాగుంది, కాకపోతే ఏంటంటే ఇదే చెప్పాం కదా తెలియనితనం అంతే, ఏముందిలే మనకు అంత అవసరం ఉందా ఇది
1: అన్నట్టు
0: ప్రాధాన్యత
1: తెలియకపోవడం. చాలా సంతోషం నిహారిక గారు. ముఖ్యంగా పిఎం జన్మన్ పిఎం జుగ పథకాలతో పాటు ఆది కర్మయోగికి సంబంధించి ఏదైతే గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన అమలు తీరు, ప్రజల వద్దకు వీటిని ఏ రకంగా చేరవేసిండ్రు, అందులో అధికారుల కృషి, వీటన్నింటిని గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు. ప్రభుత్వం ఏ ఉద్దేశంతోనైతే ఈ పథకాలని ప్రారంభించిందో ఆ లక్ష్యాలు నెరవేరాలని, ప్రతి చివరి లబ్ధిదారు వరకు ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరి వారు వారి జీవితాల్లో మెరుగుదలని చూడాలని ఆకాంక్షిస్తూ ఈ వివరాలు మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: థ్యాంక్ యూ సార్.
2: ఆకాశవాణి ఇంతవరకు వికసిత్ భారత్ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి. శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం తెలుగు సాహిత్య కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో పరివర్తన కథానికి వింటారు. సమర్పణ శ్రీమతి షేక్ సైదా.
3: సెల్ఫోను మ్రోగుతున్నా పట్టించుకుని తన భర్త కళ్యాణ్తో తన భార్య కీర్తన అంటుంది, ఏమండో ఏ శ్రీవారు, సెల్ఫోను మ్రోగుతుంది, కాస్తంత పట్టించుకోండి. అట్లాగే అంటూ కళ్యాణ్ సెల్ఫోన్ అందుకొని, హలో తమ్ముడు, నువ్వా, ఏమిటి విశేషాలు? ఆహా, ఎంత మంచి వార్త చెప్పావురా, తల్లి పిల్లలు క్షేమమే కదా. నేను మీ వదిన

చెప్పిన ప్రజావైద్యశాలకు వస్తాము. ఉంటాను. కీర్తన లోపలించి వస్తూ, ఎవరితో ఇద్దరం వస్తామని చెప్తున్నారు అన్నది. నా తమ్ముడు జయంతు, వాడికి ఇద్దరు కమల పిల్లలు పుట్టారు, ఇద్దరు ఆడపిల్లలేట. వారితో మేమిద్దరం వస్తామని చెప్తున్నాను, ఓసారి వెళ్ళి చూసొద్దాం అన్నాడు కళ్యాణం. ఎంత అదృష్టమండి, సంతానం సౌభాగ్యం అన్నారు పెద్దలు. నాకు చాలా ఆనందంగా ఉన్నదండి అన్నది కీర్తన. కీర్తన, మనకు సంతానయోగం లేదని డాక్టర్లు చెప్పారు కదా, నీకేమాత్రం బాధగా లేదా? ఎందుకుండదండి, అయినా మనం చేయగలిగిందేముంది? డబ్బును లెక్క చేయకుండా పిల్లల కోసం అనేక పుణ్యక్షేత్రాలు తిరిగాము, వేలకు వేలు ధారపోసి డాక్టర్లకు చూపించుకున్నాము, అయినా ఫలితం శూన్యం. అంతా దేవుని కృప అంటూ, ఏమండోయ్, వారికి ఇద్దరు కమల పిల్లలు పుట్టారు కదా, ఒక పాపను వారు అడిగి వారిస్తే దత్తత తీసుకుని మనం పెంచుకుందాం, ఏమంటారు అన్నది కీర్తన. ఏమిటి, వారిస్తే అంటున్నావు? నేనడిగితే వాడు ఎందుకు కాదంటాడు? నా తమ్ముడు గొప్ప కళాకారుడు, అయినా పేరు జాస్తి ఆస్తి నాస్తి. వాడికి బాగా ఆర్థిక ఇబ్బందులున్నాయి. మన దగ్గర వాడు ఎన్నిసార్లు డబ్బులు అడిగి తీసుకుని వెళ్ళలేదు అన్నాడు కళ్యాణ్. నిజమేనండి, మీ మేనమామ వలన మనం కోర్టుకు వెళ్ళాం. ఆ కోర్టు ఖర్చులకు, ప్లీడర్ గారి ఖర్చులకు, మన తీర్థయాత్రలకు డబ్బులు ఖర్చు చేసి మనం అప్పుల పాలయ్యాము. మీ స్నేహితుడు జోగినాథం గారికి 2 లక్షల రూపాయలు ఇవ్వాలి. ఒక పక్క మరిది గారికి పిల్లలు పుట్టారని ఆనందపడాలో, మరో పక్క చేసిన అప్పులు తీరలేదని ఆవేదన చెందాలో, నాకేం అర్థం కావటం లేదండి అన్నది కీర్తన. నిజమేనే, అందుకే అన్నారు కష్టసుఖాలు కావడికుండలని. ఏది ఏమైనా నా మేనమామ చేసిన దుర్మార్గాన్ని నేను సహించలేకపోతున్నాను. నమ్మకంగా మా పొలం కౌలు చేసుకుంటూ నా తల్లిదండ్రులు చనిపోగానే వారి సంతకాలు ఫోర్జరీ చేసి మా పొలం తనకు అమ్మినట్లుగా చలామణి చేయించుకుంటున్నాడు. ఆ పాప పనులు చేయబట్టే పక్షవాతం వచ్చి మచ్చానబడ్డాడు. మన ప్లీడర్ గారు మాత్రం మనమే గెలుస్తామని ఖచ్చితంగా చెప్పారు. అయినా ఈరోజే జడ్జి గారు తీర్పు ఇచ్చే రోజు, న్యాయం గెలుస్తుందనే నా నమ్మకం. గెలిస్తే ఆ పొలం అమ్మి వచ్చిన డబ్బుతో మా అన్నదమ్ములిద్దరము అప్పులు తీర్చుకుని మిగిలిన సొమ్ము ఇతరం సమానంగా పంచుకుంటే బాగుంటుంది, ఏమంటావు? అదుగో ఎవరో వస్తున్నట్లున్నారు. ఎవరు? ఓ, నీలకంఠ శాస్త్రి గారా? ఊరగారు పెద్దలు. ఏమిటో చెప్పండి అన్నాడు కళ్యాణ్. అయ్యా కళ్యాణ్ గారు, విషయానికి వస్తాను. నా పెద్ద కుమారుడు పౌరోహిత్యం చేస్తూ బతికేస్తున్నాడు, కానీ నా చిన్న కుమారుడు చిదంబర శాస్త్రి, నేను పౌరోహిత్యం చెయ్యను, నాకది అవమానం. నేను డిగ్రీ చదువుకున్నాను, నాకు ఉద్యోగం కావాలి, ఎవరితోనైనా సిఫార్సు చేయించి నాకు ఉద్యోగిప్పించండి అంటున్నాడు. మీరు నాకు శ్రేయోభిలాషులు, అందుకోసం మీ వద్దకు వచ్చాను అన్నారు శాస్త్రి గారు. నాకు అంత శక్తి ఉన్నదా అన్నాడు కళ్యాణ్ గారు. అయ్యా, మీ శక్తి ఏమిటో నాకు బాగా తెలుసు. జడ్పీ చైర్మన్ గారు మీకు బాగా సన్నిహితులు, తమరు దయతో మాట సాయం చేస్తే మా వాడికి ఉద్యోగం వస్తుంది. నా మాట కాదనకండి అన్నారు శాస్త్రి గారు. సరే, మీ వాడిని ఒకసారి వచ్చి నన్ను కలవమనండి, ప్రయత్నిస్తాను అన్నాడు. అయ్యా, తమరు ప్రయత్నిస్తాను అంటే మా వాడికి ఉద్యోగం వచ్చినట్లే, వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు శాస్త్రి గారు. ఇంతలో సెల్ ఫోన్ మ్రోగుతుంది. హలో, ఎవరు? ప్లీడర్ గారా? చెప్పండి. ఏమిటి, కోర్టులో మా యాజ్యంలో మేము గెలిచామా? ఎంత సంతోషకరమైన వార్త చెప్పారు ప్లీడర్ గారు. నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను అన్నాడు ఆనందంగా కళ్యాణ్ గారు. కొన్ని రోజుల తర్వాత కళ్యాణ్ అన్నయ్య గారింటికి వచ్చాడు తమ్ముడు జయంత్. అన్నయ్య, అన్నయ్య, మనం కోర్టులో గెలిచిన తర్వాత మన పొలాన్ని బేరం పెట్టేవాడగా అన్నాడు. అవును తమ్ముడు అన్నాడు కళ్యాణ్. ఏమయ్యా జయంతు, నీ భార్య జానకి పిల్లలు బాగున్నారా అన్నది కీర్తన. నా భార్యకు ఎప్పుడూ అనారోగ్యమే వదినా, ఇంట్లో ఈగల మోత, బయట పల్లకి మోత, అది నా పరిస్థితి. మా కళాకారుల జీవితాలు అంతే లేవుదినా. అన్నయ్య, నాదొక మనవి. ఏమిటో చెప్పు అన్నాడు కళ్యాణ్. అమ్మా నాన్నలు నిన్ను బాగా చదివించారు, నీకు ఉద్యోగమన్నది కనుక ఆ పొలం అమ్మగా వచ్చిన సొమ్ము మొత్తం నాకిస్తే నా అప్పులని తీర్చుకొని నా భార్యకు మంచి వైద్యం చేయిస్తాను అన్నాడు జయంతు. అదేమిట్రా, నువ్వు మాట్లాడేది పద్ధతేనా అన్నాడు కళ్యాణ్. వెంటనే కీర్తన అందుకొని, ఏమిటయ్యా నువ్వు మాట్లాడేది? ఇప్పటి వరకు కోర్టు ఖర్చులకు, ప్లీడర్ గారి ఖర్చులకు, మేము చేసిన అప్పులకు వడ్డీలు కడుతూ నానా ఇబ్బందులు పడుతూ ఉంటే పొలం అమ్మిన డబ్బు మొత్తం నీకు ఇవ్వాలనా? నా ఇల్లు గడవటం లేదు మొర్రో అంటూ ఇన్నిసార్లు ఉదారంగా మా దగ్గర డబ్బులు తీసుకుని వెళ్ళలేదు? అలా అడగటానికి నీకు నోరెట్లా వచ్చిందయ్యా? డబ్బనగానే ఒక్కొక్కళ్ళకి మాయరోగం పుట్టుకొస్తుంది.

ఇది ఏమైనా నువ్వు చెప్పేదానికి నేను ఒప్పుకోను అంతే అన్నది కీర్తన. ఏమిటి నువ్వు ఒప్పుకునేది? అయినా నా సంతకం లేకుండా ఆ పొలాన్ని ఎలా అమ్ముతారో ఎవడు కొంటాడో నేను చూస్తాను అన్నాడు జయంతు. ఓహో, అలా అడ్డం తిరిగి మాట్లాడుతున్నావా? ఇది ఊరేగా, ఒల్లకాడుగా.

0: వాడు ఆ విధంగా మాట్లాడుతుంటే నాకు నోట మాట రావటం లేదు కీర్తన. మనిషికి ఆశ ఉండటం సహజం, కానీ అత్యాశ ఉండకూడదండి అన్నది కీర్తన. ఇంతలో జయంత్ సెల్ఫోన్ మోగుతుంది. హలో, నేనే జయంత్ని. ఏమిటి, నా భార్య ప్రజావిదేశాల్లో ఉన్నదా? నా జానకికి బాగా సీరియస్గా ఉన్నదా? నేను వెంటనే మీ దగ్గరకు వస్తున్నాను అని చెప్పి, అన్నయ్య నా జానకికి బాగా సీరియస్గా ఉన్నదట, నేను వెళ్ళి వస్తాను అన్నాడు. సరే వెంటనే వెళ్ళిరా అన్నాడు కళ్యాణ్. అబ్బో, నా తమ్ముడు గొప్ప కళాకారుడని తెగ మురిసిపోయేవారు మీరు. తేజీ మీదనే కాదు, ఇక్కడ కూడా గొప్పగా నటిస్తున్నాడండి మీ తమ్ముడు అన్నది కీర్తన. వాడు అన్నీ తెలిసినవాడే, కానీ ఈరోజు ఏ దయ్యం ఆవరించిందో వాడికి అన్నాడు కళ్యాణ్. అన్నీ తెలిసినవాడు అమ్మవాస్య నాడు చస్తే ఏమీ తెలియనివాడు ఏకాదశి నాడు చచ్చాట అన్నది కీర్తన. కాసేపు నీ సామెతలు శాపనార్థాలు ఆపు, వాడెంత అడ్డం తిరిగినా చివరకు న్యాయం గెలుస్తుందని నా నమ్మకం. ఇంతలో నీలకంఠ శాస్త్రి గారు వచ్చి, అయ్యా కళ్యాణ్ గారు, నా కుమారునికి ఉద్యోగం ఇప్పించారు, చాలా సంతోషం. త్వరలో వాడికి పరిమిట అయ్యేటట్లు కూడా మీరే పూనుకోవాలి మరి. అదేమిటి, ఏదో పరధ్యానంలో ఉన్నట్టున్నారు అన్నాడు. శాస్త్రి గారు, నా తమ్ముడు జయంత్ ఆస్తి పంపకాల్లో అడ్డం తిరిగి మాట్లాడుతున్నాడు, విధి వ్రత ఎలా ఉంటే అలా జరుగుతుంది అన్నాడు కళ్యాణ్. కళ్యాణ్ గారు, మీ హృదయం చాలా గొప్పది కనుక మీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది అని అంటుండగానే జయంత్ వచ్చి కళ్యాణ్ గారి కాళ్ళ మీద పడతాడు. ఎందుకురా నా కాళ్ళ మీద పడతావు, అసలేం జరిగిందో చెప్పు. అన్నయ్య, ఆది దంపతుల వంటి మిమ్మల్ని డబ్బు మీద వ్యామోహంతో బాధించాను. ఏం చెప్పమంటావన్నయ్యా, నేను వెళ్ళగానే నన్ను చూసి నా జానకి వలవలా ఏడ్చింది. మాటలు తడబడుతూ మీరు బావగారి దగ్గరికి వెళ్తానని చెప్పారు, వెళ్ళారా, అక్కడ ఏం జరిగిందో చెప్పండి అన్నది. నేను ఇక్కడ జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పాను అన్నయ్య. అది విన్న నా జానకి ఏమన్నదో తెలుసా అన్నయ్య? వదినా, నువ్వు కూడా వినాలి. ఎన్నిసార్లు బావగారు మనకు అండదండగా నిలిచి ఆర్థికంగా సాయం చేశారు, మీరు ఆ విధంగా మాట్లాడటానికి మీకు నోరెట్లా వచ్చిందండి. బావగారు అక్కయ్య గారు ఎట్లా చెప్తే ఎట్లా వినండి. మన పిల్లలిద్దరినీ బావగారికి అప్పచెప్పండి. మన పిల్లలు జాగ్రత్త అంటూ తేలకళ్ళేసి చచ్చిపోయిందన్నయ్యా. నా జానకి అవయవాలను బాధితులైన వారికి అమర్చమని చెప్పి శవాన్ని కూడా వారికి అప్పచెప్పి వచ్చానన్నయ్యా అంటూ విలపించాడు. జానకి కన్నుమూసిందా, అవయవదానాన్నిచ్చి చాలా గొప్ప పని చేశావురా అన్నాడు కళ్యాణ్. మరి పసిపిల్లల్ని ఏం చేశావయ్యా అని అడిగింది కీర్తన. పక్క వారింట్లో వదిలి వచ్చానన్నాడు జయంత్. ఏం, మేమింకా బతికే ఉన్నాముగా, పిల్లలిద్దరినీ వెంటనే ఇక్కడ తీసుకొని రా అన్నది కీర్తన. అట్లాగే వదినా అంటూ బాధగా వెళ్ళిపోయాడు జయంత్. కళ్యాణ్ గారు, మీరు గతంలో సంతానం లేదని బాధపడుతున్నందున భగవంతుడు మీకు ఇద్దరు పిల్లల్ని ఇచ్చాడు. సరే, పోయిన వారిని గురించి మీరు బాధపడబోకండి, ఎందుకంటే ఎవరైనా పోవలసిందే, కాకపోతే కాస్తంత వెనక ముందు. ఆ పాపలు కమల పిల్లలన్నారు కదూ, కనుక ఒకరికి జయలక్ష్మి మరొక విజయలక్ష్మి అని నామకరణం చేస్తే బాగుంటుందని నా సలహా. అట్లాగే శాస్త్రి గారు, నా తమ్ముడితో మాట్లాడి ఆ పాపలను మేము దత్తత తీసుకుంటాం, ఆ కార్యక్రమం అంతా మీరే చేయాలి మరి అన్నాడు కళ్యాణ్ గారు. అట్లాగే శుభం అన్నాడు శాస్త్రి గారు. కొద్ది సమయం తర్వాత ఇద్దరు పాపల్ని చక్కనెత్తుకొచ్చి, జయంత్ అన్నయ్య, వదిన, ఈ పాపలిద్దరినీ మీరే మీ సంరక్షణలో పెంచుకోండి అని వారికి అప్పజెప్పి, అన్నయ్య ఇక నేను ఇక్కడ ఉండలేను, ఎటో గమ్యం లేని స్థావరానికి వెళ్ళిపోతాను అంటాడు. ఎక్కడికయ్యా నువ్వు వెళ్ళేది, నువ్వెక్కడికి వెళ్ళనవసరం లేదు, నువ్విక్కడే మాతో పాటు ఉండు అంటుంది కీర్తన. ఒరే జయంత్, జానకి వలన నీకు కనువిప్పు కలిగి నీవు పరివర్తన చెందావు, నీలో వచ్చిన ఈ పరివర్తనకు మేమెంతో ఆనందిస్తున్నాము. నా పరివర్తన మీకు ఆనందం కలిగిస్తుందంటే నాకంతకంటే కావాల్సిందేముందన్నయ్య. అయ్యా శాస్త్రి గారు, మీరు మమ్మల్ని దీవించండి అన్నాడు కళ్యాణ్. అయ్యా కళ్యాణ్ గారు, కష్ట సుఖాలు సుఖదుఖాలు కావడికుండలు, అవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, కానీ మనం అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి. శుభం, లోకా సమస్త సుఖినోభవం.
1: మీరు ఇంతవరకు తెలుగు సాహిత్య కార్యక్రమంలో పరివర్తన కథానికి విన్నారు. సమర్పణ శ్రీ షేక్ సైదా. శ్రోతలకు ఒక గమనిక. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ఎఫ్ఎం

ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్ వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది. గమనికి విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా బావా బామర్ది చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. సంగీతం రాజ్కోటి, సాహిత్యం వేటూరి.

కార్యక్రమంలో ఇప్పుడు రాజసింహం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, సంగీతం రాజ్కోటి, సాహిత్యం సిరివెన్నెల.

కార్యక్రమంలో ఇప్పుడు ప్రెసిడెంట్ గారి పెళ్ళం ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, సంగీతం ఎంఎం కీరవాణి.

కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట సీతారామయ్య గారి మనవరాలు. ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. సంగీతం ఎంఎం కీరవాణి, సాహిత్యం వేటూరి.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి రిలే.

0: ప్రపంచంలోని
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పివికేం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. దేశ జాతీయ ప్రయోజనాలను పెంపొందించేలా భాగస్వామ్యాలను ఏర్పరచుకోవాలని రాష్టపతి ద్రౌపది ముర్ము దౌత్యవేత్తలకు సూచించారు. ఆధునిక క్రీడా వ్యవస్థను రూపొందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. నేపాల్లో చిక్కుకుపోయిన భారతీయులను రక్షించే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నామని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. గడచిన దశాబ్ద కాలంలో దేశ రక్షణ రంగ ఉత్పత్తి సుమారు 4 రెట్లు పెరిగిందని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలియజేశారు. ప్రపంచంతో భారత్ సంబంధాలు ఎల్లప్పుడూ దేశ ప్రయోజనాలకు అనుగుణంగా ఉండాలని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఐఎఫ్ఎస్కు చెందిన ట్రైనీ అధికారులు రాష్టపతి భవన్లో ఈరోజు ఆమెను కలిశారు. అవసరమైన సమయాల్లో దేశ పౌరులకు భారత దౌత్య కార్యాలయాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూడాలని ద్రౌపది ముర్ము యువ దౌత్యవేత్తలకు సూచించారు. ఐఎఫ్ఎస్ అధికారులు ప్రభుత్వానికి మాత్రమే కాక 140 కోట్ల మంది దేశ ప్రజల ఆశలు ఆకాంక్షలకు కూడా ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. విదేశాలలో భారత్కు ప్రాతినిధ్యం వహించడం, దేశ ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడం, ప్రపంచ దేశాలతో భారత్ సంబంధాలను బలోపేతం చేయడం వంటి గొప్ప అవకాశం, బాధ్యత ట్రైనీ అధికారులపై ఉందని వ్యాఖ్యానించారు. భారతదేశ జాతీయ ప్రయోజనాలను పెంపొందించే భాగస్వామ్యాలను ఏర్పరచుకోవాలని రాష్టపతి దౌత్యవేత్తలకు సూచించారు. ఆధునిక క్రీడా వ్యవస్థను రూపొందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఖేలో ఇండియా సంవాద్ కార్యక్రమంలో దృశ్య మాధ్యమ విధానంలో ప్రధానమంత్రి ఈరోజు ప్రసంగిస్తూ, క్రీడా విశ్వవిద్యాలయాల నుండి ఆధునిక శిక్షణా కేంద్రాల వరకు ప్రతి దశలోనూ ప్రతిభను ప్రోత్సహించేలా దేశవ్యాప్తంగా ఒక వ్యవస్థను అభివృద్ది చేస్తున్నామని పేర్కొన్నారు. క్రీడలు పతకాలు గెలిచేందుకు మాత్రమే పరిమితం కాదని, దేశ నిర్మాణంలో క్రీడా సామర్థ్యాన్ని, యువశక్తిని ఏకం చేసే ఒక గొప్ప లక్ష్యమని అన్నారు. చిన్నారులకు ఆసక్తి ఉన్న క్రీడపైనే కాకుండా వారికి ఏ క్రీడ అత్యంత అనుకూలంగా ఉంటుందో గుర్తించడంపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. ఖేలో ఇండియా సంవాద్ అనేది క్రీడల గురించి చర్చించే కార్యక్రమం మాత్రమే కాదని, ఇక్కడ వెలువడే ప్రతి ఆలోచన దేశ క్రీడా విధానానికి కొత్త దిశను చూపగలదని వ్యాఖ్యానించారు. దేశ యువశక్తి నుండి వచ్చే ఈ కొత్త ఆలోచనలే వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేయడంలో కీలకంగా మారతాయని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
2: जब मैं स्पोर्ट्स की बात करता हूं तो ये केवल मेडल जीतने तक सीमित नहीं है. ये विकसित भारत के निर्माण में भारत की खेल शक्ति और भारत की युवा शक्ति को एक साथ जोड़ने का अभियान है. मैं हमेशा कहता आया हूं, जो खेले वो खिले, और खेल में खिलना सिर्फ मैदान पर जीतना नहीं है. खेल में खिलना मतलब व्यक्तित्व का खिलना और
1: ఆకస్మిక వరదల కారణంగా నేపాల్లో చిక్కుకుపోయిన భారతీయులను గుర్తించి రక్షించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నామని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. న్యూఢిల్లీలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, విపత్తు సంభవించిన సమయంలో నేపాల్లో ఉన్న 288 మంది భారతీయులతో ఇంకా సంప్రదింపులు జరగలేదని, వీరిలో త్రిశూలి 1 విద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 73 మంది కూడా ఉన్నారని చెప్పారు. నేపాల్కు 47 టన్నులకు పైగా అత్యవసర సహాయక సామగ్రిని పంపించామని, రక్షణ సహాయక చర్యల కోసం బెయిలీ వంతెనలను కూడా తరలిస్తున్నామని వివరించారు. చైనా వైపు చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా తరలించేందుకు బీజింగ్లోని భారత రాయబార కార్యాలయం అన్ని ప్రయత్నాలు చేస్తోందని జైస్వాల్ తెలియజేస్తూ,
3: दो जहाज पे हम लोगों ने सहायता नेपाल को पहुंचाया है. पहला जहाज यहाँ से 10 टन करीबन रिलीफ मटेरियल लेके काठमांडू पहुंचा था, जिसमें कि कंबल, सोलर लैम्प, दवाइयां, हाइजीन किट्स और टेंट वगैरह इस प्रकार की चीजें हैं. दूसरा जहाज C-17 वो आज सवेरे हमारे यहाँ से निकला और इसमें 37.5 टन की सप्लाई, जिसमें कि 28.5 टन रिलीफ आइटम्स और 8 टन दवाइयां और 1 टन खाने पीने की सामग्री और जो भी मानवीय सहायता हो सकता है वो भी हम प्रदान करेंगे.
1: రక్షణ రంగంలో దేశం స్వయం సమృద్ది దిశగా పయనిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. మధ్యప్రదేశ్లోని వెహికల్ ఫ్యాక్టరీ జబల్పూర్లో టీ సిరీస్ యుద్ద ట్యాంకుల సమగ్ర మరమ్మతు కోసం 472 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గత దశాబ్ద కాలంలో రక్షణ రంగ ఉత్పత్తి దాదాపు 4 రెట్లు పెరిగి సుమారు 180,000 కోట్ల రూపాయలకు చేరగా ఎగుమతులు దాదాపు 39,000 కోట్ల రూపాయలకు పెరిగాయని చెప్పారు. 2028-29 ఆర్థిక సంవత్సరం నాటికి 50,000 కోట్ల రూపాయల విలువైన రక్షణ ఎగుమతులను సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 29వ తేదీ నుండి 4 రోజుల పాటు ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లలో పర్యటించనున్నారు. ఉజ్బెకిస్తాన్ అధ్యకులు షౌకత్ మిర్జియోయేవ్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి ఉజ్బెకిస్తాన్లోని తాష్కంట్లో 2 రోజుల అధికారిక పర్యటన జరుపుతారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పశ్చిమ విభాగం కార్యదర్శి సిబి జార్జ్ తెలిపారు. భారత్, ఉజ్బెకిస్తాన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రధానమంత్రి మిర్జియోయేవ్తో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారని చెప్పారు.

0: కిర్గిజ్ రిపబ్లిక్ అధ్యకులు సాదిర్ జపరోవ్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి తాష్కంట్ నుండి కిర్గిజ్స్థాన్లోని బిష్కెక్ నగరానికి వెళ్తారు. 2 రోజుల పర్యటనలో భాగంగా నరేంద్ర మోదీ ఈ నెల 31న జరగనున్న 26వ షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తారని, ఆ వేదికపై భద్రత, అనుసంధానత, అవకాశాలకు సంబంధించి భారతదేశ ప్రాధాన్యతలను ఉద్ఘాటిస్తారని సిబి జార్జ్ తెలియజేశారు. దేశవ్యాప్తంగా పటిష్టమైన క్రీడా వ్యవస్థను, మౌలిక సదుపాయాలను నిర్మించేందుకు ప్రభుత్వం 36,000 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. పాలజ్లోని ఐఐటి గాంధీనగర్లో జరిగిన ఖేలో ఇండియా డైలాగ్ సందర్భంగా ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, క్రీడా అకాడమీలను స్థాపించడానికి, క్రీడా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి ఈ నిధులను వినియోగిస్తామని చెప్పారు. దీని ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రపంచ వేదికలపై పోటీ పడే అవకాశాలు లభిస్తాయని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
1: భారత్ కా స్పోర్ట్స్ ఈకోసిస్టమ్ కేవల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ మెడల్స్ తక్ సీమిత్ నహీ హై, ఫిట్ ఇండియా సే కరోడో యువాకు జోడనే సే లేకర్ సండే ఆన్ సైకిల్ జేసి పహలో తక్ ఆప్నే ఫిట్నెస్ కో లైఫ్ స్టైల్ ఆర్ స్పోర్ట్స్ కో నేషనల్ మూమెంట్ బనా దియా హై. ప్రధానమంత్రి జీ, సిర్ఫ్ ఇత్నా హీ నహీ, నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ యాక్ట్ కే మాధ్యమ్ సే ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ ఆర్ ఫేర్ అపర్చునిటీ కో మజబూత్ కర్నే కా ప్రయాస్ యా సునిశ్చిత్ కర్తా హై కి ప్రతిభా
0: పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్ సాధిస్తున్న పురోగతి, అవకాశాలను ప్రపంచం గుర్తిస్తోందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ముంబైలో ఈరోజు జరిగిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ, ఈ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచ దేశాలు ఆసక్తి చూపుతున్నాయన్నారు. ఈ ఏడాది నవంబర్ 2 నుండి 5 వరకు న్యూఢిల్లీలో జరగనున్న భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్ అండ్ ఎక్స్పో 2026లో సుమారు 8 నుండి 10 దేశాలు భాగస్వామ్య దేశాలుగా పాల్గొంటాయని చెప్పారు. పునరుత్పాదక ఇంధన రంగంలో సామర్థ్య పెంపుదల, నిబద్దత, నాణ్యత, విశ్వసనీయత, సరసమైన ధరలు ఆవశ్యకమని కేంద్ర మంత్రి వివరించారు. భారత్ ఆతిథ్యంలో బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సమావేశం న్యూఢిల్లీలోని భారత్ మండపంలో వచ్చే నెల 12-13 తేదీల్లో జరగనుంది. బిల్డింగ్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ అనే ఇతివృత్తంతో జరిగే సమావేశంలో బ్రిక్స్ సభ్య భాగస్వామ్య దేశాల నాయకులతో పాటు అవుట్రీచ్ ఆహ్వానితులు కూడా పాల్గొంటారు. ఉమ్మడి ప్రాధాన్యతలపై, బ్రిక్స్ అంతర్గత సహకారాన్ని బలోపేతం చేయడంపై నాయకులు తమ అభిప్రాయాలను పంచుకుంటారు. అలాగే పరస్పర ప్రాముఖ్యత కలిగిన ప్రపంచ, ప్రాంతీయ అంశాలపై తమ అభిప్రాయాలను తెలియజేస్తారు. భారతదేశం అధ్యక్షత వహించిన ఈ సంవత్సర కాలంలో రాజకీయ భద్రత, ఆర్థిక, ద్రవ్య, సాంస్కృతిక, ప్రజల మధ్య మార్పిడులు వంటి ప్రాథమిక అంశాల ద్వారా బ్రిక్స్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా 25కు పైగా నగరాల్లో 350కి పైగా సమావేశాలు, కార్యక్రమాలు జరిగాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ జాతీయ ప్రయోజనాలను పెంపొందించేలా భాగస్వామ్యాలను ఏర్పరచుకోవాలని రాష్టపతి ద్రౌపదీ ముర్ము దౌత్యవేత్తలకు సూచించారు. ఆధునిక క్రీడా వ్యవస్థను రూపొందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. నేపాల్లో చిక్కుకుపోయిన భారతీయులను రక్షించే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నామని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. దేశభక్తి గీతం వింటారు.

కార్యక్రమంలో ఇప్పుడు రాముడు భీముడు చిత్రానికి ఘంటసాల పి సుశీల పాడిన పాట వినబోతున్నారు. సంగీతం పెండియాల, సాహిత్యం సి నారాయణరెడ్డి.

కార్యక్రమంలో తర్వాత మూడు ముళ్ళు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట వినబోతున్నారు. సంగీతం రాజన్ నాగేంద్ర, సాహిత్యం జ్యోతిర్మయీ.

కార్యక్రమంలో తర్వాత పంతులమ్మ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వినబోతున్నారు. సంగీతం రాజనాగేంద్ర, సాహిత్యం వేటూరి.

కార్యక్రమంలో ఇప్పుడు చెట్టి చెల్లెలు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వినబోతున్నారు. సంగీతం ఎస్ రాజేశ్వరరావు, సాహిత్యం సి నారాయణరెడ్డి.

కార్యక్రమంలో చివరిగా దసరా బుల్లోడు చిత్రానికి ఘంటసాల పి సుశీల ఆలపించిన పాట వినబోతున్నారు. సంగీతం కెవి మహాదేవన్, సాహిత్యం ఆత్రేయ.

0: మీరింతవరకు పాత చిత్రగీతాలు విన్నారు.
1: ఆకాశవాణి మలి సంధ్యలో నాటిక రచన శ్రీమతి చివుకుల కృష్ణకుమారి శాస్త్రి, నిర్వహణ శ్రీ ఆల యోగానందీశ్వరరెడ్డి. మలి సంధ్యలో నాటిక.
2: సరస్సు, సరస్సు, ఓ సరస్సు, ఎక్కడున్నావు? అర్జెంటుకు రావాలి తొందరగా.
3: అబ్బబ్బబ్బా, ఏమిటా కావుకేకలు? మీ పద్ధతి నాకేమి నచ్చటలేదు సుమా. రాను రాను మరీ కుర్రోళ్ళైపోతున్నారు. అందరికీ వయసు ముందుకు నడుస్తుంటే మీకు మాత్రం వెనక్కు పరిగెడుతున్నట్లుంది. మనవలు మనవరాళ్లు ఉన్నారని మర్చిపోకండి. అవ్వా, ఎవరైనా చూస్తే నవ్విపోతారు సుమా.
2: ఎందుకు నవ్విపోతారట?
3: ఎందుక, మొన్నటికి మొన్న బాత్రూమ్ లో కూర్చొని చన్నీళ్లు కావాలని పిలిచి లోపలికి రాగానే తలుపు గడే వేస్తారు. ఈ వయసులో చేసే శేష్లేనా ఇవి?
2: అవునోయ్, చన్నీళ్లు కావాల్సి వచ్చి పిలిచా. అది నా బాధ్యం, పక్కింటావిడి కాదుగా, అది కూడా నేరమేనా సరస్సు?
3: కోడళ్ళు ఎక్కడ గమనిస్తారో అని భయపడి చస్తున్నాను. నిన్నటికి నిన్న గుడికని చెప్పి హోటల్కి తీసుకువెళ్తాం, ఏమన్నా బావుందా?
2: నా భార్య నా ఇష్టం, గుడికి తీసుకెళ్తా, హోటల్కి తీసుకెళ్తా, ఇంకా కావాలంటే పార్కు కూడా తీసుకెళ్తా. ఇందులో తప్పే ఉంది చెప్పు.
3: మీరు మాటి మాటికి గదిలోకి పిలుస్తుంటే చిన్న కోడలు వింతగా చూస్తుంది, పెద్ద కోడలు పిచ్చి మొహంది కాబట్టి పట్టించుకోవడం లేదు. గాని
2: అదే వద్దుంటున్నా. భర్త నాక భార్యను పిలవకుండా ఉంటాడా? ముద్దు మురిపని చేయకుండా ఉంటాడా?
3: అయ్యో, అది కాదండి. ముద్దు మురిపేలకు వయసు ఉంటుంది, సమయం సందర్భాలుంటాయి.

0: ఉన్న ఇంట్లో వయసొచ్చాక పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలి, హద్దుల్లో ఉండాలి.
1: ఎలా ఉంటాను చెప్పు. అసలు దీనికంతటికి కారణం నువ్వేనే.
0: నేనా?
1: ముమ్మాటికి నువ్వే. వయసు పెరుగుతున్న కొద్దీ నీ అందం కూడా పెరుగుతుంది. అసలు నిన్నెంత అందంగా ఉండమని ఎవరు చెప్పారు చెప్పు.
0: అదేమీ కాదు, అంతా మీ ప్రేమే గాని.
1: అసరే, ఈ రోజైనా గుర్తుందా నీకు?
0: ఏమిటండి?
1: గుర్తులేదా? అబ్బా, ఇవాళ మన పెళ్లి రోజు. ఉదయం నుంచి ఒక్కసారైనా నీ ముఖార విందాన్ని నాకు చూపించావా? నీ చేత్తో ఓ కప్పు కాఫీ, ఒక కప్పు కాఫీ అయినా ఇచ్చావా? లేదు. ఎంతసేపు ఆ వంటగదికి అతుక్కుపోయి ఊడిపడవు. మరి నాకెలా ఉంటుంది చెప్పు. పెళ్లి రోజు కదా, నీ దగ్గరకు రమ్మంటే అలా చిరుబుర్రలాడుతావు.
0: పెళ్లి రోజులు చేసుకోవడానికి మనం ఏమైనా కుర్రజంట?
1: అదే అదే వద్దంటనా. కుర్రాళ్ళకైనా పెళ్లి రోజులు ముసలాళ్ళకి చేసుకోకూడదా? నిన్ను ఇలా చూస్తుంటే మన పెళ్లైన రోజు గుర్తుకొస్తుంది. సరిగ్గా 50 ఏళ్ల క్రితం పెళ్లి పీటలపై సిగ్గుల మొగ్గగా కూర్చున్న నీ అమాయకమైన ముఖమే గుర్తుకొస్తుంది. బిందెలో ఉంగరం తీస్తూ నా వేలుని గిచ్చి ఉంగరాన్ని లాగేసిన మధుర స్మృతి ఎలా మర్చిపోతాను చెప్పు. అప్పగింతల్లో కంట తడిపెట్టి నా వేలు పట్టుకుని కాపురానికొచ్చి 50 సంవత్సరాలుగా ఈ ఇంట్లో మా ఆలనా పాలనా చూస్తూ సాగిన నీ ప్రేమానురాగాన్ని ఎలా మర్చిపోగలను చెప్పు.
0: మీరు చెప్పేవన్నీ నిజమే కాదనని వయసు పెరిగే కొద్దీ మరి కాస్త ఒదిగి ఉండాలండి.
1: పిచ్చిదాని, వయస్సుతో పనేమిటి, మనసుండాలి. కానీ ఈ వృద్ధాప్యంలో నాకు నువ్వు నీకు నేను తోడు. నీకు దూరంగా ఉండమంటావా? నీ ఒళ్ళో తలపెట్టుకుని పడుకోవాలని, నీతో అన్యోన్యంగా ఉండాలని కోరుకోవటం తప్పా సరస్సు?
0: అయ్యో రామా, మీకెలా చెప్పాలో అర్థం కావటం లేదు నాకు. వయసు మళ్ళినా వీళ్ళకి కోరికలు చావలేదని నానా మాటలు అంటారండి.
1: సరస్సు, ఎవరేమనుకున్నా లెక్క చేయను నేను. ఈవేళ నిన్ను పార్కుకు తీసుకెళ్తా, మల్లెపూలు కొంటా, ఐస్ క్రీమ్ నీకు తినిపిస్తా. ఈ పెళ్లి రోజున నీకు గిఫ్ట్ కొనాలని తెగ ఇదిగా ఉంది నాకు. పద, బయలుదేరు.
0: నేను రాను బాబు, నాకు చాలా పని ఉంది ఇంట్లో.
1: సరస్సు.
0: ఏమండి?
1: సరస్సు
0: వదిలేయండి
1: ప్లీజ్.
0: ఏమండి?
1: నా మాట విను, ఈ ఒక్కసారికి రా సరస్సు.
2: అరుణక్క, ఈ విషయం తెలిసిందా నీకు?
3: నువ్వు చెప్పందే నాకెలా తెలుస్తుంది. ఇంతకీ ఏమిటా విషయం?
2: నువ్వు అమాయకంగా ఏ విషయాలు పట్టించుకోవు కాబట్టి నీకేవీ తెలియవు. ఈ ఇంట్లో ఘోరాలు జరిగిపోతున్నాయి.
3: ఘోరాలా? ఏమిటవి?
2: ఇంత వయసొచ్చినా ప్రతిరోజు అత్తగారి తలలో మల్లెపూలు, మామగారి బొగ్గున కిళ్ళి, చూస్తున్నావా?
3: బాగుంది నీ వరస. ఇందులో విచిత్రమేముంది? అత్తగారు పూలు పెట్టుకోవడం తప్పు కాదు, మామగారు కిళ్ళి వేసుకోవడం కూడా తప్పు కాదే.
2: అయ్యో పిచ్చక్క, అందులోనే ఉంది వింత. అందుకే నేను పిచ్చక్క అనేది. వయసు మళ్ళిన అత్తగారికి ప్రతిరోజు టెన్షన్గా మామగారు మల్లెపూలు తెచ్చి తల్లో పెడుతున్నారు. రాత్రి అయ్యేసరికి ఆయన కిళ్ళి బిగించి అత్తగారిని గదిలోకి లాక్కెళ్ళి తలుపులు బిడాయిస్తున్నారు. తెలుసా?
3: తప్పు హేమ, పెద్దవాళ్ళని గురించి అలా మాట్లాడకూడదు.
2: నేను మాత్రం ఊరికే అంటానా చెప్పక్క, అస్తమానం ఆవిడ గదిలోకి పిలుస్తారు మామయ్య. ఆవిడ వెళ్లగానే భల్లం తలిపేస్తారు. ఇది చూసే వాళ్ళకి ఎలా ఉంటుందో చెప్పు.
3: బాగుండదు.
2: ఇంట్లో కొడుకులు కోడళ్ళు తిరుగుతున్నారు, ఎదుగొచ్చిన మనవలు మనవరాళ్లు ఉన్నారు, ఆ మాత్రం ఆలోచనైనా లేదే వాళ్ళకి. ఇక అసలు విషయం వింటే అదిరి పడతావు. ఏది అచ్చు విటుపడే.
3: అయ్యో అయ్యో, విడ్డూరంగా ఉందే.
2: వెళ్ళక్క, బావగారు పిలుస్తున్నారు నిన్ను.
4: వస్తున్నాను.
2: అమ్మయ్యా, ఇప్పుడు నా గుండె బరువు తగ్గింది.
5: ఏంటిది, గ్లాసుడు మంచినీళ్ళు తీసుకురావడానికి ఇంతసేపా? ఏం చేస్తున్నావు అరుణ నువ్వు?
4: ఏం చేస్తాను, మంచినీళ్ళు తీసుకొస్తున్నాను, తీసుకోండి.
5: ఎంత పొలవిరుపు మాటలు.
4: లేకపోతే ఏమిటండి, మీకంటే మీ నాన్నగారే నయం. ఎంచక్క పెళ్లి రోజని అత్తయ్య గారిని తీసుకుని బజారుకి వెళ్ళి కొత్త చీర కొనిపెట్టారు. హోటల్లో డిన్నర్ కూడా ఇచ్చారు. మీరు ఉన్నారు దేనికి? ఇన్నాళ్ళ మన కాపురంలో ఏనాడైనా ఓ మూర మల్లెపూలు దండనా తెచ్చారా?
5: అబ్బబ్బబ్బా, ఎందుకు అక్కర్లేని మాటలా నిన్ను?
4: అక్కర్లేని మాటలు కాదు, ఉన్న మాటలే. మీ తమ్ముడు స్నేహితుడు చూసి అతనితో చెప్పాట. అతనేమో హేమతో చెప్పాడు, హేమేమో నాతో చెప్పింది, నేనేమో మీతో చెప్పాను.
5: టెలిఫోన్ వాళ్ళకైనా లైన్ దొరకటానికి టైం పడుతుందేమో గాని మీ ఆడవాళ్ళకి

0: కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే మాలాంటి వాళ్ళకి చేరక చస్తాయా? వయసు పైబడ్డా కోరికలు చెలరేగుతుంటే పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారులే?
1: ఆ గొడవమని లైట్ ఆర్పు, నిద్ర ముంచుకో.

0: ఏంటిది, 4 రోజుల నుంచి ఇంట్లో అమ్మా నాన్న కనపడటం లేదు, ఊరెళ్ళారా
1: అనే నేను అనుకుంటున్నాను.
0: అనుకోవడం ఏంటి, వాళ్ళు ఎక్కడికి వెళ్లారో నీకు తెలీదా?
1: వెళ్ళేప్పుడు చెప్తే కదా తెలిసేది.
2: అవును బావగారు, చెప్ప పెట్టకుండా హడబుడిగా ఎక్కడికో వెళ్లారు.
1: కొంప తీసి హనీమూన్కి కాదు కదా.
0: ఏయ్ నర్మయ్య, ఏంటా పిచ్చి మాటలు?
3: అవునన్నయ్య, చాలా పెద్ద లగేజ్తో బయలుదేరారు.
0: ఎక్కడికైనా నువ్వు అడగలేదా?
3: అడిగాను, వచ్చాక చెబుతాలే అన్నారు నాన్నగారు. తనతో పాటు అమ్మను కూడా తీసుకెళ్లారంటే ఆలోచించాల్సిన సంగతే.
0: ఏమిటి ఇదంతా గందరగోళంగా ఉంది. ఈ మధ్య నాన్నగారి ప్రవర్తన కూడా బాగుంటలేదు.
1: అవి పక్కన పెడితే 4 రోజుల నుంచి వంట వార్పు చాలా కష్టంగా ఉంది నాకు. ఆవిడ ఉంటే వంటింటి సంగతులన్నీ ఆవిడే చూసుకునేది. ఇలా చెప్పా పెట్టకుండా పెడితే మనం ఎంత ఇబ్బంది పడతామో అనే ఆలోచన కూడా లేదు.
2: ఈ వయసులో తగుదునమ్మా అని ఊళ్ళు తిరగడం సరదాగా ఉందేమో ఆవిడికి. ఇంట్లో పని పాటలు చేయలేక చస్తున్నాను నేను.
4: ఏమిటి అంత గుమికూడి చర్చిస్తున్నారు?
0: ఎరా గోపి, మీ ఆవిడ ఎప్పుడు తీసుకొస్తున్నారా కాపురానికి?
4: వచ్చే నెలలో అన్నయ్య. కానీ ఏం లాభం, మన ఇల్లేమో ఇరుకు. మీరంటే ఎలాగోలా అడ్జస్ట్ అవుతున్నారు గాని మా ఆవిడ ఈ చిన్న ఇంట్లో ఉండగలదా అని.
2: మేముండటం లేదు, అలాగే నీ భార్య రాధ కూడాను.
4: తను బాగా ఉన్నవాళ్ళ అమ్మాయి, ఎలాగోలా సర్దుకోమంటే వినేదానిలా లేదు అదినా.
0: కొంపదీసి వేరే కాపురం పెడతావేమిట్రా నువ్వు.
4: తప్పేటట్లేదన్నయ్య, అయినా నాన్నగారు సర్వీస్ లో ఉండగా ఓ ఇల్లు అమర్చితే ఈ ఇబ్బంది ఉండేది కాదు కదా.
3: అమర్చడానికి ఆడపిల్లల పెళ్లిళ్ళు అడ్డొచ్చాయి కదరా. వాళ్ళ పెళ్లి కోసం చేసిన అప్పులు నిన్నమ్మనటి దాకా తీరుస్తూనే ఉన్నారుగా నాన్నగారు.
0: ఒరే గోపి, వేరే కాపురం అనే ఆలోచన మానేసే. నీలాగే మేము కూడా మొదట్లో ఉత్సాహపడి చేతులు కాల్చుకున్నాం. ఇంట్లో పని పాటలకి, వంటకి, పిల్లల్ని చూసుకోవటానికి అమ్మలాంటి మనిషి దొరుకుతుందా? సాహసిస్తే తడిసి మోపిడి అవుతుంది, జాగ్రత్త.
1: అదిగో మామయ్య గారు వాళ్ళు వస్తున్నారు.
0: నాన్నగారు ఏమిటి చెప్పా పెట్టకుండా టూర్ వెళ్లారు?
5: హనీమూన్ కి వెళ్ళామేమోనని కంగారు పడుతున్నారా ఏమిట్రే?
3: అబ్బే అలాంటిదేం లేదు నాన్నగారు, కానీ
5: మీ భార్యలు చెబితే అదే అనుకున్నారేమోనని.
0: అలా చెప్పకుండా వెళితే కంగారు పడ్డావు నాన్నగారు అంతే.
5: మీకు చెప్పి వెళ్లే టైం లేక చెప్పలేదు. మీకు తెలుసుగా, నా చిరకాల కోరిక సొంత ఇల్లని. ఇంతకాలం నేను కష్టపడి సంపాదించిందంతా మీ చదువులకి, చెల్లాయిల పెళ్లిళ్ళకే సరిపోయింది. అమ్మ పేరిట వాళ్ల పుట్టింటి వాళ్ళిచ్చిన ఎకరం భూమికి ఇప్పుడు మంచి రేటు వచ్చింది. అనుకోకుండా బయలుదేరాం, బేరం అయిపోయింది. దాంతో ఇల్లు కడదామనే నిర్ణయానికి వచ్చాను. ఇల్లు పూర్తయితే నా చిరకాల కోరిక తీరుతుంది. విశాలమైన ఇంట్లో మనం హాయిగా ఉండొచ్చు. ఏమంటారు?
3: ఇన్నాళ్లకైనా మనకు సొంత ఇల్లు రాబోతుందన్న ఊహ అందంగా ఉంది నాన్న.
4: థ్యాంక్ గాడ్. కొత్తగా కాపురానికి వచ్చే మా ఆవిడ ఈ ఇరుకింట్లో ఎలా అడ్జస్ట్ అవుతుందా అని కంగారు పడ్డాను. అమ్మయ్యా, ఇక నా బెంగ తీరిపోయింది.
5: సరసు, ఓయ్ సరసు, ఎక్కడున్నావు? రా, ఇలా రా. ఇన్నాళ్ళకి నీ కోరిక నా చిరకాల వాంఛ నెరవేరా. సొంత ఇల్లుని కలవరించాం, మొత్తానికి అది సమకూరింది. నీకోసం నీ పతిదేవుడు కష్టపడి నీకిచ్చిన బహుమతి అది. మరి ఈ ఆనంద సమయంలో నాకేమిస్తావు నువ్వు? సరస్సు, ఇలా దగ్గరకు రా.
6: ఆపండి మీ మాటలు, మనం చిన్న పిల్లలం అనుకుంటున్నారా? రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చున్నాను అన్న సంగతి మర్చిపోకండి.
5: అబ్బాబ్బాబ్బా, ప్రతిదానికి రిటైర్ అయ్యావు అని నా వయసును గుర్తు చేస్తావే. అయినా రిటైర్మెంట్ ఉద్యోగానికే గాని ఈ శరీరానికి కాదుగా. ఏమిటి వాళ్ళ కొత్త చీరలో వనదేవతలా కనిపిస్తున్నావు. పచ్చని నీ ఒంటికి ఈ ఆకుపచ్చ చీర చాలా బాగుంది, ఇలా దగ్గరకు రమ్మంటే రావే.
6: అబ్బా, ఇన్నిసార్లు చెప్పాలి మీకు, గృహప్రవేశానికి ఇంటికి వచ్చిన చుట్టాలు ఇంట్లోనే ఉన్నారు. కాసేపు బజారుకు వెళ్ళండి బాబు.
5: అబ్బాబ్బాబ్బా, బజారుకు వెళ్ళినా నా మనస్సంతా నీ మీదేనే. ఓ కవి గారు తన గ్రంథంలో ఏం రాశారో తెలుసా?
6: ఏమి రాశారో నాకెందుకు చెప్పండి. అవతల బోల్డ్ పనులు ఉన్నాయి, వంట వాళ్ళకి అన్ని అందించాలి, వచ్చే వాళ్ళని పలకరించాలి. నన్ను వెళ్ళనివ్వండి బాబు.
5: నేను చెప్పేది వినేదాకా వెళ్ళనివ్వను. కవిగారు ఏమన్నారంటే, కోరిక అనేది చావని మొక్కలాంటిది, చచ్చినట్లు కనిపించినా మళ్లీ చిగుళ్లు వేసుకుంటూ మొలకెత్తుతుంది. అసలు ఫ్రాయిడ్ సిద్ధాంతం ప్రకారం ప్రతి ముసలివాడికి తన ముసిల్ది పెళ్లైన కొత్తలో ఎలా శృంగార రసాది దేవతలా ఉంటుందో 60 ఏళ్ల వయసులో కూడా అలాగే.

0: కనిపిస్తుందట.
1: వసిని వయ్యారం పాడుగాను.
2: సరే వెళ్ళు, మళ్ళీ దొరకపోతావా ఏమిటి?
3: ఒరే తమ్ముళ్ళు, మొత్తానికి విశాలమైన ఇల్లు అమిరింద్రా మనకి. మీకు విషయం చెప్పాలి, ఈ ఇంట్లో ముందు పుట్టినవాణ్ణి, అందుకే చెప్తున్నాను. మాస్టర్ బెడ్రూంలో పెద్ద కొడుకు ఉండాలి అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయని శాస్త్రి గారు చెప్పారు. అందుకే నేను మాస్టర్ బెడ్రూమ్ తీసుకోవాలనుకుంటున్నాను రా. మా ఇద్దరు పిల్లలకి మాకు చక్కగా సరిగ్గా సరిపోతుంది రా ఈ బెడ్రూమ్.
4: ఒక్క నిమిషం ఆగన్నయ్య, మా ఆవిడ పుట్టింటి నుంచి తెచ్చుకున్న సామాన్లు చాలా ఉన్నాయి. మీకెవ్వరికీ లేని ఫ్రిడ్జు, ఏసీ, కలర్ టీవీ అందంగా అమర్చాలంటే మాస్టర్ బెడ్రూమ్ సరైన గది. అసలు ఆ గది కట్టించేటప్పుడే దగ్గరుండి మరీ శ్రద్ధ తీసుకున్నాను అన్నయ్య.
5: చాలా బాగుంది అన్నయ్యలు. మీలో ఎవరికి వారే అలా ప్లాన్లు వేసుకుంటే, కొత్తగా పెళ్ళైన వాణ్ణి నేనేం కావాలి. అందరికంటే ఎక్కువ కట్నం తెచ్చింది మా ఆవిడే. ప్రత్యేకంగా అలాంటి గదుల్లోనే పుట్టి పెరిగింది నా శ్రీమతి. అసలు ఆ గది మనదేనని ఇల్లు కడుతున్నప్పుడే రాధకు చెప్పేశాను కూడా. మెంటల్గా ప్రిపేర్ అయిపోయింది తను. కాబట్టి మాస్టర్ బెడ్రూమ్ నాకు వదిలేయండి.
3: ఒరేయ్ పెద్దవాణ్ణిరా, నా మాట వినండిరా.
4: ఇక్కడ పెద్ద చిన్న అనేది కాదు ప్రశ్న.
5: కరెక్ట్, చిన్నవాళ్ల కోరికలను కూడా గౌరవించాలన్నయ్యలు.
3: ఇంతకేమంటారా మీరు, ఆ గది నాకు ఇవ్వను అంటారా?
4: సారీ అన్నయ్య, ఈసారికి నా మాట విను.
5: మీరిద్దరూ నా మాట వినాలి, నన్ను నా కాపురాన్ని గురించి ఆలోచించండి ప్లీజ్ అన్నయ్యలు.
1: ఏమిట్రా ఆలోచించమంటున్నావు?
5: అది నాన్న.
1: పిల్లలారా చూడండి, నా చిన్నప్పటి నుంచి సొంత ఇల్లు కావాలని కలలు కనేవాడిని. ఎదుగు బొదుగు లేని ఉద్యోగం చేశాను, రిటైర్ అయ్యాను. ఈలోగా మీ చదువులు, అమ్మాయిల పెళ్లిళ్లతో అసలు సాధ్యం కాలేదు. మీ అమ్మకి పుట్టింటి వాళ్ళు ఇచ్చిన ఎకరం భూమి ఈరోజు మనల్ని ఆదుకుంది. ఈ సొంత ఇల్లు కళ సాకారమైంది. ఇక ఎవరెవరు ఎక్కడ ఉండాలి ఇంట్లో అనేదే మనం తెలుసుకోవాలి. అందువల్ల మీ అందరికీ నేను చెప్పేది ఏమిటంటే, దక్షిణం వైపు ఉన్న ఆ మాస్టర్ బెడ్రూమ్లో నేను, మీ అమ్మ ఉంటాం. రెండో బెడ్రూమ్లో పెద్దడు భాస్కరం, మేడ మీద ఉన్న రెండు బెడ్రూములు రమేష్ గోపాలు ఆక్యుపై చేస్తారు. అదన్నమాట సంగతి.
3: ఆ మాస్టర్ బెడ్రూమ్ మీరు తీసుకుంటారా?
1: అవునరా, దానికంతే ఆశ్చర్యం దీనికి.
5: ఆశ్చర్యమే నాన్నగారు, ఈ పెద్దతనంలో మీకు సపరేట్ గా బెడ్రూమ్ దేనికండి? మీరు అమ్మ ఎక్కడైనా అడ్జస్ట్ అయిపోవచ్చు కదా.
1: అయిపోవచ్చు, కానీ అయిపోను.
4: మీ జోకులు ఆపండి నాన్నగారు.
1: జోకులు కావు నాయనా, నిజమే. మరోసారి గట్టిగా చెప్తున్నాను, ఆ దక్షిణం వైపు బెడ్రూమ్ మాది, మిగిలినవి మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి. ఇంకా ఈ విషయంలో ఎవరూ ఇంటర్ఫియర్ కాకండి. నా సంగతి మీకు తెలుసుగా, లైఫ్ని ఎంజాయ్ చేసే రకాన్నని, అందుకే కావాలని ఆ బెడ్రూమ్ని స్పెషల్గా డెకరేట్ చేయించాను. అవును, ఇంతకీ మీ అమ్మాయి ఎక్కడుందిరా? ఎక్కడుంటుందిలే, పిచ్చి ముఖంది, వంటగదిలో అఘోరిస్తూ ఉంటుంది. అలా బజారుకి వెళ్ళొస్తా.
4: అయినా ముసలాయనకి ఈ వయసులో గది ఎందుకంట, ఏం చేస్తా అట్ట అందులో?
6: సామెత ఊరికే వచ్చిందా ముసలోళ్ళకి దసరా పండగని?
3: లాభం లేదు, ఈ విషయం వెంటనే అమ్మతో చెప్పాలి. అమ్మా
7: అమ్మా,
8: ఎందుకురా పెద్దోడా అంత బిగ్గరగా అరుస్తున్నావు, మెల్లగా పిలవరాదు?
3: చూసావా చూసావా నాన్నగారు ఏం చేశారు?
8: ఆయన ఏం చేశారా ఇంతకీ ఏడి? అయినా
4: బజారుకి వెళ్ళాడు.
5: అది కాదమ్మా, ఆ దక్షిణ వైపు బెడ్రూము మా ముగ్గురులో ఎవరు తీసుకోవాలో తేల్చుకోలేకపోతుంటే, రామాయణంలో పిడకల వేటలాగా మధ్యలో నాన్నగారు వచ్చి ఆ గది నాకు నా భార్యకి అని ఎగరేసుకుపోయారు. ఇదేమైనా బాగుందా చెప్పమ్మా?
3: అయినా నాన్నకి ఈ వయసులో అంత పెద్ద గది ఎందుకంట? ఆయన ఎక్కడ కావాలంటే అక్కడ, ఎవరు కాదంటారు చెప్పు.
4: ఏం చేస్తావో ఏమో మాకు తెలియదమ్మా, నాన్నకి నువ్వు నచ్చ చెప్పి ఆ గది మాకిప్పించాలి.
8: అలాగే అలాగే, మీరు కంగారు పడకండి. నీ చెప్తాగా ఆయనతో ఏదో సరదాగా అని ఉంటారు. మీలో ఎవరో ఒకరు ఆ గది తీసుకోండి.
5: అమ్మా అమ్మా, అదిగో నాన్నగారు వస్తున్నారు, నువ్వు చెప్పు అమ్మా.
8: ఏమండి ఏమిటండి, మీరు ఆ పెద్ద గది కావాలన్నారంట?
1: అవును కావాలన్నాను.
8: మతుండే మాట్లాడుతున్నారా? ఈ వయసులో మీకు ప్రత్యేకంగా గద్దేనికి? కొడుకులతో పోటీ పడుతున్నారా? మీ పద్ధతి నాకేమి నచ్చటం లేదు సుమా. ఈ ఇంట్లో మనం ఎక్కడుంటే ఏమిటో చెప్పండి. పెద్దోడా నువ్వు ఆ గది తీసుకో.
1: సరస్వతి నువ్వు, నిర్ణయం నీది కాదు నాది.
8: ఏమండి నా మాట విని.
1: ఎవరి మాట వినను, పద లోపలికి.
8: ఇంత మొండితనం ఏమిటండి మీకు?
1: అవును మొండివాణ్ణే, ఎవరేం చెప్పినా మారను. అర్థమైందిగా పద.
9: హేమా ఓ హేమా, త్వరగా రా. చూసావా వాకిట్లో ఆగిన బండిలో ఉంచి డబుల్ కాట్ మంచం దిగింది, ఎవరికై ఉంటుందప్పా.

0: ఒకవేళ చిన్నమరిది గోపాలం కొన్నాడేమో, కొత్తగా పెళ్ళైన వాడు కదా.
1: చిన్నమరిది కాదు, చింతకాయ కాదు. చూడక్క, ఆ మంచం సరాసరి మావయ్య గారి గది వైపు వెళ్తుంది. వయసు 60లు దాటినా మనసు మాత్రం 20లోకి దిగటం అంటే ఇదే మరి. సర్లే పద, మామగారు ఇటే వస్తున్నారు.
2: సరస్సు, ఓ సరస్సు, ఎక్కడున్నావు? ఇల్లంతా వెతికినా కనపడమే. ఓస్, ఈ పెరట్లో కూర్చుని తులసమ్మ దగ్గర తీరుబడిగా ఒత్తులు చేసుకుంటున్నావా? అర్జెంటుగా లేచి హాల్లోకిరా, నీకోసం ఏం తెచ్చానో చూడు.
1: ఏం తెచ్చారు?
3: పెద్ద మంచం. ఇది ఇదెందుకండి?
2: నీకోసమే, నీకోసమే ప్రత్యేకంగా తెప్పించా. కాస్త ఖరీదు ఎక్కువైనా చూడు, ముచ్చటగా ఉంది. పరుపు కూడా ఫస్ట్ క్లాస్ క్వాలిటీ. ఈ మంచం మీద వచ్చి కూర్చు, ఎంత మెత్తగా ఉందో చూడు. చూసే వాళ్ళకి గుమ్మికి పోవాలి. ఎలా ఉంది నా ఆలోచన? ఇన్నాళ్ళకి నా కోరిక నెరవేరిందనుకో.
3: ఆ మంచం బాగానే ఉంది, మీరు బాగానే ఉన్నారు. బాగాలేనిది నాకే. ఏమిటండి ఇది? మీ ప్రతి చర్య నన్ను సిగ్గుతో కుంచుకుపోయేలా చేస్తుంది. మరీ బరి తెగించినట్లు మీ వ్యవహారం, ఎవరన్నా చూస్తే నవ్విపోతారు.
2: నవనీవే పిచ్చిదానా, నాకేమిటి నష్టం? నా గది, నా మంచం, నా భార్య, నా ఇష్టం. ఇంతకాలం నిన్ను సుఖపెట్టలేకపోయాను. అద్దె కొంపలో ఇరుగ్గదుల్లో మంచం లేక మండిగం మీద తలపెట్టుకుని నువ్వు, వరండాలో వాలు కుర్చీలో నేను మగ్గిపోయాం. మంచం ముఖం అంటూ ఎరుగుదమా? అందుకే ఈ చరమాంకంలో ఇప్పుడైనా సుఖాలను అనుభవించాలి. అలా బిరుగ్గా ఉంటావు ఎందుకు? మనకు గది, అందులో మంచం ఉండకూడదా చెప్పు.
3: ఇది తప్పని నేననటం లేదు. ఇప్పుడు ఈ గది మంచం అవసరం అంటారా? మీరేం చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. ఇంట్లో కొడుకులు కోడళ్ళు చూసే చూపులు తట్టుకోవటం నా వల్ల కావటం లేదు సుమా.
2: చూడు సరస్వతి, ఇది నీ ఇల్లు. ఇక్కడ నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నేను నీ భర్తని, నీ క్షేమం కోరుకునేవాణ్ణి. నీ మీద అత్యంత ప్రేమతోనే ఇవన్నీ చేస్తున్నాను, అది నా అంతరాత్మకి తెలుసు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదంతా నీకోసమేనా?
3: అవును, నాకోసమే. ఇదంతా ఇదంతా నేను మాటలు పడటానికే.
1: అత్తయ్య ఏమిటలా ఉన్నారు? రాత్రి సరిగ్గా నిద్రపోలేదా?
0: అత్తయ్య ముఖం బాగా వాడిపోయింది సుమా, ఎందుకో పాపం.
1: నిన్న రాత్రి బాగా ఆలస్యంగా పడుకున్నట్లున్నారు. గదిలో లైట్ వెలుగుతూనే ఉంది.
0: చూసావా హేమ, మనం మాట్లాడుతూనే ఉన్నాం, ఏం చెప్పకుండా కన్నెత్తి చూడకుండా ఆవిడెలా ముభావంగా వెళ్ళిపోతుందో చూడు.
1: ఆవిడ మాత్రం పాపం ఏం చెప్తుంది లేక, కొత్త గది, కొత్త మంచం, మళ్ళీ వెనకటి రోజులు గుర్తుకొచ్చినట్లున్నాయి.
0: బాగా చెప్పావు హేమ.
1: అందుకే కాబోలు, మా పిల్లలకు రోజు అత్తగారి దగ్గర పడుకోవడం అలవాటు కదా. నిన్న రాత్రి కూడా వెళ్ళబోతుంటే, ఒరే పిల్లలు, మీ బామ్మ దగ్గర పడుకోవడం కుదరదు కానీ ఇవాటి నుంచి మీ అమ్మా నాన్నల దగ్గరే పడుకోండి అని వాళ్ళకి చెప్పి వెనక్కి పంపించేశారు మామగారు.
0: అలాగా
1: అక్క, మామగారి జోరు చూస్తుంటే మళ్ళీ అత్తగారికి మనం సీమంతం వేడుకలు చేయాలేమో అన్న భయం వేస్తోంది.
0: అవునమ్మా, అంత పని జరిగినా జరగచ్చు, అయినా వయస్సు రాగానే సరిపోదు, ఇంగితం పెరగాలి. 10 మంది తిరిగే ఇంట్లో పట్టపగలు తలుపులు మూసుకుని కూర్చోవడానికి సిగ్గుండాలి. మరీ ఇంత పచ్చిగా ప్రవర్తించడం, అప్పే చెప్తుంటేనే చాలా సిగ్గు అనిపిస్తోంది.
1: కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా మరీ ఇంత చేటుగా ప్రవర్తించరు. అసలు కొత్త ఇల్లు కట్టుకోవడం తప్పైపోయింది అనిపిస్తుంది. వృద్ధ దంపతుల శృంగార పాఠాలు చూడలేక చస్తున్నాం. అయినా మనం ఇలా చూస్తూ ఊరుకోవడం నాకేం బాగలేదక్క, ఏదో ఒకటి చేయాల్సిందే.
0: ఏం చేస్తాం? అయినా మనం ఏం చేయగలం చెప్పు.
1: చేస్తాను, నేనే చేస్తాను. అదుగు, మా ఆయన ఇటే వస్తున్నారు. ఏమండి, ఏమిటండి ఇది? మీరు చెప్తారా, నన్ను చెప్పమంటారా? చాలా అసహ్యంగా ప్రవర్తిస్తున్నారు మీ అమ్మా నాన్న.
4: ఏం చేయమంటావో చెప్పు, చాలా డెలికేట్ విషయాలు ఇలాంటివి. మా నాన్నగారు సరదా మనిషి అనుకున్నాను కానీ చాలా అతిగా ప్రవర్తిస్తున్నారేమో అనిపిస్తోంది.
0: మీకంటే పిల్లలు చిన్నవాళ్ళు, మాకు పెళ్ళిడుకొస్తున్న పిల్లలున్నారు. రేపు వాళ్ళు ఏమిటిది అని అడితే,
5: ఏదో గది కావాలని పట్టుబడితే ఫోన్లే అని ఆ బెడ్రూమ్ వాళ్ళకే వదిలేశాం. గాని ఇలా మితిమీరిన వాళ్ళ ప్రవర్తన చాలా అసహ్యంగా ఉంది. ఈ సమస్యని ఎలాగైనా సరే పరిష్కరించాలి.
1: అలా అనుకుంటూ మేనమేషాలు లెక్క పెట్టే బదులు ధైర్యంగా అడిగేయటం మంచిది.
4: అంతేనంటావా?
1: అంతే.

0: కనీసం మీ అమ్మగారికైనా ఉండాలి. అది లేదు, అందుకే మనందరం కలిసి వెళ్ళి అడిగేద్దాం, మీ ప్రవర్తన మార్చుకోండి అని.
1: సరే పదండి, ఇప్పుడే వెళ్ళి అడిగేద్దాం. నాన్నగారు,
2: నాన్నగారు,
1: అమ్మా తలుపు తీయండి.
3: ఏమిటి అందరూ కట్టకట్టుకుని దండయాత్రకు వచ్చారు, ఏమిటి విషయం?
1: అది అది.
3: ఓహో, మీ భార్యలు వీరపుత్రులలా మిమ్మల్ని ఉసిగొలిపి నా మీదకు యుద్ధానికి పంపారా? చెప్పండి, చెప్పరే, ఎలా అడగాలో, ఏమని అడగాలో అర్థం కావడం లేదా? నేను చెప్తాను, మా ప్రవర్తన మీకు అసహ్యంగా తోచి దాన్ని ప్రతిఘటించడానికి ఏకమొత్తంగా కలిసి వచ్చారు. వరి తెగించి ప్రవర్తిస్తున్నారేమిటని నిలదీసి అడగటానికి బృందంగా వచ్చారు, అవునా? అవును. ఇది మీకు చాలా అసహ్యంగా కనిపించినా నాకు మాత్రం చాలా అవసరం అనిపించింది.
1: ఏమిటో పెద్ద అవసరం?
3: ఏమిటా, పుట్టి బుద్ధిరిగాక ఇంతవరకు మీ అమ్మ ఏ సుఖానికి నోచుకోలేదురా. ఈ గుమస్తాగాణ్ణి కట్టుకుని చాలీ చాలని జీతంతో తను తిన్నా తినకపోయినా మనందరి కడుపులు నింపింది. పొదుపుగా కుటుంబాన్ని నడిపి డబ్బు దాచి మీకు చదువులు చెప్పించిందిరా, మీ చెల్లెళ్లకు పెళ్లిళ్లు చేయించింది. ఏనాడు నాకు ఇది కావాలని నోరు తెరచి అడగలేదురా. ఇరుకు గదుల్లో మంచం కూడా లేక కటిక నేలపై పడుకుందిరా. వంటింట్లో యంత్రంలా అతుక్కుపోయి అంకితమైపోయిందిరా. కట్టెల పొయ్యి ముందు ఆ పొగలో ఉక్కిరి బిక్కిరై మనకి మాత్రం ఏ లోటు రాకుండా కాఫీలు, భోజనాలు, టిఫిన్లు వేళకి అమర్చి పెట్టిందిరా. మీకు ఏ కష్టం వచ్చినా తను కొండంత బాధతో కుమిలిపోయిందిరా. అలాంటి మీ అమ్మకే
1: అమ్మకి ఏమైంది?
3: అమ్మది విశాల హృదయం కదా, ఆయాసంతో బాధపడుతున్న అమ్మను డాక్టర్కి చూపిస్తే ఆమె గుండె పెద్దదయ్యిందని, అదేరా హార్ట్ ఎన్లార్జ్మెంట్ అని చెప్పారు.
2: అమ్మకి హార్ట్ ఎన్లార్జ్మెంట్?
3: అవును, తనకు పూర్తి బెడ్ రెస్ట్ అవసరమని చెప్పారు, అందుకే నాకు గది కావాలి. ఆ గదిలో ఆమెను ఒక గాజు బొమ్మలా కాపాడుకోవాలి. ఆ స్వార్థంతోనే నాకు గది కావాలని అనుకున్నాను. అంతేకాని మీరు ఊహించినట్లు చిచ్చి 50 సంవత్సరాలు తన మది అనే గదిలో నాకు చోటిచ్చిందిరా మీ అమ్మ. ఆమె సొమ్ముతో కట్టిన ఈ ఇంట్లో ఆమెకు గదిని కేటాయించటం తప్ప ఆమె విశ్రాంతి కోసం తలుపులు వేసుకుంటే లోపల ఏవేవో జరిగిపోతున్నాయని ఊహాగానాలు చేశారు కదరా. పెద్దవాళ్ళన్న గౌరవం కూడా లేకుండా అందరూ కలిసి మా మీదకు దాడి చేయటానికి సిద్ధపడ్డారు, అవునా?
1: నాన్న, అమ్మ అనారోగ్యం గురించి మాకెందుకు చెప్పలేదు నాన్న?
3: మిమ్మల్ని కష్టపెట్టద్దని మీ అమ్మే అన్నది. చాలా రోజుల వరకు మీ అమ్మకు కూడా తన అనారోగ్యం గురించి చెప్పలేదు, కానీ మొన్న రాత్రి చెప్పాల్సి వచ్చింది. మీరిలా నీచంగా ఊహిస్తారని తెలిస్తే తన బాధ కంటే మీ ప్రవర్తనే ఆమెను ఎక్కువగా బాధించేదిరా.
4: క్షమించండి నాన్న, అసలు విషయం తెలియక
3: పొరపాటు చేశామంటావు, అంతేనా? మొన్న రాత్రంతా మీ అమ్మ ఆయాసంతో బాధపడుతుంటే తెల్లవారులు మేల్కొని సేవలు చేశాంట్రా. మిమ్మల్ని లేపొద్దని, మీ నిద్రలకు భంగం కలిగించొద్దని వారించిందని ఆ పిచ్చి తల్లి. గదిలో రాత్రంతా లైట్ ఉండటం చూసి మీ భార్యలు ఏవేవో ఊహించుకొని మమ్మల్ని దోషుల్లా చూశారు కదరా.
5: క్షమించండి మావయ్య, మా ప్రవర్తన సిగ్గుపడుతున్నాం.
3: మరో విషయం, జీవితంలో మీ అమ్మకి ఏ సుఖాన్ని ఇవ్వని ఈ నాన్నకు ఒకటే కోరిక, బ్రతుకంతా నేలపై పడుకుని గడిపిన మీ అమ్మకు మంచం కొనివ్వాలని. పైసా పైసా కూడబెట్టిన సొమ్ముతో మంచం కొని సుఖ పెడదామనుకున్నాను, కానీ చివరికి ఆవిడ బెడ్ రెస్ట్ కి ఈ మంచం అవసరం అవుతుందని ఊహించలేదు. కానీ కోడళ్ళు ఏవేవో ఊహించుకుని మిమ్మల్ని ఉసిగొలిపి పంపించారు.
2: మేము
3: ఎవరూ మాట్లాడకండి, కండ తల్లిదండ్రులను అర్థం చేసుకోక వాళ్ళని వారిద్దామని వచ్చారు. అమ్మా నాన్నల కష్టాల్లో పాలు పంచుకోకపోయినా పర్వాలేదు, కానీ
6: వాళ్లను దోషులుగా ఎంచి ప్రశ్నించడానికి

0: నిలదీయడానికి వచ్చిన మీ ప్రవర్తనని మార్చుకోండి. రేపు మీరు మాలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తే ఎలా స్పందిస్తారో ఊహించుకోండి. నా సమాధానంతో మీరు తృప్తి పడలేకపోతే ఇక్కడి నుంచి వెంటనే వెళ్లిపోండి. వెళ్లి మీరు మీ భార్యలు కళ్ళు మూసుకోండి. మూసుకుపోయిన మీ కళ్ళు జాగ్రత్తగా తెరిచి మరీ ఆలోచించండి.
1: మీరింతవరకు మలిసంధ్యలో నాటికి విన్నారు. రచన శ్రీమతి చివుకుల కృష్ణకుమారి శాస్త్రి. ఇందులో మన్మథరావు, శ్రీ తోకచిచ్చు నరసరాజు, సరస్వతి శ్రీమతి ఆరుమళ్ళ విజయశ్రీ, భాస్కరం శ్రీ అనంత హృదయరాజ్, అరుణ శ్రీమతి బుర్రా విజయదుర్గ, రమేష్ శ్రీ జవంగుల అర్జున్, హేమ శ్రీమతి భవనిపాటి జానకి, గోపాలం శ్రీ గుడిపాటి శ్రీనివాస్, నిర్వహణ శ్రీ ఆల యోగానందీశ్వరరెడ్డి. ఈ నాటిక ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి పాత చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా బంగారు కలలు చిత్రానికి పి సుశీల ఎస్ రాజేశ్వరరావు పాడిన పాట వినబోతున్నారు. సాహిత్యం దాసరథి.

కార్యక్రమంలో ఇప్పుడు అడవి రముడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వినబోతున్నారు. సంగీతం కెవి మహాదేవన్, సాహిత్యం వేటూరి.

కార్యక్రమంలో ఇప్పుడు పులి బెబ్బులి ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన పాట, సంగీతం రాజన్ నాగేంద్ర, సాహిత్యం వేటూరి.

కార్యక్రమంలో ఇప్పుడు మేఘ సందేశం చిత్రానికి కెజే యేసుదాస్ పాడిన పాట వినబోతున్నారు. సంగీతం రమేష్ నాయుడు, సాహిత్యం వేటూరి.

కార్యక్రమంలో ఇప్పుడు అన్నదమ్ముల అనుబంధం ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన పాట వినబోతున్నారు. సంగీతం చక్రవర్తి, సాహిత్యం దాసరథి.

0: కార్యక్రమంలో తర్వాత ధర్మదాత చిత్రానికి ఘంటసాల పాడిన పాట వినబోతున్నారు. సంగీతం టి చలపతిరావు, సాహిత్యం సి నారాయణ రెడ్డి.
1: చిన్నది బుల్లెమ్మ సిగ్గెందుకు లేవమ్మ, సన్నీట స్నానాలు చాలమ్మా.

0: అమ్మా అమ్మా నీ తట్టిని గింతలు నా కందించగరావమ్మా.
1: కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట కోడలు దిద్దిన కాపురం. ఈ చిత్రానికి పి సుశీల ఆలపించిన పాట వినబోతున్నారు. సంగీతం టివి రాజు, సాహిత్యం సి నారాయణరెడ్డి.

0: 11 in Uttar Pradesh. Meanwhile, the India Meteorological Department has forecast heavy rainfall over Bihar, Chhattisgarh, Jharkhand and northeastern states till Saturday. Prime Minister Narendra Modi will be on a four-day visit to Uzbekistan and Kyrgyz Republic starting this Saturday. Addressing a press conference in New Delhi, External Affairs Ministry Secretary West Sibi George said, on the first leg of his visit, the Prime Minister will undertake a two-day state visit to Tashkent in Uzbekistan at the invitation of the President of Uzbekistan, Shavkat Mirziyoyev. During the visit, Mr. Modi will hold delegation-level talks with President Mirziyoyev to further strengthen the strategic partnership between India and Uzbekistan. On the eve of Raksha Bandhan, President Draupadi Murmu has extended greetings to the people. The President said that the festival of Raksha Bandhan has been an integral part of country's culture and tradition since the ancient times. The government has commenced calibrated and targeted release of onions from the buffer stock to ensure adequate availability and moderate seasonal price pressures in the coming months. Secretary, Department of Consumer Affairs, Nidhi Khare today flagged off onion vans for the retail distribution from Krishi Bhavan, New Delhi, for consumers of the National Capital Region. Onions from the government's price stabilization buffer are being sold at a subsidized rate of 35 rupees per kilogram through NCCF, NAFED and Kendriya Bhandar outlets as well as mobile vans across Delhi. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. 6 గంటలకు సూక్తి సుధ సమర్పణ, మహమ్మద్ షాహీనా తబస్సుం. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో దేవీస్తోత్రం నాట్యకళం వింటారు. 6:35 పొలం పనులు. ఇక 7:15 ఉదయరేఖలు శీర్షికన భారత రాజ్యాంగ పరిణామ క్రమం వివరాల గురించి ఎస్ఎల్ఎన్ రాజుగారిచే వివరాలు వింటారు. అనంతరం జీవనయాన ఇంధనం రక్షాబంధనం ఈ అంశం గురించి డాక్టర్ కోగంటి వెంకట శ్రీరంగనాయకి గారి ప్రసంగం వింటారు. అనంతరం గాంధీ మార్గం ఇంకా లలిత గీతాలు. 8:35 చిత్ర తరంగిణి, 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో షేక్ చినమౌలానా గారి నాదస్వర వాద్యం వింటారు. 9:30 నమస్తే అమరావతి, 10:00 11 ఏళ్ల ప్రధానమంత్రి జన్ధన్ యోజనపై ప్రత్యేక కార్యక్రమం, అనంతరం రాబోయే అతిథి. 12:40 లలిత సంగీత కార్యక్రమంలో శ్రీ మల్లిక్, శ్రీమతి ఆర్ ఛాయాదేవి గారు పాడిన పాటలు వింటారు. ఇక మధ్యాహ్నం ప్రసారంలో 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో ఒత్తిడిని జయిద్దాం, విజేతలుగా నిలుద్దాం డాక్టర్ రావి అరుణ గారి ప్రసంగం వింటారు. అనంతరం లలిత గీతాలు. 2:30 లలిత గీతాలు, 3:00 టీన్ టైం, 4:00 యువలయ, ఇక 5:00 చిత్ర గీతాలు వింటారు. 5:30 యువవాణి, 6:30 పల్లెసీమలు శీర్షికన రంగస్థలి భీష్మ నాటకం నుండి భీష్ముని పాత్ర, నిర్వహణ శ్రీ నూకల జానకిరామయ్య, హార్మోనియం శ్రీ మోదుగుల శ్రీనివాసరావు. 7:15 పంటసీమలు కార్యక్రమంలో వర్షాకాలంలో నిమ్మ చినీ తోటల్లో చీడపీడలు నివారణ చర్యలు ఈ అంశం గురించి డాక్టర్ బి గోవిందరాజులు గారితో పరిచయం వింటారు. అనంతరం జానపద గీతం విశేషాలు. 7:45 వికసిత భారత్ కార్యక్రమం. 8:00 పునరుత్పాదక ఇంధన వనరులతో పర్యావరణ పరిరక్షణ ఈ అంశం గురించి డాక్టర్ కోదండ రామయ్య గారి ప్రసంగం వింటారు. 9:15 స్పాట్లైట్, 9:30 కరెంట్ అఫైర్స్, 10:00 కృష్ణ రాయభారం శ్రీమతి నీళ్ల సరస్వతి గారిచే హరికథా గానం వింటారు. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు. ఇప్పుడు ఒక మంచి మాట. ఎంత తక్కువ మాట్లాడితే అంత ఎక్కువగా ఇతరులు నీ మాట వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 11:00 దాటి 13:06.

ఈనాటి ప్రసారాలు 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ మీడియం వేవ్పై మా ప్రసారాలు సమాప్తం. ఎఫ్ఎం 102.2 మా ప్రసారాలు నిరంతరం కొనసాగుతాయి. నమస్కారం.